సక సంవత్సరం 1948 అశ్విన మాసం 7వ రోజు ఆంగ్ల సంవత్సరం 2026 సెప్టెంబర్ నెల 24వ తేదీ గురువారం ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శ్రోతలకు శుభోదయం.

ಭೂಷಣ ಭೂಷಿತ ದೇಹನ ಸದ್ಘನ ಸಾರ ಸುಗಂಧ ಸುಲೇಪಿತ ಹೇ ನತ ಭಕ್ತ ಜನಾ

ಮರುದರ್ಕಸುರೈ ಸುಪೂಜ್ಯೌ ದಿವ್ಯೌ ಭವಾದಿತರಣೌ ಸುಮಶೋಭಿತ.

कृपया परमात्मवन्ति इत्थं प्रपत्तिरिह खाद्रि नृसिंहदे।

0: మీరు ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో ఖాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి సుప్రభాతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం వినదగు మాట. వినిపిస్తున్నవారు శ్రీ వై రామకృష్ణ.
1: భగవద్గీతలో ఫలాపేక్షరహితమైన కర్తవ్య నిర్వహణం గురించి, నిష్కామ కర్మ గురించి శ్రీకృష్ణుడు చాలా అద్భుతంగా ప్రవచించాడు. తానే యుద్ధం చేస్తున్నాను అని కాకుండా తన ద్వారా స్వధర్మ నిర్వహణం లేదా క్షత్రియ ధర్మ నిర్వహణం జరుగుతోంది అని ఎలా గ్రహించాలో అర్జునుడికి ఆయన బోధించాడు. ఎదురుగా కనబడిన గురువులు, బంధువులు, మిత్రులు వారిని తన చేతులతో సంహరించలేనని, ఆ పాపం మూటగట్టుకోలేనని, ఆ నెత్తురుకూడు భుజించలేనని వికలమైన మనసుతో కూలబడిన అర్జునుడికి ఆ జగద్గురువు కర్మయోగాన్ని వివరించాడు. జయాపజయాలను, లాభనష్టాలను, సుఖదుఖాలను సమానంగా భావిస్తూ ఒకనొక పవిత్రమైన యజ్ఞంలాగా యుద్ధాన్ని నిర్వహిస్తే నీవు పాపాన్ని పొందవు అని ఆయన అర్జునుడిని ప్రోత్సహించాడు. ఇక్కడ కృష్ణుడు నిర్వహించిన పాత్రను మనం సరిగ్గా అర్థం చేసుకుంటే ప్రపంచంలోనే ఉత్తమోత్తమైన మోటివేటర్గా ఆయన దర్శనమిస్తాడు. ఇప్పటికే భగవద్గీత అనన్య సామాన్యమైన ఇన్స్పిరేషన్గా, విజయ సాధనలో అపురూపమైన ఉత్ప్రేరకంగా కోట్లాది మందికి తోస్తోంది అని అంటే దానిలో అండర్ కరెంట్గా సాగిపోయిన మోటివేషన్ ప్రక్రియను మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. యుద్ధం యజ్ఞం లాంటిది అంటున్నాడు ఆ పరమాత్మ. ఇది మనం నిత్యం జీవితానికి అన్వయించుకోవాల్సిన శాశ్వత సత్యం. నేను నాది అనే అహంకారాన్ని వదులుకోవడమే యజ్ఞం. ఏం చేసినా ఏది పొందినా నా మమ అనుకోవడమే యజ్ఞం. నా మమ అంటే నాది కాదు అని అర్థం. నిజానికి మనవి అని మనం భావించేవి ఏవీ మనవి కావు. యజ్ఞం అంటే కర్మకాండ కాదు, యజ్ఞం అంటే క్రియా కాదు, యజ్ఞం అంటే ఒక భావన. అహంకార మమకారాదులను ఆహుతి చేసే ఒక మహోన్నతమైన త్యాగ భావననే కృష్ణుడు చెప్తున్న యజ్ఞంగా మనం అర్థం చేసుకోవాలి. అన్నిటికీ ఆయనే కర్త, ఆయనే సర్వకర్త అని గుర్తించాలి. ఆ ఎరుకతో కర్మలను ఆచరిస్తే అది యోగమవుతుంది. కర్మయోగము అని కృష్ణుడు బోధించిన కర్మ నిర్వహణ కౌశలంలో మనిషికి ఆకాంక్ష ఉండదు. ఏ కోరిక లేకుండా చేసిన కర్మ నిజానికి చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఆనందం కోసం చేసేవి కర్మలు, ఆనందంతో చేసేవి లీలలు. కర్మల్ని లీలలుగా మార్చేందుకే మనకి భగవద్గీత ఇవ్వబడింది. మన జీవితాలు

0: లోకి తొంగి చూసి లోతుగా ఆలోచించినట్లయితే మనకి అమితమైన ఆనందాన్ని ఇచ్చిన కర్మలవి కూడా ఏ ఆకాంక్షలు లేకుండా చేసినవే అని మనకే తెలుస్తుంది. ఏ కోరిక లేకుండా భగవంతుని గురించి నిశ్చలంగా ప్రార్థన చేసిన సందర్భాల్లో మనకి లభించిన అమోఘమైన దివ్యానుభూతిని మనసులోకి తిరిగి తెచ్చుకోండి. అప్పుడు ఎలాంటి ఆకాంక్ష ఫలాపేక్ష లేకుండా నిర్వహించిన కర్మలు మనకి ఎంతటి ఆనందాన్ని ఇచ్చాయో గుర్తొస్తుంది. కర్మలకు లీలలకు తేడా తెలుస్తుంది. కోరికలతో మనం కర్మలు చేస్తుంటాం, కోరికలు లేని వాడి ద్వారా కర్మలు చేయబడతాయి. మనం చేయడానికి మన ద్వారా జరగడానికి మధ్య తేడా అదే. ఆకాంక్షతో కర్మలు చేసినవాడు బద్ధుడవుతాడు, లేకుండా చేసినవాడు బుద్ధుడవుతున్నాడు. నేనే చేస్తున్నాను అనుకుంటూ గాని ఏవేవో కోరికలతో గాని కర్మలు చేసేవారంతా ఆ కర్మ ఫలానికి బద్ధులవుతున్నారు. కనుక వాటికి సంబంధించిన పాపపుణ్యాలు వారి ఖాతాలోనే జమ పడతాయి. అలా కాకుండా ఇది నా ద్వారా జరుగుతోంది, దీనికి కర్త పరమేశ్వరుడు అనే ఒక భావంతో కర్మలు ఆచరిస్తే ఆ మనిషి బుద్ధుడవుతాడు, కర్మ ఫలానికి దూరమవుతాడు. వాటికి సంబంధించిన పాపపుణ్యాలతోటి ఆ మనిషికి ఇక ప్రమేయం ఉండదు. కర్మణ్యేవ అధికారస్తే శ్లోకానికి తాత్పర్యం అదే. ఫలితాలను ఆశించకుండా సర్వం శివార్పణం అనుకుంటూ కర్మ ఆచరణానికి సిద్ధం కమ్మని ఆ జగద్గురువు అర్జునుడికి బోధించాడు. ఈ కీలకాన్ని ప్రతి మనిషి బాగా అర్థం చేసుకోగలిగితే జీవితమే ఒక యజ్ఞంగా పరిణమిస్తుంది. అలా జీవించడమే స్వర్గం. అంటే స్వర్గం అనేది వేరే ఏ లోకాల్లోనో లేదు, అది మనలోనే ఉంది, మన ఆంతర్యంలోనే దాగి ఉంది. మనిషి ఆంతర్యం లేదా అసలు స్వభావం అతడు చేసే పనులతో ఏకీభవించడమే సుఖమని, మనిషి తన అసలు స్వభావాన్ని అనుసరించి పరిపూర్ణంగా ఎదగడమే స్వర్గమని ప్రసిద్ధ తత్వవేత్త ప్లేటో చెప్పిన వివరణ కూడా సరిగ్గా ఇదే చోటికి దారితీస్తుంది. చేస్తున్నది నువ్వు కాదు, దీని ఫలితం నీది కాదు. నీ అసలు స్వరూపం స్వభావం ఏమిటో, నీ స్వధర్మం ఏమిటో గ్రహించి ఆ ప్రకారం చేయడమే నీ సుఖానికి దారి. ఇది కృష్ణుడి బోధ. ఆధ్యాత్మిక ప్రగతికే కాదు వ్యక్తిత్వ వికాసానికి సైతం దోహదం చేస్తుంది ఇది. మన ప్రాచీన వాంగ్మయాన్ని ఇలా అధునాతనమైన అభివ్యక్తితో అర్థం చేసుకోగలిగితే మనకి వేరే విదేశీ వ్యక్తిత్వ వికాస గ్రంథాలతో పని ఉండదు.
1: వినదగు మాట విన్నారు. వినిపించిన వారు శ్రీ వై రామకృష్ణ. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం సేద్యపు శుద్ధులు, సమీకృత వ్యవసాయం రైతుల పాలిట ఒక వరం. డాక్టర్ పివి రమేష్ బాబు గారు అందించే వివరాలు విందాం.
2: రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం సమీకృత వ్యవసాయం రైతులకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. సమీకృత వ్యవసాయం చూసినట్లయితే రైతుల పాలిటకు ఒక వరమనే చెప్పుకోవాలి. ఏదో ఒక పంట సాగుపై ఆధారపడి జీవించే రైతు కుటుంబాలు ఆదాయపరంగా ఎన్నో ఇబ్బందులకు గురవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఎకరం 2 ఎకరాల భూమి మాత్రమే కలిగి ఉన్న చిన్న సన్నకారు రైతు కుటుంబాలు ఏక పంట సాగుతో తగినంత ఆదాయం పొందలేక అప్పులు పాలవుతున్న పరిస్థితులు మనం ఈరోజు చూస్తూనే ఉన్నాం. వీటి నుండి రైతులు బయటపడాలి అంటే సమీకృత వ్యవసాయం ఒక్కటే మార్గం. వ్యవసాయ అనుబంధ రంగాలంటే మనకి ఏమీ లేదండి. పాడి పశువులు, గొర్రెలు, మేకలు, పశువుల పెంపకం వీటన్నిటినీ పంటలతో పాటు కలిపి చేయడమే. ఇలా కలిపి చేయడాన్ని మనం సమగ్ర వ్యవసాయం అంటాము. 70-80% భూమిలో ఆహార పంటలు, మిగతాది అనుబంధ రంగాలు అంటే పాడి పశువులు కానివ్వండి, గొర్రెలు కానివ్వండి, మేకలు కానివ్వండి, కోళ్ళ పెంపకం, వీటిలో ఏటినో ఒక దాన్ని ఎంచుకొని పంటలతో పాటు మనం సాగు చేయడమే. ఇందులో ఒక రంగంలో వచ్చిన వ్యర్థం మరొక రంగంలో వనరులుగా వాడుకోవచ్చు. ఉదాహరణకు మనం ఏదైనా పంట వేసిన తర్వాత ఆ పంట కోసిన తర్వాత వచ్చే వ్యర్థాలని పశువుల మేతగా వాడుకుంటాం. అలాగే ఆ పశువుల మేతను పశువులు తిన్న తర్వాత వదిలే వ్యర్థాలు అంటే పశువుల పేడ అంటాం, పశువుల పెంట అంటాం, వాటిని మనము సేంద్రియ ఎరువుగా మళ్ళీ పంటకు అందించవచ్చు. ఇలా చేయడం వలన మనకు అధిక లాభాలు వస్తాయి, ఖర్చును కూడా మనం తగ్గించుకోవచ్చు. చిన్న సన్నకారు రైతులు ఎక్కువగా పంటలతో పాటు పాడి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ళ పెంపకం చేపడితే ఖచ్చితమైన ఆదాయం పొందడమే కాకుండా భూసారాన్ని కూడా కాపాడుకోవచ్చు. సమగ్ర వ్యవసాయ విధానం వల్ల రైతుకు ఒక దానిలో నష్టపోయినా మరో దానిలో రాబడి వచ్చి ఆర్థికంగా నిలదొక్కునే వీలుంటుంది. రైతులకు నిరంతరమైన ఉపాధి, స్థిరమైన ఆదాయం లభిస్తుంది ఈ పద్ధతి ద్వారా. అనుబంధ రంగాల ఎంపికలు మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క అనుబంధ రంగాలు ఎంచుకునేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా వహించాలి. ఈ యొక్క అనుబంధ రంగం ఎంపికలో పూర్తి అవగాహన వచ్చిన తర్వాత మాత్రమే ప్రారంభించాలి. మన దగ్గర ఉన్నటువంటి వనరులు ఏవైతే నీటి వసతి కానివ్వండి, భూమిని కానివ్వండి, వీటిని బట్టి అలాగే పెట్టుబడి సామర్థ్యానికి అనువుగా మనం ఈ యొక్క అనుబంధ రంగాలను ఎంచుకోవాలి. ఎంచుకున్న అనుబంధ రంగానికి మార్కెట్లో స్థిరమైన ధర ఉందో లేదో చూసుకోవాలి. అలాగే పంటలతో పాటుగా పాడి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం వంటి వాటిలో

ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు సాంకేతిక సలహాల కొరకు సంబంధిత అనుబంధ సంస్థలు ఉన్నాయో లేవో కూడా మనం సరిచూసుకోవాలి. ఈ యొక్క అనువైన సమగ్ర క్షేత్రస్థాయి ప్రణాళిక చూసుకున్నట్లయితే మనం అన్ని రంగాలు ఎంచుకున్న తర్వాత ఎటువంటి ప్రాంతాలకు మనం మెట్ట సాగుకి ఎటువంటి అనువైన రంగాలు ఎంచుకోవాలి, అలాగే బోరుబావిల కింద మనకు పొలాలు ఉన్నట్లయితే ఎటువంటి రంగాలు ఎంచుకోవాలి, అలాగే వర్షాధార తేలిక భూముల్లో ఎటువంటి అనుబంధమైన రంగాలు ఎంచుకోవాలి ఇప్పుడు మనం చూసుకుందాం. మెట్ట ప్రాంతాలకు చూసినట్లయితే పంటల సాగు మరియు గొర్రెలు మేకలు కోళ్ళు వంటి జీవాల పోషణ చేసుకోవాలి, అలాగే కూరగాయల సాగు, పాడి పశువుల పెంపకం, పుట్టగొడుగుల పెంపకం లేదా మెట్ట ఉద్యాన పంటలు, తేనెటీగల పెంపకం కానివ్వండి, పట్టిపురుగుల పెంపకం కానివ్వండి చేసుకోవచ్చు. అలాగే పాడి పశువుల పెంపకంతో పాటు కలపనిచ్చే చెట్లు వంటివి ఎంచుకోవాలి. ఇవన్నీ మనకు మెట్ట ప్రాంతాలకు అనువైన అనుబంధ రంగాలు. అలాగే వర్షాధార తేలిక నెలల్లో చూసుకున్నట్లయితే రైతులు కేవలం ఖరీఫ్లో జొన్న, మొక్కజొన్న, ఆముదం, వేరుశెనగ, ప్రొద్దుతిరుగుడు, పత్తి, కంది, పెసర, సజ్జ వంటి పైర్లు సాగు చేస్తారు. దీనికి భిన్నంగా సగటున 3 ఎకరాలు ఉన్న సన్నకారు రైతు 1 ఎకరంలో జొన్న మరియు కంది, 1 ఎకరంలో వేరుశెనగ, 1/2 ఎకరం చొప్పున రాగి, ఆముద పైర్లు విత్తుకొని గట్లపైన సుబాబుల్, తుమ్మ, సెస్బేనియా వంటి మేతనిచ్చే చెట్లు, రేగు, సీతాఫలం, నేరేడు పండ్లు మొక్కలు నాటాలి. పశువుల మేతకు పనికిరాని వాటి వ్యర్థాలతో కంపోస్ట్ తయారు చేసుకునవచ్చు. ఆ కంపోస్ట్ని మరలా మనం పొలాల్లో వేసుకోవచ్చు. పాడి పశువులు, జీవాలు, పెరటికోళ్ళు ఇటువంటి పెంపకం చేపట్టినైతే రైతుకు ఎంతో ఆదాయకరంగా ఉంటుంది. అదే బోరుబావు కింద అయితే ప్రణాళికాబద్ధంగా ఖరీఫ్, రబీ పంటలతో పాటు అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని ఖచ్చితమైన ఆదాయం పొందవచ్చు. గట్లపైన మనం చూసుకున్నట్లు పశుగ్రాస చెట్లు, కంచెగా కరుండా మొక్కలు కానివ్వండి, సేంద్రియ ఎరువులు, వెర్మి కంపోస్ట్ తయారు చేసుకోవడం ఇలాంటివన్నీ పద్ధతులు పాటించుకున్నట్లయితే బోరుబావుల కింద చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు మనం సమీకృత వ్యవసాయ నమూనా చూసినట్లయితే రైతులు ఎక్కువగా ముందు చెప్పుకున్నట్లుగా జొన్న, మొక్కజొన్న, ఆముదం, వేరుశెనగ, కంది, పెసర, సజ్జ వంటి పైర్లు సాగు చేస్తారు. మారుతున్న వ్యవసాయ పరిస్థితుల్లో ఒకే పంటపై ఆధారపడడం వల్ల రైతులు కొన్నిసార్లు నష్టాల పాలై అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. రైతులు ఒకే పంటని ప్రతి సంవత్సరం సాగు చేయడం వల్ల పురుగులు, తెగుళ్ళు బెడద ఎక్కువే నష్టపోతున్నారు. అలా కాకుండా పంటల సాగులో వైవిధ్యం పాటించాలి. అనుబంధ రంగాలైనటువంటి పాడి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం వంటివి చేపడితే ఉన్న కొద్దిగా వనరులతో అధిక దిగుబడులను, ఆదాయాన్ని పొందవచ్చు. ఇప్పుడు మన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విద్యాలయం గుంటూరు లాంగ్ ఫామ్లో ఉన్నటువంటి వారు ఒక నమూనాను డెవలప్ చేయడం జరిగింది, అభివృద్ధి చేయడం జరిగింది. 6 తడి క్రింద 1 హెక్టారు భూమి గల చిన్నకారు రైతులు చేపట్టగలిగే వ్యవసాయ నమూనా. 1 హెక్టారు భూమిలో 70% విస్తీర్ణంలో వ్యవసాయ పంటలు, పశుగ్రాసాలను 20% విస్తీర్ణంలో ఉద్యానవన పంటలు, 10% విస్తీర్ణంలో 2 పాడి పశువులు, 20 గొర్రెలు, 2 నాటుకోళ్లను పెంచుతూ సమీకృత వ్యవసాయంపై పరిశోధనలు నిర్వహించడం జరిగింది. వ్యవసాయ పంటల్లో వరి తర్వాత వేరుశెనగ, పెసర తర్వాత మొక్కజొన్న, మొక్కజొన్న తర్వాత వేరుశెనగ, తర్వాత జనుము, అలాగే కంది, తీపి మొక్కజొన్న, తర్వాత సజ్జ, కంది మొక్కజొన్నల తర్వాత జనుము, పశుగ్రాసాలైన సూపర్ నేపేర్ కానివ్వండి, హైబ్రిడ్ లూసర్న్ కానివ్వండి, ఉద్యానవన పంట కింద అంతర పంటలుగా హెడ్జ్ లూసర్న్, పశుగ్రాసం వేసి పరిశోధించడం జరిగింది. ఈ పరిశోధన ఫలితాలు మనకు ప్రచురించారు. ఈ ఏడాదిలో 1 హెక్టార్ పొలం నుంచి 37 టన్నుల వరి సమాన దిగుబడి రూపాయల్లో 1,13,570 ఖర్చు పోను 2,70,570 రూపాయల నికర ఆదాయం వచ్చింది. ఈ నమూనాలో యాంత్రీకరణ ఎక్కువగా చేపట్టడం వల్ల ఏడాదికి రైతులకు 563 పనిదినాలను కూడా కల్పించడం జరిగిందనమాట. ఈ పరిశోధన ఫలితాలు చూసుకున్నట్లయితే మీరే నిర్ణయించుకోవచ్చు సమీకృత వ్యవసాయ విధానం ఎంతో మేలైనదనేసి. ఈ సమీకృత వ్యవసాయం యొక్క విధానం ప్రాథమిక లక్ష్యాలు మీరు చూసుకున్నట్లయితే అన్ని విభాగాల యొక్క ఉత్పాదకతను గరిష్ట స్థాయికి పెంచి రైతు పొలం నుండి నిరంతరం మరియు స్థిరమైన ఆదాయం కల్పించడం, అలాగే వ్యవసాయ పర్యావరణ సమతుల్యం సాధించడానికి పొలంలోని వివిధ విభాగాల ఉత్పాదకత సరిదిద్దుకోపోవడం మరియు పునర్వ్యవస్థీకరించడం, సహజ పంట వ్యవస్థ నిర్వహణ ద్వారా కీటకాలు, తెగుళ్ళు, వ్యాధులు మరియు కలుపు మొక్కల పెరుగుదల అడ్డుకోవడం, వాటి యొక్క తీవ్రత తక్కువ స్థాయిలో ఉంచడం, రసాయనాల వినియోగాన్ని తగ్గించి సమాజానికి రసాయన రహిత ఆరోగ్యవంతమైన ఉత్పత్తులను మరియు వాతావరణాన్ని అందించడం ఈ యొక్క సమీకృత వ్యవసాయ విధానం యొక్క ప్రాథమిక లక్షణాలు. ఇప్పుడు మనం ఈ యొక్క సమీకృత వ్యవసాయ విధానం యొక్క ప్రయోజనాలు చూసుకున్నట్లయితే ఈ యొక్క సమీకృత వ్యవసాయ విధానంలో వివిధ పంటలు మరియు అనుబంధ సంస్థలను రైతు క్షేత్రంలో ఎక్కువ సంఖ్యలో చేపట్టడం ద్వారా నిర్ణీత విస్తీర్ణంలో పంటల సాంద్రత పెరుగుతుంది, నిర్ణీత వ్యవధి కాలంలో

0: అధిక ఉత్పాదకత మరియు అధిక ఆదాయాన్ని కూడా మనం తెచ్చుకోవచ్చు. ఒక రంగంలోని వ్యర్థాలను వేరొక రంగంలో వనరులుగా ఉపయోగించడం వలన మరియు ఖర్చులను తగ్గించడం ద్వారా నికర ఆదాయాన్ని లాభదాయకతను సాధించడం వలన మరియు వనరుల వినియోగ సామర్థ్యం పెరిగి ఉపయోగించుకోవడానికి వీలవుతుంది. వివిధ ఆర్థిక ప్రయోజనాలు గల రంగంలో చేపట్టడం ద్వారా, అంటే కోళ్ల పెంపకం కానివ్వండి, పశువుల పెంపకం కానివ్వండి, పుట్టగొడుగుల పెంపకం కానివ్వండి, ఇలాంటి చేపట్టడం ద్వారా ఆయా రంగాల్లో అధికమైన సమన్వయాన్ని సాధించడం ద్వారా వ్యవస్థలో అధిక సుస్థితను సాధించవచ్చు. వివిధ ఉత్పత్తి రంగాలను సమ్మేళనం చేయడం ద్వారా వివిధ రకాల ఆహార ఉత్పత్తులను తక్కువ విస్తీర్ణంలో ఉత్పత్తి చేసి అందించడం ద్వారా పోషక ఆహార లోప సమస్యలను కూడా మనం పరిష్కరించడం జరుగుతుంది. దీని ద్వారా సమీకృత వ్యవసాయ విధానంలో వివిధ రంగాల ఉత్పత్తులైన కూరగాయలు, పండ్లు, గుడ్లు, పాలు, పుట్టగొడుగు, తేనె, పట్టుకాయలు మొదలైన అమ్మడం ద్వారా రైతుకు నిరంతరం ఆదాయం లభిస్తుంది. దీని ద్వారా రైతు వ్యవసాయ అవసరం నిమిత్తం వడ్డీ వ్యాపారుల సంస్థల వద్దకు వెళ్లకుండా కాపాడబడతాడు. ఈ విధానంలో సంవత్సరం పొడవునా రైతుకు అందుబాటులో ఉండడం వలన చిన్న మరియు సన్నకారు రైతులు ఖరీదైన కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. సేంద్రియ వ్యర్థాల పునర్వినియోగం ద్వారా రసాయనిక ఎరువుల అవసరాన్ని తగ్గిస్తుంది. ఇంకా బయోగ్యాస్ ఉత్పత్తి గృహశక్తి అవసరం తీర్చుకుంటుంది. అందువలన ఈ విధానం దీర్ఘకాలిక ప్రతిపాదన వనరుల వినియోగంలో సుస్థిరతను ఇస్తుంది. వివిధ అంశాలను సమీకృత వ్యవసాయ విధానాలు పొందుపరచడం వలన సంవత్సరం పొడుగునా పని లభిస్తుంది. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు అభివృద్ధికి అవకాశం కల్పిస్తుంది. రైతులకు సాధారణంగా వ్యవసాయం నుండి ఆదాయం సంవత్సరంలో పంట కోత తర్వాత 1 లేదా 2 సార్లు మాత్రమే వస్తుంది. రోజువారీ ఖర్చుల కోసం లేదా అత్యవసరాలకు అధిక వడ్డీలు అప్పులు తీసుకోవడం రైతులకు సాధారణంగా వ్యవసాయం నుండి సంవత్సరంలో పంట కోత తర్వాత 1 లేదా 2 సార్లు మాత్రమే ఆదాయం వస్తుంది. తమ రోజువారీ ఖర్చుల కోసం లేదా అత్యవసర అవసరాలకు అధిక వడ్డీకి అప్పులు తెచ్చుకోవడం వలన ప్రతి ఏడాదికి రైతులకు రుణభారం పెరుగుతూ పోతుంది. అలా కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలను ఆచరించడం చేత పాలు, గ్రుడ్లు, మాంసం వంటి ఉత్పత్తులు అమ్మడం వలన ఆదాయం రోజువారీ లేదా దఫదఫాలుగా సంవత్సరం పొడవునా వస్తూనే ఉంటుంది.
1: సేద్యపు శుద్ధులు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:48 మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. విజయవాడ కేంద్రం నుండి
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు అప్రమత్తంగా ఉండాలని వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 నిర్వహించనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క వెల్లడించారు. రాజధాని అమరావతిలోని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు 1548 కోట్ల రూపాయల ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం, పొలాకి, సంతబొమ్మాలి మండలాల మధ్య అర్ధరాత్రి తీరం తాకిందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. తీరం దాటినప్పటికీ వాయుగుండం భూభాగంపై తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతోందని తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో వర్షాల పరిస్థితిపై అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు కె నాగరత్న తెలియజేస్తూ,
3: ఉత్తర జిల్లాల్లోని శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి ప్రాంతాలకు ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయగా ఏఎస్ఆర్, అట్లాగే పోలవరం, ఏలూరు ప్రాంతాలకు రెడ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. ఈరోజు రేపు చాలా చోట్ల తేలికపోటు మోస్తారు వర్షాలు ఉండి 1-2 చోట్ల భారీ, అత్యంత భారీ వర్షం 20 సెంటీమీటర్లు కూడా ఉత్తర జిల్లాల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
2: మరోవైపు వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈరోజు రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో వివిధ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లతో శ్రవణ మాధ్యమం ద్వారా గత రాత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు వర్ష ప్రభావిత జిల్లాల

0: సెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరద నీటిని ఎప్పటికప్పుడు అంచనా వేసి క్షేత్రస్థాయి వరకు అవసరమైన సూచనలు జారీ చేయాలని ఆదేశించారు. వర్షాల కారణంగా నష్టపోయిన పంట విస్తీర్ణాన్ని అంచనా వేయాలని సూచించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఈరోజు కూడా సెలవులు ప్రకటించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, పోలవరం, కృష్ణా జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి ముందస్తు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్దంగా ఉండాలని సూచించారు. ప్రతి జిల్లాలో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూం, టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి ప్రజలకు తక్షణ సహాయం అందించాలని కలెక్టర్లను ఆదేశించారు. తుఫాను తీరం దాటిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలు తప్పక పాటించాలని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. వాతావరణ శాఖ సూచనల మేరకు విజయనగరం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. సముద్రంలో ప్రమాద హెచ్చరికలు తొలగించే వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని మంత్రి సూచించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి అవసరమైన చోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. రాజధాని అమరావతిలోని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు 1548 కోట్ల రూపాయలతో పరిపాలన అనుమతి మంజూరు చేసే ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం పోర్టులో గోవా షిప్ యార్డ్ లిమిటెడ్కు 400 ఎకరాలు కేటాయింపునకు రాష్టంలో మౌలిక వసతులు, పెట్టుబడులు, పరిశ్రమలు, వాణిజ్యం, ఇంధన, ఆహార శుద్ది, పర్యాటక రంగాల్లో పెట్టుబడుల ప్రతిపాదనల్ని మంత్రిమండలి ఆమోదించిందని మంత్రి తెలియజేస్తూ,
1: అమరావతి రాజధాని నగరం పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల్లో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద మౌలిక వసతుల అభివృద్ది పనులకు 1543.98 కోట్ల రూపాయలతో సవరించిన పరిపాలన అనుమతి మంజూరు చేసేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. భూ సమీకరణ పథకం కింద ఎకరా కంటే తక్కువ పొడి జరీబు భూమిని అందించిన అర్హత కలిగిన రైతులకు కనీస వార్షిక వృత్తి చెల్లించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వ్యవసాయ రంగ అభివృద్దిపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: తెలంగాణకు భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 నిర్వహించనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క వెల్లడించారు. హైదరాబాదులోని రాష్ట సచివాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో సదస్సు ఏర్పాట్లు, ప్రచారం, రోడ్షోల నిర్వహణపై కార్యాచరణను ఖరారు చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో అవకతవకలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ విజయవాడలోని లోక్భవన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అలాగే శాప్ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి జరిగినట్లు ఆరోపిస్తున్న విషయాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,
3: డిఎస్సీకి సంబంధించి ప్రొటెస్ట్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ తెలియజేస్తా ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తల మీద, నిరుద్యోగుల మీద కూడా వీళ్ళే అటాక్ చేసినారు. కానీ ఈ యుద్ధం మాత్రం కొనసాగుతుంది. ఖచ్చితంగా ఈ యుద్ధంలో న్యాయం, ధర్మం అనేది ఏ రోజుకైనా గెలుస్తుంది. తప్పు ఒప్పుకొని ఇప్పటికైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేసి సిబిఐ ఎంక్వైరీని కనీసం వేసే కార్యక్రమం జరిగితే కనీసం మన రాష్ట్రంలో ఎగ్జామ్స్ మీద చదువుకుంటున్న

0: పిల్లలు కష్టపడతా ఉన్న పిల్లలకు కనీసం కాస్తో కూస్తో భరోసా ఉంటుంది.
1: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చెందిన 459 ల్యాండ్ పార్సిల్ల ఈ వేలంపై నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ ఎన్ఎల్ఎంసీ నిన్న విశాఖపట్నంలో పెట్టుబడిదారుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఎన్ఎల్ఎంసీ ముఖ్య కార్యనిర్వహణాధికారి సీఈఓ రోహన్ చంద్ ఠాకూర్, ఆర్ఐఎన్ఎల్ సీఎండి ఎంఎన్వీఎస్ ప్రభాకర్ ప్లాట్ల వివరాలు, బిడ్డింగ్ అర్హత ప్రమాణాలు, రిజిస్ట్రేషన్ విధానం, ఎర్నెస్ట్ మనీ డిపాజిట్, ఈ వేలానికి సంబంధించిన ఇతర నిబంధనలను వివరించారు. ఈ వేలం అక్టోబర్ 12-16 తేదీల్లో 2 విడతలుగా నిర్వహించనున్నారు. ప్రతి వేలానికి ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ ఈఎండిగా 2 లక్షల రూపాయలు నిర్ణయించారు. ఈ వేలానికి ముందు నిర్వహించే పెట్టుబడిదారుల అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయవాడలో, రేపు హైదరాబాద్లో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జాతీయ పోషణ్ మాసోత్సవాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోషణ్ అభియాన్ ఛాయాచిత్ర ప్రదర్శనను శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం, ఆరోగ్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు అప్రమత్తంగా ఉండాలని వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 నిర్వహించనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. రాజధాని అమరావతిలోని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు 1548 కోట్ల రూపాయల ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఉదయం 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం విజ్ఞాన విపంచి. శీతోష్ణ స్థితిలో పెను మార్పులు, దాని ప్రభావం. అనంతరం పర్యావరణ గీతాలు వినిపిస్తున్నవారు శ్రీ బీటీ నాగేంద్ర బృందం. ఆంగ్లంలో వార్తలు, 8:30 వైఎస్ఆర్ జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ బి శ్రీనాథ్ రెడ్డి.

8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 9:00 మన ఆలయాలు. అనంతపురం HLC కాలనీలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం గురించిన విశేషాలు వింటారు. 9:30 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు లేఖల ద్వారా కోరిన సినిమా పాటలు.

ఉదయం 10 గంటలకు సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వ్యవసాయ రంగ అభివృద్ధిపై ప్రత్యేక ముఖాముఖి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం పరిచయకర్త ఎన్మని అతిథి బి విజయ

5 గంటలకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 5 గంటల 30 నిమిషాలకు హలో బావున్నారా ప్రత్యక్ష ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. ఈ వారం అంశం మీరు ఎక్కువగా తయారు చేసుకుని ఊరగాయ ఏది, మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. 6 గంటలకు లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార వివరాలు, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు.

7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమం ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 7:45 వికసిత్ భారత్, 8 దార్శనిక భారత్ ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ. 8:15 చిత్రసీమ, 8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తల విజయవాడ కేంద్రం నుండి, 8:45 శ్రీమతి ఎస్ ప్రమీలమ్మ బృందం ఆలపించు జానపద గీతాలు, 9 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్, 9:30 చిత్రసీమ, 10:00 జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026 గురించిన విశేషాలు ఢిల్లీ కేంద్రం నుండి, 10:20 ఇంద్రధనుసు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు. ఇవండి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం లలిత గీతం.

0: లలితగీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7:05 మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కరాజ్ నిర్మల్. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వాద్నగర్ నుంచి వారణాసికి సేవాయాత్ర చేస్తున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. శాంతి భద్రతలకు కలుగుతున్న ముప్పులను పరిష్కరించడంలో భద్రతా మండలి అసమర్థత కనిపించడమే కాక సంస్కరణల ఆవశ్యకత తెలియజేస్తుందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. G20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు అమెరికా ఆహ్వానం పంపింది. ఆసియా క్రీడల్లో పురుషుల స్కీట్ బృంద విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న అనంతజీత్ సింగ్ నరుక, భవతేజ్ సింగ్, మిరాజ్ అహ్మద్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వాద్నగర్ నుంచి వారణాసికి సేవాయాత్ర చేస్తున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. ఈ సమావేశం ద్వారా సేవాయాత్రికులు తమ అనుభవాలను ప్రధానమంత్రితో పంచుకునే అవకాశం కలుగుతుంది. వివిధ ప్రాంతాల్లో యువతను సంఘటితపరిచి సేవా కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ప్రేరేపించడమే లక్ష్యంగా సేవాయాత్ర జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజా జీవితానికి గుర్తుగా సేవా సంకల్ప యాత్ర 15 సెప్టెంబర్ ప్రారంభమైంది. సేవాయాత్రికులు గ్రామాలు, పట్టణాలు, తాలూకాలు, జిల్లాల్లో ప్రయాణించి ప్రజలు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేలా వారిని ప్రేరేపిస్తారు. ఈ ఒక్క మోటార్ సైకిల్ యాత్ర మాత్రమే కాక ఒక సామాజిక కార్యక్రమంగా ఇది ఉంది. ఈ కార్యక్రమం 7 అక్టోబర్ వరకు జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయాల్లోకి రాకమునుపు జీవితాన్ని ప్రారంభించిన వాద్నగర్ నుంచి ప్రస్తుత లోక్సభ సభ్యుడిగా ఉన్న వారణాసి నియోజకవర్గం వరకు రెండు వైపులా సేవా సంకల్ప యాత్ర జరుగుతుంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి UNSC సంస్కరణలపై జరిగిన L69 సంప్రదింపుల మంత్రివర్గ సమావేశానికి సెయింట్ లూయిస్ సహచరుడు అల్వా బాప్టిస్ట్తో కలిసి మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ సహ అధ్యక్షత వహించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక మార్పుల వల్ల గ్లోబల్ సౌత్ తీవ్రంగా నష్టపోతుందని ఐక్యరాజ్య సమితి అంచనాలకు అనుగుణంగా వ్యవహరించడం లేదని జయశంకర్ మాట్లాడారు. సంస్కరణలు, సంఘర్షణలు, అంతర్జాతీయ శాంతి భద్రతలు కలుగుతున్న ముప్పులను పరిష్కరించడంలో భద్రత

భద్రతా మండలి అసమర్థత కనిపించడమే కాక సంస్కరణల ఆవశ్యకత తెలియజేస్తుందని అన్నారు. సంస్కరణలు మరింత ఆలస్యమైతే చారిత్రాత్మకంగా అన్యాయం జరిగినట్లేనని ఆయన ఉద్ఘాటించారు. భద్రతా మండలి సంస్కరణల కోసం L69తో పాటు C10 సభ్యులు కలిసి పనిచేయాలని ఆయన కోరారు. కాగా అభివృద్ధి చెందుతున్న దేశాల సమూహంతో కూడిన L69 ఒక అంతర్జాతీయ ప్రాంతీయ కూటమి. ఇది భద్రతా మండలిలో సమగ్రమైన తక్షణ సంస్కరణలను సాధించడంపై దృష్టి సారిస్తుంది. భద్రతా మండలిపై ఉమ్మడి ఆఫ్ఘన్ వైఖరిని సమర్థించడానికి ఏర్పాటు చేయబడినదే C10 కూటమి. ఒమన్ తూర్పు తీరంలో వాణిజ్య నౌక భారత్ వస్తుండగా జరిగిన దాడిలో ఒకరు మరణించారు. 19 మంది భారతీయ పౌరులతో పాటు మొత్తం 27 మంది సురక్షితంగా బయటపడ్డారు. కాగా MV కేప్ వాణిజ్య నౌకపై నిన్న జరిగిన దాడిని భారత్ ఖండించింది. మరణించిన వ్యక్తి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఒమన్లోని భారత రాయబారి కార్యాలయం పరిస్థితిని సమీక్షిస్తుంది. భారత నావికులను సురక్షితంగా తిరిగి మన దేశానికి రప్పించేందుకు ఒమన్ అధికారులతో రాయబారి కార్యాలయం సమన్వయం చేస్తోంది. ఒమన్ అధికారుల సహకారానికి మన విదేశాంగ శాఖ ధన్యవాదాలు తెలిపింది. ఆ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై దాడులు జరగడం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ జలమార్గాలలో ఉద్రిక్త వాతావరణం తగ్గించి శాంతి నెలకొనేలా చర్చలు జరగాలని మన దేశం పునరుద్ఘాటించింది. తక్షణం వాణిజ్య నౌకలు పౌరుల మౌలిక వసతులపై దాడులు ఆగిపోవాలని, అంతర్జాతీయ జలమార్గాల రవాణాకు ఆటంకం కలగరాదని, పరిస్థితి వీలైనంత త్వరగా పునరుద్ఘాటించాలని విదేశాంగ శాఖ కోరింది. మియామీలో డిసెంబర్లో జరిగే G20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను అమెరికా ఆహ్వానించిందని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో నిన్న న్యూయార్క్లో తెలిపారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోతో సమావేశమైన కొద్దిసేపటికి రూబియో ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడితో పాటు ఇతర ప్రపంచ నాయకులతో సమావేశమయ్యేందుకు ఇది మంచి అవకాశంగా తాము భావిస్తున్నామని, రష్యా తమ ఆహ్వానాన్ని అంగీకరిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం 5వ సంవత్సరంలోకి ప్రవేశించిన నేపథ్యంలో యుద్ధాన్ని ముగించేందుకు పునరుద్ధరించిన ప్రయత్నాల నేపథ్యంలో అమెరికా ఆహ్వానాన్ని పంపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఓటర్ల జాబితా సవరణతో సహా అన్ని నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా అనేక నిర్ణయాలు తీసుకున్నామని, 40 నూతన కార్యక్రమాలు రూపొందించామని, ప్రత్యేక సమగ్ర ఓటర్ సర్వేతో సహా అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఎన్నికల సంస్కరణలో భాగంగా జరుగుతున్నాయని ఎన్నికల సంఘం పేర్కొంది. సాధారణ సంస్థల్లో కూడా ఒక నిర్ణయం తీసుకునే ముందు భేదాభిప్రాయాలు ఉంటాయని, తుది నిర్ణయం తీసుకునే ముందు సమగ్ర చర్చలు జరుగుతాయని కమిషన్ తెలిపింది. ఎన్నికల విధానాలపై కమిషన్లోని ప్రతి ఒక్క అధికారి సూచనలను, సలహాలు చేసే అధికారం ఉందని, ఇటీవల బీహార్, కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం, వెస్ట్ బెంగాల్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించామని సంఘం పేర్కొంది. కొత్త ఉడాన్ పథకం అమలుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర విమానయాన శాఖతో ఒక అవగాహన ఒప్పందానికి వచ్చింది. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమంలో విమానయాన శాఖకు చెందిన వివిధ అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ ఒప్పందాన్ని ఇప్పటి వరకు చేసుకున్నాయి. వివిధ వాయుమార్గాలను కలుపుతూ విమానయాన రంగాన్ని బలోపేతం చేసేందుకు ఇప్పటి వరకు వాయుమార్గాలు నోచుకొని ప్రాంతాలను కలిపే విధంగా కొత్త ఉడాన్ పథకం ఉంది. 2035-36 నాటికి 28,841 కోట్ల రూపాయలతో 120 ప్రాంతాల్లో నూతన విమానాశ్రయాలు రూపొందిస్తారు. పురుషుల స్కీట్ బృంద విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న అనంతజీత్ సింగ్ నరుక, భవతేజ్ సింగాల్, మిరాజ్ అహ్మద్ ఖాన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. సమిష్టి కృషి, సునిశ్చిత దృష్టితో బృందం పథకం సాధించిందని మోదీ సామాజిక మాధ్యమం ద్వారా కొనియాడారు. కాగా ఆసియా క్రీడల 5వ రోజు భారత్ రోయింగ్, ఉషు, అథ్లెటిక్స్, షూటింగ్, కెనాయిస్, స్ప్రింట్ విభాగాల్లో పతకాల అవకాశం ఉంది.
కాగా ఆసియా క్రీడల్లో 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్

మహిళల విభాగంలో రజత పతకాన్ని సాధించిన మీరాబాయి చానుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. 28 సంవత్సరాల తర్వాత వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో చాను ఘనత సాధించిందని సామాజిక మాధ్యమం ద్వారా ముర్ము తెలిపారు. ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో, ఇతర ప్రపంచ ఛాంపియన్షిప్లలో చాను ప్రయాణం యువతకు అథ్లెటిక్స్ విభాగంలో ఒక స్ఫూర్తిదాయకంగా ఉందని అన్నారు. పురుషుల సింగిల్ సాఫ్ట్ టెన్నిస్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న జై మీనాకు కూడా రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విభాగంలో భారత్ మొట్టమొదటిసారి చారిత్రాత్మక ప్రతి

0: సృష్టించారని సామాజిక మాధ్యమం ద్వారా మోదీ తెలిపారు. పురుషుల సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎంపికకు 4 అక్టోబర్ వరకు సమయం ఉందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అన్నారు. సెప్టెంబర్ 18 పదవీకాలం ముగిసిన ప్రస్తుత బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ తన 3 సంవత్సరాల పదవీకాలం అనంతరం కొనసాగేందుకు ఇష్టపడకపోవడంతో నూతన సెలెక్టర్ ఎంపిక అనివార్యమైంది. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్తో 810 కోట్ల రూపాయల విలువైన 160 శాటిలైట్ స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ ఆయుధాల తయారీ ఒప్పందాన్ని రక్షణ శాఖ కుదుర్చుకుంది. రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ సింగ్ కుమార్ సమక్షంలో న్యూఢిల్లీలో నిన్న ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ శాటిలైట్ ఆయుధాలు 2027-28, 2028-29 సంవత్సరాల్లో అందుబాటులోకి వస్తాయి. జాగ్వార్, హక్స్, సుమో విమానాల ద్వారా సురక్షితంగా వీటిని ప్రయోగించి శత్రుదేశాల వైమానిక స్థావరాలను నిర్వీర్యం చేయవచ్చు. విశేషాలు మరొకసారి. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వాద్నగర్ నుంచి వారణాసికి సేవాయాత్ర చేస్తున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. శాంతి భద్రతలకు కలుగుతున్న ముప్పులను పరిష్కరించడంలో భారత భద్రతా మండలి అసమర్థత కనిపించడమే కాక సంస్కరణల ఆవశ్యకతను తెలియజేస్తుందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. G20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను అమెరికా ఆహ్వానించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం

0: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక విజ్ఞాన విపంచి శీతోష్ణ స్థితిలో పెను మార్పులు దాని ప్రభావం అలాగే పర్యావరణ గీతాలు అలాగే ప్రకటనలు పాటలు విన్నాం. ముందుగా సమాచార వేదిక. అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలకు సంబంధించిన 104 వాహనాలు అంటే ఆరోగ్య రథాలు ఈ నెల 25వ తేదీన ధర్మవరంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ప్రారంభించనున్నారు. అనంతపురం జిల్లాకు 36, సత్యసాయి జిల్లాకు 35 చొప్పున మొత్తం 71 ఆరోగ్య రథాలు అందజేయబడుతున్నాయి. ఆరోగ్య రథాల్లో మధుమేహం, బీపీతో పాటు కాలేయం, మూత్రపిండాల పనితీరు, రక్తంలోని కొవ్వు పదార్థాలు, శరీరంలోని లవణాలకు సంబంధించిన పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారు. మొత్తం 41 రకాల పరీక్షలను ఉచితంగా అందిస్తారు. ఒక్కో రథం రోజుకు కనీసం 20 మందికి పరీక్షలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఆరోగ్య రథాలను సంజీవని కార్యక్రమంలో అనుసంధానం చేసే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. జనవరి 1 నుండి సంజీవని ప్రాజెక్టును పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించేందుకు వీలుగా పకడ్బందీగా కార్యాచరణ రూపొందించాలని అధికారులను మంత్రి సత్యకుమార్ గారు ఆదేశించారు.
1: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
0: ప్రభుత్వ బాలుర ఐటీఐలో ఉచిత నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రాయపరెడ్డి తెలిపారు. అప్లికేషన్ డెవలపర్ కోర్సుకి 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్నవారు అర్హులని తెలిపారు. అలాగే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సర్వీస్ టెక్నీషియన్ కోర్సుకి 18 నుంచి 30 సంవత్సరాల వయసు గలవారు అర్హులు.

0: శిక్షణ పూర్తయిన తర్వాత సర్టిఫికెట్లు అందజేస్తామని తెలిపారు. ఇంకొన్ని వివరాలకు 8096763870 ఈ నంబరుకు సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.
1: లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
0: సమాచార వేదిక విన్నారు. ఇప్పుడు విందాం విజ్ఞాన విపంచి. శీతోష్ణ స్థితిలో పెను మార్పులు, దాని ప్రభావం గురించి వినిపిస్తున్న వారు శ్రీ నియంత.
2: గత 100 సంవత్సరాలుగా వాతావరణ పరిస్థితులు గమనిస్తే ఎండాకాలాల్లో ఎండ తీవ్రత పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. అదేవిధంగా పొగలు వేడిగాను, రాత్రి చల్లగాను ఉండవలసిన పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలకి రాత్రి ఉష్ణోగ్రతలకి మధ్య వ్యత్యాసం తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ఇంతే కాకుండా అకాల వర్షాలు సంభవిస్తున్నాయి. ఈ వర్షాలు కూడా అతి భారీగా ఉండి నగరాలు, పట్టణాలను అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాల రాకపోకల్లో మార్పులు వస్తున్నాయి. కొన్ని ప్రదేశాలలో మాత్రమే అధిక వర్షాలు కురిసి ఇతర ప్రదేశాల్లో ఒక్క వర్షపు చినుకు కూడా పడడం లేదు. సాధారణంగా వీచే గాలుల్లో కూడా తీవ్రత పెరిగింది. ఇదివరకటి కంటే ఇప్పుడు తుఫాన్లు, హరికేన్లు ఎక్కువయ్యాయి. సాధారణ వాతావరణంలో వస్తున్న మార్పులు శాస్త్రజ్ఞులను కలవరపెడుతోంది. వాతావరణానికి శీతోష్ణ స్థితికి చాలా తేడా ఉంది. వాతావరణం అంటే ఒక ప్రదేశంలో ప్రతిరోజు మనం గమనించే ఎండ, వాన, గాలికి సంబంధించిన సమాచారం. దీనినే మనం వెదర్ అంటాం. ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం ఆ ప్రదేశంలో నివసించే ప్రజల అలవాటు పడి ఉంటారు. డైలీ వెదర్ రిపోర్ట్ ఫాలో అవుతూ ఉంటారు. ఇది భూమి మీద వివిధ ప్రాంతాల్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఉదాహరణకు చెన్నై, బాంబే, ఢిల్లీ, సిమ్లా, శ్రీనగర్, ఊటీ, డార్జిలింగ్, అక్కడే వారి జీవితం రోజు ఆ ప్రదేశ వాతావరణం, వెదర్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని దశాబ్దాల తరబడి 100 సంవత్సరాలుగా స్థిరపడిన వాతావరణం, వెదర్ కండిషన్ని శీతోష్ణ స్థితి అంటారు. ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క శీతోష్ణ స్థితి ఉంటుంది. అది స్థిరంగా ఉంటుంది, అందులో ఎలాంటి మార్పు ఉండదు. అందుచేత వాతావరణం అంటే వెదర్, శీతోష్ణ స్థితి అంటే క్లైమేట్గా సుస్పష్టంగా అర్థం చేసుకోవాలి. భూగోళం మీద వివిధ ప్రాంతాలలో గల శీతోష్ణ స్థితుల సమూహమే భూ శీతోష్ణ స్థితి అని తెలుస్తుంది. దీనినే ఎర్త్ క్లైమేట్ అంటారు. గత 100 సంవత్సరాల వాతావరణ పరిస్థితులను గమనిస్తూ ఉంటే భూగోళ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు గమనించాలి. భూగోళం మీద జీవం పుట్టుకొచ్చినప్పటి నుంచి భూమి సరాసరి ఉష్ణోగ్రతలలో ఎలాంటి మార్పు లేదు. ఇది 15 డిగ్రీల సెంటిగ్రేడ్గా గుర్తించారు. కానీ గత కొద్ది దశాబ్దాల కాలంలో భూతాపం 0.6 డిగ్రీల సెంటిగ్రేడ్ పెరిగినట్లు శాస్త్రజ్ఞులు గుర్తించారు. భూతాపం మరో 100 సంవత్సరాల కాలంలో 1 నుంచి 3 డిగ్రీల సెంటిగ్రేడ్ పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. భూతాపం పెరగడానికి మానవ తప్పిదాలే కారణమని 1974లో మొదటిసారి శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు. దీనికి కారణం వాతావరణంలోకి అధిక మొత్తంలో కార్బన్ డయాక్సైడ్ వాయువు చేరడమే అని గ్రహించారు. వాతావరణంలోకి అధిక మొత్తాలలో కార్బన్ డయాక్సైడ్ వాయువు చేరడానికి మనం ఇంధనంగా ఉపయోగించే బొగ్గు, డీజిల్, పెట్రోలు అని గ్రహించారు. విద్యుత్ థర్మల్ కేంద్రాలలో అధిక శాతం బొగ్గు వాడుతాం. అందుచేత ఫాసిల్ ఫ్యూయల్స్ యంత్రాలలోనూ, మోటారు వాహనాల్లో ఉపయోగించడం వల్ల గాలిలో అధికంగా కార్బన్ డయాక్సైడ్తో పాటు సల్ఫర్ డయాక్సైడ్, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, మీథేన్ చేరిపోతున్నాయి. ఈ వాయువుల శాతం

సాధారణం కంటే గాలిలో పెచ్చుమీరి ఉన్నాయి. భూమి చుట్టూ రక్షక వలయంగా ఓజోన్ పొరవు ఉంది. ఇది సూర్యుని చుట్టూ వెలువడే అధిక వేడిని అల్ట్రావైలెట్ కిరణాలను అడ్డగించి భూమి మీద నివసించే జీవరాశిని కాపాడుతోంది. మనం ఉపయోగించే ఏసీలలోనూ రిఫ్రిజరేటర్లోనూ వివిధ స్ప్రేలలో సిఎఫ్సీస్ వాడతాం. ఈ క్లోరోఫ్లోరోకార్బన్ గ్యాసులు భూమికి వలయంగా ఉన్న ఓజోన్ పొరలో చేరిపోతున్నాయి. ఫలితంగా ఓజోన్ మాలిక్యూల్స్లో రియాక్ట్ అయి ఓజోన్ పొర క్షీణతకు దారితీస్తోంది. ఈ విషయం శాస్త్రజ్ఞులు 1980లో గుర్తించారు. సిఎఫ్సీస్ ఓజోన్ పొరకు రంధ్రం చేసిందని గుర్తించారు. దీనివలన సూర్యకిరణాలు డైరెక్ట్గా భూపొరలోకి ప్రవేశిస్తున్నాయి. గాలిలో అప్పటికే అధిక మొత్తాల్లో ఉన్న కార్బన్ డయాక్సైడ్, ఇతర వాయువులు కలిసి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కలగజేస్తున్నాయి. దీనివలన సూర్యవేడిమి భూ వాతావరణ పొరలో ఇమిడిపోతోంది, భూతాపం కలగజేస్తోంది, ఫలితంగా గ్లోబల్ వార్మింగ్కి దారితీస్తోంది. భూతాపం గ్లోబల్ క్లైమేట్ చేంజ్కి దోహదపడింది. మానవ తప్పిదాలు సరిచేసుకోవలసిన సమయం ఆసన్నమైంది. 1987 సెప్టెంబర్ 16 199 దేశాలు మాంట్రియల్లో సమావేశమై ఓజోన్ లేయర్ పరిరక్షణకు ఉపక్రమించాలని తీర్మానించాయి. క్రమంగా సిఎఫ్సీల వాడకం తగ్గించాలని, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు మొగ్గు చూపాలని కృషి మొదలైంది. క్లైమేట్ చేంజ్ అనేది భూ వాతావరణంలోని ఉష్ణోగ్రత సమతుల్యాన్ని దెబ్బతీస్తోంది. ఇది మానవుల మీద, పర్యావరణం మీద పెను ప్రభావం చూపుతోంది. నేడు అమెజాన్ అడవులు తగలబడడానికి కూడా ఇదే కారణం. భూతాపం, ఎర్త్ ఎనర్జీ లెవెల్స్లో మార్పు రావడం, గ్లోబల్ వెదర్లో అనేక మార్పులు సంభవించాయి. ఎత్తైన పర్వత శ్రేణుల మీద గల మంచు పొరలు కరగడం ప్రారంభించింది. అలాగే ధ్రువాల వద్ద గల మంచు కరగడం ప్రారంభించింది. ఈ విషయం నాసా తన సెటిలైట్ ఫోటోగ్రఫీలో కూడా చూపించింది. గ్లేషియర్లు, ఐస్ క్యాప్స్లు కరగడం వలన నదులలో వరదలు సంభవిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. సముద్ర మట్టాలు పెరుగుతాయి. రానున్న శతాబ్దంలో సముద్ర మట్టాలు 25 నుంచి 50 సెంటీమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. సముద్ర మట్టంలో ఉండే ప్రదేశాలు మునిగిపోతాయి. నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ పూర్తిగా మునిగిపోయే అవకాశం ఉంది. ధ్రువాల వద్ద మంచు కరగడం వలన సీలు, పోలార్ బేర్లకు ప్రమాదం ఏర్పడుతుంది. గ్లోబల్ వార్మింగ్ వలన సముద్ర జలాలు వేడెక్కుతాయి. ఫలితంగా వాటి పరిమాణం పెరిగి సముద్ర తీర ప్రాంతాలకు ప్రమాదం ఏర్పడుతుంది. సముద్రాలు వేడి గ్రహించడం వలన ఉపరితల గాలులు వేడి గ్రహించి హరికేన్లు, తుఫాన్లు, ఈదురుగాలులు ఏర్పడతాయి. ఇవి మరిన్ని పెరిగి భూమి మీద భీభత్సం సృష్టిస్తాయి. సముద్రాల్లోని గాలి కార్బన్ డయాక్సైడ్ గ్రహించి సముద్ర జలాలు ఎసిడిక్గా మారుతాయి. దీనివలన మెరైన్ లైఫ్కి ప్రమాదం ఏర్పడుతుంది. వాతావరణ మార్పుల వలన అగ్రికల్చరల్ క్రాప్స్ పైన ప్రభావం పడుతుంది. ముఖ్యంగా మేజ్, గోధుమ, వరి పంటలు దెబ్బతింటాయి. క్లైమేట్ చేంజ్ వలనే గ్లోబల్ రెయిన్ ప్యాటర్న్లో మార్పులు సంభవించాయి. అకాల అధిక వర్షాలు ఒక ప్రక్క సంభవిస్తూ ఉంటే మరికొన్ని ప్రదేశాల్లో చుక్క చినుకు లేకుండా ఏళ్ల తరబడి ఉంటుంది. అతివృష్టి, అనావృష్టి ఏర్పడుతున్నాయి. ఇది పంటలపై పెను ప్రభావం చూపుతోంది, ఆహార కొరతకు దారితీస్తోంది. వ్యవసాయం మీదే ఆధారపడి ఉన్న బ్రెజిల్, ఆఫ్రికా, సౌత్ ఈస్ట్ ఆసియా, చైనా దేశాలు బాగా నష్టపోతాయి. ప్రపంచం మొత్తం మీద మంచినీటి కొరత ఏర్పడుతోంది. చాలా ప్రదేశాల్లో వర్షాలు లేవు. భూగర్భ జలాలు అడిగంటిపోయాయి. తాగు సాగు నీటికి కటకట ఏర్పడుతోంది. ఎన్నో పంట పొలాలు నెర్రులు ఇచ్చి బీడు వారిపోతున్నాయి. ఆఫ్రికాలోని కేప్ టౌన్ జలరహిత ప్రదేశంగా మారిపోయింది. వింత వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కువ ప్రాంతాలు ఎడారులుగా మారుతున్నాయి. క్లైమేట్ చేంజ్ వలననే అనేక సమస్యలు సంభవిస్తున్నాయి. వీటికి తోడు పర్యావరణ సంబంధిత వ్యాధులు, మరణాలు,
అధికమయ్యాయి.

0: క్లైమేట్ చేంజ్ ప్రపంచవ్యాప్తంగా అనేక రోగాలకు కారణం అవుతోంది. హీట్ వేవ్స్ పిల్లలు వృద్ధులకు బానిసలు అవుతున్నారు. క్లైమేట్ చేంజ్ బయోడైవర్సిటీపై కూడా అధిక ప్రభావం చూపుతోంది. చెట్లు పూలు పూయడంలోనూ కాయలు కాయడంలోనూ తేడాలు కనిపిస్తున్నాయి. పంటల్లో నాణ్యత పోషక విలువలు తగ్గిపోతున్నాయి. అనేక జంతు వృక్ష జాతులు అంతరించిపోతున్నాయి. క్లైమేట్ చేంజ్ వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. అనేక దేశాల జీడిపి దెబ్బతింటోంది. మొత్తం మీద శీతోష్ణ స్థితులలోని మార్పులు అగ్రికల్చరల్, ఫారెస్ట్రీ, ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టూరిజం మొదలగు సెక్టార్లపై పెను ప్రభావం చూపుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మానవ తప్పిదాలు వాతావరణ మార్పులు సృష్టిస్తున్నాయని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. గాలులు, సముద్ర జలాలు భూగోళం అంతా అన్ని వైపులా పరిభ్రమిస్తున్నాయి. ఇవి భూగోళ శీతోష్ణ స్థితులు మార్పులు చూస్తాయని గ్రహించాలి. మన అప్రమత్తే మన మనుగడకు గ్రహించాలి.
1: మీరింతవరకు విజ్ఞాన విపంచిలో శీతోష్ణ స్థితిలో పెను మార్పులు, దాని ప్రభావం గురించి శ్రీ నియంత గారు అందించిన వివరాలు విన్నారు.
2: అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: ఇప్పుడు విందాం శ్రీ బిటి నాగేంద్ర బృందం ఆలపించిన పర్యావరణ గీతాలు.

0: మీరు ఇంతవరకు శ్రీ బిటి నాగేంద్ర బృందం ఆలపించిన పర్యావరణ గీతాలు విన్నారు.
1: సందర్శించండి
2: ముఖాన మొటిమల సై బాల్, గజ్జా బొబ్బలా
3: సై బాల్,
2: నడుగులో తామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
5: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజు

ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.

అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేవిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేవిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.

అంటే శుక్రవారం ఉదయం 7:45 ప్రసారమయ్యే హలో డాక్టర్ ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో మెడవాపు, భుజం నొప్పి, వెన్నునొప్పి, మోకాల నొప్పులు, కీళ్లవాపులు, కీళ్ల అరుగుదల వచ్చే సమస్యల గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ జే భానుకిరణ్ గారు సమాధానాలు ఇస్తారు. కాబట్టి రైట్ శ్రోతలు, ఈ శుక్రవారం ఉదయం 7:45 2255333 లేదా 2968 9090 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టడీ కోడ్ 0855.

7:40 2255333 లేదా 2968890 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 0855. గమనిక విన్నారు.

0: wide welcome from Trump. The Financial Express takes note: S&P, Fitch, ADB, OECD upbeat on FY27 growth. India growth outlook gets global upgrade. And finally, words long used in Caribbean, Bermuda now part of Oxford Dictionary, says the Times of India. And with that, it's back to you, Sarabjit.
1: Thank you, Renu. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to interact with participants of Seva Yatra from Varnagar to Varanasi under Seva Sankalp Abhiyan this morning. Delhi government approves Durga scheme aimed at providing safe, clean and dignified employment opportunities to women in national capital. Bharat Taxi launched in Lucknow, Gorakhpur, Varanasi, Kanpur and Prayagraj in Uttar Pradesh. All banks, including regional rural banks, to remain open this Sunday for convenience of customers. India's Roshabina Devi bagged silver medal in Wushu at Asian Games in Japan. Satnam Singh and Salman Khan secure bronze in rowing men's double sculls. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి వైఎస్ఆర్ కడప జిల్లా సమాచారాలకు వింటారు రచన శ్రీ బి శ్రీనాథ్ రెడ్డి.
3: వైఎస్ఆర్ కడప జిల్లాకు 266 కోట్ల అభివృద్ధి నిధులు కేటాయింపు. విజిలెన్స్ ఎస్పీగా వెంకటరామాంజనేయులు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై నిఘా, నీతి ఆయోగ్ సమీక్షలో పాల్గొన్న కలెక్టర్ వంటి విశేషాలతో కూడిన వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ ఇప్పుడు వింటారు. వైఎస్సార్ కడప జిల్లా అభివృద్దికి ప్రాధాన్యతనిస్తున్నామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత తెలిపారు. ప్రొద్దుటూరు పట్టణ అభివృద్దికి హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ద్వారా ఇటీవల 40 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని, ఈ నిధులతో రహదారులు, డ్రైనేజీలు, పార్కులు, సెంటర్ డివైడర్లు, ఆధునిక వీధి దీపాల ఏర్పాటు వంటి అభివృద్ది పనులు చేపట్టనున్నామని తెలిపారు. అదేవిధంగా కడప, కొప్పర్తి పారిశ్రామిక ప్రాంతాల మధ్య రహదారి అనుసంధానాన్ని మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం 304.44 కోట్ల రూపాయలతో 5.8 కిలోమీటర్ల 4 వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణానికి అనుమతి ఇచ్చిందని చెప్పారు. కొప్పర్తి పారిశ్రామిక ప్రాంత అభివృద్దితో జిల్లాకు పెట్టుబడులు రావడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశముందని తెలిపారు. రాష్ట్రంలో పట్టణాల అభివృద్దికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. రాష్ట వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో కడప జిల్లాలోని పట్టణ స్థానిక సంస్థలకు 266 కోట్ల రూపాయల నిధులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేటాయించారు. కడప నగరానికి అత్యధికంగా 98 కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రొద్దుటూరుకు 40 కోట్లు, బద్వేలుకు 27 కోట్లు, పులివెందులకు 22 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. మైదుకూరుకు 20 కోట్లు, జమ్మల మడుగుకు 19 కోట్లు, పోరుమామిళ్లకు 16 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే కమలాపురం, రాజంపేట మున్సిపాలిటీలకు చెరో 12 కోట్ల రూపాయల చొప్పున నిధులు కేటాయించారు. ఈ నిధులతో పట్టణాల్లో రహదారులు, మురుగునీటి వ్యవస్థ, పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా తదితర మౌలిక వసతుల అభివృద్ది పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలకు ఉచిత న్యాయ సహాయంతో పాటు సత్వర న్యాయం అందించడమే న్యాయ సేవా సంస్థల ప్రధాన లక్ష్యమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రామ్ గోపాల్ తెలిపారు. కోర్టుల్లో అపరిష్కృతంగా ఉన్న కేసులను రాజీ మార్గంలో పరిష్కరించేందుకు సెప్టెంబర్ 12వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించినట్లు వెల్లడించారు. లోక్ అదాలత్లో పరిష్కారమయ్యే కేసులకు ఎలాంటి కోర్టు ఫీజు ఉండదని తెలిపారు. కడప జిల్లాలో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ది కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ పాల్గొని జిల్లాలో అమలవుతున్న వివిధ అభివృద్ది కార్యక్రమాల పురోగతిని వివరించారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, సామాజిక అభివృద్ది, మౌలిక వసతులు తదితర రంగాల్లో జిల్లాలో సాధించిన పురోగతిపై సమీక్షించారు. పాఠశాలలు, వైద్య సదుపాయాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, వ్యవసాయం తదితర రంగాల్లో చేపట్టిన అభివృద్ది పనులపై సమావేశంలో చర్చించారు. 2025తో పోలిస్తే 2026లో జిల్లాలో పలు రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధించినట్లు వివరించారు. కడప రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఎస్పీగా వెంకటరామాంజనేయులు బాధ్యతలు స్వీకరించారు. కడపలోని రీజనల్ విజిలెన్స్ కార్యాలయంలో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. 2012 గ్రూప్ 1 అధికారిగా పోలీసు శాఖలో సేవలు ప్రారంభించిన వెంకటరామాంజనేయులు పలు జిల్లాల్లో వివిధ కీలక బాధ్యతలు నిర్వహించారు. అవినీతి నిరోధం, అక్రమాల నియంత్రణ, ప్రజా సమస్యల పరిష్కారంలో పారదర్శకతకు ప్రాధాన్యమిస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వ నిబంధనల అమలులో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను నిష్పక్షపాతంగా పరిశీలించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. విద్యార్థులకు నాణ్యమైన పరిశుభ్రమైన భోజనం అందించడమే లక్ష్యంగా సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ వ్యవస్థను అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. పులివెందుల మున్సిపల్ పాఠశాలలో నూతనంగా ప్రారంభించిన స్మార్ట్ కిచెన్ నిర్వహణ అమలు

0: నీరును కలెక్టర్ పరిశీలించారు. గతంలో వంట ఏజెన్సీల ద్వారా భోజనం సరఫరా చేయడంతో సమస్యలు ఎదురయ్యేవని ఆయన తెలిపారు. ఈ సమస్యలను అధిగమించేందుకు సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ విధానాన్ని తీసుకువచ్చినట్లు చెప్పారు. స్మార్ట్ కిచెన్ ద్వారా విద్యార్థులకు సురక్షితమైన నాణ్యమైన ఆహారం అందేలా అన్ని చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా విక్రయాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ షేక్ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. మాదక ద్రవ్యాల రవాణా విక్రయాలపై నిరంతరం నిఘా కొనసాగిస్తూ అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రజలు, ముఖ్యంగా యువత, పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటి వరకు వైఎస్సార్ కడప జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన భూమిరెడ్డి శ్రీనాథరెడ్డి, వైఎస్సార్ కడప జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ముందుగా శ్రీను చిత్రం కోసం పార్థసారథి చిత్రాలు పెంచిన ఈ పాట.

0: విన్నా పాట వానచిత్రం కోసం కార్తీక్ ఆలపించిన సీతారామ శాస్త్రి గీతం. అది సంగీతం కమలాకర్.
1: మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.

0: విన్నా పాట.
1: అల్లరి ప్రియుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాటది.
2: గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం.
0: వింటున్న ఈ పాట దేవి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్య సుమంగళి ఆలపించిన సీతారామ శాస్త్రి గీతం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

విన్నా పాట సంఘర్షణ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల ఆలపించిన వేటూరి గీతం, అది సంగీతం చక్రవర్తి.

కార్యక్రమం చివరిగా మీరు విన్న పాట దొరికితే దొంగల చిత్రంలోనిది. మీరు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం విందం మన ఆలయాలు. అనంతపురం హెచ్ఎల్సి కాలనీలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం గురించిన విశేషాలు ఇప్పుడు విందాం.

0: సనాతన ధర్మ పరిరక్షణకు కేంద్ర బిందువులైన దేవాలయాల విశేషాలను తెలిపి మన ఆలయాలు కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం.
1: ఆధ్యాత్మిక సౌరభాన్ని వెదజల్లే దైవీ శక్తుల నిలయాలు మన ఆలయాలు, అనేక దేవాలయాల విశిష్టతలను తెలిపే మన ఆలయాలు కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం.

0: సీతారాముల దాసునిగా రామభక్తునిగా విఖ్యాతిగాంచినవాడు హనుమంతుడు. అలాని అతనిని కొలిచే భక్తులకు విజయప్రదాతగా, రక్షకునిగా, మహాశక్తిశాలిగా కాపాడుతారు. ఆంజనేయుడు, హనుమాన్, భజరంగబలి, మారుతి, అంజనీసుతుడు, సంజీవరాయుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుణ్ణి ఆరాధిస్తారు. దేశ విదేశాల్లో హనుమంతుని గుడిలేని ఊరు అరుదు.
1: శ్రీరాముని దేవాలయంలో సీతారాములకు ఎదురుగా చేతురుమూర్చిన హనుమంతుణ్ణి ప్రతిష్ఠించటం సాధారణం. ఇలా రామాలయాలు అన్నీ హనుమంతుని ఆలయాలే అనటం పరిపాటి. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన హనుమంతుని ఆలయాలు అనేకమున్నాయి.

0: స్వామి, విజయవాడలోని దాసాంజనేయ స్వామి, తిరుమలలోని బేడి ఆంజనేయ స్వామి, కోనేటిగట్టు ఆంజనేయ స్వామి, జాబాలి హనుమంతుడు, అరకొండలోని అర్ధగిరి ఆంజనేయ స్వామి, కసాపురంలోని నెట్టికంటి ఆంజనేయ స్వామి.
1: ఇతర రాష్ట్రాలలో కూడా హనుమంతుని ఆలయాలు అనేక చోట్ల కలవు. వారణాసిలో సంకట్మోచన్ హనుమ, బెంగళూరులోని ప్రసన్న వీరాంజనేయ స్వామి, రాజస్థాన్లోని మెహందీపూర్ బాలాజీ మందిరం, తమిళనాడులోని యోగాంజనేయ స్వామి ఆలయం ప్రసిద్ధి పొందాయి.
0: విదేశాలలోనూ హనుమంతుని ఆలయాలు కలవు. శ్రీలంకలోని నువారు ఏలియా మందిరంలోని హనుమంతుని ఆలయం, ఒమన్ మస్కట్లోని ఆంజనేయ స్వామి ఆలయం, ట్రినిడాడ్ అండ్ టుబాగో, టెక్సాస్ ప్రాంతాలలోని హనుమంతుని ఆలయాలను నిర్మించి పూజిస్తున్నారు.
1: హనుమంతుని గురించి ఆలోచించగానే ముందుగా గుర్తుకు వచ్చేది బుద్ధిబలం, కండబలం. అంతేకాదు, హనుమ ధైర్యానికి మారుపేరు. ఎన్నో గొప్ప గుణాలు కలిగిన హనుమంతుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఎన్నో ఉన్నాయి.
0: హనుమంతుడికి ఉన్న భక్తి పారవస్యం ఎవరిలోనూ చూడలేం. ఇందుకు తార్కాణం సీతారామ లక్ష్మణులపై ఆయన చూపిన భక్తే. అత్యంత బలగము కలిగిన రావణ లంకకు వెళ్ళి వాళ్లతో పోరాడిన మహోన్నత వీరుడు ఆంజనేయుడు. అందుకని హనుమంతుణ్ణి వీరాంజనేయ స్వామి అని కూడా పిలుస్తారు.

0: ఇక రాయలసీమ ప్రాంతంలో లెక్కలేనన్ని హనుమంతుని ఆలయాలు ఉన్నాయి. విజయనగర రాజుల ఏలుబడిలో వైష్ణవ సాంప్రదాయానికి ప్రాధాన్యత లభించటంతో వారు నిర్మించిన అన్ని వైష్ణవ ఆలయాల్లోనూ ఆంజనేయుని ప్రతిమను చూడవచ్చు. వైష్ణవంలోనే ప్రత్యేకతను సంతరించుకున్న మధ్వ సాంప్రదాయ అనుయాయులు అయిన శ్రీ వ్యాసరాయలు విజయనగర రాజుల ఆశ్రయంలో దాదాపుగా 732 ఆంజనేయ స్వామి శిలా విగ్రహాలను ప్రతిష్ఠించినట్లు మనకు చరిత్ర ద్వారా తెలుస్తోంది.
1: అందున వ్యాసరాయలు ప్రతిష్ఠించిన ఆలయాల్లో అనంతపురం జిల్లాలోని ప్రముఖమైన 3 ఆలయాలు ఉన్నాయి. అవి కసాపురంలోని శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి, మురడీలోని ఆంజనేయుడు, నేమకల్లు ఆంజనేయ స్వామి.

0: దాదాపుగా 732 ఆంజనేయ స్వామి శిలా విగ్రహాలను ప్రతిష్ఠించినట్లు మనకు చరిత్ర ద్వారా తెలుస్తోంది.
1: అందున వ్యాసరాయలు ప్రతిష్ఠించిన ఆలయాల్లో అనంతపురం జిల్లాలోని ప్రముఖమైన 3 ఆలయాలు ఉన్నాయి. అవి కసాపురంలోని శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి, మురడీలోని ఆంజనేయుడు, నేమకల్లు ఆంజనేయ స్వామి. ఈ 3 ప్రాంతాల్లోని ఆంజనేయ స్వాములను ఒకే ముహూర్తానికి ప్రతిష్ఠించినట్లు తెలుపుతారు. ఈ 3 ప్రసిద్ధ ఆంజనేయ స్వామి ఆలయాలను శ్రావణ మాసంలో ఒకే రోజున దర్శించుకుని భక్తాదులు దివ్యానుభూతికి లోనవుతూ ఉంటారు. స్వామివారి శిలాకృతి ఆధారంగా స్వామిని పలుపేర్లతో పిలుస్తూ ఉంటారు. అందులో ప్రఖ్యాతిగాంచిన రూపాలు భక్తాంజనేయ స్వామి, ప్రసన్నాంజనేయ స్వామి, దాసాంజనేయ స్వామి, వీరాంజనేయ స్వామి, సంజీవరాయుడు, తోకరాయుడు.
0: స్వామివారికి సంజీవరాయుడిని పేరెలా వచ్చిందో ఆలోచిద్దాం. అలనాడు త్రేతాయుగంలో జరిగిన రామరావణ యుద్ధంలో పాల్గొన్న లక్ష్మణుడు ఇంద్రజిత్తు శరఘాతానికి సొమ్మసిల్లినప్పుడు ఎవ్వరికీ దిక్కుతోచని పరిస్థితిలో కపిసేనలో నీలుని సూచన మేరకు గంధమాదన పర్వతంలో ఉన్నటువంటి సంజీవని ఔషధ మొక్కను తీసుకురావటానికి వెళ్లిన ధీరుడు హనుమంతుడు. సంజీవనికై వెళ్లిన హనుమ సంజీవని మొక్కను వెతకటానికి ప్రయత్నించగా గంధమాదన పర్వతాన్ని పెకిలించి యుద్ధరంగానికి తీసుకుని వచ్చిన లక్ష్మణుని ప్రాణదాత ఆంజనేయుడు.
1: ఇలా స్వామివారు సంజీవని తేవటంతో స్వామిని సంజీవరాయుడని పిలిచి కొలుస్తారు. ఈ సంజీవరాయుడు అలానే వీరాంజనేయుని రూపాల్లో హనుమ ఒక చేత్తో గంధమాదన పర్వతాన్ని, మరొక చేతిలో గధను ధరించి ఉంటారు. ఇటీవల కాలంలో భక్తాదులు పోటీపడి ఎత్తైన హనుమత్ విగ్రహాలను ప్రతిష్ఠించిన విషయం కూడా మనకు తెలిసినది. ఉదాహరణకు అనంతపురం హౌసింగ్ బోర్డులోని భక్తాంజనేయ స్వామి, సోములదొడ్డిలోని వీరాంజనేయ స్వామి, హంపాపురం దగ్గర వెలసిన శ్రీ మౌనగిరి ఆంజనేయ స్వామి విగ్రహం. ఇలా స్వామివారి రూపమేదైనా భక్తాదులు భక్తితో స్వామివారిని కొలిచి తమ కోరికలను తీర్చుకుంటున్నారు.
0: ఈ రోజున అనంతపురం HLC కెనాల్కు సమీపాన వెలసిన వీరాంజనేయ స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. జానపదులు కూడా సంజీవరాయన్ని తమ జానపదాల్లో పాడుకుంటూ తమదైన శైలిలో లక్ష్మణమూర్ఛను, సుందరకాండను పాడుకుంటూ ఉంటారు. దృశ్య శ్రవణ కళారూపమైన తోలుబొమ్మలాటలో కూడా లక్ష్మణమూర్ఛ ఘట్టాన్ని ఆడుతూ పాడుతూ వినిపిస్తారు.
1: శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయ విషయానికి వచ్చినప్పుడు తూర్పు దక్షిణం వైపుగా ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. తూర్పు ద్వారం పైన సీతారామ లక్ష్మణుల విగ్రహాలను చూడవచ్చు. లోపలికి ప్రవేశిస్తూనే ఎడమవైపున గణపతి, నాగుల కట్టను చూడవచ్చు. ఉత్తర దిక్కుగా ముందుకు సాగితే ఆలయ దీపస్తంభాన్ని చూడవచ్చు. ఈ దీపస్తంభం మీద శంఖు, చక్రాలను చూడవచ్చు.
0: దీపస్తంభానికి ఆవల మనకు ప్రధాన ఆలయం కనిపిస్తుంది. ప్రధాన ఆలయం 2 అంచెల నిర్మాణం కలిగి ఉంది. భక్తాదులు ధ్వజస్తంభం దాటగానే ముఖమంటపం, తదనంతరం స్వామివారి గర్భాలయాన్ని చూడవచ్చు. ముఖమంటపంలో స్వామివారి వాహనమైన ఒంటెను కూడా దర్శించుకోవచ్చు. గర్భాలయంలో స్వామివారు వీరాంజనేయునిగా భక్తులకు దర్శనమిస్తారు. స్వామివారు దక్షిణానికి అభిముఖంగా ఉంటూ తూర్పును చూస్తూ ఉన్నారు.
1: ఎడమ చేతిలో కొండను, కుడి చేతిలో గధను ధరించి ఉంటారు. గర్భాలయం మీద ఏకకలశ గోపురం ఉంది. స్వామివారికి అర్చన చేస్తూ పూజారి గారు, ఈ ఆలయం గురించి వివరిస్తూ అర్చకులు శ్రీ శ్రీధర శర్మ గారు.
2: అనంతపురంలోని ఇందిరానగర్లో ఉన్నటువంటి శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో మనం ఉన్నాం. ఈ ఆలయానికి సంబంధించి విశేషాలను పూజారి శ్రీ శ్రీధర్ గారు వారిని అడిగి తెలుసుకుందాం. పూజారి గారు, వీరాంజనేయ స్వామివారి ఆలయం ఇక్కడ 8 ఏళ్ల క్రితం నిర్మాణం అయ్యింది. నిర్మాణ కారకులు ఎవరు, ఆ వివరాలను కాస్త తెలియజేస్తారా?
3: జై శ్రీరామ్. మనోజపం, మారతతుల్య వేగం, నితేంద్రియం, బుద్ధిమతామరిష్టం, వాతాత్మజం, వానరయోగరుక్తం, శ్రీరామదూతం,

0: నమామి. 40-45 ఏళ్ళు టెంపుల్ పురాణమైన టెంపుల్ ఇది కెనాల్ ఒడ్డున ఈ లాలప్ప గారు అని గొంగటరామ్ మిషన్ సంబంధించిన ఆయన దాన్ని నిర్మించినారు.
1: హనుమంతుడికి ఎన్నో పేర్లు ఉన్నాయి, సంజీవరాయుడని హనుమంతుడని ఎన్నో రకాలుగా పేర్లతో పిలుస్తారు భక్తాదులు. మరి ఇక్కడ ఉండేటువంటి ఆలయంలో స్వామివారిని ఏ పేరుతో పిలుస్తారు? మరి అలాగే ఈ ఆలయం ఏ ముఖంగా ఉంది, ఆ వివరాలు కాస్త తెలపండి.
0: ఈ స్వామివారు పిలిచేది శ్రీ శ్రీ వీరాంజనేయ స్వామి అని పిలుస్తారు. దక్షిణం ఫేసులో ఉన్నారు స్వామివారు.
1: తర్వాత స్వామివారు గర్భాలయంలో మరి ఏ ఆకృతిలో ఉన్నారు, అంటే స్వామివారి మూల విరాటను కాస్త వివరించండి.
0: గర్భగుడిలో 5 అడుగులు స్వామివారి మూల విరాటం ఉంది. ఒక వేలుతో సంజీవ పర్వతం, ఒక చేయితో గదావస్త్రములు ఉన్నాయి. కింద వచ్చేసి కాలనేమని రాక్షసుడు ఉన్నాడు. తెగదు శ్రీచక్రము అవన్నీ కలిగి ఉన్నాయి. శ్రీరామువారి సీతమ్మ తల్లి వారి విగ్రహాలను నిర్మించినారు. గర్భగుడి, ముఖమండపము, గోపురము. ఆలయంలో ప్రత్యేకత శ్రీ గణపతి స్వామి ఆలయం ఉంది.
1: స్వామివారికి శనివారం చాలా ప్రత్యేకత. మరి ఆ రోజున ఎంతోమంది విశేషంగా భక్తాదులు పాల్గొంటారు. మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి పూజలు నిర్వహిస్తారు?
0: ఉదయం 5-5:15 నుంచి స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహిస్తాము. తిలాభిషేకము ఉంటుంది, ఆ తర్వాత సహస్రము ఉంటుంది, ఆ తర్వాత స్వామివారి అలంకారణ నిర్మాణం చేస్తాము. ఆ తర్వాత వడరూపంలో అప్పడము, వడము, వడమాల నైవేద్యం చేస్తాము. ఉదయం 4:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఆలయం ప్రత్యేకత తీర్చుంటారు. మళ్ళీ సాయంకాలం వచ్చేసి 4 నుంచి రాత్రి 10 వరకు ఆలయము నిర్మించి పూజలుగా జరుపుతాము. సాయంకాలం వచ్చేసి పానకం, పన్నీరం, ప్రసాదం కలిగిస్తాము. అష్టోత్రం జరుగుతుంది. ఏదో ప్రకారంగా 8 గంటలకి మహామంగళహారతి ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ 10:10 మహామంగళహారతి చేరివేసి ఆలయము రోజు బంద్ చేయగలం.
1: మరి అలాగే ఉపాలయంగా గణపతి ఉండటం జరిగింది. మరి స్వామివారికి జరిగేటువంటి పూజలు, అలాగే సంకష్టహార చతుర్థి, ఆ రోజున భక్తాదులు ఇక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారా?
0: యథా ప్రకారంగా నిర్వహిస్తూ ఉంటాము. నిత్యాభిషేకము, నిత్య నైవేద్యాలు గణపతి స్వామి వారికి కానీ ఉంటే అశ్వత్థనారాయణ కట్ట కానీ ఉండేది. లేదా అశ్వత్థనారాయణ కట్ట మీద యథా ప్రకారము మూల విరాటం పూజలు, నాగలకి తెలాభిషేకం, పంచామృతాభిషేకం ఇలా జరుపుతాము. ప్రతి సోమవారము నాగలకి అభిషేకం జరుగుతుంది. ప్రతి బుధవారము వినాయకుని పూజ నైవేద్యము యథా ప్రకారంగా మూల విరాటం జరిగినట్టు జరుగుతాయి. హనుమాన్ జయంతి పూజా విశేషాలు, ఉదయం 4:30 దీపారాధన ఉంటుంది, 5 గోమాత సేవ ఉంటుంది, కలశారాధనము 6:15 ఉంటుంది. స్వామివారి పంచామృతాభిషేకానికి వచ్చేసి 6:30 స్టార్ట్ అయ్యి 7:30-7:30 నిలబడిపోతుంది. ఆ తర్వాత 8:30 స్వామి రూప అలంకారణ జరుగుతుంది. 11:30-12 స్వామివారు నైవేద్యం కలుగు. 12:30 నారాయణ సేవ అనగా అన్నదానం కార్యక్రమం యథా ప్రకారంగా జరుగుతుంది. సాయంకాలం మళ్ళీ వచ్చి 3 నుంచి 4 గంటల వరకు కోలాటము, చెక్కభజన, ఉరాల సేవ, ఇతర సేవలన్నీ కలిగి స్వామివారు రథోత్సవము 5:30-6:30 అట్లా బయలుదేరగలుగుతుంది. రథోత్సవం ఫస్ట్ రోడ్డు సెకండ్ రోడ్డు థర్డ్ రోడ్డు చూసుకొని ఇదే ప్రకారంగా స్వామివారి ఆలయ గర్భగుడిలోకి చేరిపోతాడు. మేలో జరిగే హనుమాన్ జయంతి ప్రతి శ్రీరామనవమికి స్వామి ఉత్సవం ఊరేగింపు ఉంటుంది. హనుమాన్ జయంతికి ఊరేగింపు స్వామి ప్రధాన పూజలు కలిగి ఉంటాయి. దీనికి అంతా ఎల్లరూ భక్తులంతా పాల్గొని సేవ అందిస్తున్నారు.
1: ఇక్కడ ఆలయ ప్రాంగణం ఎంతో విశాలంగా ఉంది. హనుమాన్ జయంతి కానీ లేదంటే శ్రీరామనవమి సందర్భంగా ఆధ్యాత్మిక ప్రసంగాలు కానీ లేదా సుందరకాండ పారాయణం కానీ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారా?
0: నిర్వహిస్తాము. దానికి టిడిట దేవస్థానం అనుకూలం కలిగి ఇచ్చి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలని దులోగా 4-5 ఏళ్ళ క్రితం చేస్తూ ఉంటాయి. మా తర్వాత వాళ్ళ అజ్ఞానంగా ఏమీ ముందుకు రావలేదు. వస్తుందంటే భక్తుల సేవతో అందించగలం పెడతాము.
1: పర్వదినాలు వచ్చినప్పుడు సంక్రాంతి, ఉగాది, శ్రీరామ నవమి ఇలాంటి పండుగల రోజున ఆ సమయాల్లో కూడా స్వామివారికి పూజలు విశేషంగా నిర్వహిస్తూ ఉంటారా?
0: కార్తీకంలో మన అయ్యప్ప స్వామి భక్తులు యథా ప్రకారంగా ఉంటారు. యథా ప్రకారం పూజ నిత్యము పూజలు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యేకత మంగళవారం, శనివారం ప్రత్యేకత పూజలతో జరుగుతాయి. ఆకు పూజ, అభిషేకాలు, సహస్రాలు, నైవేద్యం, పరాధన, కార్తీకము, మాఘమాసము, మాఘమాసం అదేను పూజా కార్యక్రమం జరుగుతుంది.
1: శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయానికి సంబంధించి

0: ఎన్నో వివరాలు తెలిపారు. మీకు నమస్కారాలండి.
1: నమస్కారం సార్.
2: శ్రీ జానకీ శోకహర్త హరిమర్కట మర్కట లక్ష్మణ ప్రాణదాతాచ పాయాన్మాం రామకింకర.
3: సుందరకాండలో శ్రీరాముని సందేశాన్ని సీతమ్మకు తెలిపి సీతమ్మ సమాచారాన్ని శ్రీరామునికి తెలియచేసిన శ్రీరాముని దూత హనుమంతుడు. భయం కలిగినప్పుడు హనుమంతుణ్ణి ధ్యానము చేస్తే చాలు, ఆపద నుండి రక్షించబడతాం. హనుమంతుడు సాక్షాత్తు శివస్వరూపం, మంగళస్వరూపుడు, తన ప్రభువైన శ్రీరాముని మనస్సును చూరగొన్నవాడు. గోష్పదీకృత వారాసీం, మసకీకృత రాక్షసం, రామాయణ మహామాల, రత్నం వందే నీలాత్మజం, అంజనానందనం వీరం జానకీ శోకనాశనం, కపీశమక్ష హంతారం వందే లంకాభయంకరం.
2: హనుమంతుని స్మరణ చేసినంత మాత్రమననే జాడ్యం పోతుంది. బాలసూర్యుణ్ణి చూసి ఫలం అనుకుని తినడానికి వెళ్లారు హనుమంతుడు. అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో హనుమను కొట్టారు. అప్పుడు వాయుదేవుడు కోపంతో కదలడం మానివేశారు. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు హనుమను తాకిన వెంటనే స్పృహలోకి వచ్చిన ఆంజనేయ స్వామివారికి దేవతలు అందరూ వరాలను ఒసగినారు. సూర్యుడే స్వయంగా సకల శాస్త్రాలను బోధించారు హనుమంతునికి. వరుణుడు, యమధర్మరాజు మృత్యువు లేకుండా వరాలిచ్చారు. 100 యోజనములు సముద్రమును దాటి వెళ్ళి లంకాపట్టణమును చేరి సీతమ్మను వెదికి, సీతమ్మను ఓదార్చి శ్రీరాముని ముద్రకనిచ్చి శిరోమణిని తెచ్చి శ్రీరామునికి వసగిన పరమ భక్తుడు హనుమంతుడు.

0: హనుమంతుణ్ణి ఆరాధించడమంటే సుందరకాండ పారాయణము చెయ్యటమే. సుందరకాండలో ప్రతి శ్లోకము కూడా ఒక మంత్రంగా అనిపిస్తుంది. సంకటమోచన హనుమంతుడు, పంచముఖ ఆంజనేయుడు, ఆపదుద్ధారక హనుమంతుని మూర్తి దాసాంజనేయుడు, ఇలా అనేక మూర్తులుగా మనకు దర్శనమిస్తూ ఉంటారు స్వామివారు. మంగళమైన రూపముతో, ప్రసన్నమైన వదనముతో మేరుపర్వతం వలె, వజ్రస్వరూపంతో వానరముఖం, సింహవదనం, హయగ్రీవ వదనం, గరుడ వదనం, వరాహ వదనముతో పంచముఖ ఆంజనేయ రూపం మనకు కనిపిస్తూ ఉంటుంది.
1: మనం భగవంతుని ధ్యానిస్తే చాలు, మనకున్న అన్ని బాధలను నివృత్తి చేస్తారు ఆ స్వామి. మహాబలం, శత్రుత్వ నాశనం, సర్వ ప్రాణికోట్లను రక్షించే తత్వంతో సర్వ విషహరుడు, అన్నము ఐశ్వర్యాలను కలిగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు ఆ హనుమంతుడు.

0: సదాశివుడి తత్వముతో అవతరించిన స్వామి ఆ హనుమంతుడు. దైత్య సంహారకుడు, సర్వ వేద విద్యలకు నిధి అయిన వారు ఆ హనుమంతులవారు.
1: వాయునందనుడు, సీతామాత శోకాన్ని తొలగించిన వారు, రాక్షసాంతకుడు, లోకనాథుడు, దేవదేవేశుడు ఆ ఆంజనేయ స్వామివారు. ప్రసన్న ఆంజనేయుడు, వీరాంజనేయుడు, అపారమైన బలవంతుడు, నవవ్యాకరణ పండితుడు, రామదాసుడు, శ్రీరామదూత. ఎక్కడైతే శ్రీరామచంద్రమూర్తిని కీర్తిస్తూ ఉంటామో అక్కడ హనుమంతుడు ఉంటారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, తత్ర తత్రకు తమస్తకాంజలిం, బాష్పవారి పరిపూర్ణ లోచనం, మారుతీన మత రాక్షసాంతకం.

0: శ్రోతలు, మనం ఇంతవరకు అనంతపురం హెచ్ఎల్సి కాలనీలో వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయ విశేషాలను తెలుసుకున్నాం కదా.
1: ఆ స్వామివారి కృపా కటాక్షాలు మన మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ జై శ్రీ వీరాంజనేయ స్వామికి.
0: వచ్చే వారం మరొక దేవాలయం గురించి తెలుసుకుందాం. అంతవరకు నమస్తే. మీరు ఇంతవరకు మన ఆలయాలు అనంతపురం హెచ్ఎల్సి కాలనీలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం గురించిన విశేషాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం విందం అభిలాష కార్యక్రమంలో శ్రోతలు లేఖల ద్వారా కోరిన సినిమా పాటలు. ముందుగా ఉత్తరం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు గ్రామం నుండి భారతీలాల్ పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలిబాయ్, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ వీరంతా కోరుతున్న పాట. దేవిపుత్రుడు చిత్త నుండి ఒక మంచి పాట వినిపించమని కోరుతున్నారండి. మరి వారి కోసం ఈ పాట.

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ, మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్, పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ, మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్, పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.

0: విన్నా పాట కిరాయి రౌడీల చిత్రంలోనిది. కోరిన శ్రోతలు సింగనవల నుండి లక్ష్మీనారాయణ, నాగమునమ్మ, రవికుమార్, భారతి.
1: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
0: తరువాతి ఉత్తరం అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుండి రాస్తున్న శ్రోతలు ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రషిత, సత్యవతి, ఈశ్వరయ్య, రాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, శ్రీనిధి, నీలిమ రెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి. వీరు కోరుతున్న పాట గోవింద గోవింద చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని కోరుతున్నారు. మరి వారి కోసం ఈ పాట.

ప్రొటెక్షన్ ప్లాన్ కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.

విన్న ఆ పాట కలిసి ఉంటే కలద సుఖం చిత్రంలోనిది. మరి పాటను కోరిన శ్రోతలు శ్రీకాకుళం జిల్లా నుండి నాగేశ్వరరావు, రాజేశ్వర్, బాబురావు, బంగార్ త్రిముతుల్ గుప్తా, బ్రహ్మయ్య, కస్తూర్రావు, ప్రకాష్, మహమ్మద్, ఇనైతుల్లా, రవికుమార్ ప్రసాద్, పువ్వుల ఈశ్వర్రావు. కార్యక్రమంలో చివరిగా ఉత్తరం. నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లాసియా, సుదీప్తి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్ వీరంతా కోరుతున్న పాట. అతడు చిత్తం నుండి ఒక మంచి పాట వినిపించమని కోరుతున్నారండి. మరి వారి కోసం ఈ పాట.

0: మీరు ఇంతవరకు అభిలాష కార్యక్రమంలో శ్రోతలు లేఖల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 10 గంటలు మరికొద్ది క్షణాల్లో సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వ్యవసాయ రంగ అభివృద్ధిపై ప్రత్యేక ముఖాముఖి. పరిచయకర్త ఎన్ మణి, అతిథి బి విజయప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టర్ వ్యవసాయ శాఖ భీమిలి డివిజన్. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.
1: శ్రోతలకు నమస్కారం. దేశానికి వెన్నెముక అయిన రైతు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగ అభివృద్ది, నూతన సాంకేతికతలు, రైతుల సాధికారతపై చర్చించేందుకు మనతో ఉన్నారు శ్రీ బి విజయప్రసాద్ గారు. అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ భీమునిపట్నం డివిజన్ అసిస్టెంట్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విజయప్రసాద్ గారిని కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తూ సార్, నమస్తే అండి.
2: నమస్తే.
1: సార్, ఇప్పుడు ప్రత్యేకంగా భారతదేశంలో వ్యవసాయ రంగ అభివృద్ధి అనేది గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత భారతదేశ వ్యవసాయ రంగం ఎలా ఉందని మీ అభిప్రాయం అండి?
2: భారతదేశ వ్యవసాయ రంగం అయితే ప్రస్తుతానికైతే పురోగతిలోనే ఉంది. గతంతో పోల్చుకుంటే మనం గతంలో 5% జీడిపిని మనం నమోదు చేసినప్పుడు ఫస్ట్ క్వార్టర్ 25 సంవత్సరానికి సుమారుగా 6% జీడిపిని మనం నమోదు చేసాం. అంటే అభివృద్ధి బాగానే ఉంది. కారణం ఏంటంటే ప్రభుత్వ ప్రోత్సాహం, అదేవిధంగా రైతుల్లో చైతన్యం. వ్యవసాయ రంగం అయితే గనక ప్రస్తుతం అయితే అభివృద్ధి పథంలోనే సాగుతుంది.
1: ప్రస్తుతం భారతదేశ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు ఏమైనా ఉన్నాయండి?
2: సవాళ్ళు ఉన్నాయమ్మా, లేకుండా ఏం లేదు. కాకపోతే ముఖ్యంగా గ్రోత్ ఏ విధంగా అయితే ఆల్మోస్ట్ 18% దాటి ఇప్పుడు మనం 25% గ్రోత్ ని టార్గెట్ గా పెట్టుకున్నాము 2026 సంవత్సరానికి. అయినప్పటికీ కూడా మనకు సవాళ్ళు ఉన్నాయి. ఏంటంటే మనకి వాతావరణ మార్పులు, రెండవది చిన్న కమ్మతాలు వ్యవసాయ రంగంలో, తర్వాత ఇరిగేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సాగునీరు సదుపాయం తక్కువ ఉంది, ఇంకా దాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా రైతు పండించిన పంటకి మార్కెట్ ధర కల్పించాలి. ఇవి ప్రస్తుతానికి ఉన్న సవాళ్ళు. తర్వాత రైతుకి ఏంటంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మరింత చేరువు చేయాలి. చేరువు చేస్తే ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి ప్రస్తుతం ఉన్న 18.5% గ్రోత్ ని మనం 25 వరకు మనం తీసుకెళ్లే అవకాశం ఉంది.
1: అయితే ఇప్పుడు మీరు చెప్పినటువంటి సవాళ్లు ఏవైతే ఉన్నాయో వీటిని అధిగమించడం కోసం కావచ్చు, లేదంటే రైతుల సాధికారత కోసం కావచ్చు, రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం లేదా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ్యమైన పథకాలు ఏమైనా ఉన్నాయండి?
2: ఉన్నాయండి, ఖచ్చితంగా. మనకి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా రైతులను అభ్యున్నతి కోసం చాలా మంచి పథకాలు ప్రవేశపెడుతున్నారు. ఇందులో ముఖ్యంగా రైతులని, వారు చేస్తున్న వ్యవసాయాన్ని మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పెట్టుబడి, అంటే సకాలంలో రైతుకు కావాల్సిన విత్తనాలు, పురుగు మందులు లేదా ఇతర వ్యవసాయ రంగమైన అవసరాలు తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం అంటే ప్రధానమంత్రి కృషి సమ్మాన్ నిధి అనే పథకం కింద రైతులకి 6,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ప్రతి రైతుకు అందిస్తుంది 3 దఫాలుగా. రాష్ట్ర ప్రభుత్వం కూడా 14,000 రూపాయలు ప్రతి రైతుకి సంవత్సరం ఇస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధిలో నుంచి 2,000 రూపీస్ రిలీజ్ చేసిందో ఫస్ట్ ఫేజ్ లో, అప్పుడు 5,000 రూపీస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తుంది. అలాగే 3 దఫాలుగా 5,000, 5,000, 4,000 అంటే 14,000 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం 2,000, 2,000, 2,000 అంటే మొత్తం 20,000 రూపాయలు ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం అందించడం జరుగుతుంది. పెట్టుబడి సహాయంగా రైతు పండించే పంటకి రైతుకి కావాల్సిన ఇమీడియట్ గా విత్తనాలు కావాలి. కావాలంటే ఎవరి దగ్గర చేయిచాపి అప్పులు తెచ్చి పరిస్థితి కాకుండా ఇది దీన్ని పెద్ద రైతుల దృష్టిలో పెట్టుకొని చేయటం కాదు. ఇది సన్న చిన్నకారు రైతులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఈ పథకాలు ప్రవేశపెడుతుంది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా. సో ఈ విధంగా ఇవ్వడం వల్ల రైతులు ఏమవుతుందంటే వారికి కావాల్సిన ఉపకరణాలు ఏవైతే వ్యవసాయానికి, ముఖ్యంగా విత్తనాలు కొనాలి. ఒక వరి పంట వేయాలంటే ఒక ఎకరంలో కనీసం 1 బస్తా విత్తనం కొనాలా. ఈ రోజున 12 నుంచి 1,000 రూపాయలు ఉంది. ఒక 2 బస్తా కొనాలి డిఏపి 1,300 రూపాయలు ఉంది. ఒక పొటాష్ బస్తా కొనాలి 1,800 రూపాయలు ఉంది. ఒక యూరియా బస్తా కొనాలి 267 రూపాయలు ఉంది. ఇట్లా ఇవన్నీ చూసుకున్నా కూడా అంటే ఖర్చు అంతా ఇస్తున్నారంటే కాదు, పెట్టుబడి సహాయంగా గవర్నమెంట్ చేయూత అందిస్తుంది. దానివల్ల రైతుల్లో ఆనందం, అంటే నా పంటకి నేను ఎవరికి అప్పు కోసం వెళ్ళక్కర్లేదు, ముందు నేను ఈ పని చేయొచ్చు అనే ఉద్దేశంతో రైతులో ఒక భరోసా వచ్చింది, రైతులకు ధైర్యం వచ్చింది. ఇది చాలా మంచి పథకం అండి. రెండవది, పండించిన పంటకి ఇన్సూరెన్స్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ఆ పథకం ద్వారా రైతు పండించిన పంట ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా ఒకవేళ అధిక వర్షాలు కానీ, అసలు వర్షాలు లేకపోవడం వలన కానీ, లేదా చీడపీడల వలన కానీ పంటలు నాశనం అయినప్పుడు రైతు పండించే పంట ఏదైతే ఉందో దాన్ని క్రాప్ కటింగ్ ఎక్స్పెన్షన్ చేస్తాం, పంట కోత ప్రయోగాలను చేస్తాం. ఆ పంట కోత ప్రయోగాల్లో వచ్చినటువంటి యావరేజ్ ఈల్డ్స్, సరాసరి దిగుబడికి

0: ఎంతైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా ప్రభుత్వం భర్తీ చేస్తుంది. దానివలన రైతుకి భరోసా కల్పించడం జరిగింది. సో దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క స్కీమ్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు ఏం చేస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొంత సొమ్మును చెల్లించి ఈ స్కీమ్ను రైతులకి అందిస్తుంది. క్రాప్ ఇన్సూరెన్స్ అనేది బ్యాంకుల్లో రుణాలు తీసుకునే రైతులకైతే బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నప్పుడే ఆ పంట రుణంలోనే కొంత అమౌంట్ని ఇన్సూరెన్స్కి బ్యాంకే కడుతుంది, ఇన్సూరెన్స్ కంపెనీకి. అదేవిధంగా ఒక రైతు పంట రుణం తీసుకోలేదు కానీ నేను ఇన్సూరెన్స్ చేయించుకోవాలి కాపుకి, డైరెక్ట్గా రైతు కూడా చేయించుకోవచ్చు. దానికి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏజెన్సీస్ ఉన్నాయి, రకరకాల ఏజెన్సీస్ ఉన్నాయి. ఆ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఒక అప్లికేషన్ మనం ఆన్లైన్లో ఫిల్అప్ చేసి పెడితే కనుక మినిమం దానికి 2% అంటే క్రాప్ బట్టి ఆ పర్సంటేజ్ ఉంది ఇన్సూరెన్స్ ఎంత అనేది. సో దాన్ని మనం పే చేసి రైతు స్వయంగా కూడా ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. ఇది కాకుండా వాతావరణ ఆధారిత ఇన్సూరెన్స్ కూడా ఉంది, వెదర్ బేస్డ్ ఇన్సూరెన్స్. అదేంటంటే ఒకవేళ అది కనుక ఎక్స్ట్రా చేసుకుంటే వాతావరణం వలన ఏదైనా ఇబ్బంది కలిగితే ముఖ్యంగా పంటల తోటలకు చాలా వస్తుంది, మామిడి కాఫీ ఇట్లాంటి పంటలకి నష్టం జరుగుతుంటుంది. జరిగినప్పుడు అంటే ఒకేసారి వీధులు గాలి వేసి మొత్తం కాయలనే రాలిపోతాయి, వడగల్ల వాన వచ్చి కాయలనే రాలిపోతాయి, లేకపోతే అరటి చెట్లు పడిపోతాయి. ఇట్లాంటప్పుడు కూడా వాళ్ళకి ఆ విధంగా కూడా ఇన్సూరెన్స్ ఉంది. సో రైతుకి ప్రభుత్వం ఏంటంటే పంటకి చేయూతిస్తుంది, పంట నష్టపోతే దానికి భరోసా ఇస్తుంది. ఏ విధంగా? ఇన్సూరెన్స్ ద్వారా. ఇది కాకుండా రైతు పంట పండించాలంటే కావాల్సినవి ఉపకరణాలు ఇచ్చింది. ఇక్కడ నీరు కూడా కావాలి. ప్రధానమంత్రి కృషి సంచాయ యోజన అనే పథకం ద్వారా సూక్ష్మ నీటిపారుదల అంటే బిందు సేద్యం అని, అదేవిధంగా తుంపర్ల సేద్యం అంటే స్ప్రింక్లర్స్, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ అంటాం, తుంపర్ల సేద్యం అని, ఈ విధంగా రైతులకి ఏవైతే వాణిజ్య పంటలు ఉన్నాయో వాటికి పక్కగా ఉపయోగపడతాయి. ఈ తుంపర్ల సేద్యం అనేది ఈవెన్ ఫీల్డ్ క్రాప్స్ కూడా ఉపయోగపడుతుంది. అంటే తక్కువ పెర్ డ్రాప్ మోర్ క్రాప్ అనే ఉద్దేశంతో ఈ ప్రధానమంత్రి కృషి సంచాయ యోజన ద్వారా రైతులకి ఎస్టీ ఫార్మర్స్కి అయితే ఆల్మోస్ట్ 100% ఫ్రీ, వేరేజ్ ఎస్సీ రైతులకి అయితే 75%, సాధారణ రైతులు 50%. ఈ విధంగా సబ్సిడీ కూడా ఇస్తుంది, ఇచ్చి రైతులకి ఏ విధంగా ఎంకరేజ్ చేయాలని ఆలోచన చేస్తుంది. ఇది ఒక పక్క. తర్వాత మరి కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అనేది బ్యాంకుల ద్వారా ఇస్తున్నారు. ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే ఒక ఏటీఎం కార్డు మన దగ్గర ఉంటుందో కిసాన్ క్రెడిట్ కార్డు అని ఆధార రైతుకి గుర్తింపిచ్చి దాని ద్వారా సకాలంలో పంట రుణాలు ఇస్తారు బ్యాంకుల ద్వారా. కిసాన్ క్రెడిట్ కార్డు కనుక రైతు కలిగి ఉన్నాడంటే బ్యాంకులకు వెళ్తే ఇమీడియట్గా దానికి ప్రయారిటీ బేసిస్లో తనకున్నటువంటి వ్యవసాయం ఏదైతే పాస్బుక్ ప్రకారంగా పట్టాదారు పాస్బుక్లో ఉందో దానికి తగ్గట్టుగా అతను వేసే పంటకి పంట రుణాలు కూడా ఇస్తున్నారు. అందులో కూడా రైతుకి ప్రయారిటీ కూడా ఉంది. అదేవిధంగా ఇప్పుడు పంట రుణాలు ఇవ్వడమే కాకుండా పంట కొనుగోలు మద్దతు ధర కల్పిస్తున్నారు. మద్దతు ధర కల్పించిన తర్వాత మద్దతు ధర ఎందుకు? ఎప్పుడైతే మార్కెట్లో ధర లేదో ప్రభుత్వం ముందుకు వస్తుంది. సో అది పక్కన పెడితే కొనుగోలు చేసేటప్పుడు కూడా రైతులకి ప్రయారిటీ ఇవ్వటం. తర్వాత ఈ మధ్య మీరు వినే ఉంటారు నమో డ్రోన్ దీది అని, పొదుపు సంఘాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్న మహిళల్ని గుర్తించి వాళ్ళకి డ్రోన్ ఉపయోగించడంలో ట్రైనింగ్ ఇప్పించి డ్రోన్ ఆపరేటర్లుగా వారి ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఈరోజు లేబర్ షార్టేజ్ ఉంది ఎందుకంటే అభివృద్ధి చెందుతున్న కొలది వ్యవసాయం మీద లేబర్ షార్టేజ్ వచ్చింది, రకరకాల కారణాలు అవన్నీ సెపరేట్. కానీ ఈ పరిస్థితుల్లో లేబర్ ఎప్పుడైతే షార్టేజ్ వచ్చిందో ఒక చీడపీడలు వచ్చాయి లేదా ఒక ప్రకృతి వైపరీత్యం, ఇప్పుడు ఖచ్చితంగా డ్రోన్ టెక్నాలజీ కావాలి. సో అందుకనే ముందుగానే ప్రభుత్వం ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో మహిళల్ని మరి ప్రోత్సహించి వాళ్ళకు కూడా శిక్షణ ఇచ్చి డ్రోన్లు కూడా సుమారుగా 410 డ్రోన్స్ అనుకుంటాను, అయితే అందులో మనకు సుమారుగా 140 డ్రోన్స్ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. సో ఈ విధంగా కూడా రైతులకి ప్రోత్సాహం చేస్తుంది.
1: ఓకే, మరి ఇప్పుడు ఇన్ని పథకాల గురించి చెప్పారు కదండి, రైతులందరూ విద్యావంతులు ఉండకపోవచ్చు, సో వాళ్ళందరికీ కూడా ఇటువంటి పథకాల గురించి అవగాహన కల్పించాలి అంటే ఒక వ్యవసాయ రంగం అనేది కావచ్చు, వ్యవసాయ అధికారులు కావచ్చు, ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారండి?
0: ఖచ్చితంగా మీరు అన్నట్టు అవగాహన కల్పించాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ మీద ఉంది. అలాగే ఈ అవగాహన కల్పించే ఉద్దేశంతోనే ముఖ్యంగా మీరు ఇప్పుడు చూస్తే ప్రతి గ్రామంలో కూడా రైతు సేవా కేంద్రం ఉంది. రైతు సేవా కేంద్రం అనేది ప్రతి గ్రామానికి ఉంది ఈ రోజున. ఇది ఒక నాలెడ్జ్ డిస్సిమినేషన్ సెంటర్ యాక్చువల్గా చెప్పాలంటే. దీని ద్వారా రైతులకు ఇప్పుడు ప్రపంచంలో కానీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ లేదా మన చుట్టుపక్కల మండలాల్లో కానీ అమలవుతున్నటువంటి కొత్త ఆధునిక పరిజ్ఞానం ఏమిటి, దాన్ని ఏ విధంగా రైతులకు ఉపయోగపడుతుంది, దాన్ని దృశ్య శ్రవణ మార్గాల ద్వారా చూపించే ఏర్పాట్లు ఆ రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. దానికి ఒక ఇన్ఛార్జ్ ఉన్నారు, రైతు సేవా కేంద్ర ఇన్ఛార్జ్ అని, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అనొచ్చు, లేదా కొన్ని దగ్గరలో విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ ఉన్నారు, కొన్ని దగ్గరలో విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ ఉన్నారు, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ ఉన్నారు, వెటనరీ అసిస్టెంట్ ఉన్నారు. ఇలాగా ప్రతి రైతు సేవా కేంద్రానికి ఒక ఇన్ఛార్జ్ అయితే ఉన్నారు, క్వాలిఫైడ్ పర్సన్. సో వారు ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతులందరికీ ఈ యొక్క పరిజ్ఞానాన్ని అందించడానికి ఇందులో ఒక హాల్ కూడా ఉంది. రైతులు ఎప్పుడైనా

0: కావచ్చు, కూర్చోవచ్చు, వాళ్ళకి కావాల్సిన ప్రోగ్రామ్, వ్యవసాయానికి సంబంధించినటువంటి ఏ ప్రోగ్రామ్ అయినా చూసుకోవచ్చు. అలాగే ఒక లైబ్రరీ క్రియేట్ చేశారు. ఎవ్రీ మంత్ అక్కడ ఒక పాడి పంటల మ్యాగజైన్ అని, వివిధ పంటల మీద, ఆ ప్రాంతంలో పండే పంటల మీద రకరకాల లిటరేచర్ కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది. సో తద్వారా రైతులు ఏంటంటే అక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడుకుంటూ జరుగుతున్న విషయాలు తెలుసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి విస్తరణాధికారి మనకు హెల్ప్ చేస్తారు. ఇప్పుడు ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ గ్రూప్స్ అని ప్రతి మండలానికి ఒకటి పెట్టాం మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే. అంటే అందరు రైతులు అందులో ఉంటారంటే కాదు, ప్రతి గ్రామం నుంచి 15 నుంచి 20 మంది రైతులు ప్రోగ్రెసివ్ రైతులు, అంటే అభ్యుదయ రైతులు అంటాం. అంటే ఊర్లోకి వెళితే వాళ్ళు కొద్దిగా ఉత్సాహంగా వ్యవసాయంలో పాల్గొంటారు, కొత్త దానాన్ని తెలుసుకోవాలనుకుంటారు. వాళ్ళు తెలుసుకోవాలనుకునే కాకుండా వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ని కూడా మనతో పంచుకుంటారు. అలాంటి రైతులందరినీ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి ఆ గ్రూపుల ద్వారా ప్రతిరోజు ఒక మెసేజ్ పంపిస్తుంటాం. ఏదో ఒక వ్యవసాయానికి సంబంధించిన మెసేజ్, వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన మెసేజ్, ఒక కొత్త వంగడం వచ్చింది ఆ గ్రూపులో పెడతాం, కొత్త టెక్నాలజీ వచ్చింది ఆ గ్రూపులో పెడతాం, లేదా ఒక రైతు మంచి అభివృద్ధి సాధించారు, ఏదో ఒక దిగుబడి వచ్చింది ఆ గ్రూపులో పెడతాం. సో ఈ విధంగా డిస్కస్ చేయడం వలన ఈ నాలెడ్జ్ అనేది ఏమవుతుందంటే ఈ అభ్యుదయ రైతుల వల్ల కూడా తోటి రైతులకు వెళ్తుంది. ఇప్పుడు ఈ అమలు చేస్తున్న పథకాలు ఇంతకు మాట్లాడారు, ఇవన్నీ కూడా తోటి రైతులకి ఈజీగా చేరువ అవుతున్నాయి. ఇది ఒక పద్ధతి చేసాం. ఇది కాకుండా ఇప్పుడు మనము రైతులకి క్రాప్ను బుక్ చేస్తున్నాం మనం. సో దాన్ని కూడా రైతులకి ఏ విధంగా అనేది డిజిటల్ టెక్నాలజీ సెపరేట్, అది కూడా ఆ నాలెడ్జ్ కూడా వాళ్ళకి అందించే విధంగా. అది కాకుండా లిటరేచర్ ప్రింట్ చేస్తున్నాం. డిఆర్సీస్ ఉన్నాయి, డిజిటల్ రిసోర్స్ సెంటర్స్ అని, ఈ ఫార్మర్స్కి ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తాం. అవి మంత్లీ వన్స్ లేదంటే షెడ్యూల్ ప్రకారం. ఇప్పుడు సాయిల్ హెల్త్ ఉంది, సాయిల్ హెల్త్ మీద ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. అలాగే వీడ్స్ ఎక్కువ ఉన్నాయి, వాటి మీద ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. లేదు ఎరువులు యాజమాన్యం ఉంది, ఏ పంట ఎరువులు ఏ విధంగా వాడాలి అనే దాని మీద ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. ఈ విధంగా కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి సహకారం కానీ శాస్త్రీయత కానీ రైతులకి చేరటంలో రకరకాల మోడ్స్లో పోస్టర్స్ ప్రింటింగ్ చేస్తున్నాం. ప్రతి గ్రామ సచివాలయంలో పోస్టర్స్ పెడతాం, ఏ పథకాలు ఉన్నాయి, ఈ పథకాలలో ఉపయోగం ఏమిటి, రైతులు ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ విధంగా తీసుకోవాలి, దానికి అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషనా ఆఫ్లైన్ అప్లికేషనా. సో రైతుకి ఏదైనా పట్టాదార పాస్బుక్లో కూడా ఏదైనా చేంజెస్ కావాలి అంటే కూడా, ఈవెన్ బ్యాంక్ లోన్కి వెళ్ళేటప్పుడు కూడా రైతులకు ఏదైనా సహకారం కావాలంటే వ్యవసాయ శాఖ తరఫున ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళకి ఫెసిలిటేట్ చేసి బ్యాంక్ అధికారులతో సమన్వయం చేసి రైతులకి సమగ్రంగా సమాచారాన్ని ఇవ్వడమే కాకుండా వారికి ఇబ్బంది లేకుండా కావాల్సినటువంటి సహకారాన్ని అందించడం జరుగుతుంది.
1: సో ప్రతి రంగంలో కూడా సాంకేతికత అనేది ఆ రంగాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఉపయోగపడుతుంది కదండి. అలాగే వ్యవసాయ రంగంలో కూడా మీరు ఇందాక అన్నట్టుగా నమో డ్రోన్ దీది ప్రాజెక్ట్ కావచ్చు, లేదంటే స్ప్రింక్లర్ ఇరిగేషన్ కావచ్చు, డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, ఇవే కాకుండా ఇంకా అంటే పాత తరం పద్ధతుల్ని కొన్ని వదిలేసి ఈ దుక్కి దున్నడంలో కానీ లేకపోతే నీటిని అందించడంలో కానీ వాటిలో కొత్తగా సాంకేతిక మార్పులు అంటూ ఏం వచ్చినాయండి?
0: వచ్చినాయండి. పాత తరంలో మనకి ప్రతి ఇంట్లో కూడా పశువులతో వ్యవసాయం చేసేవారు. ఇప్పుడు రాను పాడి పశువులు ఉన్నాయి కానీ పేడ పశువులు లేవు. మిల్క్ ప్రొడక్షన్ అనేది మనకు ఉంది కాబట్టి అది కూడా వ్యవసాయమే. సో మిల్క్ ప్రొడక్షన్లో ఉంది కాబట్టి ప్రతి రైతు వ్యవసాయ పరంగా ఆ విధంగా మిల్క్ ప్రొడక్షన్కి ఉంది. అయితే వ్యవసాయ పరంగా వచ్చినప్పటికీ ఇప్పుడు మనం ట్రాక్టర్స్ ఆల్రెడీ ఎప్పుడో వచ్చినాయి. దీంతోపాటు ఇప్పుడు ఏం వచ్చినాయంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి వచ్చింది. అంటే ఏంటి, ఫలానా పంటకి ఎంత నీరు కావాలి అనేది ఒక చిప్ ద్వారా డిజైన్ చేసి అక్కడ పెడితే, ఒక మీటర్ అక్కడ పెడితే ఖచ్చితంగా ఆ మాయిశ్చర్ ఆ సాయిల్లో ఉందా లేదా అని రైతుకి సాంకేతికం ఆ సెల్ఫోన్కి వస్తుంది. దాని ద్వారా ఇరిగేషన్ ఇవ్వాలి లేదా, ఇస్తే ఎంత ఇరిగేషన్ ఇవ్వాలి అనేది కూడా రైతు ఇప్పుడు డిసైడ్ చేసుకో. అటువంటి పరిజ్ఞానం వచ్చింది, అది ఇంకా చేరువవ్వాలి. ఉంది, మనకు అందుబాటులో ఉంది, కానీ ఇవి చేరువవ్వాలి. అదే కాకుండా ఇప్పుడు ట్రాన్స్ప్లాంటర్స్ వచ్చినాయి, అదేవిధంగా హార్వెస్టర్స్ వచ్చినాయి. ఇప్పుడు లేబర్తో పని లేదు. తుఫాను మీరు హెచ్చరిక ఇచ్చారంటే రేపు తుఫాన్ వస్తుందనక ఈ రోజు ఒక ఇంచుమించు 100 ఎకరాల కట్ చేస్తుంది. అది నూర్పిడి కూడా చేసేసి బ్యాగ్స్కి ఇచ్చేస్తుంది, నైట్ కూడా పని చేస్తుంది అది, దానికి డే అండ్ నైట్ ఏం లేదు. సో ట్రాన్స్ప్లాంటర్స్ అదేవిధంగా ఉడుపు చేయాలి. ఇప్పుడు ట్రాన్స్ప్లాంటర్స్ ఉడుపు చేస్తారు, లేబర్ ఏం అవసరం లేదు, ఇద్దరు మనుషులు ఉంటే సరిపోదు, అది ట్రాన్స్ప్లాంట్ చేస్తుంది, హార్వెస్టింగ్ అయిపోతుంది. ఇప్పుడు డ్రోన్స్ ద్వారా స్ప్రేయింగ్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనకి ముఖ్యంగా ట్రాన్స్పోర్టింగ్ కూడా ఇబ్బంది లేకుండా ప్రభుత్వం సహకారం చేస్తుంది. ఇప్పుడు రైతు పండించిన పంటని మార్కెట్ తీసుకెళ్ళడానికి కూడా కొంత సొమ్ము రైతుకి ఇస్తుంది. ఈ విధంగా కూడా మనకి ఉపయోగపడుతుంది.
1: ఇప్పుడు జిఎస్టీ సంస్కరణలు జరిగినాయి కదండి, జిఎస్టీ సంస్కరణల వల్ల వ్యవసాయ రంగానికి కానీ వ్యవసాయదారులకు కానీ ఉపయోగాలు ఏమున్నాయండి?
0: జిఎస్టీ అనేది రైతు వ్యవసాయ పరంగా అయితే ప్రస్తుతానికి మనకు అంత పెద్దగా ఏమీ లేదు, కానీ కొన్ని రంగాల్లో ఉపయోగపడుతుంది. ఎందుకంటే మెకనైజేషన్లో జిఎస్టీ ఉంది. ఇప్పుడు మెకనైజేషన్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు అవసరం. యాంత్రీకరణ అనేది ఆధునిక యంత్ర పరికరాలు రైతుకు చేరువవ్వాలి, వాటి ధరలు తగ్గుతాయి ఖచ్చితంగా, దాని ద్వారా రైతులకు ఉపయోగమే జరుగుతుంది.
1: ఈ రైతు ఉత్పత్తులకి ఇవ్వాల్సిన కనీస మద్దతు ధర అంటే ఏంటో ఒకసారి వివరంగా చెప్తారా?
0: కనీస మద్దతు ధర అంటే ముఖ్యంగా రైతు పండించేటప్పుడు పంటకి, ప్రతి పంటకి కొంత ఖర్చు అవుతుంది పెట్టుబడి. ఆ ఖర్చు పెట్టిన సొమ్ము కూడా రైతుకు రాకపోతే రైతు వ్యవసాయం చేయలేడు. సో అందుకనే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి పంటకి ఒక కనీస మద్దతు ధర, మినిమం సపోర్ట్ ప్రైస్ అంటారు, ఎంఎస్పి అంటారు దాన్ని, ఆ కనీస మద్దతు ధర నిర్ణయిస్తుంది. అంటే ఏంటి, రైతు పండించిన పంటకి మేమేం చేస్తామంటే

ప్రతి సంవత్సరం కూడా ఒక అసెస్మెంట్ చేస్తాం. ఈ సీజన్ అయిపోయింది, వచ్చే సీజన్ కంటే 2026 సంవత్సరానికి ఇప్పటి నుంచే మేము పెట్టుబడి ఎంత అవసరం, ఒక వరి పంటకి ఎంత అవసరం, ఒక చెరుకు పండించాలి ఎంత అవసరం, లేదా ఒక మామిడి పండించాలి ఎంత అవసరం అనేది ఒక ఎస్టిమేషన్కి వస్తాం. అంటే ఏంటి, అక్కడ కూలీలు ఖర్చు అనండి, ఉపకరణాలు ఖర్చు అనండి, లేదంటే ఇతర ఖర్చులు, ఈ ఖర్చులన్నీ కలిపితే ఒక ఎకరానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చును లెక్క వేసిన తర్వాత అది ఒక బ్యాంకర్స్ మీటింగ్లో కూర్చొని ఇంత ఖర్చు అవుతుంది, దీనికి రైతుకి మనం నెక్స్ట్ ఎంత మనం పెట్టుబడి సహాయం ఇవ్వాలి ఏది బ్యాంకుల ద్వారా అనుకుంటే అది యాక్చువల్గా. సో అలాంటప్పుడు ఈ ఖర్చుని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎంత

0: మీటింగ్లు కూర్చొని ఇంత ఖర్చు అవుతుంది, దీనికి రైతుకి మనం నెక్స్ట్ ఎంత మనం పెట్టుబడి సహాయం ఇవ్వాలి ఏది బ్యాంకుల ద్వారా అనుకుంటే అది యాక్చువల్గా. సో అలాంటప్పుడు ఈ ఖర్చుని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎంత మద్దతు ధర ఉండాలి, దిగుబడి కూడా లెక్కేయాలిగా. ఇప్పుడు ఒక ఎకరానికి ఖర్చు ఎంత అయింది, ఎంత దిగుబడి వస్తుంది, యావరేజ్ ఈల్డ్, దానికి పంట కోత ప్రయోగాలు చెప్పాను. సో పంట కోత ప్రయోగాల ద్వారా ఇంత ఈల్డ్ వచ్చినప్పుడు సో రైతుకి ఎంత ఖర్చు అయింది, ఎంతకు అమ్మాలి, అతనికి నష్టం లేకుండా చేయాలని ప్రయత్నం చేసి ఒక MSP క్రియేట్ చేస్తుంది. ఒకవేళ మార్కెట్లో ఈ ధరను కూడా కొనకుండా ఉంటే ప్రభుత్వమే ముందుకొచ్చి ఆ పంటను కొనుగోలు చేస్తుంది, అది కనీస మద్దతు ధర.
1: ఓకే, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ పాలనలో వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులు, వ్యవసాయదారులకి రైతులకి వచ్చిన అభివృద్ధి ఏంటంటారండి మీరు?
0: చాలా అభివృద్ధి వచ్చిందమ్మా. పెను మార్పులు ఏంటంటే ఇరిగేషన్ లో మార్పు వచ్చింది, నీటి పారుదల వ్యవస్థను బలపరిచారు. ఇప్పుడు మనం పోలవరం ప్రాజెక్ట్ అనుకుందాం ఆంధ్రప్రదేశ్, ఈ పోలవరం ప్రాజెక్ట్ కనుక మనం మరో 2 సంవత్సరాలు ఇది కంప్లీట్ చేసుకోగలిగితే సస్యశ్యామలం అవుతుంది. అసలు అంటే ఇప్పటికే భారతదేశంలో 60% మంది వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు, వ్యవసాయం వ్యవసాయ అనుబంధ రంగాల మీద. ఆ విధంగా నీటిపారుదల వ్యవస్థని బలపరిచారు, ఇంకా బలపరచాల్సిన అవసరం ఉంది, ఇంకా గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళాలి. నదుల అనుసంధానం అంటున్నారు, అది అనుసంధానమే జరిగితే అద్భుతం జరుగుతుంది, అంటే వాటర్ ట్రాన్స్పోర్టేషన్ కూడా పెరుగుతుంది. అదే కాకుండా ఇప్పుడు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అనేది డెవలప్ చేశారు చాలా వరకు. సో దానికి కూడా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మద్దతు ఇచ్చి ఇప్పుడు యంగ్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని న్యూ ఎంటర్ప్రీనర్స్గా చేయాలని, ఈ రంగంలో కూడా వాల్యూ అడిషన్, పండించిన పంటకి కొంత దాని రకరకాల రూపాల్లో దాన్ని మార్చి ఇవ్వటం వలన దానికి అధికమైనటువంటి గిట్టుబాటు ధర కానివ్వండి లేదా రైతుకు లాభాలు వస్తున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని బాగా ప్రోత్సహించింది. న్యూట్రీ సీరియల్స్ ఉన్నాయి, న్యూట్రీ సీరియల్స్ అంటే ఇప్పుడు రాగి, జొన్న, సజ్జ, ఇప్పుడు అందరూ కూడా అవే తింటున్నారు. చిరుధాన్యాలు ఎస్, ఇప్పుడు చిరుధాన్యాల ప్రాముఖ్యత చాలా పెరిగింది. ఇప్పుడు ఏ ఇంట్లో చూసుకున్నా ఒక పూట రైస్ తింటున్నారు. సో దానికి ఈ విధంగా రైతులకు ప్రోత్సాహం ఇవ్వడంతో ఏమైందంటే రైతులు పంట మార్పిడి వైపు కూడా వెళ్ళారు. మనం వెళ్ళాలి, పంట మార్పిడికి వెళ్ళాలి. అభివృద్ధి చెందాలంటే సనాతనంగా వచ్చిన పంటను అదే పండిస్తారంటే కుదరదు. రైతు మనకున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలనుకుంటే ఈ పంట మార్పిడి, వాతావరణంలో కూడా మార్పులు జరిగాయి. ఈ వాతావరణ మార్పులకి తగ్గట్టుగానే మనం పంటల మార్పిడి కూడా చేసుకుంటున్నాం. కొత్త కొత్త వరి వంగడాలు వచ్చినాయి, కొత్త కొత్త రకరకాల వంగడాలు వచ్చినాయి. అలాగే ఇప్పుడు పల్సిస్తానండి, పప్పు ధాన్యాలకు మద్దతు ధర పెంచారు, ఆ ఉత్పత్తి కూడా పెంచాలని. కాబట్టి ఈ 14 ఏళ్లలో మనం ఏంటంటే స్వయం సమృద్ధి ఆల్రెడీ ఉంది మనకి, కానీ అందరి తాలూకా ఆలోచన ఎలాగుందంటే ఆరోగ్యమైన ఆహారం మీద ఉంది. అందుకనే ఇప్పుడు ఏం చేసిందంటే ప్రభుత్వం ప్రోత్సాహం లాస్ట్ ఫోర్ ఇయర్స్గా నేచురల్ ఫార్మింగ్ అంటే ప్రకృతి వ్యవసాయ సంబంధ వ్యవసాయం మీద దృష్టి పెడుతుంది బాగా, ఆర్గానిక్ ఫార్మింగ్ దాన్ని ప్రోత్సహిస్తుంది. ఒక పక్కన సనాతన వ్యవసాయాన్ని మనం సాగిస్తేనే కొంత మార్పుకి మనం తీసుకెళ్తున్నాం. సో నేచురల్ ఫార్మింగ్ ఒక తీసుకెళ్తున్నాయి. ఇప్పుడు తీసుకెళ్తుంటే ఏంటంటే కనీసం ఒక ఎరువు వేయకుండా, ఎటువంటి పురుగు మందులు కొట్టకుండా, ఇతర రసాయనాలు ఏమి వాడకుండా. ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే భూసార పరిరక్షణ. మన పూర్వీకులు మనకి అందించినటువంటి భూమి యొక్క సారాన్ని ఆల్రెడీ రసాయనిక ఎరువుల వల్ల చెడగొట్టాం, దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలి అంటే ఏం చేయాలి, నేచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ వెళ్ళాలి. అందుకనే ఇప్పుడు దాని మీద దృష్టి పెట్టి ఏం చేస్తుందంటే మనకు ఇంకా ఉత్పత్తి పెంచాలంటే అవసరమే, కానీ ఉత్పత్తితో పాటు ఆరోగ్యకరమైనటువంటి ప్రకృతి పంటలు మనం పండించాలి, ప్రకృతి సిద్ధమైన పంటలని. సో దాన్ని దృష్టిగా చేసి 14 సంవత్సరాల్లో రైతులకి చాలా వరకు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఇప్పుడు ప్రకృతి సేద్యమైన పంటల్ని.
1: ఇప్పుడు ఏదైతే పథకాలు ఉన్నాయో రైతుల కోసం, వాటిల్లో ఒక వ్యవసాయ రంగానికి చెందిన నిపుణులుగా ఇంకా ఇందులో మార్పులు కావాలి లేదా మరిన్ని పథకాలు ప్రవేశపెట్టాలి, ఎటువంటి పథకాలు ప్రవేశపెట్టాలి అనే దాని గురించి మీ అభిప్రాయం ఏంటండి?
0: రైతులకి ప్రభుత్వం సహకరిస్తున్న విధానం బాగుంది, ఇంకా కావాల్సింది ఏంటంటే రైతులు ఇంకా ఎడ్యుకేట్ చేయాలి శాస్త్రీయ వ్యవసాయం మీద. ఇంకా ఆ రీచ్ అవడానికి చాలా గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ ను ఫిల్ చేయాలి. ఏది ల్యాబ్ టు ల్యాండ్ ప్రోగ్రామ్ లో ముఖ్యంగా అక్కడ మనం ఏదైతే నూతన పద్ధతులు మనం కనుగొంటున్నామో అది పూర్తిగా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళాలి. వెళ్ళాలి అంటే ఇంకా మనం మోర్ ట్రైనింగ్స్ కానీ, మోర్ ఎక్స్పోజ్ విజిట్స్ కానీ రైతులకి, అదేవిధంగా ఇంకా డెమాన్స్ట్రేషన్ కానీ చేయటం ఒకటి. రెండోది నీటి పారుదల వ్యవస్థను మనం ఇంకా అనుకున్నాం, ఇంకా దాన్ని బలపరచాలి. ఎందుకంటే వితౌట్ వాటర్ వి కెనాట్ ప్రొడ్యూస్ ఎనీ క్రాప్, ఏ పంట అయినా. సో దాన్ని మనం ఇంకా మనం కొన్ని కొత్త పద్ధతులు మనం రైతులకు అందించే విషయంలో చేయాలి, ఇంకా చేరువు చేయాలి. అది కాకుండా మెకనైజేషన్ ఒకటి, మెకనైజేషన్ ఇంకా పూర్తి స్థాయిలో రైతులకు అంది, నాకు తెలుసు 40% ఫార్మర్సే దీన్ని అందుకున్నారు, రిమైనింగ్ 60% ఇంకా గ్యాప్ ఉంది. ఈ యాంత్రీకరణ అనేది ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఆ విధంగా ఏర్పాటు చేయటం, రైతు ఉత్పత్తిదారుల సంఘం అంటాం, ఆ సంఘాల ద్వారా రైతులకు కనుక చేరువు చేస్తే, యాంత్రీకరణ, ఈ నూతన పద్ధతులు ఇవన్నీ కూడా చేస్తే వాళ్ళ ద్వారా రైతులకు ఇంక మరింత చేరువవటం, రైతుల్లో మరింత అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మార్కెట్ ఫెసిలిటీ, ఇప్పుడు అనుకున్నాం MSP అని, అది ఆ ఈనా మార్కెటింగ్ అనే పెట్టింది ఇప్పుడు ప్రభుత్వం, నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ అని. ఆన్లైన్లోనే రైతు పండించిన పంటను శాంపుల్ పెడితే ఎక్కడో ఢిల్లీలోని వ్యక్తి ఇక్కడ విశాఖపట్నంలో పండించిన పంటను చూస్తాడు, ఇది నాకు ఈ రేటు కంటే ఆ రేటు కొంటాడు నచ్చితే శాంపుల్ చూసుకొని. సో ఈనా మార్కెటింగ్ వచ్చింది. ఈ మార్కెటింగ్ వ్యవస్థను కూడా ఇంకా రైతులకు చేరువు చేయాలి. ఇది ఎలా ఉందంటే కొంతమందికే తెలిసింది, ఇది ఇంకా ఫీల్డ్ లెవెల్కి వెళ్ళాలి. సో రైతులను ఎన్రోల్ చేయాలి, రైతులు ఇంకా ఎడ్యుకేట్ చేయాలండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ విద్యలో, అట్లీస్ట్ ఫ్రమ్ ఎయిత్ క్లాస్ ఆన్వర్డ్స్.

0: వ్యవసాయం గురించి ఒక పాఠ్యాంశం ఉండాలి. అది లేకపోతే చాలామంది పిల్లలు వరి ఎక్కడి నుంచి వచ్చిందో చెట్టు నుంచి వచ్చి అంటారు, చెట్టుకి మొక్కకి తేడా తెలియని పరిస్థితి వచ్చింది. సో కాబట్టి 8th క్లాస్ నుంచి కనీసం ఈ పాఠ్యాంశంగా చేర్చి, ఇంటర్మీడియట్ తర్వాత ఉందా లేదా పక్కన పెడితే అట్లీస్ట్ 10th క్లాస్ వరకు ఒక పాఠ్యాంశంగా పెడితే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అసలు వ్యవసాయం గురించి తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రామ్ పెట్టింది. అంటే ప్రతి రాష్ట్రంలో కొన్ని స్కూల్స్ని ఎంపిక చేసి జిల్లాల్లో 1-2 స్కూల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ విశాఖపట్నం జిల్లా తీసుకుంటే ఆనందపురంలో హై స్కూల్ తీసుకున్నాం, అలాగే నారాయణరాజుపేట అని భీమిలిలో ఒక హై స్కూల్ తీసుకుని ఈ 2 స్కూల్స్లో స్కూల్ పిల్లల ద్వారానే మట్టి నమూనాలు వారి పొలాలను సేకరిస్తున్నాం, వాళ్ళ చేతే ఆ సాయిల్ని టెస్ట్ చేయిస్తున్నాం, ఎలా టెస్ట్ చేయాలి వాళ్ళకి నేర్పించి వాళ్ళ చేత టెస్ట్ చేయించి ఆ రిజల్ట్స్ ఏ విధంగా అమలు చేయాలో, రైతులు ఏ విధంగా ఎరువులు వాడాలో, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బంధుమిత్రాదులు ఏ విధంగా వాడాలో వాళ్ళ పొలం అనేది వాళ్ళ ద్వారా చెప్పిస్తున్నాం. ఎప్పుడైతే విద్యార్థులని ఇన్వాల్వ్ చేసామో రేపు భావి భారత పౌరులు వారు, వారిని మనం ఎంకరేజ్ చేయగలిగితే అందులో శాస్త్రవేత్తలు ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, ఇంజనీర్స్ ఉంటారు, అల్టిమేట్గా ఏ ఉద్యోగం చేసినా తినడానికైతే తిండి కావాలి, దానికి పంటలు కావాలి. సో దాని బాధ్యత, దాని విలువ వారికి తెలియాలని నేను కోరుతున్నాను.
1: మీలాగా వ్యవసాయ శాఖకి, వ్యవసాయ రంగానికి చెందిన నిపుణులు తీసుకుంటున్న చర్యల వల్ల కావచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాల వల్ల కావచ్చు, ఇవన్నీ ఇలా కంటిన్యూ అయితే రానున్న 5 సంవత్సరాల్లో భారతదేశం వ్యవసాయ రంగంలో ఏ స్థితిలో ఉంటుందని మీరు అనుకుంటున్నారు?
0: ఖచ్చితంగా మనం టార్గెట్ అయితే 25% గ్రోత్ అనుకున్నాం. ఏదైనా ప్రకృతి సహకరించాలి, మన ప్రయత్నాలు చక్కగా చేసినప్పుడు ప్రకృతి సహకారంగా ఉంటుంది. నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు 6.5% గ్రోత్లో ఉన్నాం, ఖచ్చితంగా ఏదైతే 18.5 నుంచి 25 అనుకున్నామో మరో 2-3 సంవత్సరాలు ఖచ్చితంగా ఎచ్చి అవుతామండి.
1: వికసిత్ భారత్ అనేది ఇప్పుడు మన నినాదం కదండి, సో వికసిత్ భారత్ కోసం వ్యవసాయ రంగంలో ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి, సో దానివల్ల భారతదేశం ఉన్నతిని ఏ విధంగా మనం చూడొచ్చండి?
0: వికసిత్ భారత్లో మనం చూసుకుంటే వ్యవసాయ రంగంలో భూసార పరిరక్షణ ఫస్ట్ చేస్తున్నాం, ఫస్ట్ పాయింట్గా. అందుకనే కేంద్ర ప్రభుత్వం కూడా చాలా ప్రయారిటైజ్గా నేల పరిరక్షణ చేస్తుంది. నీటిని కాపాడుకోవాలి, నీటిని సక్రమంగా వినియోగించుకోవాలి, దానికోసం మనం ప్లాన్ చేస్తున్నాం. అదేవిధంగా నూతన వంగడాలను మనం సృష్టి జరిగినాయి, వాటిని సమర్థవంతంగా మనం పండించాలి. అంటే ఇప్పుడు యాంత్రీకరణ మనకు అవసరం, లేబర్ షార్టేజ్. ఒక పక్క NREGSC ప్రోగ్రెస్ అంటే లేబర్ షార్టేజ్ వస్తుంది, దానికి యాంత్రీకరణే మార్గం. సో ఈ మూడు మనం చేసి మార్కెటింగ్ కనుక మనం కల్పిస్తే కనుక వికసిత భారత్లో ఖచ్చితంగా మన వ్యవసాయం చాలా అభివృద్ధి చెందుతుంది, ముందుకు వెళ్తుంది, రైతులందరూ వికాసంతో ఉంటారని నేను అనుకుంటాను.
1: జనరల్గా ఏంటంటే వ్యవసాయ రంగంలో ఉండేవారు వాళ్ళ పిల్లలందరూ కూడా ఉద్యోగాలనో లేకపోతే వేరే చోట్లకి వెళ్ళిపోవడం అనేదో జరుగుతున్నారు, మళ్ళీ మేము వ్యవసాయాన్నే తీసుకుంటాము అన్నవారు చాలా తక్కువగా కనపడుతున్నారు. మరి ఇది ఇలా ఈ ప్రాసెస్ కంటిన్యూ అయిపోతే మనకి ఇబ్బంది పడతాం కదండి, అందుకని పిల్లల్ని కూడా వ్యవసాయం వైపు పూర్తి స్థాయిలో వ్యవసాయ రంగం వైపు వారిని ఆకర్షించడానికి ఏం చెయ్యాలంటారు? మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటండి?
0: చాలా మంచి ప్రశ్న అది మాత్రం. యాక్చువల్గా మేము కూడా ఫీల్ అయ్యేది అదే, ఇప్పుడు ఎక్కడైనా మా రైతులతో మాట్లాడేటప్పుడు మేము వాళ్ళకు కూడా చెప్పేది అదే, మీరు వ్యవసాయం చేశారు, మీ తండ్రి గారు వ్యవసాయం చేశారు, మీ తాతగారు వ్యవసాయం చేశారు, మీరు చేయబట్టి ఈ రోజున మేము అందరం తింటున్నాం. సో మీరు ఇప్పుడు అన్నట్టు ఇప్పుడు అందరూ కూడా ఈ వ్యవసాయాన్ని ఎందుకు విడనాడుతున్నారంటే వ్యవసాయం అనేది ప్రకృతితో చేయాలి, ప్రతిదీ కూడా ఆరుబయట చేయాల్సిందే, సుఖాలకు అలవాటు పడిపోయాం. ముఖ్యంగా విద్యార్థులు అనేసరికి వాళ్ళకి ముఖ్యంగా వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పటికి కూడా ఇప్పుడు వాళ్ళకి అవకాశం లేకుండా అయిపోయింది, ఊర్లో చదవట్లేదు ఎవరు, తల్లిదండ్రులు ఏ విధంగా కష్టపడుతున్నారు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. రెండోది మీరు అన్నారు కదా, ఇప్పుడు చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ నా దగ్గరికి లాస్ట్ 4 ఇయర్స్లో 8 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉద్యోగాలు మానేసి ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు. నేను ఒకటే అడిగా, ఎందుకు మీరు మళ్ళీ అంత మంచి పొజిషన్లో జాయిన్ చేసేది వదిలేసి వ్యవసాయానికి వచ్చారంటే, సార్ మాకు అక్కడ తృప్తి లేదండి, మాకు ఈ వ్యవసాయం చేయాలనుకున్నా. అసలు ఏం చదువుకున్నారంటే వాళ్ళందరూ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదువుకున్నారు, వ్యవసాయానికి సంబంధం లేదు వాళ్ళు. కానీ వాళ్ళకున్నటువంటి ఈ మీడియాలో తెలుసుకొని మంచి మంచిగా నాలుగు సంపాదించి ఈ రోజున భార్య భర్తలు కలిసి ఇక్కడ మనకు దగ్గరలోనే కొంత ల్యాండ్ లీజ్ తీసుకుని ఇద్దరు ముగ్గురు చేస్తున్నారు. అంటే మార్కెటింగ్ ఎక్కడ మనం టైప్ చేయొచ్చు, వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంది, చదువుకున్న వాళ్ళు వ్యవసాయం వైపు మళ్ళుతున్నారండి, కాకపోతే దాన్ని ఇంకా ఎంకరేజ్ చేయాలి.
1: సో ఒక వ్యవసాయ శాఖ నిపుణులుగా రైతు భవిష్యత్తు కోసం మీరిచ్చే 3 ముఖ్యమైన సలహాలు అడిగితే ఏం చెప్తారండి?
0: రైతు భవిష్యత్తు కోసం సలహాలంటే ఒకటే అండి, రైతుకి అందరం కూడా చేయొత్ ఇవ్వాలి, ఫస్ట్ మార్కెటింగ్ ఫెసిలిటీ మనం కల్పించాలి, పంట మార్పిడి విధానం రావాలి, అంతేగాని మూస విధానంలో అదే పంటను పండించడం కాకుండా నేను కొత్తగా పంటల మార్పిడి రావాలి. తర్వాత రైతు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగానే పంటలు మార్చాలి, అంతేగాని నేను జూన్ నెల వస్తే విత్తనాలు వేసేస్తాను అనుకుంటే అవ్వదు, ఇప్పుడు జూన్ నెల వర్షాలు పడట్లేదు, జూలైలో పడుతుంది, ఆగస్టులో పడుతున్నాయి. సో వాతావరణకు అనుగుణంగా క్లైమేట్ రెజిలియన్స్ అంటాం, అంటే పరిస్థితులు ఎలాగున్నప్పుడు కూడా మన పంటను తీసుకునే ఆలోచన శాస్త్రత ఉంది, దాన్ని అందిపుచ్చుకొని రైతు ముందుకెళ్ళాలి. తప్ప ముఖ్యంగా రైతు ఏంటంటే చేస్తున్న వ్యవసాయంలో చిత్తశుద్ధితో చేయాలి, అంటే ఎక్కడైతే వ్యవసాయమే వృత్తిగా భావించేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా బాగుపడుతున్నారో ఆ వ్యవసాయంలో అభివృద్ధి చెందుతున్నారు. సో అది రైతులో ఉన్నటువంటి ఆ 3 లక్షణాలు కనుక మనం అలవలుచుకుంటే రైతులుగా ముఖ్యంగా ఖచ్చితంగా బాగుంటాం
1: సార్. వ్యవసాయ రంగం

0: గురించి, రైతుల గురించి, రైతు సాధికారత గురించి, ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి ఇంత చక్కటి వివరణ ఇచ్చినందుకు ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే అండి.
1: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వ్యవసాయ రంగ అభివృద్ధిపై ప్రత్యేక ముఖాముఖి ఇప్పటి వరకు విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, పరిచయకర్త ఎన్ మణి, అతిథి బి విజయప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టర్ వ్యవసాయ శాఖ భీమిలి డివిజన్. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం,
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి ఈనాటి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం వింటారు. ఈనాటి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట కన్యాశుల్కం చిత్రం నుంచి ఘంటసాల పండు పాట, గీత రచన మల్లాది. మరి పాటను కోరుతున్న శ్రోతలు కృష్ణా జిల్లా మండలం జొన్నవారి గ్రామం నుండి తోట అవంతి వారి కుటుంబ సభ్యులు. మరి వీరి కోసం ఈ పాట

0: ఈనాటి రాబోయే తిథి కార్యక్రమంలో తర్వాత పాటని కోరుతున్న శ్రోతలు
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
2: ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం.

0: వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
0: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
0: అంతే.
1: అర్థమైంది.
0: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान. पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान. आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए. इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन: सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI टेक्नीशियन. उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान. नामांकन की तिथि 10 अगस्त से 30 सितंबर 2026 तक, तो देर किस बात की. आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर. राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.
5: వెల్, మరి నేను అడిగిన సెకండ్ క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ పంపించారు. బాస్కెట్ టైలర్స్ చెరుకుపల్లి నుంచి, మేడం మాకు ఒక్కొక్క మాట 2 సార్లు వినిపిస్తుంది. అయ్యో సార్, యాక్చువల్గా ఇక్కడైతే టెక్నికల్గా అంతా బాగానే ఉంది, మరి అదేమన్నా ప్రాబ్లం ఏమో, సో లెట్స్ చెక్ ఇట్ అవుట్. అండ్ గుడ్ మార్నింగ్ అంటూ చనుబండ గారు, వాసు గారు లైట్ ఆన్సర్ పంపించారు. దేవసేన తిరుపతి నుంచి 2024 అంటూ పంపించారు. సంవత్సరం కాదండి నేను అడిగింది, రోజుని. అండ్ నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు ఎం నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్, థ్యాంక్ యూ. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి సరైన సమాధానం. విజయలక్ష్మి గారు పెద్దకొండ నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, శేషాద్రి గారు, అలాగే రాజవరం నుంచి పంపించారు. జాన్సన్ ఫ్రం విజయవాడ నుంచి, పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, రాకేష్ ముందాస్ ఫ్రం ముంబై నుంచి, వీరందరూ నేను అడిగిన క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ పెడన జోగానంద్ కాలనీ నుంచి, ఓ సారీ రాంగ్ మెసేజ్ అండి. హాయ్ జయస్వి గారు, ఎలా ఉన్నారు? ఓకే, నా పేరు జోగానందరావు గారు. ఓకే, హాయ్ జోగానందరావు గారు మంగళగిరి నుంచి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రైట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు సరైన ఆన్సర్ అందించారు. భాస్కర్ గారు పెడన్ నుంచి. అండ్ విజయవాడ నుంచి నందు రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం నుంచి సరైన సమాధానం. అండ్ అలాగే శ్రీనివాస్ గారు, గన్నవరం శ్రీనివాస్ గారు తిరుపతి నుంచి, థ్యాంక్ యూ సో మచ్ సార్ క్లారిటీ ఇచ్చారు. అండ్ రాంగ్ ఆన్సర్ అండి. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి సరైన సమాధానాన్ని అందించారు. కోనకొండ రమణ్ రావు గారు సరైన ఆన్సర్ అందించారు బెంగళూరు నుంచి. అలాగే మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. హాయ్ జయస్వి, థ్యాంక్ యూ సో మచ్. పత్రి ప్రసాద్ గారు కోట ఉరట్ల అనకాపల్లి జిల్లా నుంచి మనకు పంపించారు. కోట ఉరట్ల అనకాపల్లి జిల్లా.

Lata from Buyur Nichi, right answer. Good morning, JSP, and as well as. So sweet of you, Andy. Thanks a lot for the compliment. Net koncham slow ga undi. Naaku kuda konni messages late vastunnayi, Andy. Please do don't mind. Ravi garu from Gandhavaram Nichi, right answer pampincharu. గుడ్ మార్నింగ్ జయస్వి. మా అమలాపురంలో నిన్నటి నుంచి వాన పడుతోంది. వాతావరణం చాలా చల్లపడిపోయింది. ఈ సమయంలో వివిధ భారతిలో మీ మాటలు పాటలు వింటుంటే భలేగా ఉంది మామ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి మెసేజ్ చేసినందుకు అండ్ క్లైమేట్ అనుభూతిని నాతో పంచుకున్నందుకు. గుడ్ మార్నింగ్ జయస్వి గారు, మీరు వస్తేనే కార్యక్రమం చాలా ఆనందదాయకంగా ఉంటుంది, విజ్ఞాన భరితంగా. పొన్నూరు మండలం నుంచి చింతలపూడి బి ఆదాం మల్లీశ్వరి గారు, ధన్యవాదాలు సార్ మీకు కూడా. JSP, good morning after a long time listening to you. Thanks a lot and thank you so much for the right answer. Chellapandi Ramar garu and Monisha Madurai Tamil Nadu nunchi right answer pampincharu. Good morning. This is Varun. Durga Prasad garu, I am from Nagarjun Sagar Dam. Right answer pampincharu. Dhanyavaadalu sir meeku kuda. VC Mohan garu FCA Colony మిర్యాలగూడెం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్స్ అలాట్. నెక్స్ట్ సోమనాథం జనార్దన్ రావు గారు, వనజమ్మ వెంకట భావన తాటిపత్రి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి పంపించారు. సరైన సమాధానం. అండ్ హాయ్ జయస్వి గారు, నమస్కారం. బంగారు తల్లి ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. బండారు త్రిమూర్తులు గుప్తా గారు పెద్దాపురం నుంచి, తుమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి. థ్యాంక్ యూ. రెండో ప్రశ్న అడిగేశారా? అయ్యయ్యో మిస్ అయిపోయానే. సుష్మా వేణుగోపాల్ దత్త గారు, ప్రపంచ క్వాంటమ్ దినోత్సవాన్ని ఏ సంవత్సరం ఏ రోజు నిర్వహించారు అని అడిగాను. సో చూద్దాం, మీరు కూడా రైట్ ఆన్సర్ పంపిస్తారని ఆశిస్తున్నాను. ప్రతి సంవత్సరం ఏ రోజున ఈ క్వాంటమ్ డేని జరుపుకుంటాం. సో శివప్రసాద్ అండ్ శ్రీపణి దేశాయపేట వేటపాలెం నుంచి, శివ గారు శ్రీపణి గారు రాంగ్ ఆన్సర్ అండి. ముసాపేట్ మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెర్సీ విజయ ఫ్యామిలీ మెంబర్స్ సూపర్ సాంగ్స్ థ్యాంక్ యూ. అండ్ సత్య భార్గవి తారిపత్రి అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్ కడప ఆకాశవాణి అనౌన్సర్స్. కృష్ణ తులసి అపర్ణ గారు సరైన సమాధానాన్ని పంపించారు. జయస్వి సీత సమత అండ్ వినయ్ గారు థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్, మీ పేరు పంపించలేదే. సోమనాథం జనార్దన్ రావు గారు తాడిపత్రి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు. మీ షో ఓకే, మీ షో చాలా బాగుంది, ధన్యవాదాలండి. సో ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను. April 14th, ప్రతి సంవత్సరం April 14th ఈ రోజుని జరుపుకుంటారనమాట. సో ఇంకా ఈ ఆన్సర్ పంపించకండి, ఆల్రెడీ ఆన్సర్ రివీల్ చేసేసారు. కమింగ్ బ్యాక్ టు మై థర్డ్ క్వశ్చన్ ఆఫ్ నవరస భరిత హర్విల్లు. స్మైల్ పథకం ఫుల్ ఫామ్ ఏంటి? స్మైల్ పథకం ఫుల్ ఫామ్ ఏంటి? సో వాట్ ఇస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ద స్కీమ్ స్మైల్? రైట్ ఆన్సర్ మీకు తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662488114 ఈ నెంబర్ కి నాకు వాట్సాప్ చేయండి. స్మైల్ SMILE ఈ పథకం యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? సో మెసేజ్ చేస్తూ ఉండండి. అని ప్రతి మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్.

10:42 మన క్లాక్ లో టైం. మనము నాము నవరస భరిత హరివిల్లు విత్ మీ జయస్మితో. స్మైల్ పథకం యొక్క పూర్తి వివరణ ఏంటి, ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగాను. సోమనాథం జనార్దన్ రావు గారు, వనజమ్మ వెంకట భావన, తాటిపత్రి గ్రామం, నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ కమింగ్ బ్యాక్ సౌజన్య గారు మంగళగిరి నుంచి రైట్ ఆన్సర్. జయస్వి గారు సూపర్ ప్రోగ్రామ్ అండ్ థ్యాంక్ యూ. బి రాంబాబు, టైలర్, కమల, మానస, రచన, ఉదయ్ తేజ్ ఫ్రమ్ బైరెడ్డిపల్లి చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి, థ్యాంక్ యూ సో మచ్ సార్. మురళి గారు రైట్ ఆన్సర్. ఓకే, మురళి గారు హాయ్ జయస్వి అంటూ పంపించారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలాట్. ముసపేట్ నుంచి నరేష్, మెర్సీ విజయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇందాకటి క్వశ్చన్ కి పంపించారు రైట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన నుంచి సరైన సమాధానాన్ని పంపించారు. అలాగే నెక్స్ట్ శ్రీదేవి, శైలజ గారు కడప, ఆకాశవాణి అనౌన్సర్స్, సరైన సమాధానాన్ని అందించిన మీకు ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ అండ్ సెండింగ్ యువర్ ఆన్సర్స్. రాకేష్ గారు ఫ్రమ్ ముంబై, సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ లిసనింగ్ టు మై షో అట్ ద సేమ్ టైమ్. నాకు మంచి మంచి మెసేజెస్ కూడా పంపించినందుకు అన్నిదా భావించకండి. సిరిగిరి, రామ్ప్రసాద్ మార్కాపురం నుంచి మనకు పంపిస్తున్నారు రైట్ ఆన్సర్. అండ్ గౌరీ గారు తిరుపతి నుంచి సోషల్ మీడియా ఇంటర్ఫేర్స్ ఫర్ లివింగ్ అంటూ పంపించారు. సో కాదు, రాంగ్ ఆన్సర్ గౌరీ గారు. విజయలక్ష్మి గారు పెద్దకొండ నుంచి రైట్ ఆన్సర్. అండ్ సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు సరైన సమాధానం ఇందాకటి ప్రశ్నకి, ఇప్పటి ప్రశ్నకి. విజయవాడ నుంచి నందు, స్వీట్ మెమరీస్. అయ్యో, స్మైల్ అంటే మీరు అలా వెళ్ళిపోయారా అండి, ఇది వేరు, ఈ పథకం వేరు. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ నందు. అండ్ మొనిషా, ఈ హాయ్ చెప్పండి, అ వెరీ బిగ్ హాయ్ మొనిషా ఫ్రమ్ చెల్లపాండి రామర్ తమిళనాడు నుంచి. నేను స్మైల్ అంటే స్వీట్ మెమరీస్ ఇన్ లిప్స్ ఎక్స్ప్రెషన్ అని అనుకుంటున్నారు అందరూ. సో స్మైల్ అంటే నవ్వుకి సంబంధించింది కాదండి, ఇదొక పథకం అనమాట. సో దీనికి సంబంధించి అది ఆన్సర్ తెలిస్తే పంపించండి. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్, ఐల్ కన్సిడర్ దిస్ ఆల్సో. వాసు గారు సన్మండ నుంచి సరైన ఆన్సర్ పంపించారు. అయ్యో, పోయిన వారం పిడుగుపడి అన్యదా రెఫ్ఎం ఇదైపోయింది. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, అంత డెడికేటెడ్ గా రేడియో వింటున్నందుకు అంత మంచి అవుతుంది, హోప్ ఫర్ ద బెస్ట్. భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే పత్రి ప్రసాద్ గారు కోట ఊరట్ల అనకాపల్లి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నమస్తే జయస్వి, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, థ్యాంక్ యూ. మురళీమోహన్ గారు ఫ్రమ్ మంగళగిరి నుంచి. అండ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు రైట్ ఆన్సర్ ఫ్రమ్ అమలాపురం నుంచి. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు. అండ్

హాయ్ అండి జయస్వి గారు, సరైన ఆన్సర్ పంపించానా? కరెక్ట్ గానే పంపించారండి, థ్యాంక్ యూ. అండ్ బుయ్యూర్ నుంచి లత గారు, రైట్ ఆన్సర్. స్మాల్ ఇన్సెషన్ అంటూ కే రవీంద్ర రెడ్డి గారు సర్వేపల్లి నుంచి పంపించారు, సో దిస్ ఇస్ నాట్ ద రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, సరైన సమాధానం. జాన్సన్ ఫ్రమ్ విజయవాడ నుంచి, రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, నమస్తే జయస్వి గారు, మీ ప్రశ్నకి సమాధానం అంటూ వీసీ మోహన్ ఎఫ్సీఐ కాలనీ మిర్యాలగూడ నుంచి సరైన ఆన్సర్ అందించారు. కమింగ్ బ్యాక్, చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి, అండ్ రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి, రైట్ ఆన్సర్. మా రేడియో ఎందుకో సరిగ్గా రావటం లేదండి, చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. పొన్నూరు మండలం చింతలపూడి నుంచి బి ఆదాం మల్లీశ్వరి గారు, సో మేబీ ఏమన్నా సిగ్నల్ ఆస్పెక్ట్స్ లో ఏమన్నా ప్రాబ్లం ఉందేమో సార్, చూద్దాం. అండ్ రైట్ ఆన్సర్ పంపిస్తూ మనకి సీత, తేజు, వినాయక్, క్రిష్ ఆన్సర్ చేశారు, థ్యాంక్స్ అలాట్. ముసాపేట్ మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, సో ట్రై చేస్తానండి. సాంగ్ రిక్వెస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి మేడం, ఇది నా చేతుల్లో లేదు శ్రీదేవి గారు, ఐ ట్రై మై బెస్ట్. రామనగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు, రేడియోలో 2 సార్లు వినిపిస్తోంది, సో ప్రాబ్లం అయితే ఇక్కడ లేదండి, మేబీ ఏదన్నా సిగ్నల్ డిస్టర్బెన్స్ వల్ల ఇలాగా ఈ రోజు భాషలాగా నేను వినిపిస్తున్నానేమో. ఒకసారి చెప్తే 100 సార్లు వినిపించకపోయినా అట్లీస్ట్ 2 టైమ్స్ వినిపిస్తోంది, సో చెక్ చేద్దాం. ఇది వాన వల్ల వచ్చినటువంటి చిన్నపాటి ప్రాబ్లం అనమాట. శివ, శ్రీఫణి, దేశాయపేట, వేటపాలెం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇండియన్ గవర్నమెంట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఇట్స్ రాంగ్ ఆన్సర్. హాయ్ జయస్వి అంటూ మనకి రాంగ్ ఆన్సర్ అండి. హర్షిత్, ప్రజ్ఞ మరియు ఆదినారాయణ, దావు బుచ్చయ్య కాలనీ విజయవాడ నుంచి, నమస్తే జయస్వి గారు. బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబలా, ముస్తాన్ బాషా, క్వశ్చన్ ప్లీజ్. స్మైల్ యొక్క పథకం, స్మైల్ అనే పథకం ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగాను, సో ఇదండి నా క్వశ్చన్. రవీందర్ రెడ్డి గారు సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రైట్ ఆన్సర్ తో మనకి కోనకొండల నుంచి పెట్టిన పేరు ఓకే, కానీ మీ పేరేంటి? కోనకొండ రమణరావు గారు, సో థ్యాంక్ యూ సో మచ్ రమణరావు గారు. అండ్ మాకు అలాగే వినిపిస్తోంది జయస్వి గారు, సో చూద్దామండి, ఐ డెఫినెట్లీ ఇన్ఫార్మ్ దిస్. టెక్నికల్ గా ఏమైనా గ్లిచ్ ఉండొచ్చు. అండ్ హాయ్ అండి, కాకాని నుంచి పద్మ, భవ్య, చింటు, జస్ట్ మెసేజ్ చేశాను, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సో నేనైతే రేడియోలో కొంచెం డిస్టర్బెన్స్ వస్తోందండి, ఓకే తప్పకుండా మనం దీన్ని ఏదో సార్ట్అవుట్ చేద్దాం, కొంచెం కుదుట పడింది. ఓకే ఆన్సర్ పంపించడం కుదరలేదు అంటూ మనకి బండారు త్రిమూర్తులు గుప్త గారు మెసేజ్ చేశారు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్, మరి ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను. స్మైల్ పథకం యొక్క పూర్తి ఫుల్ ఫామ్ ఏంటి అంటే సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్. సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్, ఈ పథకం యొక్క పూర్తి ఫుల్ ఫామ్ అయితే ఇదన్నమాట. సో నెక్స్ట్ కమింగ్ బ్యాక్, ఈ క్వశ్చన్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నిమాపర థాట్ ఉత్సవ్ 2026 ఏ రాష్ట్రంలో నిర్వహించారు? నిమాపర థాట్ ఉత్సవ్ 2026 ఏ రాష్ట్రంలో నిర్వహించారు? సో నిమాపర థాట్ ఉత్సవ్ 2026 సంవత్సరం ఎక్కడ? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ నాకు పంపించండి. ఆన్సర్ దాన్ని ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం.

అన్నయ్య మూవీ నుంచి మస్ట్ సాంగ్ అండి ఈ పాట. వాన పడినప్పుడు వినకపోతే అదొక గిలి కదా. మరి ఈ పాటతో అద్భుతమైన మాట కూడా, క్వశ్చన్ కూడా నేను అడిగేశాను. ఏంటి ఆ క్వశ్చన్ కి ఆన్సర్? సో నిమ్మరవ్వ పాట్ ఉత్సవ్ అనమాట ఇది. ఏ రాష్ట్రం నిర్వహించబడుతుంది, ఏ రాష్ట్రంలో ఇది చేస్తారు అని అడిగాను. మరి రైట్ ఆన్సర్స్ ఎంతమంది పంపించారో చూద్దాం. నిమాపర పాట్ ఉత్సవ్ 2026 సంవత్సరం ఏ రాష్ట్రంలో నిర్వహించారు? సో చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపిస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, థ్యాంక్ యూ ఫర్ ద మెసేజ్. అండ్ నెక్స్ట్, హాయ్ జయస్వి, ఒక పాట పాడొచ్చు కదా మా కోసం, తప్పకుండా పాడతానండి. అండ్ కడప శ్రీదేవి గారు, శైలజ గారు రైట్ ఆన్సర్. ఎం నరేష్, మెర్సీ విజయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్ అండి. విజయవాడ నుంచి వినయ్, సీత, సమత అండ్ ప్రసన్న వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పెట్టారు. సాంగ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయండి. సాంగ్ రిక్వెస్ట్ యాక్సెప్షన్ నా చేతుల్లో లేదు. ఎనివే థ్యాంక్ యూ. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్, గుడ్ మార్నింగ్ అంటూ. చనుబండి నుంచి వాసు గారు సరైన సమాధానం అందించారు. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, అలాగే విజయవాడ నుంచి నందు రైట్ ఆన్సర్. విసి మోహన్ ఎఫ్సీఐ కాలనీ మిర్యాలగూడ నుంచి సరైన సమాధానాన్ని పంపించారు. వీటితో పాటుగా బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబ్లా మస్తాన్ బాషా సరైన ఆన్సర్ అండి. నెల్లూరు నుంచి భాస్కర్ గారు, పెడన నుంచి రైట్ ఆన్సర్. అండ్ శేష సాయి, రోహన్ అండ్ సాయి దర్శన్ ఫ్రమ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. అర్రే రే

రే అందామనుకున్నాను, కానీ మీరు కేరళ అనేసారు. రాంగ్ ఆన్సర్ ఇయో, రైట్ ఆన్సర్ అనిపియో. సో ఇట్స్ నాట్ ఏ రైట్ ఆన్సర్ అండి, కేరళ మాత్రం కాదు. జల్లా జయరామ్ గారు, జల్లా సరస్వతి గారు పాకాల మండలం నుంచి మనకి కేరళ అంటూ పంపించారు. సో కేరళం ఈజ్ నాట్ ద రైట్ ఆన్సర్. హాయ్ జయస్వీ, గుడ్ మార్నింగ్ అంటూ కార్తికేయ ఫ్రమ్ ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. జయస్వీ గారు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. శ్రీనివాసరావు గారు గుడివాడ నుంచి సరైన సమాధానాన్ని పంపించారు. నమస్తే అండి, మీకు కూడా నమస్కారం. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్. బొడ్డ తులసిదాస్ నవీపేట్ మండలం నిజామాబాద్ నుంచి సరైన సమాధానం. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నటువంటి శ్రోతల్ని కాంపిటేటివ్ పరీక్షలు సాధించటం ఎలా మీకు భావ్యమా? జ్ఞానం అనేది గ్రామీణ ప్రాంతానికి, పట్టణానికి, వీటికి మాత్రమే పరిమితం కాదండి. ప్రతి అణువు నుంచి మనం నేర్చుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ప్రశ్నలు తెలుసుకుంటే మనం కూడా ముందుంటాం ప్రపంచంతో పాటు. సో గ్రామాలే పట్టణానికి అసలైన ఆయు పట్టు అని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈసారి నుంచి చాలా ప్రౌడ్గా చెప్పాలండి. కాంపిటేటివ్ పరీక్షల ప్రశ్నలా ఆ ప్రశ్నలా అనే కన్నా ప్రశ్న ఏదైనా సమాధానం చెప్పే విధంగా మనం కూడా ఇలాంటి కార్యక్రమాల ద్వారా ముందుకు వెళ్లడం మోర్ ఇంపార్టెంట్. సత్తుపాటి రాము గారు, పుష్ప గారు, రాజశ్రీ ఫ్రమ్ ఖమ్మం జయనగర్ కాలనీ నుంచి అండ్ సిరిగిరి రామ్ప్రసాద్ మార్కాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి, అనంతపురం నుంచి అనురాధ గారు అండ్ ఫైనల్లీ కోనకొండల రమణరావు గారు, కవిత జోష్ణవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బెంగళూరు నుంచి, రత ఫ్రమ్ వియూర్ నుంచి అండ్ పూరి డిస్ట్రిక్ట్ అంటూ రవీంద్ర రెడ్డి గారు రైట్ ఆన్సర్ పంపించారు. సర్వేపల్లి న్యూఢిల్లీ ఇస్ ద రాంగ్ ఆన్సర్. తాటిపత్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి సోమనాథన్ జనార్దన్ రావు గారు అండ్ మే నెల 17వ తేదీ 2026 రైట్ ఆన్సర్. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ నుంచి అండ్ జే జయస్వి గారు అంటూ సరైన ఆన్సర్ పంపించారు. వాట్ ఇస్ సూదింగ్ వాయిస్ యూ హ్యావ్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద మెసేజ్. మీ పేర్లు పంపించలేదు, సో ఈసారి మీ పేరు కూడా పంపించండి. దుర్గాప్రసాద్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ నాగార్జున సాగర్. విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి, మీ వాయిస్ రిసౌండ్ వస్తుంది. ఇది నా చేతుల్లో లేదండి, సమ్ టెక్నికల్ గ్లిచ్ ఏదో జరుగుతోంది. బట్ ఎనీవేస్ చూద్దాం, లెట్స్ సెట్ అవుట్ అండ్ సార్ట్ ఇట్ అవుట్. శివా శ్రీఫణి ఫ్రమ్ దేశాయిపేట నుంచి రైట్ ఆన్సర్ అండ్ మూసాపేట మెహబూబ్ నగర్ నుంచి, ఇవాళ మీ షో చాలా బాగుంది. నరేష్ అండ్ మెస్సీ విజయ ఫ్యామిలీ మెంబర్స్, మీరు షో చాలా చక్కగా చేస్తారు, వేగంగా మాట్లాడతారు, అట్ ద సేమ్ టైం స్పష్టంగా చదువుతారు. మీకు అభినందనలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు జేఎస్పి బంగారు తల్లి అంటూ. ధన్యవాదాలండి మీకు కూడా. ధూళిపాళ సీతారామ శాస్త్రి గారి జయంతి సందర్భంగా అలనాటి చిత్రాలలో కొన్ని విషయాలు కూడా తెలియచేస్తారా? సో ఉంటే తెలియచేసేదాన్ని, బట్ ట్రై చేద్దాం. సాంగ్ రిక్వెస్ట్ ప్రోగ్రామ్ కోసం మేము వెయిట్ చేస్తున్నాము అంటూ వినయ్ గారు పెట్టారు. సో చూద్దాం మీ యొక్క ఓర్పు సఫలం అవ్వాలని. హర్షిత్ ప్రజ్ఞ మరియు ఆదినారాయణ దావుబుచ్చయ్య కాలనీ నుంచి రైట్ ఆన్సర్ అండ్ లాస్ట్లీ ఎస్బి రామకృష్ణ గారు కృష్ణవేణి భవానీ నగర్ అనంతపురం నుంచి పంపించారు. సరైన సమాధానం ఎర్రవారిపాలెం రెడ్డివారిపల్లి నుంచి శంకర్ గారు రైట్ ఆన్సర్ అండ్ మరొకరు అభిమానంతో శుభం పూయాద్ అంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వెల్ నిమాపరా ఫాట్ ఉత్సవ్ 2026 ఎక్కడ జరిగింది అంటే ఒడిస్సా అనమాట. ఒడిస్సాలో నిమాపరా అనేటువంటి గ్రామం నుంచి సాగింది. సో మనం ఎదగాలి, ఏదైనా సాధించాలి అంటే ఎక్కడ ఉన్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎప్పుడు ఎలా నేర్చుకుంటున్నాము అనేది మాత్రమే ఇంపార్టెంట్. సో 10:58 దాటి పరుగులు తీస్తోంది మన క్లాక్ లో టైం. నేను కూడా మీకు చాలా బై బై చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఎందుకు ఆలస్యం? ద ప్రోగ్రామ్ ఈజ్ బెస్ట్ అమ్మా జయస్వి గారు అండ్ రవీంద్ర రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద కాంప్లిమెంట్. డెఫినెట్లీ ఇంకా మంచి క్వశ్చన్స్ తో మేము అందరం కూడా రోజు మిమ్మల్ని ఇలానే క్వశ్చన్ చేస్తూ ఉంటాం. మీరు కూడా ఇలా మాకు సమాధానాలు పంపించాలని ఆశిస్తూ. ఓకే, బయట వెదర్ బాగుంది, వాన్ అయితే అద్దరిపోతోంది. సో మార్నింగ్ నుంచి రెయిన్ సాంగ్స్ వేస్తున్నాం కాబట్టి వాన్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే అంత ఇష్టాన్ని ఈ పాట రూపంలో, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా, అంత ఇష్టమేందయ్యా నీకు. సో అందరూ సురక్షితంగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటూ, వన్స్ అగైన్ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ వండర్ఫుల్ డే విత్ మీ యువర్ ఆర్జే జయస్వి. ఈ రోజుకి ఇక సెలవు, కలుసుకుందాం మళ్ళీ తొందరలో మరిన్ని మాటలతో పాటలతో. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ వివిధ్ భారతి FM 101.3 MHz. బై, నేను మీ జేఎస్వి సైనింగ్ ఆఫ్.

భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ఈ నెల 27న రాజమహేంద్రవరంలో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. ఆయన నిన్న సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రానున్న గోదావరి పుష్కరాల్లో పర్యాటక శాఖ తరపున చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. క్రయ విక్రయాలు జరిగేలా, బ్యాంకు రుణాలు మంజూరయ్యేలా, లబ్దిదారుడు పూర్తి హక్కులు కలిగి ఉండేలా ఈ నెల 30వ తేదీన నగరంలో పేదలకు ఇంటి పట్టాలు అందిస్తామని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. నగరంలోని కలెక్టరేట్లో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. ఎన్టీఆర్ జిల్లాలో కురుస్తున్న అధిక వర్షాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారులు సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. వర్షపు నీరు నిల్వ ఉండే చోట దోమలు వృద్ధి చెంది డెంగ్యూ మలేరియా వంటి తీవ్ర జ్వరాలు వచ్చే అవకాశం ఉన్నందున పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. రాష్టంలో భారీ వర్షాల ప్రభావంతో పలు విమానాలను దారిమళ్లించారు. విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని శంషాబాద్కు, హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వెళ్లాల్సిన స్టార్ ఎయిర్లైన్స్ విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల పలు విమానాలు రద్దయ్యాయి. రాష్టంలో ప్రయోగాత్మకంగా దుర్గగుడిలో స్వయం చాలక లడ్డూ విక్రయ యంత్రాన్ని వినియోగించడం ప్రశంసనీయమని దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ అన్నారు. 6 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఏటీఎం తరహా లడ్డూ విక్రయ యంత్రాన్ని పాలక మండలి చైర్మన్ రాధాకృష్ణ, ఈవో సీనా నాయకులతో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో అవకతవకలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ విజయవాడలోని లోక్ భవన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా వాతావరణ శాఖ నివేదికలను అనుసరించి తుఫాను దృష్ట్యా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి యువి సుబ్బారావు తెలిపారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు
4: మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సు.

శుభోదయం, గుడ్ మార్నింగ్, స్వాగతం, సుస్వాగతం వివిధ భారతి శ్రోతలందరికీ కూడా. 11:10 దాటి 24 సెకండ్లు కావస్తోంది మన స్టూడియోస్ లో టైం. ఇంకా మిమ్మల్ని అందరినీ కూడా ఈ వర్షంలో మంచి ముచ్చట్లు చెప్పేందుకు నేనైతే వచ్చేసాను, మీ ఆర్జే ఆదిత్య మీ ముందుకి. ప్రతి ఒక్క మనిషిలో కూడా ఒక టాలెంట్ అనేది ఉంటుంది కదా, దానికి తగినట్టుగా అడుగులు వేస్తే కొత్త మార్పు, కొత్త ప్రపంచం, కొత్త పరిచయాలు కూడా ఏర్పడుతూ ఉంటాయన్నమాట. ఒక్కోసారి ఎవరికి వారు వారిలో ఉన్న ప్రతిభను వాళ్లే గుర్తిస్తారు. ఇంకా మరికొంతమంది ఏంటంటే వేరే వాళ్ళు వాళ్ళ టాలెంట్ చెప్తే గానీ వాళ్ళకి తెలియదన్నమాట. ఇంకా ఏదైనా వాళ్ళు కాంపిటీషన్లో పాల్గొని అందులో గనక విజయం సాధిస్తే అప్పుడు చూడాలి ఆడియన్స్ అప్రిసియేషన్ కానీ ఆ చప్పట్లు మోత కానీ, వాటితో పాటు ఒక అవార్డు కూడా వస్తే ఆ ఆనందమే వేరు. మరి ఆ అవార్డు చూస్తే చాలన్నమాట, మనలో టాలెంట్ ఉన్నా లేకపోయినా ఆ అవార్డే చెప్తుంది నీలో ఈ టాలెంట్ ఖచ్చితంగా ఉంది, నువ్వు ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వకు అని చెప్పి. సో ఆ పురస్కారం చూసినప్పుడల్లా దాని వెనుక కష్టం గుర్తు రావచ్చు, గుర్తు రాకపోవచ్చు, కానీ మన టాలెంట్

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీ పై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. 11:17 దాటి 4 సెకండ్లు కావస్తోంది సమయం. మరి శ్రేయా ఘోషల్ పడిన సాంగ్ వినేశారు కదా, మరి గోదావరి మూవీ నుంచి. మరి గోదావరిలో పడవ ప్రయాణం పైన వర్షం నిజంగా ఇప్పుడైతే చాలా బాగుంటుంది కదా. అయితే ఈ వర్షం మరి నార్మల్ వర్షం ఏమీ కాదు కదా, కాబట్టి పడవ ప్రయాణం మాత్రం ఆపాల్సిందే. కానీ పాటలు మనం వచ్చేట్లు మాత్రం ఆగనే ఆగవు. సో మరి ఇంకా పురస్కారం, జాతీయ చలన చిత్ర పురస్కారాల గురించి ఈ రోజు సినిమా కబుర్లో మాట్లాడుకుందామన్నా కదా. ప్రతిసారి కూడా జాతీయ ఉత్తమ చలన చిత్ర పురస్కారాలను ఎక్కడ ఇస్తారు? ఏముంది, మన రాజధాని న్యూఢిల్లీ నగరంలో అంతే కదా. మరి ఈసారి ఏంటో తెలుసా, గుజరాత్లోని ఏక్తా నగర్ కేవాడియా ప్రాంతంలో ఇవ్వడం జరిగిందనమాట. మరి ఈ పురస్కారాలను గౌరవనీయులు భారత రాష్ట్రపతి అందజేస్తారు. అప్పటికే మూవీలో నటించిన యాక్టింగ్కి ఆడియన్స్లో మంచి రెప్యుటేషన్ సాధించి ఉంటారు యాక్టర్స్ అంతా కూడా. సో మళ్ళీ గౌరవనీయులు భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ఒక నేషనల్ అవార్డుని అందుకోవడం అంటే అది ఇంకా మర్చిపోలేని క్షణం అన్నమాట. ఇంకా ఆ మెమరబుల్ ఈవెంట్ని ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలాగా ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ కానీ సంబరాలు కూడా. మరి ఈసారి 72nd నేషనల్ ఫిలిం అవార్డ్స్ని 2024 సంవత్సరంలో వచ్చిన సినిమాల్లో ఏ సినిమాలకి ఏ తారలకు పురస్కారాలు దక్కాయో తెలుసుకుందామా? మరి తెలుసుకునే ముందు ఇప్పుడైతే ఒక సాంగ్ అయితే వచ్చేసింది సంక్రాంతికి వస్తున్నాం మూవీ నుంచి. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

పదకొండు గంటల 23 నిమిషాలు దాటి 7 సెకండ్లు కావస్తోంది సమయం. గోదావరి గట్టంటూ ఇంకో గోదావరి సాంగ్ అయితే వినేశాం కదా. సంక్రాంతికి వస్తున్న మూవీ నుంచి మధుప్రియ ఇంకా రమణ గోగుల పాడిన సాంగ్ అయితే విన్నారు. మరి 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఎవరికి వచ్చాయి అని చెప్పి మనం మాట్లాడుకుందామన్నా కదా. మరి 2024లో వచ్చిన సినిమాలకి అందించడం అయితే జరిగిందనమాట. అయితే ఈ 2024లో మొత్తం ఎన్ని సినిమాలకి వచ్చాయి అంతపాటు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని కూడా ఈ ఫిలిం అవార్డ్స్లో అందిస్తారనమాట. మరి ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2024కి ఎవరికి వచ్చిందంటే కన్నడ ఫిలిం యాక్టర్ అయిన అనంత్ నాగ్ గారికి వచ్చిందనమాట. 1973లో ఆయన తన ఫిలిం కెరియర్ని ప్రారంభించారు. సో అలా ప్రారంభించి అలా ఇప్పటి వరకు మొత్తం 300 సినిమాలకి పైగా నటించారంట. అందులో 250 సినిమాలు తన మాతృభాష అయిన కన్నడ సినిమాల్లోనే నటించారు అనంత్ నాగ్ గారు. మరి ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆయనకి దక్కింది ఈ 2024 72nd నేషనల్ ఫిలిం అవార్డ్స్కి. ఇంతకీ ఈ దాదాసాహెబ్ ఫాల్కే ఎవరు, అసలు ఆయన పూర్తి పేరు తెలుసా మీకు? ముందు పూర్తి పేరు తెలుసుకునే ముందు ఆయన అసలు ఎవరంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అని ఇంకో పేరుతో కూడా పిలుస్తుంటారనమాట. మరి అసలు పేరు ఏంటంటే ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అంటేనే అర్థమైపోతుంది, అంటే మన భారతదేశంలోని సినిమాలు అంటే ఏ భాషలో వచ్చినా సరే అన్నిటికీ కూడా ఒక ఫస్ట్ మూవీ అయితే ఉంటుంది కదా. ఆ ఫస్ట్ మూవీని రూపొందించిన వారు ఈ దాదాసాహెబ్ ఫాల్కే, అదే ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే గారు అనమాట. మరి ఆయన డైరెక్టర్, ఇంకా స్క్రీన్ రైటర్, ప్రొడ్యూసర్ కూడా. మొత్తం ఈ 3 పాత్రల్లో సినిమాకి సంబంధించిన రోల్స్ అన్నీ కూడా ప్లే చేశారు దాదాసాహెబ్ ఫాల్కే గారు. ఈయన తీసిన సినిమానే భారత్లో మొట్టమొదటి సినిమాగా పేరు పొందింది. ఎప్పుడు తీశారో తెలుసా? 1912లో తీశారనమాట. మరి ఆ సినిమా పేరేంటో తెలుసా? రాజా హరిశ్చంద్ర. అందుకనే ఆయన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అని పిలుస్తారు. అండ్ అలాగే ఎవరైతే మూవీస్లో అట్మోస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారో వాళ్ళకి అవార్డ్స్ ఇస్తూ ఉంటారు కదా, అందులో దాదాసాహెబ్ ఫాల్కే అనే

ఆయన పేరుతో ఒక అవార్డుని కూడా పెట్టడం జరిగింది. అది యాక్టర్స్ కి ఇస్తూ ఉన్నారు. ఇంకా గోల్డెన్ లోటస్ అవార్డ్స్ బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ ఫిలిం యాక్టర్ యాక్ట్రెస్ చైల్డ్ ఎవరికి వచ్చిందో తెలుసుకుందాం. మరి వింటూ ఆనందిస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: BFM 101.3.
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
3: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
2: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.

పదకొండు గంటల 32 నిమిషాలు దాటి 34 సెకండ్లు కావస్తోంది మన స్టూడియోస్ లో సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం సినిమా కబుర్లో. నిన్నే వెళ్లాడుతా మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఈ 72nd నేషనల్ ఫిలిం అవార్డ్స్ ని ఈసారి ఎక్కడ ఇచ్చారు అంటే ఏక్తా నగర్ కేవాడియాలో ఇచ్చారని చెప్పి అన్నా కదా. మరి మొత్తం ఇందులో ఎన్ని అవార్డ్స్ ఇచ్చారో తెలుసా? 92 అవార్డ్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఎంతమంది సినీ కళాకారులు అందరూ కూడా కేవాడియాకి విచ్చేసి పురస్కారాన్ని అందుకోవడం జరిగింది. మరి ఇందులో బెస్ట్ ఫీచర్ ఫిలిం సెక్షన్లో ఆర్టికల్ 370 మూవీ నిలిచి గోల్డెన్ లోటస్ స్వర్ణ కమల్ అనే పురస్కారాన్ని గెలుచుకుంది. సో గోల్డెన్ పీకాక్ అవార్డ్ అనేది ఎక్కువగా మనం ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో వింటూ ఉంటాం కదా, అలాగే ఇక్కడ గోల్డెన్ లోటస్ అనేది ముఖ్యమైన అవార్డ్ అనమాట. సో ఆ ముఖ్యమైన అవార్డుని ఆర్టికల్ 370 అనే మూవీ గెలుచుకుందనమాట. ఆ తర్వాత బెస్ట్ డిబట్ అవార్డ్ డైరెక్టర్గా రణదీప్ హూడా గెలుచుకున్నారు. ఇంకా డైరెక్షన్ చేసిన ఫిలిం ఏంటంటే స్వాతంత్ర్య వీర్ సావర్కర్. మరి మన స్వాతంత్ర సమరయోధులు ఎంత కష్టపడ్డారో వారి త్యాగ జీవితాల గురించి, అందులో ఒకరైన సావర్కర్ గారి గురించి ఈ సినిమాలో చూపించడం జరిగిందనమాట. ఇంకా బెస్ట్ పాపులర్ ఫిలిం గా కల్కి 2898 AD అయితే నిలిచింది. మరి ఈ అవార్డ్ కల్కి 2898 AD డైరెక్టర్ ఎవరో తెలుసా అనుకుంటా, నాగ్ అశ్విన్ గారు అందుకున్నారు. ఇంకా ఇది బెస్ట్ సైన్స్ ఇంకా ఫిక్షన్ ఫిలిం గా నిలిచింది. మామూలుగా ఏంటంటే కల్కి అనగానే ఎవరికైనా గుర్తుకొచ్చేది పురాణం, మరి ఇది జరిగిపోయిన పురాణం అయితే కాదు. కల్కి అవతారం అనేది ఫ్యూచర్ లో రాబోయే అవతారం. మరి ఇప్పుడు మనం ప్రెసెంట్ లోనే ఎంత టెక్నాలజీని వాడుతున్నాం, ఇంకా ఫ్యూచర్ లో ఆ టెక్నాలజీ ఎలా ఉంటుందో ఒక్కసారి కళ్ళకు కట్టి చూపించాలి అని చెప్పేసి చూపించారనమాట నాగ్ అశ్విన్ గారు. సో ఇంకా అమరన్ సినిమాకి కూడా దర్శకత్వం వహించిన రాజ్ కుమార్ పెరియస్వామికి బెస్ట్ డైరెక్షన్ ట్రోఫీ అయితే దొరికింది. మరి ఇంకా ఇప్పుడు అమరం మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వినేద్దామా సినిమా కబుర్లో. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యురాజే ఆదిత్య. 11:43 దాటి 40 సెకండ్లు కాబోస్తోంది మన స్టూడియోస్లో సమయం. మికీ జే మేయర్ మ్యూజిక్ కంపోజిషన్లో శ్వేతా పండిట్ పాడిన సాంగ్ అయితే విన్నారు మరో చరిత్ర మూవీ నుంచి. మరి బెస్ట్ డిబట్ డైరెక్టర్, ఇంకా అలాగే బెస్ట్ లోటస్ ఫిలిం, గోల్డెన్ లోటస్ ఫిలిం, ఈ అవార్డ్స్ అన్నీ ఏ సినిమాస్కి వచ్చాయో అయితే తెలుసుకున్నాం కదా. ఇంకా బెస్ట్ యాక్టర్గా ఎవరు అవార్డు సంపాదించుకున్నారు తెలుసా? మమ్ముట్టి గారు. మరి ఏ సినిమాకి అంటే బ్రహ్మయుగం. మరి ఈ బ్రహ్మయుగం అసలు ఎలా ఉంటుందో తెలుసా? అసలు ఈ కాలంలో మనం హై డెఫినేషన్, హై పిక్సెల్ క్లారిటీ ఉన్న పిక్చర్స్ని ఎక్కువగా.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
2: అవసరం ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ, మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్, పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ, మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్, పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ, మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్, పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా

0: అసలు చింతపడకండి, డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: వివిధ భారతి కార్యక్రమాలు.

పదకొండు గంటల 51 నిమిషాలు దాటి 33 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. నేను మీ ఆదిత్య. పెద్ద మూవీ నుంచి ఆనంద్ శ్రీరామ్ లిరిక్స్ లో, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో రెహమాన్ పడిన సాంగ్ అయితే విన్నారు కదా. సో మంచి మోటివేషనల్ సాంగ్ అనమాట. స్పోర్ట్స్ పర్సన్స్ కి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి కూడా. కాబట్టి ఎంతో అంత లోపల ఫైర్ ఉండాలి, ఫైర్ ని వెలిగించాలి. ఇంకా ఫైర్ ని వెలిగించడం మాత్రమే కాదు, దాన్ని దేనికైనా ఉపయోగించాలి అని చెప్పి మొత్తం 3 ముక్కలు మనం ఇప్పుడు నేను చెప్పిన పాటలో చాలా ఎలాబరేట్ గా చెప్పడం అయితే జరిగింది. మరి ఇంకా బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ కి సంబంధించిన సంగతులు అయితే విన్నారు కదా. మరి బెస్ట్ యాక్ట్రెస్ గా ఎవరు ఈ నేషనల్ ఫిలిం అవార్డ్స్ లో అవార్డుని అందుకున్నారు అంటే గనక యామీ గౌతమ్. సో యామీ గౌతమ్ గారు ఆర్టికల్ 370 మూవీలో నటించిన నటనకు ఆమె బెస్ట్ యాక్ట్రెస్ అవార్డుని అయితే దక్కించుకున్నారనమాట. ఇంకా మన తెలుగు చిత్రమైన 35, ఇది చిన్న కథ కాదు, మూవీలో నటించిన అరుణ్ దేవ్ కి బెస్ట్ చిల్డ్రన్స్ ఫిలిం ఆనర్ అవార్డు అయితే వచ్చింది. సో ఫస్ట్ లో తనకి చదువు రాదని ఫిక్స్ అయిపోయినా తనకి ఎలాగైనా మంచి మార్కులు రావాలని వాళ్ల అమ్మ చేసే హార్డ్ వర్క్ చూసి తన మైండ్ సెట్ మార్చుకుని మళ్ళీ చదువు పైన శ్రద్ధ పెడతాడనమాట. సో మైండ్ సెట్ చేంజింగ్ అనేది ఎంత పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుందో, అది కూడా చిన్నతనంలో అయితే జీవితం ఇంకా ఎంత బాగుంటుందో దర్శకుడు మనకి ఈ సినిమాలో చూపించడం జరిగింది కదా. ఏదైనా సరే మైండ్ సెట్ అంత బాగుంటే అంత బాగుంటుంది అని చెప్పేసి చెప్తారనమాట. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అని చెప్తారు కదా. కాబట్టి లోపల బలం గురించి కాదు, ముందు నీ మైండ్ మార్చుకో, ఆ తర్వాత బలం దానంతటా అదే వస్తుంది. ఇలాగ ఎన్నో మోటివేషనల్ కోర్స్ మనకి చాలా మంది సక్సెస్ అయిన వారి దగ్గర నుంచి వింటూ ఉంటాం. కాబట్టి సక్సెస్ అవ్వాలంటే ఏం కావాలి, అక్కడికి ఇది కొనాలా లేకపోతే అది చేయాలా ఇది చేయాలా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అదంతా కాదు, ముందు డిసిప్లిన్డ్గా ఉండాలి అని చెప్తారనమాట. సో ముందుగా మీ మైండ్ సెట్ని మార్చుకోవాలి. సో డిసిప్లిన్ అంటే అందే కదా, ఈ పని చేయాలి ఈ టైంలో అంటే ఈ పనే చేయాలి, ఇంకా వేరే దాని గురించి ఆలోచించకూడదు, అదే డిసిప్లిన్. సో ఆ డిసిప్లిన్ని మెయింటైన్ చేస్తూ మైండ్ సెట్ని ఏంది కావాలో దాని గురించి ఆలోచిస్తూ ఆ పనే చేస్తూ ఉంటే బాగుంటుంది. అండ్ అలాగే మనకి కావాల్సిన లక్ష్యంని సాధించగలుగుతాం. అండ్ అలాగే వేరేది ఆలోచించకుండా ఉండడం వల్ల ఎక్కువ ఆరోగ్య సమస్యలు ఏమీ రావు. 35 మూవీలో అరుణ్ దేవ్ గురించి ఇంకా మూవీ యొక్క థీమ్ గురించి మాట్లాడుకున్న తర్వాత మూవీలోంచి పాట వినకపోతే ఎలాగా. సో 35 మూవీ నుంచి ఇప్పుడైతే ఒక సాంగ్ వస్తుంది, వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్.

0: అయితే కోశమఠం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమఠం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమఠం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమఠం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమఠం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమఠం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమఠం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమఠం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమఠం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమఠం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమఠం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమఠం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమఠం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమఠం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమఠం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమఠం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: విందాం వివిధ భారతి కార్యక్రమాలు.
2: చెప్పేసి అందరూ మాట్లాడుకున్న దాన్ని కంటే ఇంకా ఏమంటారంటే అంతకు మించి ఇప్పుడు మనం డిజిటల్ వరల్డ్లోకి అడుగుపెట్టి జస్ట్ మర్చెంట్ యొక్క అకౌంట్ సరైందా కాదా అని చెక్ చేసి అంకెలతో ట్రాన్సాక్షన్స్ని సెకండ్స్లోనే కంప్లీట్ చేసేస్తున్నాం. అదేనండి మీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ భీమ్ యూపీఐ ట్రాన్సాక్షన్స్. అయితే వీటిపైన ఛార్జెస్ ఇంట్రడ్యూస్ అవడంతో అన్ని ట్రాన్సాక్షన్స్ పైన ఛార్జెస్ ఇంట్రడ్యూస్ చేశారా అని చెప్పేసి చాలామంది క్వశ్చన్ చేసుకుంటున్నారు. ఇంకా వాళ్ళ వాళ్ళు అనుకుంటున్నారన్నమాట. మరి ఇంతకీ ఏది నిజం? అసలు ఎన్ని రకాల ట్రాన్సాక్షన్స్ ఇందులో ఉన్నాయి? వేటిపైనే మాత్రమే ఛార్జెస్ ఉంటాయో మరి మీకు తెలుసా? మనైతే తెలుసుకుందాం మీకు తెలుసా ప్రోగ్రామ్లో. వింటూ ఆనందిస్తుండండి. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in three categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to September 30th, 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026. Issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యో ఆర్జే ఆదిత్య. 12:23 దాటి 38 సెకండ్లు కావస్తోంది సమయం. మరి ఇంకా భీమ్ యూపీఐ ట్రాన్సాక్షన్స్లో మొత్తం ఎన్ని రకాల ట్రాన్సాక్షన్స్ అయితే ఉన్నాయి, వేటి పైన ఛార్జెస్ అప్లికబుల్ అవుతాయో మాట్లాడతానన్నా కదా. ఏంటంటే ముందుగా తెలుసుకోవాల్సింది పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్స్. సో మనం ఎవరైనా సరే మనకి ఇష్టమైన వాళ్ళకి, మనకి తెలిసిన వాళ్ళకి డబ్బులు పంపిస్తూ ఉంటాం కదా, సో అది పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్స్ అన్నమాట. ఇవి చెప్పాలంటే పూర్తిగా ఉచితం, దీనిపైన ఎటువంటి ఛార్జెస్ కూడా ఉండవు. అండ్ అలాగే ఏదైనా ఒక రూపే డెబిట్ కార్డ్ ద్వారా ట్రాన్సాక్షన్స్ జరుపుతున్నాయని అయితే కనుక ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా వాటిపైన ఎంత జరిపినా అవి కూడా పూర్తిగా ఉచితమే. ఇంకా మూడవది ఏంటంటే పర్సన్ టు పర్సన్ మర్చెంట్ ట్రాన్సాక్షన్స్. ఏంటి ఈ పర్సన్ మర్చెంట్ అంటే, పర్సన్ ఉంది మర్చెంట్ ఉంది. ఎస్, ఏంటంటే మనం ఏదైనా పని మీద రోడ్ మీద వెళ్తున్నప్పుడు కానీ ఎక్కడైనా మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట, కొన్ని వెజిటబుల్స్ అమ్మేవాళ్ళు, లేకపోతే వాళ్ళు తయారు చేసిన చిన్న చిన్న కళాకృతులు అమ్మేవాళ్ళు. సో ఇటువంటి వాళ్ళ దగ్గర మనం ట్రాన్సాక్షన్స్ జరిపినా కూడా అవి కూడా పూర్తిగా ఉచితమే. అయితే వాళ్ళకి ఎప్పుడైతే 1 లాక్ దాటుతుందో, ఆ 1 లాక్ దాటిన తర్వాత నుంచి 0.4% అనేది ఒక ఛార్జ్ అనేది అప్లికబుల్ అవుతుందన్నమాట. సో అప్పటి వరకు అంతా కూడా పూర్తిగా ఉచితమే. ఇంకొక ట్రాన్సాక్షన్ ఏంటంటే పర్సన్ టు మర్చెంట్. సో మనం ఏదైనా షాప్కి వెళ్ళి కొనుక్కుంటాం కదా, సో ఆ షాప్లో పర్చేస్ చేసిన వాటిపైన కూడా అంతా కూడా ఫ్రీ అన్నమాట, ఎటువంటి ఛార్జెస్ కూడా ఉండవు. అయితే ఆ ట్రాన్సాక్షన్ విలువ 2000 కనుక దాటితే అప్పుడు 0.4% మాత్రమే MDR అనేది అప్లికబుల్ అవుతుందన్నమాట. ఇంకా ఆ షాప్స్ అనేవి ఏంటంటే మనకు కావాల్సిన రోజువారీ సరుకుల దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు కూడా అన్నీ కూడా ఒక షాప్ కిందకే వస్తాయి కదా, సో అప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్లో 75,000 ఇంకా అంతకంటే ఇంకా ఎక్కువ చేసినా అక్కడ ఒక క్యాప్ అనేది నిర్ణయించారన్నమాట. సో ఇంతకీ ఏమిటి ఆ క్యాప్ అంటే, 300 రూపీస్ వరకు మాత్రమే అక్కడ ఛార్జ్ అనేది పడుతుంది. సో 75,000కి 0.4% అంటే 300 కదా, ఇంకా ఆ 75,000 అయినా,

75,000 కంటే ఇంకా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఏమి చేసినా కూడా కేవలం 300 రూపీస్ మాత్రమే ఎండిఆర్ అనేది అప్లికబుల్ అవుతుందన్నమాట. ఇంకా ఎసెన్షియల్ సర్వీసెస్ పేమెంట్స్ ఏదైనా సరే, గవర్నమెంట్ బిల్ మన పేమెంట్స్, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, ఇంకా రిజర్వేషన్ టికెట్ ఛార్జెస్ ఇవన్నీ చేసినా వీటికి కూడా 2,000 వరకు అంతా ఫ్రీగానే. సో ఎటువంటి ఛార్జెస్ అప్లికబుల్ కావు. సో ఇంకా 2,000 కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేస్తే గనక అప్పుడు 5 రూపీస్ మాత్రమే అప్లికబుల్ అవుతుందన్నమాట. సో ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అనేవి ఎండిఆర్ అని చెప్పి అన్నా కదా, మరి ఈ ఎండిఆర్ ఏంటి, ఇంకా 0.4% అనేది ఎందుకు అంటే, మరి దానికి కూడా ఒక గొప్ప రీజన్ అయితే ఉందన్నమాట. మరి ఇంతకీ ఏమిటి ఆ గొప్ప రీజన్? మరి ఇంకా తర్వాత క్యాప్ 300 రూపీస్ మాత్రమే అని చెప్పే కదా, వాటి సంగతులు కూడా తెలుసుకుందాం ఒక సాంగ్ తర్వాత.

0: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిషా తీరం వెంబడి కలింగ
1: నిమిషాలకు వస్తోంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారం అవుతాయి.
0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కరాజ్ నిర్మల్. నిజాయితీ, బాధ్యత, దేశభక్తి వంటి సద్గుణాలు కలిగిన యువశక్తి దేశానికి అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సేవయే జీవితానికి ప్రధాన లక్ష్యమని, అది ప్రతి ఒక్కరిలో అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిషా తీరం వెంబడి కళింగపట్నం వద్ద తీరం దాటి భూభాగం మీద ప్రయాణిస్తోంది. 2026 ఆసియా క్రీడల్లో భాగంగా ఉషు మహిళల 60 కేజీల

0: సాందా విభాగంలో రజత పతకాన్ని సాధించిన రోషి బీనాదేవి నవరంకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. గుజరాత్లోని వడోదరాలో అంతర్జాతీయ ఆధ్యాత్మిక ధ్యాన కేంద్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ పునరుద్ధరణకు ఆధ్యాత్మిక జాగృతి ప్రాజెక్టును రాష్ట్రపతి ప్రారంభించారు. యువత కోసం వికసిత భారత్ దేశ అంతర్గత శక్తిని మేల్కొలుపు కార్యక్రమాన్ని దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. నిజాయితీ, బాధ్యత, దేశభక్తి వంటి సద్గుణాలు కలిగిన యువశక్తి దేశానికి అవసరమని ముర్ము అన్నారు.
1: युवाओं को सशक्त संस्थागत आत्मनिर्भर शांतिपूर्ण और जिम्मेदार बनाना हम सबकी जिम्मेदारी. हमें ऐसे युवा तैयार करना है जो ज्ञान, टेक्निक और कौशल से युक्त हो, साथ ही आत्मविश्वास, आत्मअनुशासन, सकारात्मक सोच, संवेदनशीलता और नैतिक मूल्यों से भी परिपूर्ण.
0: సేవ జీవితానికి ప్రధాన లక్ష్యమని, అది ప్రతి ఒక్కరిలో అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాజకీయాల్లో అత్యున్నత స్థానం పొందినప్పటికీ సేవే పరమార్థంగా ఉండాలని అన్నారు. వాదనగర్ నుంచి వారణాసి వరకు సేవాయాత్ర చేస్తున్న యువతతో దృశ్య మాధ్యమం ద్వారా మోదీ మాట్లాడారు. సేవో పరమో ధర్మః, సేవయే అత్యున్నత మార్గంగా ఉండాలని ప్రధానమంత్రి అన్నారు.
2: सेवा यही मुख्य हमारा काम होना चाहिए और हम सेवा कर कर के ही सेवा का संदेश देंगे, शब्दों में नहीं देंगे. हमारे आचरण से लोगों को पता चले कि राजनीति में सत्ता कितनी ही क्यों न बड़ी हो जाए, लेकिन हमारा मार्ग सेवा का ही रहेगा. हम कभी भी सेवा के मार्ग से नहीं विचलित होंगे, कितने ही ऊंचे शिखर पर पहुंचेंगे, लेकिन सेवा परमो धर्म इस भाव को लेकर आगे बढ़ेंगे.
0: ఈ కార్యక్రమంలో సేవాయాత్రికులు తమ అనుభవాన్ని ప్రధానమంత్రితో పంచుకున్నారు. యాత్రలో భాగంగా వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటడం, పరిశుభ్రతా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వ పథకాల పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నట్లు ప్రజలు తమతో చెప్పారని సేవాయాత్రికులు ప్రధానమంత్రితో చెప్పారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా వివిధ దేశాల నాయకులతో మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ చర్చలు జరిపారు. నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రి టామ్ బ్రెన్సన్స్తో ఉక్రెయిన్ పరిస్థితులపై మాట్లాడిన జయశంకర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సంవత్సరం మొదట్లో నెదర్లాండ్స్ పర్యటన సందర్భంగా చేసిన వాగ్దానాలపై తదుపరి చర్యల పట్ల చర్చలు జరిపారు. ఫిన్లాండ్ విదేశాంగ మంత్రి ఎలీనా వాల్డెనెస్తో యూరోపియన్ యూనియన్తో ద్వైపాక్షిక సహకారంపై చర్చలు జరిపారు. సాల్వోనియా విదేశాంగ మంత్రి థామస్ కజర్తో భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో పాటు ఇతర అంశాలపై చర్చించారు. భారత్ కారికోమ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో కరేబియన్లోని పునరుత్పాదక ఇంధన సంస్థలకు శిక్షణతో పాటు ఆరోగ్య రంగంలో సహకారంపై జయశంకర్ చర్చించారు. పసిఫిక్ ద్వీప మహాసముద్ర దేశాలతో వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావం, అంతరిక్ష రంగాల్లో సహకారంపై జయశంకర్ చర్చలు జరిపారు. దేశ ప్రగతిలో మారిటైమ్ రంగం కీలక భూమిక పోషిస్తుందని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలవనరుల మంత్రి సర్బానంద్ సోనోవాల్ తెలిపారు. మారిటైమ్ పరిశ్రమ అభివృద్ధికి మౌలిక సదుపాయాల ఆధునికీకరణ, సంస్కరణలు తమ ప్రభుత్వం తీసుకుందని సామాజిక మాధ్యమం ద్వారా మంత్రి చెప్పారు. ప్రపంచ మారిటైమ్ డే సందర్భంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సముద్రయాన దినోత్సవం మారిటైమ్ డేని జరుపుకుంటున్నారు. ప్రపంచ మారిటైమ్ పరిశ్రమ కార్మికుల కృషిని గుర్తిస్తూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఆఖరి గురువారాన్ని మారిటైమ్ డేగా జరుపుకుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకోనున్నారు. కాగా నెలవారీ ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఆర్ న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం వెంబడి కళింగపట్నం వద్ద తీరం దాటి భూభాగం మీదుగా ప్రయాణిస్తోంది. దీని ప్రభావం వల్ల దక్షిణ ఒడిశా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తీవ్ర వాయుగుండం ప్రభావం అధికంగా ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనూ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల ఈదురుగాలులు వీయడంతో విద్యుత్ స్తంభాలు, చెట్లు

కొరిగాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలకు పలు విమానాలను దారి మళ్లించారు. విశాఖ నుంచి విజయవాడకు వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని శంషాబాద్ కు మళ్లించారు. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రం వెళ్లాల్సిన స్టార్ ఎయిర్లైన్స్ విమానాన్ని బెంగళూరుకు మరలించారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ఎయిర్లైన్స్ కు చెందిన పలు విమానాలు రద్దయ్యాయి. తెలంగాణలో పలు చోట్ల 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ఎరుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో మహిళలు ట్రాన్స్ జెండర్ వ్యక్తులకు సురక్షమైన పరిశుభ్రమైన గౌరవప్రదమైన ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రూపొందించిన దుర్గా ఈ ఆటో పథకానికి ఢిల్లీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం మొదటి దశలో 1,300 పింక్ ఎలక్ట్రిక్ ఆటోలను గుర్తించిన లబ్దిదారులకు అందిస్తారు. టాక్సీ డ్రైవర్ల కొరకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భారత్ టాక్సీ అనే పథకాన్ని ప్రకటించారు. భారత్ టాక్సీలో ద్విత్రిచక్ర వాహన చోదకులు కమిషన్ లేకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. వారికి 5 లక్షల రూపాయల వరకు సామాజిక భద్రత లభిస్తుంది. లక్నో, గోరఖ్పూర్, వారణాసి, ప్రయాగ్రాజ్లలో ఇప్పటికే భారత్ టాక్సీ సేవలు అందుబాటులో ఉన్నాయి. గ్రేటర్ నోయిడా యమునా ఎక్స్ప్రెస్ రహదారిపై గత రాత్రి స్లీపర్ బస్సుకు నిప్పంటుకోవడంతో కనీసం 9 మంది మరణించారు. బస్సు అద్దాల నుంచి బయటకు దూకి మిగిలిన వారు ప్రాణాలతో బయటపడ్డారు. జవారు పోలీస్ స్టేషన్ పరిధిలో దయంత్పూర్ గ్రామ సమీపంలో ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని కోరారు. ప్రధానమంత్రి జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. ఈరోజు స్టాక్ మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 704 పాయింట్లు నష్టపోయి 74,124 వద్ద, నిఫ్టీ 235 పాయింట్లు నష్టపోయి 23,212 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకింగ్, బీమా, గనులకు సంబంధించిన స్టాక్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇంధనం, ధాన్యం రంగాలకు సంబంధించి రష్యా ఉక్రెయిన్ మధ్య పరిమిత కాల కాల్పుల విరమణ ఒప్పందాన్ని అన్వేషించడానికి సిద్దంగా ఉన్నామని అమెరికా తెలిపింది. ఇరు దేశాలు ఇటువంటి ఏర్పాటుపై ఆసక్తి చూపాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. తాము మాస్కో, కీవులతో చర్చలు జరిపామని, తమ అధికారులు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో పాటు రష్యా అధికారులతో చర్చలు జరుపుతున్నారని అన్నారు. ఇంధనం, మౌలిక సదుపాయాల అంశంపై ఇరుపక్షాల వాదనలు భిన్నంగా ఉన్నందున ఒక ఒప్పందానికి రావడం కష్టమని రూబియో తెలిపారు. డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ల మధ్య శిఖరాగ్ర సమావేశంలో ఎటువంటి చర్చలు జరగలేదని రూబియో తెలిపారు. ఇటువంటి శిఖరాగ్ర సమావేశాలు ఉండబోవని తెలిపారు. 2026 ఆసియా క్రీడల్లో భాగంగా ఉషు మహిళల 60 కేజీల శాండా విభాగంలో రజత పతకాన్ని సాధించిన రోషి బీనాదేవి నోరంకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 3 వరుస ఆసియా క్రీడల్లో 3 పతకాలు సాధించిన రోషి బీనాదేవి చరిత్ర సృష్టించారని రాష్టపతి అన్నారు. స్కల్స్ విభాగంలో సత్నం సింగ్, సల్మాన్ ఖాన్ కాంస్య పతకం సాధించిన పట్ల రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రీడల్లో వీరు పతకం సాధించిన పట్ల సమిష్టి కృషికి పట్టుదలకు తార్కాణమని అన్నారు. విశేషాలు మరొకసారి. నిజాయితీ, బాధ్యత, దేశభక్తి వంటి సద్గుణాలు కలిగిన యువశక్తి దేశానికి అవసరమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. సేవయే జీవితానికి ప్రధాన లక్ష్యమని, అది ప్రతి ఒక్కరిలో అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిషా తీరం వెంబడి కళింగపట్నం వద్ద తీరం దాటి భూభాగం మీదుగా ప్రయాణిస్తోంది. 2026 ఆసియా క్రీడల్లో భాగంగా ఉషు మహిళల 60 కిలోల శాండా విభాగంలో రజత పతకాన్ని సాధించిన రోషి బీనాదేవి నోరంకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. 12 గంటల 44 నిమిషాలు దాటి 50 సెకండ్లు కావస్తోంది సమయం.

సాయి కార్తిక్ మ్యూజిక్ కంపోజిషన్ లో రంజిత్ పడిన సాంగ్ అయితే విన్నారు భువన్ చంద్ర లిరిక్స్ లో జేమ్స్ బాండ్ మూవీ నుంచి. మరి మనమున్న మీకు తెలుసాలో, మరి ఈ ఎండిఆర్ అనేది అప్లికబుల్ అవుతుంది, అది కూడా అన్నింటికీ కాదు, ఇంత వాల్యూ తరువాత అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. ఇంతకీ ఈ ఎండిఆర్ అంటే ఏంటి? సో ఏం లేదు, మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అన్నమాట. మరి దేనికి ఈ ఎండిఆర్ని ఇంట్రడ్యూస్ చేశారంటే, టు ఎంకరేజ్ డిజిటల్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. నిజంగా ఆలోచించండి, మనం ఇప్పుడైతే గనక ఎవరితో అయినా చాట్ చేయాలి అంటే ఇలాగ వెంటనే చాట్ చేయగానే వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతుంది. ఒకవేళ వాళ్ళు ఆన్లైన్లో ఉంటే కనుక దానికి వెంటనే రిప్లై ఇస్తారు.

కదా. మరి ఆ విధంగానే మనం మన అకౌంట్లోని డబ్బుల్ని వేరే వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాం. అలా విత్ ఇన్ సెకండ్స్లోనే వాళ్ళ అకౌంట్లోకి వచ్చిందని చెప్పేసి వాళ్ళకి కూడా కనబడుతుంది. మరి నిజంగా చెప్పాలి అంటే ఎంత ఒక టెక్నాలజీని మనం వాడుతున్నామో అర్థం చేసుకోవాలన్నమాట. మరి ఈ టెక్నాలజీలో ఇలాగ అంకెల్ని మనం ఏదైతే టైప్ చేస్తున్నామో వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి కదా, అలా అన్నింట్లో కామనా కాదు కదా. సో దానికి కూడా ఒక అథారిటేటివ్ ఉంటుంది, ఎందుకంటే డబ్బులకి సంబంధించింది కదా. మరి ఇంకా ఆ రెగ్యులేటరీ ఇంకా తర్వాత అథారిటేటివ్ సంస్థలు అనేవి వెనకాల చాలానే ఉంటాయన్నమాట. సో వీటిని ఇంకా మనం ప్రోత్సహించేందుకు, అలాగే యూపీఐని దేశంలోని ప్రతి గ్రామంలోని ప్రతి వ్యక్తి కూడా ప్రస్తుతం వాడుతున్నారన్నమాట, ఇంకా దాన్ని ప్రోత్సహించేందుకు. అలాగే ఇప్పుడైతే ఎక్కువగా చూస్తే కనుక ప్రతి ఒక్కళ్ళ చేతిలో కూడా స్మార్ట్ ఫోన్సే ఉన్నాయి. అలాగని చూస్తే ప్రతి ఒక్కళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందా అంటే ఇంకా ఫీచర్ ఫోన్స్ వాడే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. సో ఈ ఫీచర్ ఫోన్స్ వాడే వాళ్ళకి వాళ్ళు కూడా ఏదైనా డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయాలి అంటే కొంత వెసులుబాటును కల్పించేందుకు ఈ MDR అయితే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇంకా అసలు పెద్ద విషయం ఏంటో తెలుసా, ప్రపంచం మొత్తం మీద డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో మన భీమ్ యూపీఐ అనేది 49%, ఇంకెంత ఉంది 1% కదా. అంటే చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా జరిగే డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో సుమారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు కదా 50% మన యూపీఐ అనేది నిలిచింది. సో ఆ యూపీఐ అనేది మన దేశంలోని ఎంతమంది ఉన్నారో వాడేవాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ 50% కిందకే వస్తారనమాట. ఇంకా అలాగే మన భీమ్ యూపీఐని మన దేశంతో పాటు ఇంకా గల్ఫ్లోని చాలా కంట్రీస్ కూడా అక్కడ ఇంట్రడ్యూస్ చేశారు, వాళ్ళు కూడా వాడుతున్నారనమాట. అలాగే ఈస్టర్న్ ఏషియన్ కంట్రీస్లోనూ ఇంట్రడ్యూస్ చేశారు, అక్కడ కూడా ఉపయోగిస్తున్నారు. సో ఈ విధంగా చూస్తే కనుక ఇది వరకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అంటే ఎవరి దగ్గర డెబిట్ కార్డు ఉందో క్రెడిట్ కార్డు ఉందో అక్కడ ట్రాన్సాక్షన్ విలువ కొట్టి దానికి ఓటీపీ ఇలాగా మనకి సంబంధించిన పాస్వర్డ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత డిజిటల్ ట్రాన్సాక్షన్ అనేది జరిగేదన్నమాట. సో ఇప్పుడైతే ఎవరి స్మార్ట్ ఫోన్ అయినా సరే దానికి ఒక యూపీఐ అనేది ఉంటే గన ఖచ్చితంగా ఆ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. సో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఈ టెక్నాలజీలో ఇది ఒక కొత్త విప్లవం అని చెప్పొచ్చు. ఇంకా ఆ విప్లవంలో మన దేశమే ప్రపంచవ్యాప్తంగా మొత్తం 50% అనేది పార్టిసిపేట్ చేస్తుంది. సో ఆ అభివృద్ధిని కొనసాగించేందుకు అండ్ అలాగే భీమ్ యూపీఐలో ఫారెన్ డిపాజిట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా వచ్చేందుకు ఈ యూపీఐని మనం ఇంకా చెప్పాలంటే ఒక అథారిటేటివ్ అని చెప్పి అన్నా కదా, దాన్ని ఇంకా సెక్యూర్గా వాడుకునేందుకు దీన్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందన్నమాట. సో ముందుగానే చెప్పా కదా ఈ ఛార్జెస్ అనేవి ప్రతి ఒక్కరికి కూడా అప్లికబుల్ అయితే కాదు, ఒక వాల్యూ దాటిన తర్వాత మాత్రమే అప్లికబుల్ అవుతుంది. సో పర్సన్ టు పర్సన్ ఎవరైతే చేసుకోవాలి ట్రాన్సాక్షన్స్ అనుకుంటున్నారో వాళ్ళందరికీ అయితే మాత్రం పూర్తిగా ఉచితమే, ఇంకా మర్చెంట్కి కూడా పూర్తిగా ఉచితమే 2000 వరకు. ఇంకా ఆ 2000 దాటిన తర్వాత ఇంకా ఎవరైతే వాళ్ళ కళాకృతులు ఇంకా వాళ్ళ ఫామ్ ప్రొడ్యూస్ని అమ్ముకుంటూ ఉంటారో వాళ్ళకి 1 lakh దాటిన తర్వాత మాత్రమే ఈ ఛార్జెస్ అనేవి అప్లికబుల్ అవుతాయి అన్నమాట. అంతేగాని ఏదైనా చిన్న 10 రూపాయలు ట్రాన్సాక్షన్ చేసినా లేకపోతే 1000 రూపాయలు ట్రాన్సాక్షన్ చేసినా కూడా పడిపోతాయా ఛార్జెస్ అంటే ఏమీ లేవు. సో అర్థమైంది కదా. మరి మరిన్ని సంగతులు అయితే తెలుసుకుందాం. మీకు తెలుసాలో వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి FM విత్ యువర్ RJ ఆదిత్య. ఇప్పుడైతే కేరింత మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వచ్చేస్తుంది.

12:54 దాటి 22 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై, నేను మీ ఆదిత్య. కేరింత మూవీ నుంచి కార్తీక్ పడిన సాంగ్ అయితే విన్నారు కదా. మరి మనమున్నాం మీకు తెలుసాలో, ఇప్పుడైతే ఏషియన్ గేమ్స్ కి సంబంధించిన న్యూస్ అయితే బాగా వినిపిస్తూ ఉంది. మరి ఇంతకీ ఈ ఏషియన్ గేమ్స్ పుట్టుక ఎక్కడి నుంచి మొదలైందో మీకు తెలుసా? ఆలోచనలు ఉన్నతంగా ఉంటే మనిషి ఉన్నతంగా ఉండటమే కాదు, ఉన్నతంగా చిరస్థాయిలో చరిత్రలో నిలిచిపోతారన్నమాట, ఇటు సమాజంలోనూ ఇంకా అటు బుక్స్లోను. సో మరి ఏషియన్ గేమ్స్ అసలు ఏ విధంగా స్టార్ట్ అయ్యింది, దానికి సంబంధించిన చరిత్ర ఏంటో అన్నా కదా. మరి ఇక్కడిగా ఏంటి ఈ ఆలోచనలు ఏషియన్ గేమ్స్ చెప్తా, అక్కడికే వస్తున్నా. ఏషియన్ గేమ్స్ని అసలు ఎవరు ప్రారంభించారో తెలుసా, ఎవరి ఆలోచన తెలుసా? మామూలుగా మనందరికీ అనిపిస్తూ ఉంటుంది ఏంటంటే ఏషియన్ గేమ్స్, సో ఏషియన్లో ఎక్కువగా పెద్ద దేశమైన చైనా అని అనుకుంటున్నారా? కాదు. సో ఇంకా జపాన్ కాదు. సో ఇప్పుడు ఎక్కువగా కొరియా గురించి ఆలోచిస్తూ ఉంటే కొరియా కూడా కాదు. మరి ఏ దేశం వారు ముఖ్యంగా ఈ ఏషియన్ గేమ్స్ని ప్రారంభించారు తెలుసా? మన భారతీయులే. ఆ భారతీయుల్లో కూడా చాలా ఫస్ట్ ప్రప్రథమ వ్యక్తి ఎవరు అంటే గురుదత్ సోంధి.

మరి ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ ఏషియన్ గేమ్స్? అతని ఆలోచన అంటే 1948లో లండన్ ఒలింపిక్స్లో ఆయనకు ఈ ఆలోచన వచ్చిందన్నమాట. మన ఏషియన్ కాంటినెంట్లోని దేశాలన్నీ కూడా కలిసి ఒకచోట ఆడితే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి. సో అలాగా ఒలింపిక్స్లో అయితే ప్రపంచ దేశాలన్నీ ఆడుతున్నాయి, అండ్ అలాగే అవి 4 సంవత్సరాలకు ఒకసారి పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది. అండ్ అలాగే అందులో కనుక ఆడాలి అంటే ముందు కొంత ఏంటంటే టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళ మాత్రమే ఒలింపిక్స్లోకి అడుగు పెట్టేందుకు ఒక అర్హత అయితే వస్తుందన్నమాట. సో ఇవన్నీ చూసి ఇలా కాకుండా మన దేశాలన్నీ కూడా ఆడాలి, మన చుట్టుపక్కల ఉన్న దేశాలతో ఆడుకోవాలని చెప్పేసి ఆయన గురుదత్ సోనీ గారికి ఒక ఆలోచన అయితే వచ్చిందనమాట. సో ఆలోచన వస్తేనే సరిపోతుందా, దాన్ని అమల్లో కూడా పెట్టాలి కదా. అందుకు ఆయన ఏం చేశారంటే మొత్తం ఏషియన్ కాంటినెంట్లోని ఉన్న దేశాలన్నింటితో కూడా చర్చలు జరిపారనమాట. అలా చర్చలు జరిపిన తర్వాత చివరికి 1951 1951లో మార్చి 4వ తేదీన భారత్లోనే మొట్టమొదటి ఏషియన్ గేమ్స్ని నిర్వహించే స్థాయికి ఆయన ఎదిగారు. సో కేవలం ఆలోచన అయితే సరిపోదు, ఆచరణ కూడా కావాలి అన్న కదా. మరి ఒప్పించడం అంటే మామూలు విషయం కాదు, ప్రతి ఒక్క దేశంతో కూడా మాట్లాడాలన్నమాట. మాట్లాడిన తర్వాత మనందరికీ కలిపి ఒక ఆర్గనైజేషన్ అయితే ఉండాలి అని చెప్పేసి అలా ఏషియన్ గేమ్స్ మొత్తం ఏషియన్ కాంటినెంట్లో ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో అన్ని దేశాలు కూడా ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తాయన్నమాట. సో 1951 అంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు, మన దేశానికి స్వాతంత్రం వచ్చి అప్పటికి 4 సంవత్సరాలే అయినా ఏషియాలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలని ఒప్పించి ఒక దారికి రప్పించి ఇంకా నేడు అన్ని ఏషియన్ దేశాలు కూడా పార్టిసిపేట్ చేయగలిగేలాగా ఇంకా ప్రతి సంవత్సరం ఆడుకునేలాగా ఇలా ఏషియన్ గేమ్స్ని అయితే భారతదేశంలోని ఒక వ్యక్తి భారతీయుడు రూపొందించిన ఘనత మన భారతీయులకే దక్కుతుంది. సో అంటూ ఉంటారు ఏంటంటే కనుక ఆలోచన చాలా మంచిదై ఉండాలి అని. సో ఆలోచన మంచిది అయి ఉంటే సరిపోతుంది, దానికి ఇంకా మనం ఏం చేయాలి అనే ఆలోచన కొంచెం పెంచుకుంటూ దానికి తగ్గట్టుగా రిసోర్సెస్ అనేవి ఎక్కడ ఉంటాయనేవి దాని గురించి వెతుక్కుంటూ ఉంటే కనుక ప్రకృతి కూడా నీకు సహాయం చేస్తుంది అని చెప్పి మోటివేషనల్ కోర్స్లో మనకి వివేకానంద గారు కానీ స్వామి తర్వాత ఇంకా అబ్దుల్ కలాం గారు కానీ ఇలా ఎంతోమంది చెప్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఏంటంటే మనం ఎప్పుడు ఉన్నతంగా ఉండాలి అనే ఆలోచన ఒకటే చాలు, ఇంకా మనలో ఏం లేదు అనే ఆలోచన మాత్రం అసలు రానికూడదు. ఒకవేళ మనలో డిఫెక్ట్స్ ఉండొచ్చు, ఆ డిఫెక్ట్స్ని ఇంకా ఎలాగా మెరుగుపరుచుకోవాలని ఆలోచించుకోవాలి తప్ప ఇవి ఉన్నాయని చెప్పేసి వాటిని స్ట్రెస్ చేసుకోకూడదని ఇక్కడ అర్థం అనమాట. కాబట్టి గేమ్స్లో ముఖ్యంగా ఎక్కువగా ఈ స్పోర్ట్స్ పర్సన్కి చాలామంది అట్రాక్ట్ అవుతూ ఉంటారనమాట, ఇంకా వాళ్ళిచ్చే మోటివేషన్నే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఎందుకో తెలుసా, ఎందుకంటే మనకి గేమ్లో సక్సెస్ అనేది ఇన్స్టెంట్గా కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఎవరికైనా సరే ఏదైనా కావాలంటే ఇన్స్టెంట్గా రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా. సో ఆ ఇన్స్టెంట్గా కనబడితే అదొక ఆనందం, అది గేమ్స్లో కనబడుతుంది కదా. సో అందుకనే గేమ్స్ ఆడుతూ ఉండాలి, అక్కడి నుంచి ఎంతో నేర్చుకుంటూ ఉండాలి అని కూడా చెప్తుంటారు. అలాగే స్పోర్ట్స్ పర్సన్స్ సాధించిన ఘనతల్నే ఎక్కువగా అందరూ సక్సెస్ రేట్స్ కింద తీసుకుని వాళ్ళని ఒక రోల్ మోడల్స్ లాగా చూస్తూ ఉంటారన్నమాట. అందుకని మనలో ఏదైనా టాలెంట్ ఉంటే దాని గురించి ఎక్కువగా ఆలోచించాలి. ఒకవేళ డిఫెక్ట్ గురించి ఆలోచించినా దాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలని ఆలోచించాలి. మెరుగుపరుచుకోలేకపోతే పక్కన పెట్టేసి స్ట్రెంగ్త్ అయితే ఉంటుంది కదా, ఆ స్ట్రెంగ్త్ని పెంపొందించుకుంటూ ఉండాలి అదనమాట సంగతి. ఇంకా సమయం చూస్తే 1 గంటకు వస్తుంది, న్యూస్ హెడ్లైన్స్ తర్వాత మన సంగతులు అయితే మాట్లాడుకుందాం.

0: भारती एफएम न्यूज हेडलाइंस।
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. నేడు రేపు వర్షాలు కురవనున్నాయనే అంచనా ఉన్న నేపథ్యంలో వివిధ జిల్లాల యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు అమరావతిలోని రాష్ట సచివాలయం నుంచి మరోసారి టెలికాన్సరెన్స్ నిర్వహించారు.

శ్రీకాకుళం జిల్లా టెక్కలి రైలు ప్రమాదంలో మృతి చెందిన యువకుల కుటుంబాలను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ రోజు పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో నందిగామ నియోజకవర్గ ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ శాసనసభ్యులు శ్రీమతి తంగిరాల సౌమ్య పిలుపునిచ్చారు. నందిగామ పట్టణం కాకాని నగర్లోని తన కార్యాలయంలో ఆమె ఒక ప్రకటనలో మాట్లాడుతూ, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని సమయంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష నిర్వహించారు. బాపట్ల మండలంలో విద్యుత్తు వైరు తగిలి తల్లి కుమారుడు మృతి చెందిన ఘటనపై మంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే నర్సీపట్నం నాతవరంలో విద్యుత్ఘాతంతో 2 మహిళల మృతిపై కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. వాయుగుండం కారణంగా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో కురుస్తున్న అధిక వర్షాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. భారీ వర్షాలతో ఎన్టీఆర్ జిల్లాలో బుడమేరు వాగులోకి వరద నీరు చేరుతోంది. ఎగువ నుంచి వచ్చే వరద నీటిని చెరువులకు మళ్లిస్తున్నట్లు నీటిపారుదల శాఖ ఏఈ వెంకటేష్ తెలిపారు. ఈ వరద నీటితో ఎటువంటి ఇబ్బంది లేదని గంటగంటకి పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. నటరాజ్ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఏటా సెప్టెంబర్లో జరిగే ప్రతిష్టాత్మక వైశాఖి నృత్యోత్సవ్ 2026 అఖిల భారత జాతీయ నృత్యోత్సవం ఈ నెల 26-27 తేదీల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రోజు సాయంత్రం 5 గంటలకు విశాఖపట్నం జిల్లా మద్దిలపాలెంలోని కళాభారతి ఆడిటోరియంలో ఈ ఉత్సవ నృత్య ప్రదర్శనలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. తుఫాను నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పశ్చిమ గోదావరి జిల్లాలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి చెప్పారు. జిల్లా స్థాయిలో భీమవరం కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ 0881629918 విద్యుత్ సమస్యల కోసం APEDCL కంట్రోల్ రూమ్ 9490610152 వైద్య అత్యవసర సేవల కోసం 9440343355కు సంప్రదించాలని సూచించారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యోర ఆర్జే ఆదిత్య. 1:08 కావస్తోంది సమయం. స్వాతంత్ర సంగ్రామం, దాని గురించి ఇంకా ఎన్ని విషయాలు చెప్పుకున్నా మనకి తరగని విషయాలు వస్తూనే ఉంటాయి. సో ఎదురు వెళ్లి నిలదీసి పోరాడిన వారు మనందరికీ తెలుసు. ధైర్యంగా అలా బ్రిటిష్ వారికి ఎదురెళ్లి పోరాడిన వారిని బ్రిటిష్ వాళ్ళు ఎంతో మందిని అరెస్ట్ చేసిన సంగతులు మనకి తెలుసు. ఇంకా అలాగే వాళ్ళని అరెస్ట్ చేయడం మాత్రమే కాదు, ఎన్నో శిక్షలకు గురి చేసేవారు. అలా గురి చేసిన సంగతులు మనకి అండమాన్ దీవుల్లోని సెల్యులాయిడ్ జైల్ చూస్తే తెలుస్తుంది. ఇంకొంతమంది ఏంటంటే స్వాతంత్ర సమరయోధులు స్పైగా ఎంతో గ్రౌండ్ వర్క్ చేసిన వారు కూడా ఉన్నారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కళ్యాణ్ రామ్ గారి డెవిల్ మూవీ చూసుంటారు కదా, ద బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ మూవీ అని దాని టైటిల్ అనమాట. సో అలాగా భారత స్వాతంత్రానికి గ్రౌండ్ వర్క్ చేసిన వారు కూడా ఎంతో మంది, అందులో భికాజీ కామాగారు ఒకరు. మరి ఈరోజు భికాజీ కామాగారి జన్మదినం. మరి ఆమె జన్మదినం సందర్భంగా స్వాతంత్ర ఉద్యమంలో ఆమె పాత్ర ఏంటో ఈరోజు ధీరాలో తెలుసుకుందాం. వింటూ ఆనందిస్తుండండి, స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

1 గంట 12 నిమిషాలు దాటి 37 సెకండ్లు కావస్తుంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం ధీరాలో. కంచె మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఈ రోజు భికాజీ కామాగారి జన్మదినం. మరి జన్మదినం సందర్భంగా భికాజీ కామాగారు స్వాతంత్ర సంగ్రామంలో ఆమె వహించిన పాత్ర గురించి అయితే తెలుసుకుంటున్నాం కదా. మరి భికాజీ కామాగారు 24 సెప్టెంబర్ 1861 1861వ సంవత్సరంలో నౌసరాయ్ ముంబైలో జన్మించారన్నమాట. మరి ముంబైలో ఆమె తండ్రి సౌరభ్జీ లాయర్గా ఇటు వ్యాపారవేత్తగా పనిచేసేవారు. ఉన్నత కుటుంబంలో జన్మించగా విద్యతో పాటు చిన్నప్పటి నుంచే తను స్పోర్ట్స్లో కూడా ఎంతో పార్టిసిపేట్ చేస్తూ ఉండేవారన్నమాట. అలాగా ఆమె క్రికెట్లో ఎంతో నేర్పరితనం టాలెంట్ని చూపించేవారు. సో ఈ చదువు తర్వాత స్పోర్ట్స్ వీటితో పాటు కొన్ని ఫిలాంథ్రోపిక్ యాక్టివిటీస్లో కూడా భికాజీ కామాగారు పాల్గొనేవారన్నమాట. ఎక్కువగా చెప్పాలంటే సేవా కార్యక్రమాలు. మరి ఈ సేవా కార్యక్రమాల్లోనే ఆమె తన జీవితాన్ని ఉన్నత కుటుంబం దగ్గర నుంచి దేశ స్వాతంత్రం కోసం ఏ పరిస్థితిలోనైనా ఏ ప్రాంతంలోనైనా పనిచేసేందుకు తన జీవితాన్ని మలుపు తిప్పింది. ఏంటంటే 1896లో ముంబైలో ఒకసారి ప్లేగు వ్యాధి వ్యాపించింది. సో ఆ ప్లేగు వ్యాధి వ్యాపించినప్పుడు ఎవరైతే ఆ ప్లేగు వ్యాధిగ్రస్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆమె ఎటువంటి ఫలాపేక్ష లేకుండా సేవలు అందించారన్నమాట. అలా సేవలు అందిస్తూ భికాజీ కామాగై గారికి కూడా ప్లేగు వ్యాధి సోకింది. సో అలా సోకిన తర్వాత ఆమె కొన్నాళ్ళు దాంతోపాటు పోరాడారు. ఇంకా మంచి ట్రీట్మెంట్ కోసం విదేశాలకు వెళ్ళి ఇంకా అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కోలుకోవడం జరిగిందనమాట. సో చికిత్సకై లండన్ వెళ్ళిన భికాజీ కామాగారు లండన్ ఎంత బాగుంది, ఇంకా మరి లండన్ నుంచి వచ్చి భారతదేశాన్ని పరిపాలించే వారు ఏం చేస్తున్నారు అని అక్కడ ఆలోచించడం మొదలుపెట్టారు. అసలు భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు రావడానికి కారణమేంటి, ఒకవేళ వచ్చిన పాలన ఎలా ఉంది, ఎందుకని భారతదేశంలో ఇటువంటి ఫెమెన్స్ కానీ ఇలాగా అవుట్ బ్రేక్ డిసీజెస్ కానీ వస్తున్నాయని ఆలోచించి దాని గురించి ఇంకా రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారన్నమాట. వాటి గురించే ఆలోచిస్తూ 1905లో ఇండియా హౌస్ స్థాపించిన శ్యామ్జీ కృష్ణ వర్మ గారితో పరిచయం మొదలైంది. మరి శ్యామ్జీ కృష్ణ వర్మ గారు ఇక్కడ భారతదేశానికి సంబంధించి లండన్లో వ్యాప్తి చేస్తూ ఉండేవారన్నమాట. అలాగే గ్రాండ్ వరల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన దాదాబాయ్ నవరోజీని గారి కూడా భికాజీ కామాగారు కలుసుకున్నారు. దాదాబాయ్ నవరోజీ దగ్గర ఆమె సెక్రటరీగా కొంతకాలం పనిచేశారు. ఇంకా ఇలాగే ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు లండన్లో ఉన్నప్పుడు బిపిన్ చంద్రపాల్, లాలా హైదర్లాల్, సావర్కర్ గారిని కూడా కలుసుకోవడం జరిగిందనమాట. సో శ్యామ్జీ కృష్ణ వర్మ గారితో ఇంకా నవరోజీ గారితో కలిసి భికాజీ కామాగారు ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ అనే ఒక సంస్థను స్థాపించడం జరిగింది. మరి ఇంతకీ ఈ ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, భారత్లోని బ్రిటిష్ ప్రభుత్వానికి ఇది రైవల్ ఆర్గనైజేషన్గా

ఈ సంస్థ పనిచేసేదనమాట. సో భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు వాళ్ళ పరిపాలన వల్ల అక్కడ ఏ పరిస్థితులు ఎరైజ్ అవుతున్నాయి, మొత్తం అంతా కూడా నెగిటివ్ ఎఫెక్ట్. సో ఆ నెగిటివ్ ఎఫెక్ట్ని అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా చూపించేందుకు ఈ ఇండియన్ హోమ్ రూల్ సొసైటీని స్థాపించి దాంట్లో ప్రచారం చేస్తూ ఉండేవారు భికాజీ కామా గారు. మరి ఇంకా భికాజీ కామా గారు ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు, ఎలా స్వాతంత్రానికి సహకరించారు అన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. మరి అమెరికా అబ్బాయి మూవీ నుంచి ఇప్పుడైతే ఒక పాట వినండి మరి.

వింటున్నారు వివిధ భారతి సమయం 1 గంట 20 నిమిషాలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ప్రతి వ్యక్తి స్వభావంలో సేవాభావం అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. వర్ష ప్రభావిత జిల్లాల యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పోలీసు శాఖలో నూతనంగా ప్రవేశిస్తున్న సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సూచించారు. టెక్కలి రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయల పరిహారం అందిస్తామని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. సేవ అనేది జీవితానికి ప్రధాన లక్ష్యం కావాలని, ప్రతి వ్యక్తి స్వభావంలో సేవాభావం అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా గుజరాత్లోని వాద్నగర్ నుంచి ఉత్తరప్రదేశ్లోని వారణాసికి యాత్ర చేస్తున్న సేవా యాత్రికులతో దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన సమావేశంలో ప్రధానమంత్రి ఈరోజు ప్రసంగించారు. అత్యున్నత పదవిలో ఉన్నప్పటికీ రాజకీయాల్లోనూ సేవే మార్గదర్శక సూత్రంగా ఉండాలని ప్రధానమంత్రి పేర్కొంటూ,

0: मुख्य हमारा काम होना चाहिए और हम सेवा कर कर के ही सेवा का संदेश देंगे, शब्दों में नहीं देंगे। हमारे अपने आचरण से लोगों को पता चले कि राजनीति में सत्ता कितनी ही क्यों न बड़ी हो जाए, लेकिन हमारा मार्ग सेवा का ही रहेगा। कितने ही ऊंचे शिखर पर पहुंचेंगे, लेकिन सेवा परमो धर्म इस भाव को लेकर आगे बढ़ेंगे।
1: వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రవణ మాధ్యమం విధానంలో అమరావతి నుంచి ఈరోజు మరోసారి సమీక్ష నిర్వహించారు. రేపు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వర్షాలతో ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి వెంటనే పరిష్కరించాలని సూచించారు. కొండ చర్యలు విరిగిపడే ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసి అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. భారీ గాలులకు రోడ్లపై పడిన చెట్లను వెంటనే తొలగించాలని, వరద పరిస్థితిని నిరంతరం అంచనా వేస్తూ అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వర్షం ప్రభావం అధికంగా ఉందని అధికారులు తెలిపారు. అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి, బాహుద నదుల్లో నీటిమట్టం పెరుగుతోందని, వరద ప్రవాహ ప్రాంతాల వైపు ప్రజలు వెళ్లరాదని అధికారులు విజ్ఞప్తి చేశారు. తీవ్ర వాయుగుండం నేపథ్యంలో కురుస్తున్న వర్షాలతో రాష్ట వ్యాప్తంగా ఇప్పటి వరకు 613 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని రాష్ట రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. రాష్ట వ్యాప్తంగా 4 చోట్ల రహదారులు కొట్టుకుపోగా 78 చోట్ల కల్వర్టులు దెబ్బతిన్నాయని చెప్పారు. వీటిలో 37 చోట్ల పునరుద్దరణ పనులు చేపట్టామని, పలు ప్రాంతాల్లో రహదారులపై పడిన చెట్లను తొలగించి రాకపోకలను పునరుద్దరించామని తెలిపారు. అత్యవసర సహాయక చర్యల కోసం సిబ్బంది, అవసరమైన సామగ్రిని అందుబాటులో ఉంచినట్లు మంత్రి వివరించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. వర్ష ప్రభావిత జిల్లాల మున్సిపల్ కమిషనర్లతో అమరావతి నుంచి మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలని, ఇంజనీరింగ్, పారిశుద్ధ్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని సూచించారు. డ్రైన్లలో పూడికను ఎప్పటికప్పుడు తొలగించాలని, ప్రజల సమస్యలపై తక్షణమే స్పందించేందుకు మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేక కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని మంత్రి నారాయణ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో పరిసరాల పరిశుభ్రత కోసం చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం గురించి ఈరోజు తెలుసుకుందాం. 2014లో ప్రారంభమైన స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా పారిశుద్ధ్యం, శౌచాలయాల నిర్మాణంపై పెద్ద ఎత్తున దృష్టి సారించారు. 2014 అక్టోబర్ 2న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొని స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన కల్పించారు. శౌచాలయాల నిర్మాణంతో పాటు పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహనను ప్రోత్సహించారు. 2024లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం పారిశుద్ధ్యం మెరుగుపడిన ప్రాంతాల్లో శిశు, 5 ఏళ్లలోపు పిల్లల మరణాల రేటులో తగ్గుదల నమోదు అవడం విశేషం. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, గౌరవం వంటి అంశాలపై దేశవ్యాప్తంగా అవగాహన పెంచే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
0: స్వచ్ఛ భారత్ అభియాన్ सिर्फ टॉयलेट्स के निर्माण तक सीमित नहीं है. इस अभियान में वेस्ट मैनेजमेंट पर भी बहुत अधिक फोकस किया जा रहा है. हमारे शहरों में बड़े बड़े कचरे के पहाड़ बहुत बड़ी समस्या बन गए. अब ऐसे कूड़े के पहाड़ों को हटाने के लिए भी मिशन मोड पर काम चल रहा है.
2: और हम कचरे से

0: पेंशन यानी वेस्ट टू वेल्थ के मंत्र पर काम कर रहे हैं।
1: పోలీసు శాఖలో నూతనంగా ప్రవేశిస్తున్న మహిళా కానిస్టేబుల్స్ అంకిత భావంతో విధులు నిర్వహించాలని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సూచించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని పోలీసు శిక్షణా కళాశాలలో శిక్షణ పూర్తి చేసుకున్న సివిల్ మహిళా కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్ను ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి వారి నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం శిక్షణలో ప్రతిభ కనబర్చిన వారికి మంత్రి పతకాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
2: పోలీస్ స్టేషన్ లో ఉండే సిబ్బంది 20 మంది 30 మంది ఉంటే, దృష్టిలో ఉండే జనాభా 30,000 మంది ఉంటారు. ఆ యూనిఫామ్ అనేది వాళ్ళందరినీ కంట్రోల్ చేసేటువంటి శక్తిని, ధైర్యాన్ని, స్థైర్యాన్ని మిగుస్తాయి. న్యాయాన్ని, ధర్మాన్ని, చట్టాన్ని కాపాడాలి. దాంతో పాటుగా ఈ యూనిఫామ్ వేసుకున్న తర్వాత కఠినంగా వ్యవహరించాలని అనుకోకుండా, మీరు సమాజంలో ఉన్నటువంటి సుదీర్ఘంగా ఇప్పటివరకు మీరు చూసినటువంటి అన్నింటి కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళ సమస్యని మానవత దృక్పథం చూస్తూ తగిన న్యాయం చేసే విధంగా మీరు ముందు పోవాల్సిన అవసరం ఉంది.
1: శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస రైలు ప్రమాదంలో మృతి చెందిన యువకుల కుటుంబాలను వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఈరోజు పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైలు ప్రమాదంలో యువకులు మృతి చెందడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందిస్తామని తెలిపారు. ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. విజయనగరంలోని భోగాపురం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం నుండి ఢిల్లీకి ఆకాశ ఎయిర్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించనుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. అక్టోబర్ 25వ తేదీ నుంచి ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సర్వీసుతో ఉత్తరాంధ్ర ప్రజలకు ఢిల్లీ ప్రయాణం మరింత సులభతరం అవుతుందని మంత్రి తెలిపారు. విద్యార్థి దశ నుండే సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగించే ఉద్దేశంతో ఈరోజు జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. విద్యార్థులు తమ వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవడానికి, క్రమశిక్షణ అలవర్చుకోవడానికి దోహదం చేసే ఈ కార్యక్రమం 1969 సెప్టెంబర్ 24వ తేదీన మహాత్మాగాంధీ శతాబ్ది జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రారంభమైంది. కేంద్ర యువజన క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రతి వ్యక్తి స్వభావంలో సేవాభావం అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. వర్ష ప్రభావిత జిల్లాల యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పోలీసు శాఖలో నూతనంగా ప్రవేశిస్తున్న సిబ్బంది అంకిత భావంతో విధులు నిర్వహించాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సూచించారు. టెక్కలి రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయల పరిహారం అందిస్తామని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: भारती FM 101.3।
1: నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
0: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

కృష్ణకాంత్ లిరిక్స్ లో అర్జిత్ సింగ్ పాడిన సాంగ్ అయితే విన్నారు కదా. 1:35 దాటి 2 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.2 ఫ్రీక్వెన్సీపై విత్యురాజే ఆదిత్య, మనమున్నాం ధీరాలో. మరి ఈరోజు బికాజీ కామా గారి జన్మదినం సందర్భంగా స్వాతంత్ర సంగ్రామంలో ఆమె వహించిన పాత్ర గురించి అయితే తెలుసుకుంటున్నాం కదా. సో బికాజీ కామా గారు లండన్కి వెళ్ళిన తర్వాత లండన్లో ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల్ని కలిసి అక్కడ కొన్ని ఆర్గనైజేషన్స్ అయితే నెలకొల్పి వాటి ద్వారా బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో ఏం చేస్తున్నారు, బ్రిటిష్ వల్ల భారత్లో వచ్చే పరిస్థితులు ఏంటి అని చెప్పేసి అక్కడ ప్రచారం చేస్తూ ఉండేవారన్నమాట. ఆ తర్వాత ఇంకా బ్రిటన్ లండన్ నుంచి ప్యారిస్కి వెళ్ళి ప్యారిస్ ఇండియన్ సొసైటీని స్థాపించారు. ఇంకా బికాజీ కామా గారు ఎక్కువగా పోరాట సాహిత్యాన్ని, పోరాటాలకు సంబంధించిన నవలను ఎక్కువగా రాస్తూ ఉండేవారన్నమాట. వాటిని చిన్న దేశాలైన స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్లో పబ్లిష్ చేసి రహస్యంగా భారత్లోకి పంపడం జరిగేది. మరి అలా పంపించాలి అంటే కుదరని పక్షంలో పుదుచ్చేరి ద్వారా చేరవేసేవారన్నమాట. అలాగా స్వాతంత్ర యోధులకు కావాల్సిన పోరాటానికి సంబంధించిన మోటివేషన్ని, పోరాటానికి సంబంధించిన మోటివేషన్ మాత్రమే కాదు వాళ్ళకి కావాల్సిన సహాయాన్ని, ఆయుధాలని కూడా రహస్యంగా పంపిస్తూ ఉండేవారు. అలాగా జర్మనీ, అమెరికా దేశాలకు వెళ్ళి భారత పరిస్థితుల మొత్తాన్ని కూడా ఆమె వివరించేవారు. తన పోరాట రచనలకు

అమెరికా వారు ఎంతో ప్రభావితులై ఆమెను ఎన్నో ప్రసంగాలకు ఆహ్వానిస్తూ ఉండేవారన్నమాట. సో అలాగా వచ్చిన సంపాదన మొత్తాన్ని ఇక్కడ భారతదేశంలోని పోరాట సంగ్రామాలకి, పోరాట యోధులకి పంపిస్తూ ఉండేవారు. భారత్లోని బ్రిటిష్ పాలన వల్ల ఏర్పడిన కరువు పరిస్థితుల గురించి ప్రపంచమంతా ప్రసంగించేవారు. మరి ఇప్పటికీ, ఇంకా ఎప్పటికీ మన ఫ్యూచర్ చూసినా, ఇంకా పాస్ట్ చూసినా, ప్రజెంట్ చూసినా కూడా ఎక్కువగా భారత్ అంటే ఎవరికైనా ముందుగా గుర్తుకొచ్చేది పాడి పంటలు. మరి పాడి పంటలు విలసిల్లాల్సిన ఈ దేశంలో కరువు పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయి, అవి ఎవరి వల్ల ఏర్పడుతున్నాయి అనే విషయాన్ని నొక్కి మరీ చెప్పేవారన్నమాట భికాజీ కామాగారు. సో చివరకు ఏంటంటే, తనే ఇంకా రంగంలోకి దిగుదామని 1914లో 1914లో మొదటి ప్రపంచ యుద్ధంలో పంజాబ్ రెజిమెంట్ ద్వారా బ్రిటిష్ పైన పోరాడాలని సిద్ధమయ్యారు. సో ఈ విధంగా ఇంకా భికాజీ కామాగారు ఫారెన్ నుంచి ఇండియాకి వచ్చారని చెప్పి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న బ్రిటిష్ వారు వెంటనే ఆమెను అరెస్ట్ చేసి ఫ్రాన్స్లోని విషి అనే నగరంలో గృహ నిర్బంధం చేశారు. ఇంకా ఉన్నత కుటుంబంలో పుట్టిన తన జీవితాన్ని మొత్తాన్ని కూడా దేశ స్వాతంత్రం కోసం వెళ్ళని దేశం లేదు, భారతదేశం గురించి చెప్పని చోటు లేదు. ఆ విధంగా భారత స్వాతంత్ర సమర యోధులకు కావలసిన మొత్తం సహాయాన్ని విదేశాల నుంచి పంపిస్తూ ఉండేవారన్నమాట. అలా తన జీవితాన్ని ఇంకా అలాగే గృహ నిర్బంధంలో చేసిన తర్వాత తన జీవితంకి ఒక ముఖ్యంగా తనకి పెరాలసిస్ వచ్చిందనమాట. సో ఆ పెరాలసిస్తోనే ఆ భికాజీ కామాగారు ఆ గృహ నిర్బంధంలోనే తన జీవితాన్ని ముగించడం జరిగింది. సో ఈ విధంగా భికాజీ కామాగారు ఇక్కడ ఉన్నత కుటుంబంలో జన్మించిన, చదువుతో పాటు స్పోర్ట్స్లో కూడా ఎంతో టాలెంట్ చూపించిన, అప్పుడు స్వాతంత్రం మాత్రమే భారతదేశానికి అవసరం, సో స్వాతంత్రం గురించి నేను ఏం చేయగలను అని చెప్పేసి ఆమె ఆలోచించి మొత్తం ప్రపంచమంతా తిరిగి ఎన్నో సహాయ సహకారాలు ఇక్కడ స్వాతంత్ర సమరయోధులకి అందించడం జరిగింది. మరి స్వాతంత్ర సమరయోధులకి సహాయ సహకారాలు, అది కూడా విదేశాల నుంచి అందించడం అంటే అది మాటల్లో చెప్పే విషయం అయితే కాదు, దాని వెనుక ఎంతో స్పై గ్రౌండ్ వర్క్ చేసి ఉండాలి అని చెప్పి అన్న కదా. ఆ విధంగా తెలియకుండా రహస్యంగా పంపించాలి అంటే ఎంతో ఆలోచన పటిమ కూడా ఉండాలన్నమాట. సో ఆ విధంగా భికాజీ కామాగారు ఏం చెప్తారంటే, నాకు ఇది కావాలి అని కాకుండా దేశానికి నేనేం చేయగలను, ఇక్కడ చేయడం వల్ల దేశ చరిత్రలో నేను ఏ విధంగా నిలిచిపోగలను అన్న పోరాటానికి సంబంధించిన నవలలు, కోట్స్ అన్నీ కూడా చెప్తూ ఉండేవారన్నమాట. కాబట్టి అప్పట్లో తన టాలెంట్ని గురించి పక్కన పెట్టేసి స్వాతంత్రానికి తాను ఏం చేయగలను అని చెప్పి అదే చేశారు. ఇంకా అదే తన చరిత్ర నవలల ద్వారా ఇప్పటికీ కూడా అందరికీ చెప్తున్నారు. మరి భికాజీ కామాగారు స్వాతంత్ర సంగ్రామంలో తాను వహించిన పాత్ర గురించి అయితే తెలుసుకున్నా కదా, మరి ఇప్పుడు రాజా మలయసింహ నుంచి ఒక దేశభక్తి గీతం అయితే విందామా?

0: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాలే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే ఒంటిగంట అవ్వాల్సిందే.
1: ఒంటిగంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

1:44 దాటి 14 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ముఖ్యమైన వాతావరణ సూచనలు ఇప్పుడు చెప్తాం. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఈరోజు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్ర ప్రాంతంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశమైతే ఉంది. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశమైతే ఉంది. ఇంకా ఈరోజు ముఖ్యంగా ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశమైతే ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లాకి రెడ్ అలర్ట్ని జారీ చేయడం జరిగింది. పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లా, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం ఇంకా ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోని చాలా ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమైతే ఉంది. ఇంకా ఈ జిల్లాలన్నింటికీ కూడా ఆరెంజ్ అలర్ట్ని జారీ చేయడం జరిగింది. ఇంకా చూసుకుంటే యానం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో 24 గంటల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశమైతే ఉంది. ఇంకా ఈ జిల్లాలన్నింటికీ కూడా యెల్లో అలర్ట్ని జారీ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రజలందరూ కూడా వాతావరణ సూచనలు ముఖ్యంగా పాటిస్తూ ఉండాలి. అండ్ అలాగే ఈ సూచనలు పాటిస్తూ సేఫ్గా ఉండాలి. ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున అత్యవసరమైతేనే బయటికి వెళ్ళండి. ఇంకా అలాగే చెట్ల కింద కానీ ఆరు బయట కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నిలవకుండా ఇంట్లోనే ఉండేట్టుగా చూసుకోండి. అధికారులు అందించే వాతావరణ సూచనలు పాటించండి, సేఫ్గా ఉండండి.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

1 గంట 41 నిమిషాలు దాటి 36 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. నేను మీ ఆదిత్య. మనమున్నాం ధీరాలో. సో ఎప్పుడు ఒకే చోట ఉండి పనిచేస్తూ ఉంటే కొంత రిఫ్రెష్మెంట్ కావాలని ప్రతి ఒక్కళ్ళకి కూడా అనిపిస్తుంది. అయితే మాకు ఆ రిఫ్రెష్మెంట్ కావాలి అని చెప్పేసి కొంతమంది చెప్తారు, ఇంకొంతమంది నాకేం అవసరం లేదు, నాకు పనే చాలా డివైన్ అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారనమాట. అయితే ఆ రిఫ్రెష్మెంట్ కోసం చాలామంది ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారన్న కదా, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే కనుక కాసేపు బయట తిరిగి టీ తాగడమో, లేదా వారానికి కానీ నెలకి కానీ ఒక టూరిస్ట్ డెస్టినేషన్కి వెళ్ళడమో, ఆఫీస్ వాళ్ళంతా కూడా క్రూ అంతా కలిసి ఇలా రకరకాలుగా ఏదో ఒక స్పాట్కి వెళ్తూ ఉంటారు, రిఫ్రెష్మెంట్ పొందుతూ ఉంటారనమాట. అయితే ఇల్లే దేవాలయంగా ఇంట్లో వారికి అన్ని సౌకర్యాలు అవసరాలు చూసుకుంటూనే తమ జీవితాన్ని గడిపే మహిళా మణులు కూడా ఎంతో మంది ఇప్పటికీ ఉన్నారు. మరి ఎప్పుడు ఇంట్లోనే ఉండేవారికి ఆఫీస్లోని క్రూ లాగా ఫ్రెండ్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, అవుటింగ్ చాలా తక్కువ. ఇంకా కొంతమందికి అసలు చాలా రేర్ అన్నమాట చెప్పాలంటే అవుటింగ్కి వెళ్ళడం ఇంట్లో ఉన్న మహిళా మనులకి. సో రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఎవరైతే ఇంట్లోనే ఉండి బిజినెస్ చేసుకుంటారో వాళ్ళకి ఇంకా అసలు కుదరని పక్షం అన్నమాట. సో వాళ్ళందరూ కూడా ఇలాగా మనం కూడా అవుటింగ్కి వెళ్దామా, కొన్ని రోజులు ఉందామా అని చెప్పి అనుకున్నా, ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఉన్నాయి కదా, నేను లేకపోతే మరి పిల్లలు ఎలాగా, వాళ్ళకి క్యారేజ్ కట్టే వాళ్ళు ఎవరు, ఒకవేళ అవుటింగ్ వెళ్తే ఇంకా ఇంట్లో మనకి చిన్న బిజినెస్ ఉంది కదా, మనని ఆధారపడిన వాళ్ళు ఎంతమంది, ఒకవేళ బిజినెస్ పోతే మళ్ళీ ఎలాగా దాన్ని వచ్చి మనం చెప్పాలంటే రెజ్యూమ్ చేసుకుంటాం, ఇలా రకరకాల ఆలోచనలు ఎక్కువగా వస్తుంటాయి అన్నమాట. మరి వాళ్ళకి రిఫ్రెష్మెంట్ రోజు కూడా దక్కేందుకు ఒక అవకాశం అయితే ఉంది. ఇందుకీ ఏమిటా రిఫ్రెష్మెంట్ తెలుసుకుందాం. మరి వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

1 గంట 54 నిమిషాలు దాటి 33 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. నేను మీ ఆదిత్య. మనమున్నాం ధీరాలో. తండేల్ మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇంట్లోనే ఉండే మహిళామణులు ఎంతోమంది తమ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఉన్నాయని చెప్పి ఔటింగ్కి వెనకాడుతూ ఉంటారు. నిజంగా అసలు ఔటింగ్ దేనికి? ఎవరికైనా సరే కొంత రీఫ్రెష్మెంట్ కోసం, ఇంకా చెప్పాలంటే ఆనందం కోసం. మరి అక్కడ కూడా మనకి ఏవో కొన్ని పనులు ఖచ్చితంగా ఉంటాయి, ఇంకా చెప్పాలంటే కొంత టెన్షన్ కూడా ఉంటుంది. ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, మనకిప్పుడు కనుక ఏదైనా వెహికల్ దొరకకపోతే నడుచుకుంటూ వెళ్ళాలా, ఇలా ఏం చేయాలి అని అక్కడ కూడా ఉంటాయి. కానీ ఇంట్లోనే ఉండి ఒక రీఫ్రెష్మెంట్ ట్రావెల్ ఇన్వర్డ్స్ గురించి అయితే నేను మీతో షేర్ చేసేస్తాను కదా. అదే ఏంటంటే ధ్యానం. ఎస్, నిజంగానే ఇది చాలామందికి ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది ఇప్పటికీ. మరి ఏంటంటే మనస్సు నుంచి మనస్సులోని ఆలోచనల వరకు, ఇంకా ఆలోచనలు తగ్గితే ప్రశాంతత వైపుకి అంతరంగాలలోకి ప్రయాణం సాగిస్తుంది మన ఈ ధ్యానం. సో చాలామంది యోగా టీచర్స్ కానీ తత్వవేత్తలు కానీ అప్పుడప్పుడు సాహితీవేత్తలు కూడా చెప్తూ ఉంటారు ఏంటంటే ఆనందం కోసం ఎక్కడో వెతకవద్దు, ఆనందం మీతోనే ఉంది, మీలోనే ఉంది. మరి ఆ ఆనందాన్ని కనుగొనడం ఎలా? దానికి మార్గమే ధ్యానం. సో ఏంటంటే ఇష్టమైన పనిని చేసుకున్నప్పుడు కూడా మనకి రిఫ్రెష్మెంట్ ఉంటుంది కదా అని చెప్పి. ఎస్ అవును, ఇష్టమైన పనినే కదా మనం రోజు చేస్తుంది. ఆ పనిలో కూడా కాస్తంత విరామం కోసం నేను చెప్తున్నాను అన్నమాట. ఏంటంటే ఔటింగ్కి, టూరిస్ట్ డెస్టినేషన్కి వెళ్ళే వాళ్ళ ముఖ్యమైన లక్ష్యం కూడా అదే అనమాట, కాస్తంత ఆనందం, కాస్తంత లోన్లీనెస్. సో ఎప్పుడైనా ఎంత గ్రూప్ అంతా కూడా కలిసి ఒక టూరిస్ట్ డెస్టినేషన్కి వెళ్ళినప్పుడు ఆలోచించండి, అందరితో కలిసి ఉన్నప్పుడు కొంచెం గోలగోలగానే ఉంటుంది. కానీ అలా కాకుండా

0: ఏదో కొంచెం లోన్లీనేగా ఒక ప్రదేశానికి వెళ్ళి ఒక చెట్టు కిందనో ఒక రాయి కిందనో కూర్చుని ఆ ప్రకృతిని గనక ఆస్వాదిస్తూ ఉంటే అప్పుడు నిజంగా ఎక్కడో తెలియని ఆనందం మనల్ని పలకరిస్తుంది. కాదంటారా? ఎక్స్పీరియన్స్ అవలేదంటారా? సో మనిషి ఎప్పుడు కోరుకున్న అటువంటి ఆనందం కోసమే ఆ లోన్లీనెస్లోనే ఉంటుంది ఆనందం. అది కొంచెం మరీ ఎక్కువైపోతే కొంచెం బాధాకరంగా, కొంచెం భయంకరంగా కూడా ఉంటుంది. సో అలా అంత బాధాకరంగా భయంకరంగా వరకు సాగదీయకుండా అట్లాంటి అవుటింగ్ వెళ్ళినప్పుడు, ముఖ్యంగా టూరిస్ట్ స్పాట్స్కి వెళ్ళినప్పుడు, ఇష్టమైన ప్రదేశాలకి వెళ్ళినప్పుడు, ఇష్టమైన చోట్లలా కూర్చుని మనం కాస్త లోన్గా ఎలోన్గా గడిపితే అక్కడ ఆనందం అనేది మనల్ని పలకరిస్తుందన్నమాట. మరి ధ్యానంతో కూడా అటువంటిది సాధ్యమే. మరి ఆ ధ్యానంతో మనకి కావాల్సిన ఆ ఆనందం కాస్తంత సేపైనా, కొంచెం ఎక్కువ సేపైనా సాధ్యం అవ్వాలి అంటే అసలు ఎలా చేయాలి ధ్యానం, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎవరిని పాటించాలి, ఇలా రకరకాల ప్రశ్నలు మనల్ని చుట్టుముట్టేస్తూ ఉంటాయి అన్నమాట. ఆనందం కోసం ముందుకు వెళ్దామన్నా రకరకాల ప్రశ్నలు మళ్ళీ చుట్టుముట్టడం, ఇది కామనే కదా. సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలో తెలుసా? ప్రాణాయామం. సో ఈ ప్రాణాయామం అనేది కొన్ని రోజుల పాటు క్రమం తప్పకుండా చేయాలి. ఇంతకు దేనికి ఈ ప్రాణాయామం అంటే, మనం పీల్చే గాలి ఏదైతే ఉంటుందో దానిపైన ఒక రెగ్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ రెగ్యులేషన్ని మనమే రెగ్యులేట్ చేసుకోగలిగితే అప్పుడు ధ్యానం అనేది కుదురుతుంది అని చెప్తూ ఉంటారు పెద్దలందరూ కూడా. సో కాబట్టి ముందుగా చేయాల్సింది ఏంటంటే ప్రాణాయామం అన్న కదా, అందులో చాలా రకాల ప్రాణాయామాలు అయితే ఉన్నాయన్నమాట. అందులో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే కనుక ప్రస్తుతం చంద్రభేది ప్రాణాయామం, ఇంకా అనులోమ విలోమ ప్రాణాయామం. సో చంద్రభేది ప్రాణాయామ అంటే లెఫ్ట్ నాస్ట్రల్ నుంచి గాలి తీసుకోవాలి, ఇంకా గాలి తీసుకున్న తర్వాత కుడి ముక్కు రంధ్రం నుంచి ఆ గాలిని వదిలేయాలన్నమాట. ఇది చంద్రభేది ప్రాణాయామం. సో ఫస్ట్ ఎవరైతే ఫస్ట్ టైం చేస్తున్నారో వాళ్ళు జస్ట్ కేవలం 5 సార్లు లేకపోతే 7 టైమ్స్ చేసి ఆపేయచ్చు అన్నమాట. దీన్నే కొంచెం ఇంకా వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ ఉంటే దీన్ని, ఈ కౌంట్ని మనం పెంచుకుందామని వాళ్ళకి అనిపిస్తుంది. మరి చంద్రభేది ప్రాణాయామం గురించి తెలుసుకున్నారు కదా, ఆ తర్వాత అనులోమ విలోమ ప్రాణాయామం. ఇది చాలా పవర్ఫుల్ ప్రాణాయామం అని అందరూ కూడా చెప్తుంటారు, చాలామందికి తెలిసే ఉంటుంది. సో తెలియని వారికి మళ్ళీ నేను ఇప్పుడు రిపీట్ చేస్తున్నాను. ఏంటంటే కనుక లెఫ్ట్ నాస్ట్రిల్, ఎడమ నాసికా రంధ్రం నుంచి గాలి తీసుకుని ఒక 2 సెకండ్స్ ఆపి తర్వాత రైట్ నాస్ట్రిల్, కుడి నాసికా రంధ్రం నుంచి వదలాలన్నమాట. మళ్ళీ కుడి నాసికా రంధ్రం నుంచి గాలి తీసుకుని ఒక 2 to 3 సెకండ్స్ నిలిపి మళ్ళీ లెఫ్ట్ నాస్ట్రిల్, ఎడమ నాసికా రంధ్రం నుంచి గాలిని వదలాలి.
1: దిస్ ఈస్ ఆకాశవాణి అండ్ ఐ యామ్ వల్సా విలియమ్స్ విత్ ద మిడ్ డే న్యూస్. ద హెడ్లైన్స్. Prime Minister Narendra Modi highlights service as the main purpose of life, says Seva Paramo Dharma should remain the guiding principle. External Affairs Minister Dr. S. Jaishankar chairs meeting of Forum for India-Pacific Islands Cooperation Foreign Ministers on the sidelines of 81st United Nations General Assembly in New York. Government says India is manufacturing nearly 99.2% of country's total domestic demand for mobile phones. Red alert issued for very heavy rainfall over West Bengal, Telangana, Chhattisgarh, coastal Andhra Pradesh and Odisha today. And India storms into men's Kabaddi semi-finals after beating Chinese Taipei in final Group A fixture at Asian Games in Japan. Prime Minister Narendra Modi today said service should be the main purpose of life and must be inherent in every individual. He said that in politics too, service should remain the guiding principle even when one reaches the highest position. Mr. Modi made these remarks during a virtual interaction with Seva Yatris travelling on the Yatra from Vadnagar to Varanasi. The Prime Minister said Seva Paramo Dharma, service is the highest duty, should remain the guiding principle.
2: सेवा यही मुख्य हमारा काम होना चाहिए और हम सेवा कर कर के ही सेवा का संदेश देंगे, शब्दों में नहीं देंगे। हमारे आचरण से लोगों को पता चले कि राजनीति में सत्ता कितनी ही क्यों न बड़ी हो जाए, लेकिन हमारा मार्ग सेवा का ही रहेगा। हम कभी भी

వీళ్ళందరూ మొత్తం నిమిషాలు దాటి 10 సెకండ్లు కావస్తుంది. సమయం వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 0.1 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. మరింత మనస్సాధనని స్టార్ట్ చేసేద్దామా? రెడీగా ఉన్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? 8662-4111-4 కి వాట్సాప్ మెసేజ్ చేసేయచ్చు. మరి మొట్టమొదటి ప్రశ్న ఈ రోజు సందడి సందడిలో ఏంటంటే, డబ్బా నిండా ముత్యాలే. మరి ఆ ముత్యాలు తెలుపు రంగులో కాదు, ఎరుపు రంగులో ఉంటాయి అన్నమాట. డబ్బా నిండా ముత్యాలే. మరి ముత్యాలు అయితే తెలుపు రంగులో కాదు, ఎరుపు రంగులో ఉంటాయి. మరి ఎరుపు రంగులో ఉంటే కెంపులు అంటారా? సరే చూద్దాం. మరి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలిస్తే కనుక 8662-4111-4 8662-4111-4 8 6 6 2 4 8 8 8 1 4 కి మీ మెసేజ్ పంపించవచ్చు.

0: రోజుల్లోపు ఉండాలి. నెలకు 35,000 రూపాయల నుండి 42,000 రూపాయల వరకు పారితోషికం చెల్లించబడుతుంది. విద్యార్హత, గుర్తింపు పొందిన మేనేజ్మెంట్ సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ, ఎంబీఏ మార్కెటింగ్ లేదా పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్లలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే డైరెక్ట్ సేల్స్లో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి. మీడియా సేల్స్లో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పైన పేర్కొన్న అర్హతలు, అనుభవం కలిగి నిర్దేశించిన నిబంధనలు, షరతులపై ప్రసార భారతిలో పనిచేయటానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు 24 సెప్టెంబర్ 2026లోగా aavedan.prasarabharati.org వెబ్సైట్ నందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అన్ని వివరాలు aavedan.prasarabharati.org తెలుసుకోగలరు.
1: వింటున్నారు వివిక్ భారతి FM 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 0.3. ఉద్యోగ ప్రకటన. ప్రసార భారతి సేల్స్ డివిజన్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు కాంట్రాక్ట్ విధానంలో పనిచేయటానికి అనుభవజ్ఞులు ప్రతిభావంతులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగ కాల వ్యవధి 2 సంవత్సరాలు. అభ్యర్థుల వయసు నోటిఫికేషన్ తేదీ నాటికి 35 సంవత్సరాలు.

2:39 కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101 పాయింట్ ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. మరి ఇంకా సన్నడే సన్నడిలో నేను అడిగిన మొదటి ప్రశ్న, డబ్బా నిండా ముత్యాలు అని చెప్పాను కదా, మరి ఈ ముత్యాలు వైట్ కలర్లో కాదు ఎరుపు రంగులో ఉంటాయి. ఎరుపు రంగులో ఉంటే కెంపులా? మరి సరే చూద్దాం ఇంతకీ ఆ ముత్యాలని పంపించారో లేదో మన శ్రోతలు. సో ఫస్ట్ మెసేజ్ ఎవరు చేశారు, డబ్బా నిండా ముత్యాలు మాకు చిరుజల్లులో కురుస్తున్నాయి అంటూ మెసేజ్ చేస్తున్నారు. పిఠాపురం గణించి ధీరాలో విన్నాము, చాలా బాగుంది మెసేజ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మువ్వల కోటేశ్వరరావు గారు పోలపురం నుండి కరెక్ట్ ఆన్సర్ అండి. కొండారెడ్డి గారు సిద్ధపటం కడప జిల్లా నుండి కరెక్ట్ ఆన్సర్. పెడన నుండి భాస్కర్ గారు కరెక్ట్. నెక్స్ట్ ఇంకా రంగస్వామిశెట్టి గారు, లక్ష్మీదేవి గారు గోనేగండ్ల గ్రామం నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. దేవసేన గారు తిరుపతి నుండి కరెక్ట్ ఆన్సర్. రాజులోని జయన్న గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య గారు అంటూ నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కౌస్తుభా గారు ఆత్మకూరు నంద్యాల జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. అనుష గారు కొల్లేరు సరస్సు, కొల్లేరు సరస్సు దగ్గర నుంచా, ఓకే, కొలేరు సరస్సు అంటూ మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. భాస్కర్ గారు పాండిచేరి నుండి, కరెక్ట్ ఆన్సర్. సూర్యకుమారి గారు పాలకొల్లు నుండి, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. సాయి శిరీష గారు బ్యాంక్ కాలనీ తిరుపతి నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆచార్య చిరంజీవి రామలింగ గారు దమ్మాయిగూడ హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్, బంద్రుపల్లి నెల్లూరు జిల్లా నుండి గడ్డం అంకయ్య గారు మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్ అండి. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి మెసేజ్ చేస్తున్నారు, ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్. నెక్స్ట్ ఇంకా పాలెం పోలే గారు, సారీ పాలెం నుండి దాసరి పాలెం నుండి మెసేజ్ చేస్తున్నారు. పోలు శివదాస్ రెడ్డి గారు, తిరుపతమ్మ గారు, ఇంకా కుటుంబ సభ్యులు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ గారు, రోజా గారు, ఇంకా కుటుంబ సభ్యులు గుడ్ ఆఫ్టర్నూన్. తిరువీధుల వెంకట సుబ్బారావు గారు, ఇంకా శ్రీదేవి గారు మెసేజ్ చేశారు కాజా నుంచి, కరెక్ట్ ఆన్సర్. మలాన్వి గారు కర్నూలు బాలాజీ నగర్ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. సోమనాథం జనార్దన్ రావు గారు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. కేదర్ వీరేష్ రాజోల్ నుంచి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా రెడ్డివారిపల్లి నుండి శంకర్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అంజన్ దేశరెడ్డిపల్లి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. గణేష్ రాజు గారు శ్రీవాత్స కోణాపూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. మధుప్రసాద్ గారు ఇంకా కుటుంబ సభ్యులు తలాంపాడు గ్రామం దొరవారి సత్ర మండలం తిరుపతి జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. మాణిక్యాలరావు గారు, సత్యవతి గారు కాకినాడ జిల్లా గాడ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పడన నుంచి కనకారావు గారు, కరెక్ట్ ఆన్సర్. హాయ్ ఆదిత్య గారు నమస్తే, సందడే సందడికి స్వాగతం అంటూ రఘుబీర్ సింగ్ సుగుణాబాయి గారు మెసేజ్ చేశారు, ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి చేబురోలు రామకృష్ణయ్య గారు మెసేజ్ చేశారు, ఆన్సర్ అయితే మెసేజ్ చేయలేదు. మరి ఇంకా ఆన్సర్ నేను చెప్పేస్తున్నాను, డబ్బా నిండా ముత్యాలే. మరి ఇంతకీ ఆ ముత్యాలు ఏంటి? దానిమ్మ పండు. అదే డబ్బా ఏంటి అంటే దానిమ్మ పండు, ఇంకా దాంట్లో ఉన్న ముత్యాలు అందులో ఉన్న సీడ్స్ అనమాట. సో ఇంకా మన సెకండ్ క్వశ్చన్కి వచ్చేద్దాం. సందడే సందడిలో భారతదేశ చరిత్రలో అత్యంత ప్రాచీనమైన ఓడరేవు,

సో చరిత్రలో అంటున్నాను, భారతదేశ చరిత్రలో అత్యంత ప్రాచీనమైన ఓడ రేవు ఏదో తెలిస్తే కనుక మెసేజ్ చేసేయచ్చు 8662488144 86624888

2:50 దాటి 5 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. మరి అడిగిన క్వశ్చన్ ఏమిటంటే, భారతదేశ చరిత్రలో అత్యంత ప్రాచీనమైన ఓడ రేవు మరి ఏమిటో చూద్దామా. సో మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్స్ పంపించిన శ్రోతలు ఎవరు? మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుండి మెసేజ్ చేశారు. నేను అడిగింది ఏంటంటే హిస్టరీ ప్రకారంగా అత్యంత ప్రాచీనమైన ఓడరేవు అని చెప్పి అడుగున్నాను. ఎస్ ఓకే, నెక్స్ట్ ఇంకా చూద్దాం. ఓడరేవు శాంతినగర్ నుంచి ఒకే ఒకటి మెసేజ్ చేశారు. కాదండి, మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెర్సీ, సారీ నరేష్ రోజా శిరీష గారు ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. పెడన నుంచి కనకారావు గారు మెసేజ్ చేశారు. తిరుపతి నుంచి దేవసేన గారు మెసేజ్ చేశారు. కాకినాడ మెసేజ్ంది. ఓకే చూద్దాం. ఇంకా రాజోల్ నుండి జయన్న గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా తాటిపర్తి గ్రామం నుంచి సోమనాథం జనార్దన్ రావు గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. శేషసాయి రోహన్ ఇంకా సాయి దర్శన్ నెల్లూరు నుండి, అది రివర్ పోర్ట్ అనమాట. నేను అడిగింది అయితే సముద్రం దగ్గర ఉన్న ఓడరేవే. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ అండి. కౌస్తుభ గారు ఆత్మకూరు నంద్యాల జిల్లా నుండి కరెక్ట్ ఆన్సర్. మాణిక్యాలరావు గారు, సత్యవతి గారు కాకినాడ జిల్లా దుర్గాడ నుండి మెసేజ్ చేశారు. అయ్యో భారతదేశంలో అడిగాను, వేరే దేశంలో కాదు. తిరుపతి దామినేడు నుంచి మెసేజ్ చేస్తున్నారు ఉషారాణి గారు. నెక్స్ట్ ఇంకా భాస్కర్ రావు గారు కరెక్ట్ ఆన్సర్ అండి. భాస్కర్ గారు పాండిచేరి నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య గారు, మీ ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు మెసేజ్ చేశారు. కేదర్ వీరేష్ గారు, ఓ సారీ పోర్ట్ పేరు అది, సారీ సారీ. కేదర్ వీరేష్ గారు రాజోల్ నుండి మెసేజ్ చేశారు. కాదండి, ఆన్సర్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్, దరిపినేని సాయికృష్ణ గారు కుటుంబ సభ్యులు కర్నూలు నుండి మెసేజ్ చేశారు. కాదండి, మలాన్బి గారు కర్నూలు బాలాజీ నగర్ నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. కృష్ణా జిల్లా కాజా నుండి టి సుబ్బారావు గారు, శ్రీదేవి గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి కనకారావు గారు కరెక్ట్ ఆన్సర్. మధు ప్రసాద్ గారు కుటుంబ సభ్యులు తలంపాడు గ్రామం.

రమారి సత్రం నుండి మెసేజ్ చేస్తున్నారు తిరుపతి జిల్లా. ఎస్ తిరుపతి జిల్లా నుండి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజెస్ అయితే చాలానే ఉన్నాయి. మరి తెలుసు కదా, అదే మూవీ నుంచి సాంగ్ అయితే విన్న తర్వాత ఎవరెవరు మెసేజెస్ చేశారో చదివి వినిపించేస్తాను.

2:57 దాటి 18 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. నేను మీ ఆదిత్య. తెలుసు కదా, అదే మూవీ పేరు తెలుసు కదా.

నుంచి సిద్ శ్రీరామ్ పడిన సాంగ్ అయితే విన్నారు కదా. మరి మన ప్రశ్న ఏమిటంటే, భారతదేశ చరిత్రలో అత్యంత ప్రాచీనమైన ఓడరేవు ఏంటి తెలుసుకుందాం. ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి. ఆచార్య చిరంజీవి రామలింగ గారు దమ్మాయిగూడ హైదరాబాద్ నుండి కరెక్ట్ ఆన్సర్ అండి. శంకర్ గారు రెడ్డివారిపల్లి నుండి కరెక్ట్ ఆన్సర్. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి. మసూలీపట్నమా మీరు పెట్టిన ఆన్సర్ అయితే, అదైతే కాదు. ఎర్రమిలి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుండి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా గడ్డం అంకయ్య గారు బంద్రపల్లి నెల్లూరు నుండి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య గారు. ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్ ఇంకా ఎవరు చేస్తారంటే, తిరుపతి నుంచి శ్రీనివాస్ గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య సార్ అంటూ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అపాల్ రాజ్ గారు కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనేగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్, పోలు శివదాస్ రెడ్డి గారు తిరుపతమ్మ గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. కాదండి, రాంగ్ ఆన్సర్. బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఉట్కూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు. అరుణ గారు మోహన్జీ దివ్యాబాయి పంపించిన ఆన్సర్ అయితే నాకైతే అర్థం కాలేదు. నెక్స్ట్ ఆశా గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేస్తున్నారు, కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్ళకోట నుంచి. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. రంగారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు కృష్ణ సంతోష్ గారు. కలకత్తా అయితే కాదు. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుండి, కరెక్ట్ ఆన్సర్. దుర్గాడ నుండి మాణిక్యాలరావు గారు సత్యవతి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పులిపాటి వెంకటేష్ గారు మహబూబ్ నగర్ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సంజన గారు మెసేజ్ చేస్తున్నారు. ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. రాజుల నుండి బోరెల్లి సంధ్య గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి భాస్కర్ గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, మరి పేరైతే మెసేజ్ చేయలేదు, ఆన్సర్ అయితే మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మురహరి యశోద జానకిరాజ్ గారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అంటూ పాలెం పోలయ్య గారు ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి. మరి సమయం చూస్తే 3 గంటలకు వస్తుంది. న్యూస్ హెడ్లైన్స్ తర్వాత మన సందడి కంటిన్యూ చేద్దాం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ఎలాంటి అక్రమాలు జరగని డీఎస్సీ నియామకాలపై వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని హోంమంత్రి అనిత ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. భారీ వర్షాల దృష్ట్యా పలు విమానాలను విమానయాన అధికారులు దారిమళ్లించారు. విశాఖ నుంచి విజయవాడ రావాల్సిన ఇండిగో విమానాన్ని శంషాబాద్కు, హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరంకు వచ్చే స్టార్ ఎయిర్లైన్స్ విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా తిరువురు మండలంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి వర్షాల పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయ సహకారాలకు కంట్రోల్ రూమ్ నెంబరు 9154974545 సంప్రదించాలని సూచించారు. గంపలగూడి మండలంలోని వినగడప, తోటమూల గ్రామాల మధ్య కట్టలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ సందర్భంగా కట్టలేరు వాగును ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పరిశీలించారు. కట్టలేరుపై భారీ వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో భారీ వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ఎమ్మెల్యే సూచించారు. గడిచిన 24 గంటల్లో బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సగటున సుమారు 114 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. 26-27 నాటికి సుమారు 10 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహంతో రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి వరద చేరే అవకాశముందని కలెక్టర్ పేర్కొన్నారు. విజయవాడ నగర సాంస్కృతిక వైభవాన్ని చాటే దసరా విజయవాడ ఉత్సవంలో పాల్గొనేందుకు అస్సాం ఆరోగ్య శాఖ మంత్రి అశోక్ సింఘాల్, సీఎస్ డాక్టర్ రవి కోటాను ఆహ్వానించామని మంత్రి సత్యకుమార్ యాదవ్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథులు ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను వేగంగా గుర్తించి బలమైన మంచి అభ్యర్థి

విధులు నిలబెట్టాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. బాపట్ల మండలం చెరువు ఉప్పరపాలెంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్తు వైర్లు తెగిపడి తల్లి కుమారుడు మృతి చెందారు. సమాచారం అందుకున్న విద్యుత్ అధికారులు పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆసియా క్రీడల్లో 2026లో భారత్ ఇప్పటి వరకు 15 పథకాలు సాధించింది. ఈ రోజు ఉషు మహిళల 60 కేజీల విభాగంలో రొషీబీనా దేవి రజత పథకం

3:05 దాటి 5 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. మనమున్నాం సందడే సందడిలో. మరి భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన ఓడ రేవు చరిత్రలో ఏంటి అన్నా కదా. సో మెసేజ్ చేస్తున్నారు పాలెం పోలయ్య గారు ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి. ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. కరెక్ట్ ఆన్సర్ వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుండి గోవర్ధన్ రావు గారు ఇంద్రాబాయి మెసేజ్ చేశారు. ఆ ఓడరేవు పేరు కావాలి. దేవసేన గారు తిరుపతి నుండి మెసేజ్ చేశారు. అది వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండి. ఓడరేవు కావాలి. మార్కాపూర్ నుండి బీవీ సుబ్బారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. కొనకండ్ల రమణారావు గారు బెంగళూరు నుండి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కొత్తగూడెం నుంచి యాకూబ్ పాషా నూజహాన్ గారు కరెక్ట్ ఆన్సర్. గుజరాత్లో ఉంది మరి పేరు. నెక్స్ట్ ఇంకా మూసాపేట మహబూబ్ నగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. చెన్నై ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ పోర్ట్ అనమాట. అది కూడా చెప్పాలంటే రీసెంట్గా అంటే మా 19th-20th సెంచురీలో అప్పుడు వచ్చింది. నేను అడుగుతుంది ఏంటంటే ప్రాచీనమైన భారతదేశ చరిత్రలో ఉంది ఆ ఓడరేవు. పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య గారు ఆండాళ్ళు మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి రమేష్ దొంతి మెసేజ్ చేశారు. చెన్నై అయితే కాదు. వేటపాలెం రామనగర్ నుంచి బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు ఎస్ ఆల్రెడీ మీ మెసేజ్ చదివాను. ఆన్సర్ వచ్చేసి గుజరాత్లోని లోథాల్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇలా చెప్తూ ఉంటారు కదా నాగరికత. సో ప్రపంచ నాగరికతల్లో ఎంతో ప్రసిద్ధమైన నాగరికత ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత. సో సింధు నాగరికత ఈ సివిలైజేషన్లో ఎవరైతే ప్రజలందరూ కూడా అప్పట్లో నివసించేవారో వారందరికీ కూడా ముఖ్యమైన ఓడరేవు గుజరాత్లోని లోథాల్ పట్టణం అనమాట. కాబట్టి భారతదేశ చరిత్రలో అత్యంత ప్రాచీనమైన ఓడరేవు ఏంటి అంటే లోథాల్. మరి ఇంకా సందడి

ఇంకొక క్వశ్చన్ కి వెళ్ళిపోదామా? క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, తెలిసేటట్లు పూస్తుంది, తెలియకుండా కాయలు కాస్తుంది. మరి తెలిసేటట్లు పూస్తుంది, తెలియకుండా కాయలు కాస్తుంది, ఏంటిది? తెలిస్తే నాకు మెసేజ్ చేసేయండి 8662488114, 8662488114 మీ మెసేజ్ పంపించేయచ్చు.

3 గంటల 14 నిమిషాలు దాటి 46 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. నేను మీ ఆదిత్య. మనమే ఉన్నాం సందడే సందడిలో. మరి అడిగిన క్వశ్చన్ ఏంటంటే, తెలిసేటట్లు పూస్తుంది మరి తెలియకుండా కాయలు కాస్తుంది, ఇంతకీ ఏంటిది? చూద్దాం మరి ఎవరెవరు ఏమేమి మెసేజ్ చేశారో. ఫస్ట్ మెసేజ్ చేసిన వారు పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు. కరెక్ట్ ఆన్సర్ అండి. ఫస్ట్ 2 క్వశ్చన్స్ మిస్ అయ్యారా? ఓకే. నెక్స్ట్ ఇంకా మల్లికార్జున అభిరామ్ గారు కేశవనగర్ ధర్మవరం నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ చేశారు. సోమనాథం జనార్దన్ రావు గారు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, కరెక్ట్ ఆన్సర్. కేదర్ వీరేష్ గారు రాజల్ నుండి, కరెక్ట్ ఆన్సర్. కొండారెడ్డి గారు సిద్ధవటం కడప జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ గారు, రోజా గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. తెలిసేటట్లు పూస్తుంది, తెలియకుండా కాయలు కాస్తుంది. మరి పాపాయ మన కంటికి కనిపిస్తుంది కదా, తెలియకుండా ఏం లేదే. సో అలా కొంచెం లాజిక్ పెడితే కనుక, అదే లాజిక్ ఆలోచించి ఆన్సర్ వెతికితే కనబడుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకా అనంతపురం నుంచి మెసేజ్ చేశారు. మరి నాకు అర్థం కాలేదు, నా దగ్గర ఉన్న ఆన్సర్కి మీ ప్రాంతంలో దాన్ని అది అంటారనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య గారు ఆండాళ్ళు మెసేజ్ చేశారు. దేవసేన గారు తిరుపతి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య అంటూ మెసేజ్ చేశారు. సులోచన గారు కరీంనగర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. రాజుల నుండి జయన్న గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఆత్మకూరు నుంచి కౌస్తుభ గారు నంద్యాల జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనేగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఆర్ భాస్కర్ గారు పాండిచేరి నుండి, కరెక్ట్ ఆన్సర్. పెడన నుండి భాస్కర్ గారు, కరెక్ట్ ఆన్సర్. గన్నవరం శిరీష గారు మెసేజ్ చేస్తున్నారు, శ్రీనివాస్ గారు మెసేజ్ చేస్తున్నారు తిరుపతి నుండి, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. పాలెం పోలయ్య గారు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా చిలుక నారాయణ గారు అను

సూయా జాన్కంపేట నిజామాబాద్ నుండి కరెక్ట్ ఆన్సర్. మధుప్రసాద్ గారు కుటుంబ సభ్యులు తలాంపాడు గ్రామం దొరవారి సత్రం తిరుపతి జిల్లా నుండి మెసేజ్ చేశారు. లేదు, అది ఒక పంట ఉత్పత్తి, నేను అడి గురించి అడిగింది. సరే, నెక్స్ట్ ఇంకా ఆచార్య చిరంజీవి రామలింగ గారు దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు. మరిన్ని మెసేజెస్ అయితే ఒక పాట విన్న తర్వాత నేను మీతో షేర్ చేస్తాను. ఇంకెవరు మెసేజ్ చేశారు, మరి క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయమంటున్నారు. ఏంటంటే, తెలిసేటట్లు పూస్తుంది, తెలియకుండా కాయలు కాస్తుంది, ఇంతకీ ఏంటిది?

0: ప్రతిభావంతులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగ కాల వ్యవధి 2 సంవత్సరాలు. అభ్యర్థుల వయసు నోటిఫికేషన్ తేదీ నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. నెలకు 35,000 రూపాయల నుండి 42,000 రూపాయల వరకు పారితోషికం చెల్లించబడుతుంది. విద్యార్హత, గుర్తింపు పొందిన మేనేజ్మెంట్ సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ, ఎంబీఏ మార్కెటింగ్ లేదా పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్లలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే డైరెక్ట్ సేల్స్లో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి. మీడియా సేల్స్లో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పైన పేర్కొన్న అర్హతలు, అనుభవం కలిగి నిర్దేశించిన నిబంధనలు, షరతులపై ప్రసార భారతిలో పనిచేయటానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు 24 సెప్టెంబర్ 2026లోగా aavedan.prasarabharati.org వెబ్సైట్ నందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అన్ని వివరాలు aavedan.prasarabharati.org తెలుసుకోగలరు.
1: భారతి ఎఫ్ఎం 101.3.

0: ஜோதி எஃப்எம் 101.3.
1: உத்தியோக பிரகடன. பிரசார பாரதி సేల్స్ డివిజన్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు కాంట్రాక్ట్ విధానంలో పనిచేయటానికి అనుభవజ్ఞులు

3 గంటల 24 నిమిషాలు దాటి 34 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి. రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ముఖ్యమైన వాతావరణ సూచనలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్ర ప్రాంతంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఇంకా ఈ గాలులు 70 కిలోమీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉంది. రాయలసీమ ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అలాగే ఈ గాలులు ఇంకా ఈదురు గాలులుగా 60 కిలోమీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉంది. ఈరోజు ఏలూరు ఇంకా అల్లూరు సీతారామరాజు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లా, అనకాపల్లి, విశాఖపట్నం ఇంకా ఉత్తరాంధ్రలోని చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. యానాం, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణ, ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో 24 గంటల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. అధికారులు అందించిన వాతావరణ సూచనలు పాటించండి. సురక్షితంగా మీ ఇళ్లలో ఉండండి.

0: विद भारती एफएम 101.3।
1: మూడు గంటల 26 నిమిషాలు దాటి 26 సెకండ్లు కావస్తుంది. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. మనం అడిగిన క్వశ్చన్ ఏంటంటే, తెలిసేటట్లు పూస్తుంది, తెలియకుండా కాయలు కాస్తుంది, ఇంతకీ ఏంటది? మెసేజెస్ అయితే ఇంకా ఉన్నాయి. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి కరెక్ట్ ఆన్సర్ అండి. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి, మేడి చెట్టు కాయలు మనకి కనబడతాయి కదా, సో అది కాదు. అనంతపురం నుంచి రమేష్ గారు, వెంకటచలపతి గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. కొనకండ్ల రమణారావు గారు, జ్యోష్ణవి మోహిత్ రావు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ లతా గారు ఉయ్యూరు నుండి కరెక్ట్ ఆన్సర్ అండి. నాగార్జున గారు, లక్ష్మీ గారు వడియంపేట అనంతపురం నుండి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, అత్తి చెట్టు అంటే మేడి చెట్ట, మేడి చెట్టుకి అయితే కాయలు కనబడతాయి కదా, సెకండ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా చందన గారు ఉరవకొండ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పొన్నూరు నుండి చింతలపూడి, పొన్నూరు మండలం చింతలపూడి నుండి మెసేజ్ చేస్తున్నారు. బి ఆదాం గారు, మల్లీశ్వరి గారు కరెక్ట్ ఆన్సర్ అండి. ఆదిత్య గారు ఆన్సర్ అంటూ, కిషోర్ గారు నంద్యాల నుండి మెసేజ్ చేశారు, మేడి చెట్టు, అయ్యో మేడి చెట్టుకి కాయలు పైన కనబడతాయి కదా, తెలియకుండా మనకేమీ కింద కాయవు కదా, సో కింద ఇన్ ద సెన్స్ గ్రౌండ్. సో మరి ఇంకా గ్రౌండ్ నేను ఆల్రెడీ ఆన్సర్లో సగం వరకు అందించేశాను. గోవర్ధన్ రావు గారు, ఇంద్రబాయి గారు, భానుప్రకాష్ గారు, ఆత్మకూరు.

మండలం దేవరపల్లి నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ ఆయిరాల నుండి సీను గారు. కరెక్ట్ ఆన్సర్ అండి. ఆదిత్య గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మెడ నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. రామకృష్ణ గారు సునీత గారు రాజు నుండి మెసేజ్ చేశారు. అవును, ఈ పంటకి పైన ఫ్లవర్స్ కనిపిస్తాయా? నాకైతే తెలియదు మరి. సరే, ఇది కూడా ఒక రకంగా కరెక్టే. ఎప్పుడు ఫ్లవర్స్ కనిపిస్తే. తిరుపతి నుండి శ్వేత గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. మలాన్బి గారు కర్నూలు నుండి. కరెక్ట్ ఆన్సర్. బీవీ సుబ్బారావు గారు మార్కాపురం నుండి. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా రాంబాబు గారు, కమలా గారు, మానస, రచన. ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. బైర్రెడ్డిపల్లి చిత్తూరు నుండి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్ అండి. నెక్స్ట్ ఇంకా వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు. ఇది పేదవారి జీడిపప్పు అంటూ ఉంటారు. అవునా? తిరుపతి దామినేడు నుంచి ఉషారాణి గారు, భాస్కర్రావు గారు. కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి రాజు గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. అంతే కదా, కానీ ఫ్లవర్స్ వస్తాయా అంటే ఇది పొడుపు కథ లాగా ఉంది కాబట్టి పైన పూలు కనిపిస్తాయి అని మెన్షన్ చేశారు కాబట్టి పైన పూలు కనిపించేది ఏదైతే ఉందో, గ్రౌండ్లో ఏదైతే ఈల్డ్ క్రాప్ వస్తుందో అదే అన్నమాట. ఆ ఆన్సర్స్ అన్నీ ఇక్కడ కిందకి వచ్చేస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ మెసేజ్ ఎవరు చేశారు? నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య గారు ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. భాస్కర్ గారు చెరుకుపల్లి నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల సతీష్ గారు, సుమలత గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. ఊట్కూరు నారాయణపేట జిల్లా నుండి అరుణ మోహన్ గారు మెసేజ్ చేశారు. మందార చెట్ట, మందార చెట్టుకి గ్రౌండ్లో ఏమైనా వస్తుందా? తెలియదు మరి, అదైతే ఆన్సర్ కాదు. ఏం రాదనుకోండి కదా, ఉట్టి రూట్సే ఉంటాయా వాటికి. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి గారు, శకుంతల గారు మెసేజ్ చేశారు. మరి మీ మెసేజ్ నాకు ఇంకా అందలేదు. రమేష్ దంతి గారు అనంతపురం నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. మంచిర్యాల నుండి చంద్రమొగలి పద్మరాణి గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. జానకి గారు, జానకిరామ్ గారు, ఉమా గారు మెసేజ్ చేశారు. నందిగామ నుంచి కాదు కాదు, అది పేదవాడి కాజు అని బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు. ఇంకొంచెం మిస్ అయ్యారు ఆన్సర్లో. చరిత విఆర్ రేవంత్ రామారావు గారు, లక్ష్మీ గారు హైదరాబాద్ బాచుపల్లి నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ చిత్తూరు నుండి మురళీధరన్ మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్ కాదర్బాద్ విలేజ్ అంటూ మెసేజ్ చేస్తున్నారు. ప్రొద్దుటూరు నుండి వడ్డే రంగ గారు. కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా వినుకొండ నుండి సోడా సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. మురళీధరన్ గారు చిత్తూరు నుండి. ఎస్, ఆన్సర్ చదివాను. శ్యామ్ గారు భీమవరం నుండి. కరెక్ట్ ఆన్సర్ అండి. మరి ఆన్సర్ వచ్చేసి ఏంటంటే వేరుశనగ. తెలిసేటట్లు పూస్తుంది, తెలియకుండా కాయలు కాస్తుంది. సో గ్రౌండ్లో వచ్చేది ఏదైనా దీని కింద ఆన్సర్ వస్తుంది అని చెప్పి మెసేజ్ చేశారు చాలామంది. అవును, అయితే ఇక్కడ మెన్షన్ చేశారు కదా ఏంటంటే తెలిసేటట్లు పూస్తుంది అని. సో ఫ్లవర్స్ వస్తాయి కదా కొంచెం వేరుశనగకి, ఎల్లో కలర్లో ఉంటాయనుకుంటా. మరి అయితే ఆనియన్కి అసలు గడ్డిలాగా ఉంటుంది, ఇంకా వాటిపైన ఫ్లవర్స్ అంటే పింక్ కలర్లో వస్తా ఏమో మరి. ఎందుకంటే ఆనియన్ పంటని దూరం నుంచి చూస్తే కొంచెం పింక్ షేడ్లో కనబడుతుంది, అంటే వాటికి పింక్ ఫ్లవర్స్ ఉంటాయేమో. దగ్గర నుంచి అయితే చూడలేదు కానీ దూరం నేను చూశాను. సో అందుకని అన్నాను. అయితే ఇంకా మన వేరే ప్రశ్నలోకి వెళ్ళిపోదామా? సందడి సందడిలో మరి భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన ఓడరు ఏవైతే చెప్పారు కదా, మరి ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఏంటంటే చోళరాజుల కాలంలో ముఖ్యమైన ఓడరేవు ఏది? చోళరాజుల కాలంలో ముఖ్యమైన ఓడరేవు ఏది తెలిస్తే కనుక మెసేజ్ చేసేయచ్చు. మరి ఇంకా ఈ మెసేజ్కి ఏంటంటే కొంచెం పేరు మనకి కొత్తగా ఉంటుంది కాబట్టి గెస్ చేయడానికి కుదరదు కదా. పాట అయితే వినిపిస్తారు, పాటలో అయితే చాలా పెద్ద మీ గెసింగ్కి తగ్గట్టుగా, ఆన్సర్కి తగ్గట్టుగా దగ్గరగా ఒక వర్డ్ అయితే ఉందన్నమాట. ఆ వర్డ్ని పట్టుకుంటే గనక ఆ పేరు అయితే వచ్చేస్తుంది. సో పేరు రావడానికి ఇంకా పాటలోని నేను వినిపించే పేరుకి దగ్గర సంబంధం ఉంది. సో అదే పేరు ఆన్సర్లో వస్తుందని కాదు, కానీ ఆ నది ఎక్కడైతే ఎండ్ అవుతుందో అదే అనమాట. సో ఆన్సర్ ఇంకా ఏంటంటే, మళ్ళీ ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నా, చోళరాజుల కాలంలో ముఖ్యమైన ఓడరేవు పట్టణం ఏది?

3:37 దాటి 22 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. నేను మీ ఆదిత్య. మనమున్నాం సందడే సందడిలో. మరి చోళ రాజుల కాలం నాటి ముఖ్యమైన ఓడరేవు సాంగ్ అయితే విన్నారు కదా, పొన్నియన్ సెల్వన్ మూవీ నుంచి రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్లో రెహమాన్ పడిన సాంగ్ అయితే విన్నారు. అయితే సాంగ్లో విన్న ఒక పదానికి మన ఆన్సర్కి లింక్ అయితే ఉంటుంది, అంతేగాని విన్న పదం అయితే ఆన్సర్ కాదు. సో

గమనించారు కదా. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజ్ గారు కరెక్ట్ ఆన్సర్ అండి. విజయవాడ నుంచి మహాలక్ష్మి గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా పెడన నుంచి భాస్కర్ గారు కరెక్ట్ ఆన్సర్. కేదర్ వీరేష్ గారు రాజోల్ నుండి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా జయన్న గారు రాజోల్ నుండి కరెక్ట్ ఆన్సర్. ఇనమడుగు నుండి చేబ్రోల్ రామకృష్ణయ్య గారు, సుభాష్ని గారు, ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ గారు, రోజా గారు, ఓకే. కొండారెడ్డి గారు సిద్ధవటం కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు చెరుకుపల్లి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, కరెక్ట్ ఆన్సర్. మురళీధరన్ గారు చిత్తూరు నుండి, ఎస్ లింక్ అయితే ఉంది, అదే ఆన్సర్ అవ్వదు అన్నా కదా. నెక్స్ట్ ఇంకా రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పాండిచేరి నుండి, కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆ పేరు ఎలా వచ్చిందో కూడా మెసేజ్ చేశారా. నెక్స్ట్ ఇంకా మధుప్రసాద్ గారు కుటుంబ సభ్యులు తలాంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. సాయి దర్శన్ గారు బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. హాయ్ ఆదిత్య గారు అంటూ ఆన్సర్ పంపించారు. తాడిపత్రి నుండి సత్యభార్గవి గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ అనంతపురం నుంచి రమేష్ వెంకటచలపతి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. దేవసేన గారు తిరుపతి నుండి, కరెక్ట్ ఆన్సర్. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఆదిత్య గారు అంటూ నిజామాబాద్ జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు, మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ గారు, కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య గారు అంటూ మెసేజ్ చేస్తున్నారు. సుమణి గారు పెడన నుండి, సో ప్రజెంట్ అయితే అది ఉందనుకుంటా, మరి ఇంకా పాత పేరు ప్రాచీన పేరే అడుగుతున్నాను. సో ఓకే, కొంచెం రిలేటెడ్గానే ఉంది కాబట్టి ఆన్సర్ కరెక్టే అనమాట. లత గారు ఉయ్యూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. చిలకా నారాయణ గారు, అనసూయ గారు జానకంపేట నిజామాబాద్ నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్.

నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు అంటే బీబీ సుబ్బారావు గారు ఇంకా కుటుంబ సభ్యులు మార్కాపురం నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ కౌస్తుభ గారు ఆత్మకూరు నుండి మెసేజ్ చేశారు. నంద్యాల జిల్లా నుండి కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుండి శ్రీనివాస్ గారు మెసేజ్ చేస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఆచార్య చిరంజీవి రామలింగ గారు దమ్మాయిగూడ హైదరాబాద్ నుండి కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనేగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి కరెక్ట్ ఆన్సర్. ఉరవకొండ నుండి బిందు గారు చందన గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ కొనకండ్ల రమణారావు గారు కవిత గారు మెసేజ్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్. తిరుపతి దామినేని నుండి ఉషారాణి గారు భాస్కర్ రావు గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. మలాన్వి గారు కర్నూలు నుండి కరెక్ట్ ఆన్సర్. దుబాయ్ బాషా గారు అబ్దుల్ మన్నాన్ ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. రామళ్ళకోట నుండి అవునా? ఎస్ కరెక్ట్ ఆన్సర్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుండి గోవర్ధన్ రావు గారు ఇంద్రాబాయి గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్ ఇంకా ఎవరు చేస్తున్నారు? బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి మెసేజ్ చేశారు. ఆనియన్ ఫ్లవర్స్ అయితే ప్యూర్ వైట్గా ఉంటాయండి అంటూ మెసేజ్ చేశారు. ఆ ఫ్లవర్స్ వస్తేనే కింద గ్రౌండ్లో ఆనియన్స్ వచ్చాయని చెప్పి అర్థం అంటూ మెసేజ్ చేశారు. అవునా? అయితే సారీ, నేను అందుకనే అన్నా కదా, కొంచెం దూరం నుంచి చూసినప్పుడు పింక్ షేడ్ లాగా అనిపించింది ఒకసారి, అందుకని పింక్ ఫ్లవర్స్ ఉంటాయేమో అనుకున్నాను. కాదు, వైట్ ఫ్లవర్స్ ఉంటాయంట. అయితే ఆనియన్ పింక్ కలర్లో ఉంటుంది కదా, అయితే ఆనియన్ పోజ్ ఉంటారు అనుకుంటా పొలం చేల్లో అప్పుడు, అందుకనే కొంచెం పింక్ షేడ్లో ఏదో కనిపించింది, అది కూడా దూరం నుంచి అన్నా కదా. ఓకే, ఇప్పుడైతే నాకు క్లారిఫికేషన్ వచ్చేసింది. ఏంటంటే ఆనియన్ చెట్టు, చీ చెట్టు కాదు, దాని మొక్కకి వైట్ కలర్ ఫ్లవర్స్ అయితే ఉంటాయి. అనంతపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు రమేష్ దొంతి గారు. కరెక్ట్ ఆన్సర్ అండి. పెడన నుంచి కనకారావు గారు కరెక్ట్ ఆన్సర్. పేరంటాల నరసింహ గారు మెసేజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా నాగార్జున లక్ష్మి గారు వడియంపేట నుంచి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ జానకీరామ్ గారు ఉమా గారు మెసేజ్ చేస్తున్నారు. నందిగామ నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు? ఉట్కూరు నారాయణపేట జిల్లా నుండి అరుణ గారు మోహన్ గారు మెసేజ్ చేస్తున్నారు. జర్సా ఓడరేవా పంపించింది. సరే చూద్దాం ఆన్సర్ ఏంటో. మరి చోళరాజుల కాలంలో ముఖ్యమైన ఓడరేవు ఏంటి అన్న కదా.

దీన్ని పూంపుహార్ ఓడరేవు ఇంకా కావేరిపు పట్టణం అని అంటున్నారు కొంతమంది. సో కావేరిపు పట్టణంని తర్వాత పూంపుహార్ అనే పేరుగా మారిందనుకుంటా, తర్వాత దాన్ని పూహార్ అని చెప్పేసి కూడా పిలిచేవారు. సో కావేరి నది ఎక్కడైతే సముద్రంలో కలుస్తుందో అక్కడే చోళ రాజులకి సంబంధించిన ఓడరేవు ఉండేది. సో ఎందుకు గమనించండి, ఇంకా మనం పోన్నియిన్ సెల్వన్కి సంబంధించిన పాట కూడా విన్నారు కదా. సో కావేరి నది పక్కనే ఈ చోళ సామ్రాజ్యం ఉంది. మనం చూసుకుంటే గనక చరిత్ర, ప్రాచీన నాగరికతలు, ఓల్డ్ అండ్ సివిలైజేషన్స్, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా నది పక్కనే ఉండేవన్నమాట. సో ఇప్పుడైతే నది పక్కన అసలు సిటీసే ఉండట్లేదు కదా. ఒకవేళ సిటీ అనేది ఎక్కడ కావాలంటే అక్కడ నిర్మించేస్తున్నారు, అక్కడ కావాలంటే అక్కడికి వాటర్ని మళ్లించేస్తున్నారు నది నుంచి. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇంకా ఇన్ఫ్రా అన్నీ కూడా మనకి తగ్గట్టుగా మనం మార్చుకుంటున్నాం. కానీ ఏంటంటే ఎక్కడైతే న్యాచురల్గా నదులు అనేవి పారుతూ ఉంటాయో అక్కడే ప్రాచీన నాగరికతలను అని వెలసిల్లేవన్నమాట. అయితే ఇక్కడ కావేరి నది సముద్రంలో ఎక్కడ కలుస్తుందో అక్కడ ఓడరేవు అని చెప్పి అన్నా కదా, ఎందుకంటే ఇది చోళులకి ముఖ్యమైన ప్రాంతం అన్నమాట ఈ పూంపుహార్. ఎందుకంటే కావేరి నది దగ్గర వాళ్ళ సివిలైజేషన్, గ్రామాలు అన్నీ ఉంటాయన్నమాట. సో ఆ గ్రామాల్లో పండిన పంట కానీ ఇంకా తయారు చేసిన వస్తువులు కానీ కావేరి నదిలో పడవ వేసుకుని ఆ పడవ కావేరి నది నుంచి సముద్రంలోకి ఎంటర్ అయ్యి అలా అలా మొత్తం ప్రపంచంలోని అన్నిటికీ కూడా అప్పట్లోనే, అంటే చెప్పాలంటే ప్రాచీన భారతదేశం సమయంలోనే ఎన్నో వస్తువుల్ని చోళులు ఇంకా మొత్తం మన ప్రపంచమంతా కూడా వ్యాపించడం జరిగిందనమాట వాళ్ళ ప్రోడక్ట్స్తో. అని అలాగే చోళ రాజులు శ్రీలంక, ఆ తర్వాత ఇండోనేషియా, సుమత్రా, బాలి, జావా ఇలాంటి ఎన్నో ప్రజెంట్ చెప్పాలంటే ఇండోనేషియాలోని చాలా ఐలాండ్స్ని గెలిచి అక్కడ కూడా పరిపాలన చేయడం అయితే జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడాలంటే సింగపూర్ కానీ మలేషియా కానీ ఇలాగా ఎన్నో ప్రాంతాల్లో ఇప్పటికీ చోళరాజులకి సంబంధించిన ఆనవాళ్లు ఉంటాయన్నమాట. ముఖ్యంగా శ్రీలంక చరిత్రలో కూడా చోళులకి సంబంధించిన చరిత్ర అయితే ఉంటుంది. కాబట్టి మనకి అర్థమవుతుంది చోళులకి సంబంధించిన ఓడరేవు పూంపుహార్ చోళుల కాలంలో ఎంత బాగా విలసిల్లిందో. మరి ఇంకా ఇప్పుడు మరో ప్రశ్న సందడే సందడిలో ఏంటంటే, అసలు ఏదైనా ఒక పోర్ట్ అనేది నిర్మాణం జరగాలి అంటే ముందుగా మనకు అక్కడ జాగ్రఫికల్ లొకేషన్ అనేది చాలా సహాయపడాలన్నమాట. ఎందుకు, ఒక పడవ నిలబడాలి అంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి, సముద్రం మధ్యలో పడవ నిలవాలి అంటే ప్లాట్ఫామ్ కావాలి, అంటే ఒక కొండ అయితే సరిపోతుంది కదా, ఎటువంటి మనం కన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో అటువంటి న్యాచురల్ పోర్ట్స్ అనేవి సహజ సిద్ధంగా మన భారతదేశంలో ఒకటి కాదు చాలానే ఉన్నాయి. మరి ఇంతకీ ఆ న్యాచురల్ పోర్ట్స్ ఇన్ ఇండియా తెలుసా మీకు? సహజ సిద్ధమైన ఓడరేవులు భారతదేశంలో ఏమున్నాయో తెలిసి కనుక నాకు వరుసగట్టి మెసేజ్ పంపించేసేయండి 8662488141కి, 8662488841కి భారతదేశంలో సహజ సిద్ధమైన ఓడరేవులు.

3 గంటల 52 నిమిషాలు దాటి 32 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.2 ఫ్రీక్వెన్సీపై. నేను మీ ఆదిత్య. మరి మన సందడే సందడిలో అడిగిన క్వశ్చన్ ఏమిటంటే, భారతదేశంలో సహజ సిద్ధమైన ఓడరేవులు ఏంటి? ఇంతకీ చూద్దాం.

Llama. తేడానా జోగనంద్ర కాలనీ నుంచి అప్పల్ రాజు గారు వరుసగా మెసేజెస్ చేసేసారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ చూద్దాం. ఆదాం గారు, మల్లీశ్వరి గారు చింతలపూడి నుండి మెసేజ్ చేశారు. కాకినాడ పోర్ట్ కేదర్ వీరేష్ గారు రాజోల నుండి మెసేజ్ చేశారు. కాకినాడ పోర్ట్ న్యాచురల్ అంటే అది వార్ఫ్ కిందకి వస్తుంది, సో న్యాచురల్ పోర్ట్ అయితే కాదనుకుంటున్నాను. సో నా దగ్గర అయితే ఇంకా న్యాచురల్ పోర్ట్స్ చాలానే ఉన్నాయి, చెప్తాను. శాంతినగర్ నుంచి ఒకే ఒకటి మెసేజ్ చేశారు. పెడన నుంచి కనకారావు గారు, రమేష్ దొంది గారు అనంతపురం నుండి. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ సోమనాథం జనార్దన్ గారు, తాటిపట్టి గ్రామం నెల్లూరు జిల్లా నుండి మెసేజ్ చేశారు. దేవసేన గారు తిరుపతి నుండి. కరెక్ట్ ఆన్సర్. సుమని గారు పెడన నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా కలకత్తా ఓడరేవు అయితే కాదు, సెకండ్ పంపించిన ఆన్సర్ కరెక్ట్ అండి. మహబూబ్ నగర్ జిల్లా నుండి నరేష్ గారు, రోజా గారు కరెక్ట్ ఆన్సర్. రాజన్ నుండి జయన్న గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ముంబై ఆన్సరా. మాధవి ఆంజనేయులు గారు భూటాన్ పోచంపల్లి నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ అనంతపురం నుంచి రమేష్ వెంకటాచలపతి గారు మెసేజ్ చేశారు. 7 ఉన్నాయి, మరి ఏంటి మెసేజ్ చేయలేదు ఆ 7 పేర్లను. సత్యభార్గవి గారు తాడిపత్రి అనంతపురం జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్ ఇనమడుగు నుంచి చేబ్రోల్ రామకృష్ణయ్య గారు, సుభాష్ణి గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. జాపా భూమేశ్వర్ గారు, భూలక్ష్మి గారు వెల్లుల్ల నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. హంపాపురం నుండి చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య గారు, పెద్దన్న గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు వరుసగా. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఇంకా ఎవరు చేస్తున్నారు, తిరుపతి నుండి శిరీష గారు, ఇంకా సారీ గన్నవరం శ్రీనివాస్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. మండూరు లక్ష్మీదేవి గారు వెంకటగిరి సాలి కాలనీ నుండి మెసేజ్ చేస్తున్నారు. పారాదీప్ కోస్ట్ కాదనుకుంటా, సార్ చూద్దాం. మురహరి యశోత జానకిరాజు గారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. పొదిలి నుండి రాజేశ్వరి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఎవరు మెసేజ్ చేస్తున్నారు, పోర్ట్ బ్లెయిర్ మురళీధరన్ గారు చిత్తూరు నుండి మెసేజ్ చేస్తున్నారు. పోర్ట్ బ్లెయిర్లో ఓడరేవు అది న్యాచురలేనా, సరే. ఆర్ భాస్కర్ గారు పాండిచ్చేరి నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా చందనా గారు ఉరవకొండ నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్ మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఆచార్య చిరంజీవి రామలింగ గారు దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. మరి దేవరా మూవీ నుంచి ఎప్పుడైతే ఒక సాంగ్ అయితే వినండి, ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి, చదివి వినిపించేస్తాను.

0: भारती FM 101.3
1: అసలు ఏం చేయాలన్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
2: అయినా నేనే తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక FM విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
1: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజల్ ఆర్నని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
2: అన్ని సార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనుకు, ఏదో చిరాగ్గా ఉంది.
1: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి FM నే వింటాను.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117780 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంకాలం వరకు పంపవచ్చు. దేశవ్యాప్తంగా వైద్య విద్యలో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పీజీ 2026 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఈ మధ్యాహ్నం నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ NBEMS విడుదల చేసింది. అక్టోబర్ 1 నుంచి అభ్యర్థులు తమ స్కోర్ కార్డులను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు. విశాఖపట్నం జిల్లా అధికారులతో జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో జిల్లాలో ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్న మంత్రి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. తుఫాను ప్రభావంతో నియోజకవర్గంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అధికారులతో సమీక్ష నిర్వహించారు. బుడమేరు వరద ఉధృతిపై కూడా ఎమ్మెల్యే రాము అధికారులను అడిగి తెలుసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సీపీఐ నేతలు ఈరోజు సమావేశమయ్యారు. ఈ నెల 26న విజయవాడలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆహ్వానిస్తూ సీపీఐ రాష్ట కార్యదర్శి ఈశ్వరయ్య వైఎస్ జగన్కు ఆహ్వాన పత్రికను అందజేశారు. రాష్ట ఇంటర్మీడియట్ విద్యామండలి మార్చి 2027 పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ ఈ రోజు విడుదల చేసింది. ఈ రోజు నుంచి అక్టోబర్ 29 వరకు అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చు. శ్రీకాకుళం జిల్లాలో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వంశధార నదిలో వరద ప్రవాహం పెరగడంతో చెవ్వాకులపేట కనకమూడిపేట ఆనందపురం ప్రాంతాల్లో వరి పంటలు నీట మునిగాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల కలెక్టరేట్లో జాతీయ ఆహార భద్రత పోషకాహార మిషన్లో భాగంగా జిల్లా స్థాయి చిరుధాన్యాల మేళా సామర్థ్య పెంపు శిక్షణ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా భక్తి శ్రద్దలతో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టామని టీటీడీ జేఈవీ డాక్టర్ ఏ శరత్ అధికారులను

ఆదేశించారు. భారత్ వెస్టిండీస్ మధ్య ఈ నెల 27 నుంచి అక్టోబర్ 17 వరకు 8 మ్యాచ్ల వైట్ బాల్ క్రికెట్ సిరీస్ జరగనుంది. ఈ సిరీస్లో 3 వన్డేలు, 5 టీ20లు ఉంటాయి. వన్డే సిరీస్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి రానున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1108.42 పాయింట్లు నష్టంతో 73719.83 వద్ద, నిఫ్టీ 361.20 పాయింట్ల నష్టంతో 23085.60 వద్ద నిలిచాయి. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: ஜோதி எஃப்எம் 101.3.
1: నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది. ఏ రోజు?
4: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
5: నాకైతే నా స్కూల్ డేసే.
3: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
6: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ ఎట్ 7:15.
7: నాలుగు గంటల ఐదు నిమిషాలు దాటి 23 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై, నేను మీ ఆదిత్య. మరి ఇంకా క్వశ్చన్కి ఆన్సర్స్ అయితే చాలా మంది పంపించారన్న కదా. భారతదేశంలో సహజ సిద్ధమైన ఓడరేవులు ఏమిటి? ఇంకా మెసేజెస్ ఎవరు పంపించారంటే సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు మెసేజ్ చేశారు, వినుకొండ నుండి, కరెక్ట్ ఆన్సర్. చిలుక నారాయణ గారు, అనసూయ గారు, జాన్కంపేట, నిజామాబాద్ నుండి, కరెక్ట్ ఆన్సర్. మార్కాపురం నుండి నీలా నాయక్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. మధుప్రసాద్ గారు, కుటుంబ సభ్యులు, తలాంపాడు గ్రామం, తిరుపతి జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య గారు, మంచి క్వశ్చన్స్ అండ్ అలాగే మంచి సాంగ్స్. రామలకోట నుండి అబ్దుల్ మన్నన్, దుబాయ్ భాషా గారు, కుటుంబ సభ్యులు, థ్యాంక్ యూ సో మచ్ అండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు, మొత్తం అయితే 13 ఉన్నాయి అంటూ. ఓకే, నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు? నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నుండి మసూమ్ బాబా గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్ భాస్కర్ రావు గారు మెసేజ్ చేస్తున్నారు, తిరుపతి దామినేడు నుండి, కరెక్ట్ ఆన్సర్. మీ ప్రశ్నకు సమాధానం అంటూ శివదాస్ రెడ్డి గారు, తిరుపతమ్మ గారు, దాసరిపాలెం గుంటూరు జిల్లా నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్ ఇంకా ఎవరు, బెంగళూరు నుండి మెసేజ్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇంకా కొనకండ్ల రమణారావు గారు, కవిత గారు మెసేజ్ చేశారు, కుటుంబ సభ్యులు, కరెక్ట్ ఆన్సర్. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ లక్ష్మణ్ రావు గారు, కిషోర్ గారు, ఆకివీడ్ నుండి, వేదాంత జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి, మొత్తం అయితే 7 ఉన్నాయి అంటూ. ఓకే, పాలెంపోలయ్య గారు ఆళ్ళగడ నంద్యాల జిల్లా నుండి, భాస్కర్ గారు చెరుకుపల్లి నుండి, ఉరవగడ నుండి ఈశ్వరయ్య గారు, ముజాఫర్ నగర్ కర్నూలు నుండి దేవేంద్రబాబు గారు, ఓకే అండి. నెక్స్ట్ ఇంకా చీరాల నుండి మెసేజ్ చేస్తున్నారు, మార్కాపురం నుండి, నారాయణపేట జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు, అరుణ మోహన్ కుటుంబ సభ్యులు మెసేజ్. ఓకే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ గారు, సుమలత గారు, కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి గారు వడియంపేట నుండి మెసేజ్ చేశారు, లత గారు ఊయూరు నుండి, సౌధామణి వసుంధర గారు ఇనమడుగు నుండి మెసేజ్ చేశారు, మలాన్ బి గారు కర్నూలు నుండి, రాజా నుండి జయన్న గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ మెసేజ్ అండి.

నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఆదాం గారు మల్లీశ్వరి గారు చింతలపూడి నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ మంచిర్యాల నుండి చంద్రమొగిలి పద్మరాణి గారు మెసేజ్ కరెక్ట్ ఆన్సర్ రాజోల్ నుండి బోరెల్లి సంధ్యా గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ కర్ణాటక రాష్ట్రంలో ఉంది నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుండి షేక్ మస్తాన్ భాషా గారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. నెక్స్ట్ ఇంకా గోవర్ధన్ రావు గారు ఇంద్రాబాయి గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుండి మెసేజ్ చేశారు. మరి ఇంకా భారతదేశంలో సహజ సిద్ధమైన ఓడరేవులు అన్నా కదా, మరి నేను చెప్పేస్తాను అసలు ఏమేమి ఉన్నాయో. సో ముందు మన స్టేట్ నుంచి మొదలు పెడితే విశాఖపట్నం, ఆ తర్వాత కేరళలో కొచ్చి, పక్కన ఉన్న కర్ణాటకకి పక్కన గోవా ఉంటుంది కదా, సో అక్కడ ఉంటుంది అనమాట మార్మగావో. సో దీన్నే మార్మగావ్ అని కూడా పిలుస్తారు. ఇది కూడా న్యాచురల్ సహజ సిద్ధమైన పోర్టే అనమాట. ఇంకా కాండ్లా, ఇది గుజరాత్లో ఉంటుంది. ఇంకా ముంబై, అందరికీ తెలిసిందే కదా. సో ముంబై విశాఖపట్నం ఈ రెండు చాలా ఫేమస్, ఇంకా అందరికీ తెలిసినవి. ఇంకా కొచ్చి, మార్మగావ్, కాండ్లా ఈ మూడు కూడా చెప్పాలంటే సహజ సిద్ధమైన పోర్ట్స్. మరి సందడే సందడేలో క్వశ్చన్కి ఇంకా ఆన్సర్స్ అయితే చాలామంది రివీల్ చేసేసాను. మనం ఎంటర్ అయిపోయాం వివిధాలు. మరి ఈరోజు పూరి జగన్నాథ్ గారు డైరెక్ట్ చేసిన మూవీస్ నుంచి సాంగ్స్ అయితే వినిపించేస్తూ ఉంటాను. ఫస్ట్ ఇంకా బద్రి మూవీ నుంచి ఇప్పుడైతే సాంగ్ అయితే వచ్చేస్తుంది. మరి పాడిన వారు ఎవరంటే రమణ గోగుల, సునీత గారు, వేటూరి గారి రచనలో. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య ఫ్రమ్ ద మూవీ బద్రి.

నెక్స్ట్ ఇంకా సాంగ్ వచ్చేస్తుంది, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి మూవీ నుంచి చక్రి గారు కౌసల్య గారు పడిన సాంగ్, సాహితి గారి లిరిక్స్లో.

చక్రి గారి మ్యూజిక్ కంపోజిషన్ లో స్మిత గారు పడిన సాంగ్ అయితే విన్నారు శివమణి మూవీ నుంచి. మరి పూరి జగన్నాథ్ గారు డైరెక్ట్ చేసిన మూవీస్ నుంచి సాంగ్స్ అయితే వింటున్నారు కదా వివిధాలో. నెక్స్ట్ ఇంకా సూపర్ మూవీ నుంచి ఇప్పుడు ఒక సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

రంజిత్ సుచిత్ర పాడిన సాంగ్ అయితే విన్నారు. మణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్లో, విశ్వ గారి లిరిక్స్లో, పోకిరి మూవీ నుంచి, పూరి జగన్నాథ్ గారు డైరెక్ట్ చేసిన మూవీస్ నుంచి సాంగ్స్ అయితే వింటున్నారు వివిధాలో. 4 గంటల 39 నిమిషాలు దాటి 50 సెకండ్లు కావస్తోంది సమయం. విత్ యువర్ ఆర్జే ఆదిత్య. నెక్స్ట్ ఇంకా వచ్చేస్తున్న సాంగ్ ఫ్రమ్ ద మూవీ దేశముద్రు. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

ఇప్పు కైలాష్ ఖేర్ పాడిన సాంగ్ అయితే విన్నారు మణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్ లో సిరివెన్నెల గారి రచనలో. పూరి జగన్నాథ్ గారు డైరెక్ట్ చేసిన మూవీస్ నుంచి సాంగ్స్ అయితే విన్నారు వివిధతో. మరి ఇంకా చిరుతతో ఈ సాంగ్ అయితే విన్నారు మొత్తం వివిధ. ఈ రోజు అయితే కంప్లీట్ అయిపోయింది. సమయం 4:50 దాటి 26 సెకండ్లు కావస్తుంది. ఇప్పుడు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెనల అయితే వచ్చేసింది. ఇంకా నేనైతే సైనింగ్ ఆఫ్ చెప్పే టైం కూడా వచ్చేసింది. విత్ దిస్ యువర్ ఆర్జే ఆదిత్య ఈ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.

Hello dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. ప్రస్తుత కాలంలో అనారోగ్యకరమైన ఆహారం జీవనశైలి కారణంగా ఎన్నో సమస్యలు చుట్టుముడుతున్నాయి. అంతేకాకుండా పోషకాల లోపం వల్ల కూడా చాలామంది బాధపడుతున్నారు. అలాంటి వాటిలో ఎముకల బలహీనత కూడా ఒకటి. మంచి ఆహారపు అలవాట్లు ఉన్నప్పటికీ ఎముకల బలహీనత అనేది పెను సమస్యగా మారుతుంది. ఎముకలు శరీర నిర్మాణానికి సహాయకంగా నిలిచే వ్యవస్థను కలిగి ఉండటంతో పాటు కండరాలకు మద్దతుగా కూడా పనిచేస్తాయి. మరోవైపు ఎముకలు బలహీనంగా ఉంటే నొప్పి సమస్య పెరగడంతో పాటు ఎముకలకు సంబంధించిన పలు సమస్యలు కూడా మొదలవుతాయి. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఎముకల సంరక్షణను తప్పనిసరిగా చూసుకోవాలి. అదే సమయంలో కొన్నిసార్లు మనం చేసే తప్పుల వల్ల ఎముకలు బలహీనంగా మారొచ్చు. అందుకే మన ఎముకలను బలహీనపరిచే చెడు అలవాట్ల గురించి కూడా తెలుసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. ఈ చెడు అలవాట్లు బలహీనమైన ఎముకలకు దారి తీస్తాయి. అవేమిటంటే తగినంత సూర్యరశ్మిని తీసుకోకపోవడం. కొంతమంది ఎక్కువ సమయం ఇంట్లోనే గడుపుతారు. దీని కారణంగా వారికి తగినంత విటమిన్ డి లభించదు. ఇది ఎముకల ఆరోగ్యానికి మంచిది కాదు. వైటమిన్ డి లేకపోవడం వల్ల ఎముకలకు కాల్షియం సరిగ్గా అందదు. అందువల్ల మీ ఆహారంలో విటమిన్ డికి సంబంధించిన వాటిని చేర్చుకోండి, లేదా ప్రతిరోజు 30 నిమిషాలు సూర్యకాంతిని తీసుకోండి. యూ కెన్ గో ఫర్ వాక్స్ ఆర్ రిలాక్స్ ఇన్ ద సన్. ఎక్కువసేపు కూర్చోవడం కూడా ప్రమాదమే అండి. కొందరు కంటిన్యూస్ గా గంటల తరబడి కూర్చుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఎముకలు దెబ్బతింటాయి. ఎందుకంటే ఆరోగ్యకరమైన ఎముకలకు కదలిక అవసరం. కావున రోజు వ్యాయామం చేయడంతో పాటు ఒకే చోటు గంటల తరబడి కూర్చోవడం మానుకోండి. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఎముకలకు హాని చేస్తుంది. సోడియం ఉప్పు శరీరానికి చాలా ముఖ్యమైనది. అదే సమయంలో ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా బోన్స్ బలహీనపడతాయి. ఉప్పును అవసరమైనంత మాత్రమే తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు తక్కువ తింటేనే మంచిదని హెల్త్ ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ ఎప్పుడూ చెప్తూనే ఉన్నారు కదా. కోల్డ్ డ్రింక్స్, ఏరియేటెడ్ డ్రింక్స్ ఆర్ ఆల్సో డేంజరస్. చాలా మంది కోల్డ్ డ్రింక్స్ తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే కోల్డ్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. సో దూరంగా ఉండడమే మంచిదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మన శరీరంలోని ఎముకలు దృఢంగా బోన్ స్ట్రెంగ్త్ ఉంచుకోవడం చాలా

చాలా మంచిది. లేదంటే చిన్న ప్రమాదాల్లో కూడా ఎముకలు పుట్టుకున విరిగిపోతాయి. ఎముకలు బోల్ బోలుగా తయారయ్యే బలహీన పడేవి ఆస్టియోపరాసిస్ లేదా ఎముకలు గుళ్ళు బారటం అని పిలుస్తారు. ఇటీవల కాలంలో 30 ఏళ్లలోపు మహిళలు ఆస్టియోపరాసిస్ వ్యాధి బారిన పడుతున్నారు. గతంలో ఈ వ్యాధి బారిన పడేవారి సగటు 50 దాటాక వచ్చేది. మెనోపాస్ కారణంగా శరీరంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఎస్ట్రోజన్ ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుంది. ఫలితంగా ఎముకలు బోలుగా తయారవుతూ ఉంటాయి. ఇది వయస్సుతో ముడిపడిన వ్యాధిగా భావిస్తూ ఉంటారు. మరి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో, ఏ జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. కాల్షియం ఫాస్ఫేట్ అనే మినరల్స్ ఎముకల నిర్మాణంలోకి కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా యుక్త వయసులో శరీరానికి తగినంత కాల్షియం అందకపోవడం వల్ల ఎముక ఉత్పత్తి, ఎముక కణజాలం దెబ్బతింటుంది. జీవ కణజాలంతో కూడిన ఎముకల వ్యాయామం చేసినప్పుడు దృఢంగా తయారవుతాయి. వ్యాయామం చేయకపోయినా, అసలు ఎముకలను ఉపయోగించకపోయినా అవి పెలుసుగా మారతాయి. అయితే ఎముకలు పుష్టిగా తయారు కావడానికి కాల్షియం పుష్కలంగా లభించే ఆహార పదార్థాలు తినాలని డాక్టర్స్ సూచిస్తూ ఉంటారు. షుగర్, సోడాస్, సాల్ట్, కెఫెనేటెడ్ డ్రింక్స్, ఆల్కహాల్ వంటి ఎముక మినరల్స్ తగ్గించే ఆహారాలను తక్కువ తీసుకోవాలని డాక్టర్స్ చెప్తున్నారు. మొత్తం మానేయమంటే అసలు మా ప్రోగ్రామ్ మానేస్తారేమో అని భయంతో మేము చెప్పట్లేదు, కానీ మొత్తం మానేస్తే ఇంకా మంచిదే. ఈ జాగ్రత్తలతో పాటు ఎముకలు ఆరోగ్యానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రయోజనం చేకూర్చే పోషకాలను మర్చిపోవద్దని అంటున్నారు. ప్రధానంగా శరీరం కాల్షియంను పూర్తి స్థాయిలో గ్రహించడానికి తోడ్పడే విటమిన్ డి తీసుకోవాలంటున్నారు. అలాగే ఎముక ఉత్పత్తికి దృఢత్వాన్ని విటమిన్ సితో సహా ఆస్టియోకాల్సిన్ ని క్రియాశీలం చేసే విటమిన్ కే, మెగ్నీషియం, ఫాస్ఫరస్, బోరాన్ మొదలైనవి ఆహారంలో భాగంగా చేసుకోవాలంటున్నారు. కాల్షియం పుష్కలంగా లభించే పాల ఉత్పత్తులతో పాటు వివిధ రకాల పోషకాలు మెండుగా ఉండే కూరగాయలు, పళ్ళు రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా ఎముకల బలహీనతకు చెక్ పెట్టొచ్చు. మీ డైట్ లో అన్ని పోషకాలు సరైన స్థాయిలో ఉంటే మీ ఎముకల ఆరోగ్యంతో పాటు మొత్తం ఫిట్నెస్ మెరుగుపడుతుంది. గ్రీన్ పీస్, క్యాబేజ్, క్రూసిఫరస్ వెజిటబుల్స్ లైక్ బ్రోకలీ, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లైక్ స్పినచ్, బచ్చల్కూర, ఆస్పరాగస్, అంతేకాకుండా ఓట్స్, పార్స్లీ, సిట్రస్ ఫ్రూట్స్ లైక్ ఆరెంజెస్, లైమ్, డైరీ ప్రోడక్ట్స్ లైక్ మిల్క్, చీజ్ ఇలాంటివన్నీ కూడా ఎముకలకు చాలా మేలు చేస్తాయి. ఎముక కణజాల నష్టాన్ని నివారిస్తాయి. ఎక్సర్సైజ్ అనేది ఎముక సాంద్రతను మెరుగుపరచడంతో పాటు పోషకాలను బాగా గ్రహించడంలో సహాయపడుతుంది. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం గణనీయంగా కోల్పోతుంది. ఒక్క రోజులో 2400 మిల్లీగ్రాముల సోడియం కంటే ఎక్కువగా తీసుకోకూడదు. కొన్ని ఆహార పదార్థాల్లో సహజంగానే ఉప్పు ఉంటుంది, కాబట్టి మీరు అదనంగా ఆహారంలో ఎక్కువ ఉప్పును తీసుకోవడం మంచిది కానే కాదు. తీయటి సాఫ్ట్ డ్రింక్స్, ఏరియేటెడ్ డ్రింక్స్ తీసుకోకూడదు. ఈ ఏరియేటెడ్ డ్రింక్స్, సోడా డ్రింక్స్ లో ఉండే ఫాస్ఫరిక్ యాసిడ్ కాల్షియం వేగంగా కోల్పోవడానికి దారితీస్తుంది. కెఫైన్, 100 మిలిగ్రాముల కంటే ఎక్కువ కెఫైన్ తీసుకుంటే శరీరం కొంత కాల్షియంని కోల్పోతుంది. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరంలోని ఎముకలు కాల్షియం గ్రహించడం కష్టమవుతుంది. మద్యపానం వల్ల ఎముకలు వేగంగా బలహీనపడతాయి. ఫ్రాక్చర్ సమయంలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఎముకలు త్వరగా అతుక్కోవు. ఇలా హాని చేసే ఆల్కహాల్ అండ్ ధూమపానానికి దూరంగా ఉండండి. వెల్ డియర్ ఫ్రెండ్స్, బోన్ స్ట్రెంత్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఒకప్పుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చాక బోన్స్ లో ఏదో ప్రాబ్లం ఉంది, గుల్లబారాయి, ఆస్టియోపరాసిస్ అంటారు అని పెద్దవాళ్లకు వినేవాళ్ళం. కానీ ఇప్పుడు 30 ఇయర్స్కే చాలా మందికి ఆస్టియోపరాసిస్ అంటున్నారు. కారణాలు చాలా ఉన్నాయి. మన సిస్టమ్ కంప్లీట్ గా మారింది. మీరు గమనించారో లేదో, విటమిన్ డి చాలా మందిలో లేదంటున్నారు డాక్టర్స్. ఎవరికి టెస్ట్ చేసినా గానీ డెఫిషియన్సీ ఇన్ విటమిన్ డి అండ్ B12 అని డాక్టర్స్ నిర్ధారించి చెప్పేస్తూ ఉన్నారు. మీరు ఒకసారి టెస్ట్ చేసుకొని చూడండి, ఒకవేళ డౌట్ ఏమన్నా ఉంటే. చాలా మందికి వచ్చింది. దీని కారణం ఏంటి అంటే మనము సన్ కి ఎక్స్పోజ్ కావట్లేదు ఎక్కువసేపు. ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగైనా లేదన్నా ఏదన్నా ఆఫీస్ లో కంటిన్యూస్ గా వర్క్ చేసినప్పటికీ ఇంట్లో నుంచి బయలుదేరుతారు, కార్లో కూర్చుంటారు, డోర్స్ అన్ని వేసుకొని హాయిగా ఏసీ ఆన్ చేస్తారు, మళ్ళీ ఇంకో ఆఫీస్ లోకి వెళ్తారు, అక్కడ కూడా ఏసీ ఉంటుంది, కదలకుండా కుర్చీలో కూర్చుంటారు, కాఫీల పైన కాఫీలు తాగుతూ ఉంటారు. ఇంకొక్కసారి అలా బాడీ, శరీరం దానికి అలవాటు అయ్యాక కుర్చీకి లేవడానికి బద్ధకంగా ఉంటుంది.
మళ్ళీ

0: ఇంటికి వస్తారు, కార్లోని అదే కార్లో ఇంటికి వచ్చేస్తారు, క్యాబో కార్లో ఇంటికి వచ్చేస్తారు, టీవీ ముందు కూర్చుంటారు, బద్ధకంగానే ఉంటారు, లేజీ లేజీ అయిపోయారు ప్రతి ఒక్కరు. మరి ఈ లైఫ్ స్టైల్లో సన్ ఎక్స్పోజర్ ఎక్కడుంటుందండి? సూర్యరశ్మి శరీరానికి ఎలా తాకుతుంది? ఒక ఏసీలో నుంచి వెళ్తున్నారు, మళ్ళీ దాంట్లోనే కూర్చున్నారు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఫర్ బోన్ స్ట్రెంగ్త్ డిక్లైన్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. అంతేకాదు ఇప్పుడు స్కూల్స్ లో కూడా చూస్తున్నాం, ఏసీ స్కూల్స్ అంటున్నారు, అన్ని క్లోజ్ చేసి పెడుతున్నారు, ఏసీ ఆన్ చేస్తున్నారు, అక్కడ ఒకరి గాలి ఒకరు పీల్చుకుంటున్నారు, క్రాస్ వెంటిలేషన్ లేదు, పిల్లల్లో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ నుంచి బోన్ ప్రాబ్లమ్స్ వరకు అన్ని వస్తున్నాయండి. మరి ఇలా సిస్టంలో తప్పు ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఏమవుతుంది? అందుకే వీలైనంత వరకు కొంచెం న్యాచురల్ సెట్టింగ్లో ఉండడానికి ప్రయత్నించండి. మీరే కాదు, మీ ఫ్యామిలీ అంతా కూడా ఈ అవేర్నెస్ తోటే ఉండాలి. చిన్న చిన్న విషయాలు అని అలా తోసిగుచ్చుతుంటే అవి ఏదో ఒక రోజు పెద్ద పెను తుఫాన్ అయిపోయి మళ్ళీ తిరిగి వస్తాయి. అలాంటివి కాకుండా ఈ చిన్న చిన్నవి ఇప్పుడే మీరు సవరించుకుంటే యూ విల్ లీడ్ అ హ్యాపీ అండ్ అ హెల్తీ లైఫ్. With this wonderful information about bone strength, this is Chetan signing off in Vanilla program today. Bye for now, my dear friends.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522703. నంబర్ మరోసారి 0951522703. మా ఈమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం శ్రోతలు ఇంతవరకు వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు. 101.7 మెగాహెడ్స్పై ఈనాటి సాయంత్రం ప్రసారం ప్రారంభం. శ్రోతలందరికీ శుభ సాయంత్రం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు.

0: విన్న పాట కె చిత్రా సాగర్ పాడినది. పౌర్ణమి చిత్రం నుంచి. గీతరచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
1: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
0: ఓయ్ చిత్రం నుంచి శ్రేయా ఘోషల్ పాడిన పాట. వనమాలి గీతరచన, సంగీతం యువన్ శంకర్ రాజా.

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్పల్ ఆప్కే సాత్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ, మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్, పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: ఊరికిచ్చిన మాట చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, డాక్టర్ సి నారాయణరెడ్డి గీతరచన, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: శ్రోతలకు గమనిక, రేపు ఉదయం 7:45 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో మెడ వాపు, భుజం నొప్పి, వెన్నునొప్పి, మోకాళ్ల నొప్పులు, కీళ్ల వాపులు, కీళ్ల అరుగుదల వల్ల వచ్చే సమస్యల గురించి శ్రోతల సందేహాలకు ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ జె భానుకిరణ్ గారు సమాధానాలిస్తారు. కావున శ్రోతలు, రేపు ఉదయం 7:45 2255533 లేదా 2968890 నంబర్లకు ఫోన్ చేసి తమ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. ప్రకటన విన్నారు. ఇప్పుడు చిత్రసీమ కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు విందాం ఓహోనా పెళ్ళంట చిత్రం నుంచి మనో చిత్ర పాడిన పాట. డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతరచన, సంగీతం ఎంఎం శ్రీలేఖ.

0: పాడుగా పాడుగా జోడుగా చేసుకో
1: పెళ్ళిలో పెట్టు పెట్టు ముద్దు అచ్చ గుద్ది నిట్టు చిలక కొట్టుడు కట్టు కట్టు ఒక అదిరిపోయే కట్టు.
2: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.

0: పెదబాబు చిత్రం నుంచి చక్రి కౌసల్య పాడిన పాట ఇది. భాస్కర్ భట్ల గీతరచన, సంగీతం చక్రి. చివరిగా నువ్వే నువ్వే చిత్రం నుంచి రాజేష్ కౌసల్య పాడిన పాట వినండి. వినబోయే ముందుగా,
1: మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. హలో బాగున్నారా ఫోనిన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. ఈ వారం అంశం, మీరు ఎక్కువగా తయారు చేసుకునే ఊరగాయ ఏది? మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. మా ఫోన్ నంబర్ 2255333, ఎస్టీడీ కోడ్ 0855. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి వి పద్మలత.

హలో హలో, నమస్తే అండి. హలో, బాగున్నారా? కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? చూడమ్మగారు, బాగున్నారా అండి? బాగున్నామండి. పద్మలత అండి, బాగున్నారండి. మరి ఈ వారం అంశం విన్నారా చూడమ్మ గారు? వినలేదా? ఈరోజు మీరు ఎక్కువగా తయారు చేసుకునే, అవునులేండి, ఇప్పుడు వినండి. మీరు ఎక్కువగా తయారు చేసుకునే ఊరగాయ, మీరు ఏది ఎక్కువగా ఊరగాయ పెడతారు? ఊరగాయ ఏది మీకు ఇష్టం? ఎక్కువ వేస్తారు. ఎలా వేస్తారండి? ఓకే. ఇప్పుడు రకరకాల పచ్చళ్ళు బాగా పెడతారులేండి, అందులో మునక్కాయ మీకు ఇష్టం అన్నమాట. ఎక్కువగా మునక్కాయే పెడుతుంటారు. ఓకే. మామూలుగా ఊరగాయలంటే మామిడికాయ ఎక్కువ పెడుతుంటారు. ఓకే. అవునులేండి, కారం తగ్గియాలి కదా, అందుకని. ఓకే అండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలు. ఏ పాట గాల వేస్తానులేండి, తప్పకుండా. అవునండి, పర్వాలేదులేండి. థ్యాంక్ యూ.

0: హలో, గుడ్ ఈవినింగ్ అండి. అనురాధ గారు బాగున్నారండి? అవునండి, అవునండి. మీకు ఇష్టమైన ఊరగాయ నిమ్మకాయ ఊరగాయ. ఓకే, అట్లా అంటారా? చెప్పండి, ఏం పర్లేదు.
1: పది 15 నిమ్మకాయలు లాగా రసం పిండి పెడతాము. ఉప్పు, కారము బాగా అంతా మిక్సింగ్ చేసేసి ఊరనిస్తాం మేడం. ఒక 3 రోజులు విత్తనాలన్నీ తీసేసి ఊరిన తర్వాత మళ్ళీ ఒకసారి అట్లా ఇట్లా పైకి కిందికి అట్లా అనేదన్నమాట. కారం బాగా కలుసుకున్న తర్వాత ఇంకా నూనె వేడి చేసి మేడం, తెల్లవాయిలు నూనె కొద్దిగా వేడి చేసేది. ఆవ పిండి వేయను మేడం, ఎందుకు ఆవాల పిండి వేస్తారు, చేదనిపిస్తుంది నాకెందుకో, అందుకే బాగా వేడి చేసి ఆ తెల్లవాయిలన్నీ

0: తర్వాత మళ్ళీ చల్లగా అయిన తర్వాత ఈ ఆయిల్ తీసుకుపోయి పెట్టేసి పెట్టేనా ఒక మళ్ళీ ఒక మూడు రోజులకి వదిలించుకుంది. అట్లా పెడితే గనా ఇప్పటికే కొంచెం బాగా ఊరింటుంది మేడం, బాగుంటది టేస్ట్.
1: అవునండి, ఈ ప్రాసెస్ లో అందులో కొంచెం మీరు నిమ్మకాయ అన్నారు కాబట్టి నోటికి పుల్ల పుల్లగా బాగుంటుందండి.
0: బాగుంటుంది మేడం,
1: బాగుంటుంది.
0: తర్వాత ఇంకా రెండు చింతతక్కువ మేడం, చింతతక్కువ మా కొలీగ్స్ ఇస్తారు, ఒక్కొక్కరికి ఒకటి వస్తుంది కదా.
1: అవునులేండి,
0: షేరింగ్ అనమాట. వాళ్ళు చింతతక్కువలు, మేము చింతకాయలు స్కూల్లో చింతకాయలు ఉంటాయి, చింతకాయలు తీసుకో అక్కకి ఇచ్చేస్తే గానా అక్క చింతతక్కువ అంతా రెడీ చేసి ఇస్తుంది. వన్ ఇయర్ సరిపోయి ఎంత ఇస్తుంది మేడం?
1: మంచిదిలేండి, నోటికి జ్వరం వచ్చినప్పుడు బాగాలేనప్పుడు బాగుంటది నోటికి.
0: ఇప్పుడు మేడం నాకు జ్వరం 1 వీక్ నుంచి కొద్దిగా సఫర్ అవుతున్నాను, జలుబు ప్లస్ దగ్గు ఫీవర్ అంతా.
1: అవును,
0: టాబ్లెట్స్ మింగి నోరకం అయితే నిమ్మకాయ బయట తీస్తే.
1: అవునులేండి,
0: ఈరోజు స్కూల్లో లంచ్ చేసేటప్పుడు కూడా పద్దెనిమిది ఎంత మరుగు మర్చిపోయినా కొంచెం నిమ్మకాయ ఊరగా వేసుకుంటే నోరు బాగుంది అని.
1: అవునులేండి,
0: అది మేడం
1: మీ అభిప్రాయాన్ని చక్కగా తెలియజేశారండి, బాగుందండి. మరి ఇప్పుడు అందరి నోళ్ళలో నీళ్లు ఊరిచ్చారు అన్నమాట మీరు పచ్చళ్ళు చెప్పి. ఇదేండి, ఏమన్నా కర్రీస్ లేకపోతే ఊరగాయ అన్నంలోకి, వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని ఊరగాయ అన్నం తింటామా? అలా అనమాట.
0: పూర్వీకులు మనకు అందించినటువంటి రుచులలో గొప్పది ఇదే నాకు తెలిసి ఊరగాయలు.
1: అవునండి, అనురాధ గారు బాగా తెలియజేశారు, థ్యాంక్ యూ అండి. నమస్తే
0: మేడం.
1: నమస్తే.

0: హలో
1: నమస్తే, మేడం గారు.
0: ఇది మహిళల కోసం ప్రోగ్రామ్ అండి.
1: కరెక్ట్, మీ గొంతులు వినిపిస్తున్నాయి, మన శ్రోతల గొంతులు వినిపించలేదు. అది
0: కొద్దిగా అవునా, ఇప్పుడు సరిపోయిందా అండి?
1: కొద్దిగా పెంచండి మేడం గారు.
0: అలాగే అండి, అలాగే అండి. థ్యాంక్ యూ. హలో
2: హలో, నమస్తే.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? రాధా గారు. ఏం చేస్తుంటారండి రాధా గారు? హౌస్ వైఫ్. చెప్పండి, ఈరోజు అంశం విన్నారా అండి రాధా గారు?
2: విన్నాను మేడం. ఊరగాయల గురించి.
0: ఊరగాయల గురించి మీరు ఎక్కువగా ఏది చేసుకుంటుంటారు? ఇష్టం. ఓకే, మంచిదిలేండి, దానిలో సి విటమిన్ ఉంటుంది పుష్కలంగా.
2: అన్ని ఊరగాయలు బాగా పెడతానండి నేను.
0: అవునా?
2: మాతోనే మా పాప, మా అమ్మాయి వాళ్ళు తీసుకెళ్తుంటారు ఇక్కడికి వచ్చి.
0: మీరు పెడుతుంటారు అమ్మాయిల కోసం కూడా?
2: అమ్మాయి కోసం.
0: అవునులేండి, అవునులేండి. ఎలా పెడతారండి ఉసిరికాయ?
2: ఉసిరికాయ మేడం అదే మగ్గించి నూనె వేసి కొంచెం మగ్గిస్తాను.
0: నువ్వులు నేను వేస్తారు.
2: ఏదైనా వేయచ్చు మేడం, ఒక పల్లి నూనె వేయచ్చు, నువ్వు నూనె వేయచ్చు.
0: అవునండి,

0: అప్పుడప్పుడు పైకి ఎక్కింది కానీ చిన్న మంట మీద మగ్గిస్తారు, లేదంటే అడుగు అంటిపోతాయి.
1: అవునండి,
0: మగ్గిచ్చేసి మెత్తగా అయితేనే పూర్తి సన్నగా కొంచెం నూనె వేయాలి దానికి తగ్గట్టుగా లైట్గా ఉరికే, తర్వాత మళ్ళీ ఎక్కువ నూనె వేసేది.
1: ఒట్టి కారం వేస్తారండి?
0: కారమే మేడం,
1: ఒట్టి కారం.
0: చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టేసి ముందు రోజు సాయంత్రం అలా చేసి ఉప్పు జల్లేసి పైన అలా పెట్టేసి చల్లగా అయిన తర్వాత కారము ఉప్పు మెంతి పొడి ఆవాల పొడి కలిపేసి, కొంతమంది నిమ్మకాయ పిండుతారు మేడం, నిమ్మకాయ కూడా పిండాను నేను, చాలా బాగుంటుంది.
1: నిమ్మకాయ పిండకపోయినా బాగుంటుంది. అవునులేండి,
0: మా అమ్మాయి వాళ్ళ ఊర్లో అమటికాయ అని కొత్తగా కాయ వచ్చింది.
1: అవునండి,
0: అమటికాయ అది కూడా
1: అంటే మన కర్ణాటక సైడ్ అది దొరుకుతుందండి, అమటికాయ ఊరగాయ అని దొరుకుతుందండి.
0: అది వాళ్ళ ఇంట్లో చెట్టు ఉండేది మేడం.
1: ఆహా, ఓకే.
0: చెట్టు కాయలకు చాలా ఎక్కువ వచ్చినాయి లాస్ట్ టైము, అన్నీ ఊరగాయ పెట్టాను మేడం.
1: బాగుంటుందండి, నేను కూడా చూశాను, అమటికాయ కూడా బాగుంటుంది. అవునండి,
0: అనురాధ గారు ఉన్నారు మేడం పక్కన?
1: లేరండి,
0: వెళ్ళిపోయారు.
1: ఓకే అండి,
0: ఫస్ట్ మీ గొంతు వినిపించిన తర్వాత వెంటనే అనురాధ గురించి.
1: అదే, మంచి విషయాలు తెలియజేశారండి, థ్యాంక్ యూ అండి రాధా గారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: అదే మహిళా శ్రోతలకు తెలుసు, పుల్లన్న వినపడలేదంటే వాళ్ళు ఆడ వాళ్ళ మహిళల్లో చెప్పాలి అవన్నీ. మాకు వినపడలేదు మేడం. అది
0: అవునండి.
1: అవును మేడం, మా కరెక్ట్ కదా. ఇప్పుడు మహిళలకు సంబంధించింది.
0: ఓకే అండి, థ్యాంక్ యూ అండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: హలో హలో, బాగున్నారా? కార్యక్రమానికి స్వాగతం అండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఎవరు మాట్లాడుతున్నారు?
1: ధర్మారం నుంచి కస్తూర్ లక్ష్మీ దేవి మేడం.
0: కస్తూర్ లక్ష్మి గారు, లక్ష్మీదేవి
1: మేడం.
0: ఓకే, బాగున్నాం అండి. ఈరోజు అంశం విన్నారా అండి?
1: విన్నాం మేడం. టమాటా ఊరగాయ అంటే మాకు ఇష్టం మేడం.
0: టమాటా ఊరగాయ ఎక్కువ పెడుతుంటారు. అవునండి, టమాటాలు కొద్దిగా ధర తక్కువ తగ్గినప్పుడు బాగా పెట్టుకుంటుంటున్నారు. ఎలా పెడతారండి? ఎలా పెడతారండి?
1: కోసేసి ఎండకి పెట్టి మేడం.
0: ఓకే, అదైతే నిల్వ పచ్చడి కదండి?
1: అవును మేడం. బాగా ఎండ పెట్టేసి తర్వాత పెడితే బాగుంటుంది. ఊరగాయ మాదిరి ఎన్నాళ్ళు ఉన్నా చెడిపోదు.
0: అందులోకి చింతపండు కూడా వేస్తారు కదా?
1: అవును మేడం.
0: అది కూడా ఆ రసంలో బాగా
1: బాగా ఉడికిస్తే బాగుంటుంది మేడం.
0: ఉడికిస్తారా అండి?
1: రుబ్బేస్తాం మేడం, గుంటు కింద వేసి.
0: ఓకే,
1: అట్లా అంతా బాగా ఉడికిస్తే బాగుంటుంది.
0: అంటే ఇప్పుడు కేజీ టమాటా పండ్లు అనుకోండి, ఎంత?

0: తీసుకుంటారు చింతపండు?
1: కొంచెం ఉప్పిటికేడే మేడం, చేతి నిండుకోను. అందాజుగా ఒక 5 కేజీలు 6 కేజీలు వేస్తాం మేడం మేము.
0: అవునులేండి.
1: దానికి ఒక పిటికడ చేతి నిండుకు తీసుకొని ముందు రోజే కడిగి పెట్టి అది కొంచెం మార్నింగ్ వేస్తాం.
0: అవునులేండి. కొంతమంది అయితే టమోటా రసంలోకి అది నానబెట్టేస్తారు కదండి చింతపండు.
1: మేమైతే ఇట్లా చేస్తాం.
0: అవునులేండి. బాగా అయితే మీకు టమోటా ఊరగాయ అయితే చాలా ఇష్టం. అవునండి, బాగా చెప్పారండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.
1: థ్యాంక్ యూ మేడం.
0: నమస్తే. హలో.
2: హలో మేడం.
0: నమస్తే అండి.
2: నమస్తే మేడం.
0: ఎవరు మాట్లాడుతున్నారండి?
2: మేము విజయలక్ష్మి అండి, ఉరవకొండ నుంచి.
0: విజయలక్ష్మి గారు, ఓకే. ఉరవకొండ ఏం చేస్తుంటారండి?
2: గృహిణి అండి.
0: గృహిణి, ఓకే. చెప్పండి, ఈరోజు అంశం విన్నారా అండి విజయలక్ష్మి గారు?
2: విన్నానండి. ఇప్పుడే కరెంటు పోయింది మాకి, కానీ నేను కాల్ చేస్తున్నాను.
0: ఓకే అండి.
2: రేడియో ఆఫ్ అయిపోయింది. ఊరగాయలు పెడతామండి, నేను కూడా పెడతాను.
0: అవునులేండి. ఏ రకాలండి మీకు ఇష్టం ఎక్కువగా పెడుతుంటారు?
2: ఎక్కువ అంటే మామూలు నిమ్మకాయ, మామిడికాయ మేడం.
0: అవునులేండి.
2: మామిడికాయ సీజన్ అయిపోయినాక ఇంకొన్ని ఊరికాయ అవుతాను. ఇది ఉసిరికాయ పెడతాను. ఇక్కడ రాజమండ్రి అమ్మాయి ఉండే, బాపున అమ్మాయి రాజమండ్రి నుంచి, ఆమె నేర్పించింది మేడం నాకు.
0: బాగుంటాయి కదా అటు సైడ్. గుంటూరు సైడ్ అంతా బాగా దొరుకుతాయి పచ్చళ్ళు. అక్కడ కొంచెం ఫేమస్ కదండి.
2: ఫేమస్ కదండి.
0: ఫేమస్. అవును.
2: అందుకు ఆమె ఆవకాయ మాగాయ నేర్పించింది. మాగాయ అంటే మెంతులు మాత్రం వేస్తాం మేడం. ఆవకాయ అయితే ఉత్తావాళ్ళు మాత్రం వేస్తాం.
0: అంటే ఎన్ని ఒప్పులు కండి?
2: అది 5 దోసిళ్ళు మేడం. ఇట్లా దోసిళ్ళతో తీసి లేదు, మాకు దోసిళ్ళు అంటే గిన్నె పెట్టుకోవచ్చు మేడం.
0: అవునులేండి.
2: 5 గిన్నెలకి 1 గిన్నె ఉప్పు మేడం.
0: ఓకే.
2: అట్లా అది నేసి ఉప్పు వేసుకోవాలి మేడం, రాళ్ళదైతే కర్రదు. ఉప్పు వేసుకొని 1 గిన్నె ఆవాల పొడి, 1 గిన్నె కారము, నూనె బాగా నిలబడాలి మేడం పైన.
0: అప్పుడు పచ్చడి నిల్వ ఉంటుంది బాగా.
2: నిల్వ ఉంటుంది మేడం. ఒక ఇంచ్ అన్న ఉండాలి మేడం పైన, 1/4 ఇంచ్ అన్న ఉండాలి నూనె. అది ఉంటే లోపల ఊరగా చెడిపోదు.
0: అవునండి.
2: అవన్నీ కలిపేసుకునేసి ఆవకాయకైతే మేడం అప్పుడప్పుడే కలిపేస్తాం. అన్ని కలిపేసుకుని నూనె మనకి ఎంత కావాలో అంత నూనె, కానీ నువ్వుల నూనె అయితే బాగుంటుంది.
0: బాగుంటుంది
2: ఏమంటే కొంచెం కలర్ నల్లగా వస్తుంది.
0: అవును.
2: అది బాగా వేడైన తర్వాత ఆవాలు వేస్తాం మేడం. కొన్ని చిట్లుతాయి, చిట్లిన తర్వాత పక్కన పెట్టేసుకొని పూర్తి చల్లగా అయిన తర్వాత
0: అందులో
2: ఆ నూనె దీంట్లో వేసి కలిపెట్టి జాడీకి ఎత్తేస్తాం మేడం.
0: అవునులేండి.
2: అది 1-3 రోజులు అయినాక తిరిగి ఇట్లా తిప్పుతాము, చూస్తూ ఉంటాం మేడం. అంతే. అది
0: ఊరగాయలు
2: దీంట్లో ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు అని, కలర్ పోతుందని ఇంతకు ముందు తెలియదు మేడం, పెడుతుంటే కొంచెము. రేడియోలో విన్నాక ఇప్పుడు ఏది నేను ఫ్రిడ్జ్ లో పెట్టాను మేడం ఊరగాయలు.
0: అవునులేండి. నాచురల్ గా ఉంటాయి. మనము తగినంత ఉప్పు అది సమపాళ్ళలో పడిందంటే అది పాడవదండి, బాగా ఉంటుంది.
2: బాగుంటుంది. అది ఆవకాయ మేడం. మాగాయ అయితే అదేదో ఉప్పులు ఆరేసి మెంతులు మాత్రం వేసుకుంటారంట మేడం. అదే
0: మెంతులు మాత్రమే.
2: అదేమో నేను చేయలే మేడం.
0: అవునా?
2: ఆవకాయ పెడతాను, నిమ్మకాయ పెడతాను. నిమ్మకాయది కారం పొడితో 1 రకము, పచ్చిమిరపకాయలు కోసేసి 1 రకం పెడతాను మేడం.
0: అవును అవును.
2: పచ్చిమిరపకాయలు కోసేసి దాంట్లోకైతే కొన్ని 1-2 స్పూన్లు అన్ని కాయలు చూసుకొని, 20 కాయలకైతే 1 స్పూన్ మెంతులు పొడి చేసి వేస్తే బాగుంటుంది మేడం.
0: అవునండి. పసుపు.
2: ఇంకొకటి వగరు పొయ్యాకి మా అత్తగారు చెప్తున్నారు, కొంచెం బెల్లం నున్నగా చేసి ఆ ఊరగాయలకు వేసేస్తాను మేడం.
0: అవునులేండి.
2: పచ్చిమిరపకాయలు అయినా పర్వాలే, ఇది ఒట్టికాయలు చేసిన దాంట్లోకి ఇంకా బాగుంటుంది మేడం బెల్లము.
0: అవునులేండి.
2: కొంచెం కాయలు తగినట్టు ఒక చిన్న నిమ్మకాయ ఎంత కొట్టేస్తుంది మేడం బెల్లము. ఎందుకు అత్త అట్లా అంటే అది ఒగరు పోతుందమ్మా, టేస్ట్ బాగుంటుంది అని చెప్పిండ్రి. అప్పటి నుంచి అట్లా చేస్తాను, టేస్ట్ బాగుంటుంది మేడం బెల్లం వేస్తే.
0: అవునండి. రకరకాల ఆవకాయలు కూడా ఇప్పుడు మనకు తెలుసు, బెల్లం ఆవకాయ అంట, నువ్వుల ఆవకాయ అంట, మెంతి ఆవకాయ అంట, ఇలా రకరకాలు పెడతారండి.
2: అవును మేడం. నేను అప్పుడు

0: అనుకుంటే ఓహో టేస్ట్ ఎంత బాగుంది అని వట్టికారండి. నిమ్మకాయ
1: అవునులేండి,
0: అదొక రకము. ఈ పచ్చిమిరపకాయలు వేసినది తిరువాత వేసి పెట్టుకున్నామంటే అవసరానికి అన్నంలో కలుపుకునేసి నెయ్యి పడిందంటే ఇంకా సూపర్ ఉంటుంది.
1: అదే అండి, ముద్దపప్పు చేసుకున్నప్పుడు నెయ్యి ఆవకాయ కలుపుకోవడానికి
0: ఏది కూరలు లేకపోయినా కూడా నెయ్యి పచ్చిమిరపకాయలు దూరగా ఉంటే చేసి చిత్రాన్నం లాగా ఉంటుంది
1: ఉంటుంది. అదే
0: మా అల్లుడు మా అడిగింటి కొడుకు అత్త నువ్వు పంపింది చాలా బాగుంది అత్త, నేను వస్తూనే తిన్నాను అన్నం.
1: అదే
0: అదే అంటాడు.
1: అయితే మీ ఇంటికి రావాలండి.
0: అక్క రాజమండ్రి అక్కయ్యతో నేర్చుకోండి ఈ ఉసిరికాయ మేడం.
1: అవును వాళ్ళు బాగా పెడతారండి, అటు సైడ్
0: పెట్టినారు మేడం. అస్సలు చెడిపోదు, రెండు సంవత్సరం మా ఇంట్లో ఎవరు ఎక్కువ తినారా, కానీ సంవత్సరం ఉన్నా చెడిపోలేదు.
1: అదే అండి, విజయలక్ష్మి గారు బాగా తెలియజేశారు మాగాయ గురించి ఆవకాయ గురించి. చాలా ధన్యవాదాలండి.
0: సరే మేడం,
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ మేడం.
2: చక్రాలు, చెక్కలు, బఠానీలు, బొబ్బట్లు, మామిడి తండ్ర, శనగుళ్ళు, చెగోడీలు, చెరుకు రసం, తాటి గుజ్జు, అల్లం కాఫీ, పకోడీలు, చీకులు, సున్నుండులు, పీచ్ మిఠాయి, కట్మిర్చి, మసాల్వడ, ఉగ్గాని, తరవాణి, పొల్లైసు, గోళిసుడ, ఊరగాయ, ఉప్పు చేప, పనస్తునలు, ఉలవచారు, పూతరేకు, మడతగాజా, కొబ్బరుండ, ఎగ్ బోండా, బేల్పూరి, పానీపూరి, కిర్ని పండు, పిడతపప్పు, హాఫ్ బాయిల్, అల్లం మురప, హల్లీము, కారపూస, మీటపాను, నాటుపొగాకు,

అన్న, బద్దిన, అత్తగారు, మామగారు, బావగారు, సొంత పిన్ని, సవితి పిన్ని, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, చిన్న అన్న, పెదనాన్న, తాత, ముత్తాత, పుత్రి, దత్తపుత్రి, మనవడు, షడ్డకుడు, ఇల్లాలు, వెలయాలు, మంచిమగుడు, చెడ్డమగుడు, మరదలు, మనవరాలు, వియ్యపురాలు, వియ్యంకుడు, జేజవ్వ, అవ్వ, ముత్తవ్వ, అక్కబిడ్డ, అత్తబిడ్డ, ప్రేయసి, ప్రియుడు, కీపు, టైంపాస్, మేనమామ, పార్ట్నరు, ఆయన వాళ్ళు, సొంతోళ్ళు, జ్ఞాతి, దాయాది, ఆడబిడ్డ, మేనకోడలు, తోటికోడలు, ఏడుతరాళ్ళోళ్ళు, పెద్ద పిల్లం, చిన్నపిల్లం, సవతి, ఇంటోళ్ళు, సాటోళ్ళు, రక్తబంధం, ఇల్లరికం, జాతోళ్ళు, వేరిచినోళ్ళు, బీరకాయ పీచులు.

0: హలో
1: హలో
0: మేడం, నన్ను తలుచుకున్నారు మేడం. నేను వచ్చేసా.
1: విజయలక్ష్మి గారు బాగున్నారా అండి?
0: బాగున్నామండి. మీరు బాగున్నారా?
1: అవునండి.
0: నేను ఇందాక ఒక శ్రోత చెప్తాంటే నార్పల్ నుంచి భాగ్యం అనుకున్నాం మేడం. మళ్ళీ విజయలక్ష్మి అంటే
1: మీరు గుర్తొచ్చారు.
0: మేడం ఈరోజు స్పెషల్ ఊరగాయల.
1: అవునండి, మీరు ఎక్కువగా చేసుకునే ఊరగాయలు.
0: మేము చింతకాయ పచ్చడి ఎక్కువగా చేసుకుంటాం మేడం. అది మన మామూలుగా తొక్కు పెట్టుకుంటాము, ఉప్పు, చింతకాయలు, పసుపు, మెంతులు వేసి పెట్టుకుంటామంట. దాంట్లో ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు చేసుకోవచ్చు పచ్చళ్ళు. మనము ఒక వారం 10 రోజులు నిలవగా ఉండాలంటే పట్టి మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర ఏంచుకొనేసి చింతకాయ తొక్కు తెల్లవాయి వేసేసి అది తిరమాత పెట్టేస్తేనే మనం పచ్చిరగడ కొనుక్కొని తింటే చాలా బాగుంటుంది. ఇంకొకటి మనము శనగకాయ పచ్చడి చేసుకుంటాం కదా, పల్లి పచ్చడి అని.
1: అవునండి.
0: దానికి పచ్చిమిరపకాయలు, టమాటా పండు, ఎర్రగడ్డలు వార్చేదిని నూనె వేసి చింతకాయ శనగకాయ పప్పులు వేసి ఈ దానికి చింతపండు బదులు మనం ఈ చింత తొక్కు వేసుకోవచ్చు. అది సూపర్ గా ఉంటుంది మేడం.
1: అవునండి. అందులోకి కొంతమంది ముల్లంగి గడ్డ కూడా ముక్కలు వేస్తుంటారు కదండి.
0: అది ముల్లంగి ఎట్లంటే పచ్చిమిరపకాయలు ఊరికే పచ్చిమిరపకాయలు చింత తొక్కు వేసిన దానికి ఉంటుంది కదా.
1: అవునండి.
0: దానికి ముల్లంగి వార్చి అది వేసుకుంటే అది కూడా
1: బాగుంటుంది.
0: ఇది టమాటా, ఇది శనగకాయలు పచ్చడి అయితే సూపర్ గా ఉంటుంది మేడం. శనగకాయ పప్పులు వేసి పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసుకుంటే చాలా బాగుంటుంది. చింతపండు కంటే కూడా పచ్చగా బాగుంటుంది. నిలవ పచ్చడి అంటే మనకు అందరికి తెలుసు, పచ్చిమిరపకాయలు రుబ్బుకొని చేసుకుంటా ఉంటాము. అదొకటి బాగుంటుంది. నాకైతే ఇది చాలా ఇష్టం మేడం. శనగకాయ పప్పులు వేసి ఇట్లా పచ్చిమిరపకాయలు చేసినది చాలా బాగుంటుంది.
1: అవునండి. అయితే మీరు చింతకాయ పచ్చడిలో ఎక్స్పర్ట్ అన్నమాట.
0: చింతకాయ పచ్చడనే కదండి, నాకు అన్ని వస్తాయి మేడం.
1: అన్ని వస్తాయి.
0: ప్రతి ఒక్కటి. నాకు 64 మేడం, కానీ నేర్చుకోవాలి కదా పిల్లలు.

0: వాళ్ళు మన రెండు
1: ముద్దండి చాలా ఎక్స్పీరియన్స్డ్.
0: ఆవగాయ పెడతాను, మాగాయ పచ్చడి పెడతాను, మామూలు ఉప్పులు పచ్చడి పెడతాను అని, దాంట్లో కండ పచ్చడి పెడతాను. కండ పచ్చడి కూడా చాలా బాగుంటుంది మేడం. అంత పులుపు లేకుండా దాంట్లో ఇప్పుడు ఒక శ్రోత చెప్పినట్టు మనం కొంచెం బెల్లం వేస్తే ఆ టేస్ట్ అనేది మారుతుంది అనమాట. అది కూడా సంవత్సరం పుడితే పెట్టుకోవాలంటే కండ పచ్చడి కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎర్రగా ఉంటుంది, లేకపోతే బయట పెడితే కొంచెం కలర్
1: మారిపోతుంది.
0: ఇట్లా పచ్చళ్ళన్నీ చాలా బాగుంటాయి మేడం. రోటి పచ్చళ్ళు చేసుకుంటే, గోంగూర పచ్చడి కూడా అంతే మేడం. ఇష్టం అని లే, ప్రతి ఒక్కటి చేస్తాను.
1: గోంగూర అయితే మన ఆంధ్ర మాత అండి. గోంగూర
0: గోంగూరలో కూడా చాలా రకాలు ఉంటాయి మేడం. శనగకాయ పప్పులు వేసేది ఉంటుంది, ఎండుమిరపకాయలతో వేసినది ఉంటుంది. అవి లేకుండా నిలువగా పెట్టుకోవాలంటే బాగా గోంగూర ఆరిపేసి బాగా ఆరబెట్టి కడిగి ఒట్టి మిరపకాయలు ధనియాలు
1: నువ్వులు వేస్తారు కదండి.
0: మేడం నిలువ పచ్చడికి నువ్వులు వేయకూడదు, ఊరికే ఒట్టు మిరపకాయలు ధనియాలు జీలకర్ర ఏంచి కొన్ని మెంతు గింజలు వేసి నా బాగా ఏంచి పౌడర్ చేసుకుంటేది. ఈ ఆకు మనం కడిగి పెట్టుకునేది ఉంటుందా, ఆరిన తర్వాత నూనెలో మగ్గబెట్టాల. నూనెలో మగ్గబెట్టేసి బాగా మగ్గిన తర్వాత అది ఎర్ర గోంగూర అని వస్తుంది చూడు, మెత్తగా అవుతుంది. అది వేసి పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. ఒకరో నెయ్యి వేసుకొని ఎప్పుడైనా తినాలన్నా నెల రోజులున్నా ఏం కాదు మేడం అది.
1: అవునండి, అది ఎందుకంటే వాటర్
0: చింతపండు వేస్తాం దాంట్లో,
1: వాటర్ అంతా వెళ్ళిపోయి ఉంటుంది కదా.
0: చింతపండు కూడా కొంచెం కడిగి చింతపండు కూడా వేయాలా, చాలా సూపర్ గా ఉంటుంది మేడం.
1: ఓకే, చాలా మంచి మంచి విషయాలు తెలియజేశారండి, చాలా ధన్యవాదాలు.
0: ఈరోజు కలుస్తుందా లేదా, పక్కింటి ఆవిడ హైదరాబాద్ నుంచి ఆమెతో మాట్లాడుతా ఉంటే కలుస్తుందా లేదా, టకామని విజయలక్ష్మి అని వచ్చేసరికి ఇంకొక విజయలక్ష్మి వచ్చేసింది మీ దగ్గరికి.
1: చాలా ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మీకు కూడా.
1: మీకు కూడా అండి, నమస్తే అండి. హలో హలో, బాగున్నారా? కార్యక్రమానికి స్వాగతం అండి.
2: హలో మేడం, బాగున్నారా? మేడం
1: బాగున్నామండి. భాగ్యమ్మ గారు,
2: మా ఫ్రెండ్ ఇప్పుడే విజయలక్ష్మి గారు బానే ఎన్ని
1: రకాలు చెప్పారా,
2: సత్యాలు చెప్పిందా మేడం.
1: అవునండి అవునండి,
2: బానే చెప్పింది మేడం. ఆ విజయలక్ష్మి గారు చెప్తాంటే నోరు ఊరుతాంది నాకు ఇక్కడ.
1: అయ్యో నిజమేనండి, నిజమే.
2: ఎంత బాగా చెప్తుందా మేడం, అన్ని ప్రతి ఒక్కటి బాగా చెప్తారు.
1: అదే కదా.
2: అవును మేడం,
1: చెప్పండి భాగ్యమ్మ గారు, మీరేది మీరేది ఎక్కువ పెడతారు?
2: మేడం నేను నాకు చేసేది రాదు మేడం, ఊరగాయ ఎవరు తినరు మా ఇంట్లో, ఊరగాయ అసలు తినరు. నాకు ఒక్కదానికి నేను తెచ్చుకుంటా అంగడికి పోయినప్పుడు అట్లా.
1: అవునా?
2: మార్కెట్ పోయినప్పుడు తెచ్చుకుంటా మేడం అవి.
1: అవునులే, ఇప్పుడు మరి విజయలక్ష్మి గారు చెప్పారు కదా, మీరు ప్రయత్నించండి, ప్రయత్నం చేయండి.
2: పండుమిరపకాయ ఊరగాయ అంటేనే నాకు చాలా ఇష్టం మేడం. బాగుంటుంది మేడం పండుమిరపకాయ ఊరగాయ, గోంగూర ఊరగాయ భలే ఉంటుంది మేడం.
1: అవునండి,
2: తెచ్చుకుంటా అంట మామిడికాయ ఊరగాయ.
1: అంటే మనము సొంతంగా పెట్టుకుంటే అదొక తృప్తి అనమాట.
2: అవును అవును మేడం, తినారు మేడం మాకు ఇంట్లో, నేను ఒక్కదాన్ని తెచ్చుకునేది ఇంకా.
1: అవునండి,
2: నాకు ఒక్కదానికి అని నేను తెచ్చుకుని అట్లా సీజన్లు వస్తాయి కదా మేడం అవి.
1: అవునండి అవునండి,
2: అట్లా తెచ్చుకొని నాకు ఒక్కదానికే తింటా మేడం. ఈ పిల్లలు కానీ వాళ్ళ ఆయన కానీ ఎవరు తింటారు?
1: మనము మామిడి పళ్ళ సీజన్ లో అప్పటికప్పుడు పెట్టుకునే ఊరగాయలు కూడా ఉంటాయండి, చిన్న ముక్కలుగా కోసుకొని ఉప్పు కారము జస్ట్ అలా వేసేసామంటే అది కొన్ని రోజులు మనం వేసుకొని వాడుకోవచ్చండి.
2: మా తోడుకోడ వాళ్ళు మామిడికాయలు అన్ని నిరుడు సంవత్సరం మేడం, మామిడికాయలు నేనే చేసిస్తాను లెక్క అని చేసి తిన్న భలే ఉండే మేడం.
1: అవునులేండి,
2: బాగా చేసిందా బాబా. అట్లా ఊరగాయలు అంటే నాకు భలే ఇష్టం మేడం. ఏం చేస్తావు మా ఇంట్లో తినారనేది నేను ఊరికే నా దగ్గరగానే తెచ్చుకుంటా అట్లా.
1: అవునులేండి, ఓకే భాగ్యమ్మ గారు.
2: మీరే కాదు మేడం, మీకేం ఊరగాయ ఇష్టం?
1: నాకా?
2: పద్మలత మేడం చెప్ప మేడం.
1: నాకు కూడా ఉసిరికాయ అంటే ఇష్టం అండి.
2: అవునా మేడం?
1: అవునండి,
2: భలే ఉంటుంది మేడం ఉసిరికాయ ఊరగాయ కానీ.
1: బాగుంటుందండి, ఇప్పుడు ఇంకా కార్తీక మాసం బాగా వస్తాయి ఉసిరికాయలు, పెట్టుకోవచ్చండి, నిల్వ పచ్చళ్ళు బాగుంటాయి.
2: అవును మేడం,
1: నువ్వుల నూనె వేసి పెట్టుకున్నామంటే చాలా బాగుంటుందండి.
2: సరే నేను తెచ్చుకుంటా మేడం.
1: ఓకే అండి, థ్యాంక్ యూ అండి భాగ్యమ్మ గారు.
2: థ్యాంక్స్ మేడం,
1: ఎన్నో విషయాలు తెలియజేస్తున్నారు.
2: అవును మేడం,
1: నమస్తే.
2: నమస్తే మేడం, థ్యాంక్ యూ మేడం.

శ్రోతలు ఇంతవరకు హలో బాగున్నారా ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక లలిత గీతం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. వరద ప్రభావిత జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. స్థిరమైన ప్రభుత్వంతోనే పేదరిక నిర్మూలన జరుగుతుందని రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా 613 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఈరోజు సాయంత్రానికి క్రమంగా బలహీనపడే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వర్ష ప్రభావిత జిల్లాలలో యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వివిధ జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి ఈరోజు శ్రవణ మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరదలను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ దానికి అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షాలతో ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే క్షేత్రస్థాయికి వెళ్లి చక్కదిద్దాలని కోరారు. రహదారులు దెబ్బతిన్న చోట రవాణా సదుపాయాన్ని వెంటనే పునరుద్ధరించాలని సూచించారు. వర్షానికి కొండచర్యలు విరిగిపడే చోట నివాసితులను అప్రమత్తం చేయాలని, విద్యుత్ సరఫరాలో ఎక్కడా అంతరాయం ఉండకూడదని స్పష్టం చేశారు. చెరువులు నింపడంపై దృష్టి పెట్టడంతో పాటు విరిగిపడ్డ చెట్లను వెంటనే తొలగించాలన్నారు. కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసుకుని క్షేత్రస్థాయి నుంచి సమాచారం తీసుకోవాలని చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. స్థిరమైన ప్రభుత్వంతోనే పేదరిక నిర్మూలన జరుగుతుందని రాష్ట ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. వ్యవసాయం నుంచి ఉత్పత్తి రంగం వరకు రాష్ట్రం వేగవంతమైన ప్రగతిని సాధిస్తోందని తెలిపారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర ET2047 ది న్యూ గ్రోత్ ల్యాబొరేటరీ అంశంపై ఢిల్లీలో ఈరోజు నిర్వహించిన ఒక కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: we are looking at a more inclusive growth where we believe that mere money is not the solution. It's about ideas and exposure. So where we see industry playing an important role is to provide that exposure for people who are below the poverty. So we've seen, of course, companies adopt schools. That's my other hand, call it Bharat portfolio, human resource development. We've seen now people are coming forward adopting schools. Apart from infrastructure development, they're offering their help in curriculum improvement. Collaboration at that level is really transforming the rural part of Andhra Pradesh, and that's the P4 model.
0: తిరుపతి జిల్లా గ్రామీణ విలేకరులకు 3-4 తేదీల్లో పునశ్చరణ తరగతులను నిర్వహిస్తున్నామని సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం సెనేట్ హాల్లో ఈ పునశ్చరణ తరగతులను అనుభవజ్ఞులైన పాత్రికేయ ప్రముఖుల ద్వారా నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట వ్యాప్తంగా 613 కిలోమీటర్ల ఆర్ఎండ్బి రహదారులు దెబ్బతిన్నాయని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 356 కిలోమీటర్ల మేర రహదారులు పాడయ్యాయని చెప్పారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాలలో రహదారులకు ఎక్కువ నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు. వర్షం కారణంగా దెబ్బతిన్న రహదారులు తాత్కాలిక పునరుద్ధరణకు దాదాపు 26.95 కోట్ల రూపాయలు, శాశ్వత ప్రాతిపదికన పునరుద్ధరణకు 224.73 కోట్ల రూపాయలు అవసరమవుతుందని అంచనా వేస్తున్నామని మంత్రి వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా పీఎం స్వనిధి పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో గడిచిన 12 ఏళ్లుగా ప్రధానమంత్రి స్వనిధి పథకం ద్వారా ఎంతో మంది లబ్ది పొందారు. ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధిగా పేర్కొనే ఈ పథకం వల్ల పట్టణ ప్రాంతాల్లో వీధి వ్యాపారుల జీవనోపాధిని పునరుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. 2020 జూన్ 1న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన చిన్న రుణాల పథకంగా ఇది గుర్తింపు.

0: పొందింది. ఈ పథకం కింద ఎలాంటి పూచీకత్తు లేకుండా విడతల వారీగా రుణాలు అందిస్తారు. అదేవిధంగా వడ్డీ రాయితీ కూడా ఉంటుంది. రుణాలు సక్రమంగా ఎప్పటికప్పుడు చెల్లించే వారికి సంవత్సరానికి 7% చొప్పున వడ్డీ రాయితీ నేరుగా ఖాతాలో జమ అవుతుంది. పట్టణ ప్రాంతాల్లో లేదా పరిసర ప్రాంతాలలో వీధి వ్యాపారం చేసుకునే వారందరూ ఈ పథకానికి అర్హులు. ఇప్పటికీ ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఎంతో మంది లబ్ధి పొందారని కేంద్ర ప్రభుత్వ అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రస్తుతం గంటకు 7 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా కదులుతూ తూర్పు ఆగ్నేయంగా 170 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి కరుణ్ కుమార్ తెలిపారు. తదుపరి ఇది ఉత్తర వాయువ్య దిశగా పయనించి ఈ సాయంత్రానికి క్రమంగా బలహీనపడే అవకాశముందని చెప్పారు. దీని ప్రభావంతో ఈరోజు రేపు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్టంలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఆయన తెలియజేస్తూ,
1: వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తేలికపట్టిన ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఏలూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి ఈ జిల్లాలలో మనకు ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. పార్వతీపురం మండలం జిల్లాలో కూడా మనకు ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లాలన్నింటికి కూడా ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలో ఒకటి లేదా రెండు చోట్ల మనకు భారీ వర్షాలు సంభవించడానికి అవకాశం ఉంది.
0: రాష్ట్రంలో ఎల్నినో వంటి వాతావరణ పరిస్థితులను తగ్గించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. అమరావతిలో రియల్ టైం గవర్నెన్స్ కేంద్రంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, భూసారాన్ని పెంచడం, సాయిల్ టెస్టింగ్ ఆధారంగా ప్రత్యామ్నాయ పంటలను సూచించడం, ప్రకృతి వ్యవసాయం వంటి విధానాల ద్వారా ఎల్నినో ప్రభావాన్ని కొంతమేర తగ్గించవచ్చని తెలిపారు. ఈ విధానాన్ని రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి వ్యవసాయ రంగానికి అవసరమైన సూచనలు అందించేలా సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా కృష్ణా గోదావరి డెల్టాలోని రిజర్వాయర్లతో పాటు రాష్ట్రంలోని అన్ని నీటి వనరుల్ని వరద నీటితో నింపాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లోని మున్సిపల్ కమిషనర్లతో రాష్ట పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ అమరావతి నుంచి ఈరోజు శ్రవణ మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలని, ఇంజనీరింగ్ పారిశుద్ధ్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండేలా కమిషనర్లు చర్యలు తీసుకోవాలని కోరారు. మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేక కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని మంత్రి నారాయణ సూచించారు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో ఆ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు అమరావతి నుంచి దృశ్య మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. వాతావరణ శాఖ నుంచి ముందస్తు సమాచారం తీసుకుంటూ వరద నియంత్రణ చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. రిజర్వాయర్లు, నదులు, వాగుల్లోకి వచ్చే నీటిపై ఎప్పటికప్పుడు అంచనా వేయాలన్నారు. మున్నేరుకు వచ్చే ఇన్ఫ్లోను, బుడమేరు వరదను బట్టి పట్టిసీమ పంపులను పనిచేయించాలని సూచించారు. ఏలేరు రిజర్వాయర్ క్యాచ్మెంట్ వర్షానికి అనుగుణంగా పురుషోత్తమపట్నం పంపులను ఆపరేట్ చేసుకోవాలని చెప్పారు. అలాగే వంశధార, నాగావళి, బహుద, మహేంద్రతనయ నదులు ప్రవాహాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని నిమ్మల రామానాయుడు కోరారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలతో బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుకునే విద్యార్థులు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యాధులు ప్రబలకుండా హాస్టల్స్, గురుకులాల పరిసరాల్లో వర్షపు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, విద్యార్థులు అస్వస్థతకు గురైతే తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఈరోజు విస్తృతంగా పర్యటించారు. టెక్కలి మండలం పరిధిలోని మెలియాపుట్టి రహదారిని తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన పరిశీలించారు. రహదారుల పునరుద్ధరణకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వర్షాలతో వ్యవసాయ పొలాల్లో చేరిన నీటిని కూడా మంత్రి పరిశీలించారు. రైతులకు నష్టం కలగకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో డేటా సెంటర్ ఎకోసిస్టమ్ సర్వేగంగా అభివృద్ధి చెందుతోందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సిస్కో సిస్టమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ హరీష్ కృష్ణన్తో న్యూఢిల్లీలో మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, డేటా సెంటర్ల డిమాండ్కు అనుగుణంగా రాష్ట్రంలో యూనిఫైడ్ కంప్యూటింగ్ సిస్టమ్, యూసీఎస్ సర్వర్లు, స్విచ్లు, రౌటర్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆయనకు విజ్ఞప్తి చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. వరద ప్రభావిత జిల్లాలలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. స్థిరమైన ప్రభుత్వంతోనే పేదరిక నిర్మూలన జరుగుతుందని రాష్ట ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా 613 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలియజేశారు. వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఈ రోజు సాయంత్రానికి క్రమంగా బలహీనపడే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈ సాయంత్రం ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 6:30 చిత్రసీమ సినిమా పాటలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15

ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈ సాయంత్రం ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 6:30 చిత్రసీమ సినిమా పాటలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు. ఇందులో సేంద్రియ పద్ధతిలో అంతరించిపోతున్న వరి రకాల సాగు, నా అనుభవాలు, ఆదర్శ రైతు శ్రీ గొట్టుముక్కల శ్రీధర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త నన్నం మధు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్ర సమర్పణ. 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ. 8:15 చిత్రసీమ సినిమా పాటలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 8:45 శ్రీమతి ఎస్ ప్రమీలమ్మ బృందం వారిచే జానపద సంగీతం ప్రసారమవుతుంది. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్లైట్. 9:30 చిత్రసీమ. ఈరోజు రాత్రి 10:00 జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్పై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:20 ఇంద్రధనస్సు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. ఇవి ఈ సాయంత్రం ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు.

రేపటి ప్రసారంలో రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో సర్వదేవతా స్తుతి 2వ భాగం ప్రసారమవుతుంది. 6:30 వినదగు మాట, వ్యాఖ్యాత శ్రీ బి శ్యామసుందరరావు. 6:35 సేద్దెపు శుద్ధులు కార్యక్రమంలో ఉల్లిలో అధికోత్పత్తి, అలాగే బత్తాయి తోటల్లో ఎరువుల యాజమాన్యం, ఈ అంశం గురించి శ్రీ ఏ హేమంతరాజు గారు అందించే వివరాలు వింటారు.

6:45 ప్రాంతీయ వార్తలు. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం నాట్య కలాం, ఆ తర్వాత హలో డాక్టర్ ఫోనిన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. ఇందులో మెడనొప్పి, భుజం నొప్పి, వెన్నునొప్పి, మోకాళ్ల నొప్పులు, కీళ్లవాపులు తదితర సమస్యలకు సంబంధించి శ్రోతల సందేహాలకు ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ జే భానుకిరణ్ గారు సమాధానాలిస్తారు. మరి మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2255533, మరో నెంబర్ 2968990, ఎస్టిడి కోడ్ 08554. ఈ కార్యక్రమం రేపు ఉదయం హేమావతి కార్యక్రమంలో ప్రసారమవుతుంది. హలో డాక్టర్ ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. 8:30 వార్తా వ్యాఖ్య. 8:35 చిత్రసీమ సినిమా పాటలు. 9:00 శభాష్ ఆంధ్రా శీర్షికన లేపాక్షి రూపకం వింటారు. రచన డాక్టర్ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి, నిర్వహణ శ్రీమతి యాగంటి అరుణకుమారి. 9:30 అభిలాష, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 10:00 సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ఆర్టికల్ 370 రద్దు అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 10:13 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. రేపటి మధ్యాహ్నం ప్రసారంలో 12:00 హిందీలోను, 12:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 1:20 ప్రాంతీయ వార్తలు. రేపటి సాయంత్రం ప్రసారంలో 5:00 లేపాక్షి, శ్రోతలు ఉత్తరాల

ద్వారా కోరిన సినిమా పాటలు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం. ఇందులో ఏం జరిగినా అంతా మన మంచికే, కుమారి శ్రీ సి పద్మావతి గారి కథానిక వింటారు. అనంతరం పెద్దల మాట సర్వదా శిరోధార్యం, బి మునీంద్ర గారి ప్రసంగం వింటారు. 6:00 లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:30 చిత్రసీమ సినిమా పాటలు. రేపు రాత్రి 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 పల్లె ప్రాంతాలు శీర్షికన శ్రీ కె నారాయణస్వామి బృందం వారిచే ఎరుకలసాని ఘట్టం చెంచు నాటకం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ. 8:15 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 8:45 శ్రీమతి నీరుగంటి మారెక్క బృందం వారు పాడిన జానపద గీతాలు ప్రసారమవుతాయి. రేపు రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ కె హనుమేష్ గారి గానం వింటారు. 10:00 ఆసియా క్రీడలపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:20 ఇంద్రధనస్సు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు.

0: పెళ్లి పుస్తకం చిత్రం నుండి ఎస్పి శైలజ రాజేశ్వరి పాడిన పాట విన్నారు. సాహిత్యం ఆరుద్ర, సంగీతం కెవి మహాదేవన్.
1: గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.

0: పవిత్ర బంధం చిత్రం నుండి పాట విన్నారు.
1: ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
0: శ్రోతలు 101.7 మెగాహెడ్స్ పై చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. శ్రోతలకు ఒక గమనిక, ఈ నెల 25వ తేదీ అంటే

రేపు ఉదయం 7:45 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమంలో మెడవాపు, భుజం నొప్పి, వెన్నునొప్పి, మోకాళ్ల నొప్పులు, కీళ్లవాపులు, కీళ్ల అరుగుదల వల్ల వచ్చే సమస్యల గురించి శ్రోతల సందేహాలకు ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ జె భానుకిరణ్ గారు సమాధానాలిస్తారు. కావున శుక్రవారం ఉదయం 7:45 2255533 లేదా 2968890 నంబర్లకు ఫోన్ చేసి తమ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టిడి కోడ్ 08554. గమనిక విన్నారు. చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఒకే కుటుంబం చిత్రం నుండి ఘంటసాల పాడిన పాట.

0: కులస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.

0: బింబిసార చిత్రం కోసం హైమత్ సత్యయామిని వరికుప్పల యాదగిరి పాడిన పాట విన్నారు. సంగీతం చిరంతన్ భట్, ఎంఎం కీరవాణి.
1: గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు

సర్ చిత్రం నుండి శ్వేతామోహన్ పాడిన పాట విన్నారు. ఇప్పుడు వినండి సర్కార్ వారి పాట, చిత్రం నుండి సిద్ధ శ్రీరామ్ పాడిన పాట.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక లలిత గీతం.

శ్రోతలు లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తున్నది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

చాలు. హిందుత్వం ఎవరికీ వ్యతిరేకం కాదని, ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో రేపు జరిగే ఆరోగ్య మంథన్ 2026 కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొంటారు. దేశవ్యాప్తంగా వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పీజీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఆసియా క్రీడల్లో భాగంగా పురుషుల రోయింగ్ డబుల్ స్కల్స్ విభాగంలో సత్నం సింగ్ సల్మాన్ ఖాన్ జోడి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. హిందుత్వం ఎవరికీ వ్యతిరేకం కాదని, ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో విశ్వ సంచార్ హిందుత్వ కా అనే పుస్తకాన్ని ఒక ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశపు గొప్ప నాగరికత వారసత్వాన్ని చదవాలని, ప్రశ్నించాలని, అర్థం చేసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. భారత సంస్కృతి, జాతీయ అంతర్జాతీయ వ్యవహారాలు, ముఖ్యమైన సామాజిక అంశాలపై పుస్తకాలు, పరిశోధనాత్మక సాహిత్యాన్ని ప్రోత్సహించాలని ఆయన అన్నారు. 1925 నాగ్పూర్లో డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గేవార్ స్థాపించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సేవ్ సంఘ్ ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఈ పుస్తక ప్రచురణ ఎంతో సకాలంలో జరిగిందని ఉపరాష్ట్రపతి అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి రేపు బెంగళూరులో సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం యువతను సమాజంలో వారు చూసే సమస్యలను గుర్తించి, పరీక్షించి, మెరుగుపరిచి, అమల్లోకి తీసుకురాగల పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ప్రోత్సహిస్తుందని విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఛాలెంజ్లో పాఠశాలలు, పారిశ్రామిక శిక్షణా సంస్థలు, పాలిటెక్నిక్లు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల నుండి యువత పాల్గొంటారు. ఈ ఛాలెంజ్ స్వచ్ఛమైన, స్థిర భారత్, సంపన్న రైతులు, సంపన్న భారత్, ఆరోగ్యకరమైన సమ్మిళిత భారత్, విద్యావంతులైన నైపుణ్యం కలిగిన భారత్, సురక్షిత భారత్ అనే 5 జాతీయ ఇతివృత్తాలపై దృష్టి సారిస్తుంది. ఈ పోటీ జాతీయ ఫైనల్ డిసెంబర్లో న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈ ఛాలెంజ్ను కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, అఖిల భారత సాంకేతిక విద్యామండలి, విశ్వవిద్యాలయ నిధుల సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. న్యూఢిల్లీలో రేపు జరిగే ఆరోగ్య మంథన్ 2026 కార్యక్రమంలో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన 8 ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ 5 ఉత్సవాల్లో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య భరోసా, డిజిటల్ ఆరోగ్యం వంటి కీలక అంశాలపై దృష్టి సారించే చర్చలు ఉంటాయి. దేశ డిజిటల్ ఆరోగ్యం, ఆరోగ్య భరోసా వ్యవస్థను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఆరోగ్య మంథన్ 2026 అనేక కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమంలో ఈ 2 యోజనల కింద వివిధ విభాగాలలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కూడా గుర్తించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్ సేవాసే దేశ సేవ అనే మంత్రంతో అల్లు పెరగని నిబద్ధతతో కూడిన తన ప్రస్థానంలో 25 ప్రజాసేవను పూర్తి చేసుకుంటున్నారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. సర్వతోముఖ అభివృద్ధి, సాధికారత ద్వారా ప్రజల జీవితాలను మార్చే దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వ అధికారుల సామర్థ్యాన్ని, నైపుణ్యాలను బలోపేతం చేయడం, సివిల్ సర్వీసులను మరింత అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా మిషన్ కర్మయోగి 2020 ప్రారంభించారు. మిషన్ కర్మయోగి కింద ఉన్న ఐగాట్ ప్లాట్ఫామ్లో 1.7 కోట్లకు పైగా నమోదిత వినియోగదారులు ఉన్నారు. యుద్ధ స్వరూపంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా దేశ రక్షణ సేకరణ వ్యవస్థ వేగంగా మారాల్సిన అవసరం ఉందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రహ్మణి చెప్పారు. న్యూఢిల్లీలో ఒక మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ, రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంలో సాంకేతికత, డేటా, పరిశ్రమల సమన్వయం యొక్క ప్రాముఖ్యతను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రస్తుతం జరుగుతున్న భారత్ అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు యుద్ధ అభ్యాస్ 2026 వీక్షించేందుకు భారతదేశంలో అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఈరోజు రాజస్థాన్కి చేరుకున్నారు. ఇరు సైన్యాలు వ్యూహాలు, పద్ధతులు, విధానాలు పంచుకోవడానికి, సైనిక కార్యకలాపాలు చేపట్టే తమ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఇది ఒక అవకాశాన్ని కల్పిస్తుంది.
దేశవ్యాప్తంగా వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పీజీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఈరోజు మధ్యాహ్నం నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్

కమిషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ విడుదల చేసింది. ఆగస్టు 30న నిర్వహించిన నీట్ పీజీ పరీక్షకు 265,960 మంది హాజరయ్యారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. బ్రిక్స్ నాటకోత్సవం వచ్చే నెల 12 నుండి 14 వరకు న్యూఢిల్లీలో జరగనుంది. ఈ 3 రోజుల ఉత్సవానికి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా NSD ఆతిథ్యం ఇవ్వనుంది. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ అగర్వాల్ మాట్లాడుతూ, ఉమ్మడి కథలు ఉమ్మడి భవిష్యత్తు అనే ఇతివృత్తంతో జరుగుతున్న ఈ ఉత్సవం వివిధ రకాల నాటకరంగ సంప్రదాయాలను చాటి చెప్తూనే మానవ సంబంధాలను, ప్రజల మధ్య అనుబంధాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తుందని అన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేంద్ర అధికారి సమక్షంలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఈరోజు న్యూటౌన్లోని బెంగాల్ సిలికాన్ వ్యాలీలో 2,000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. దేశంలోనే ఈ తరహా ఆసుపత్రి ఇదే మొదటిది అవుతుందని ముఖ్యమంత్రి సువేంద్ర అధికారి తెలిపారు. దీనిలోని 2,000 పడకలలో 1,000 పడకలను పేద నిరుపేద రోగుల కోసం కేటాయిస్తారు. మిగిలిన పడకలను వాణిజ్యపరంగా ఉపయోగిస్తారు. రాబోయే కొన్నేళ్లలో పశ్చిమ బెంగాల్లోని వివిధ రంగాల్లో అదానీ గ్రూప్ 100,000,000,000 రూపాయల పెట్టుబడి పెట్టనుందని అదానీ తెలిపారు. మల్టీ స్పెషాలిటీ అదానీ ఆరోగ్య మందిర్ కోసం తమ గ్రూప్ 4,000,000,000 ఖర్చు చేస్తుందని, 10,000 ఉద్యోగాలను కల్పిస్తుందని కూడా ఆయన అన్నారు. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భాగంగా ఈరోజు పురుషుల రోయింగ్ డబుల్స్ స్కల్స్ విభాగంలో సత్నం సింగ్ సల్మాన్ ఖాన్ జోడీ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఈ విభాగంలో భారత్కు పతకం రావడం ఇదే మొదటిసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందిస్తూ ట్వీట్ చేశారు. అలాగే షూటింగ్ మిక్స్డ్ స్కీట్ టీం విభాగంలో అనంత్జీత్ సింగ్ నరూకా పరినాజ్ ధాలీవాల్ జోడీ కాంస్యం గెలుచుకుంది. ఈ విభాగంలో కూడా పతకం రావడం ఇదే తొలిసారి. దీంట్లో చైనా స్వర్ణం గెలుచుకోగా సౌత్ కొరియాతో భారత్ గట్టి పోటీ ఇచ్చి టై బ్రేక్లో ఓడిపోవడంతో కాంస్యం దక్కింది. అలాగే మహిళల బాక్సింగ్లో భారత క్రీడాకారిణి పర్వీన్ క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకోనున్నారు. కాగా నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారం అవుతుంది. అలాగే ఏఆర్ న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార మంత్రి శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. పశ్చిమ రైల్వేలోని వడోదర డివిజన్లో ఉన్న అలకాపురి వద్ద 4 లేన్ల రోడోవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి భారతీయ రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు వ్యయం 166 కోట్ల రూపాయల పైగా ఉంటుందని, ఈ వ్యయాన్ని రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వం సమానంగా భరిస్తాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. రైల్వే కార్యకలాపాలకు ఎటువంటి అంతరాయం కలగకుండా మెరుగైన, మరింత సమర్థవంతమైన క్రాసింగ్ సౌకర్యాన్ని ఈ రోడోవర్ బ్రిడ్జ్ అందిస్తుందని మంత్రిత్వశాఖ తెలిపింది. విద్యుత్ మంత్రిత్వ శాఖ కొత్త జాతీయ విద్యుత్ విధానాన్ని రూపొందిస్తోందని కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి పంకజ్ అగర్వాల్ తెలిపారు. విశ్వసనీయమైన, సరళమైన మార్కెట్కు సిద్ధంగా ఉన్న విద్యుత్ వ్యవస్థను నిర్మించడం అనే అంశంపై ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 2వ భారత్ విద్యుత్ రంగ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ ఏడాది జనవరిలో మంత్రిత్వ శాఖ ఒక ముసాయిదాను పంపిణీ చేసిందని చెప్పారు. మంత్రిత్వ శాఖ భాగస్వాముల వ్యాఖ్యలు, పరిశీలనలను సమీకరించి వాటిని పొందుపరిచి కేబినెట్ పరిశీలన కోసం పంపిందని అగర్వాల్ తెలిపారు. ముఖ్యాంశాలు మరొకసారి. హిందుత్వం ఎవరికీ వ్యతిరేకం కాదని, ప్రతి ఒక్కరిని కలుపుకుని పోతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో రేపు జరిగే ఆరోగ్య మంథన్ 2026 కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొంటారు. దేశవ్యాప్తంగా వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పీజీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఆసియా క్రీడల్లో భాగంగా పురుషుల రోయింగ్ డబుల్స్ స్కల్స్ విభాగంలో సత్నం సింగ్ సల్మాన్ ఖాన్ జోడీ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆకాశవాణి వార్తలు రేపు ఉదయం 6 గంటల

0: 45 నిమిషాలకు ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కిసాన్ వాణి.

0: ఈనాటి కిసాన్వాణి కార్యక్రమంలో సేంద్రియ పద్ధతిలో అంతరించిపోతున్న వరి రకాల సాగు, నా అనుభవాలు ఈ అంశం గురించి రైతు శ్రీ గొట్టిముక్కల శ్రీధర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, సేంద్రియ పద్ధతిలో అంతరించిపోతున్న వరి రకాల సాగు నా అనుభవాలు. శ్రీ గొట్టిముక్కల శ్రీధర్ గారితో పరిచయం.
3: శ్రోతలకు నమస్కారం. ఈ రోజు మనతో శ్రీ గొట్టిముక్కల శ్రీధర్ గారు ఉన్నారు. వీరు బాపట్ల జిల్లా ఈపూర్ నుంచి వచ్చారు, ఆదర్శ రైతు. నమస్కారం సార్.
4: నమస్తే అండి.
3: శ్రీధర్ గారిని అడిగి వీరు సాగు చేస్తున్నటువంటి అంతరించిపోతున్న దేశీ వరి రకాలు, అందులో వారి యొక్క అనుభవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా చెప్పండి, మీరు ఎటువంటి ఈ వరి రకాలు సాగు చేస్తున్నారండి?
4: మేము దేశవాణి వెరైటీస్ చేస్తున్నామండి. అనగాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చే మినీ కిట్స్ కూడా సాగు చేస్తున్నామండి. దేశవాణి వెరైటీస్ ఎందుకు చేస్తున్నామంటే పురాతనమైన వెరైటీస్ అండి. ఇప్పుడు దాదాపు 800 ఏళ్ళ నుంచి కూడా ఉన్నాయి మన దేశంలోనే. అవి ఏంటంటే అన్ని చీడపేడను తట్టుకుని నిలబడిన వెరైటీస్ అయ్యి, దాంట్లో ప్రతి దాంట్లో కూడా ఒక పోషకం ఉంటుందండి. నవారా అనేది తీసుకుంటే కనుక అది కేరన్నో ఉందండి, అది ఫస్ట్ నుంచి కూడా. ఆ వెరైటీ రెడ్ రైస్ అండి, 120 డేస్ వచ్చేస్తుంది, దానికి ఏ చీడపేడ రాదండి. అయితే ఏంటంటే అది తక్కువ దిగుబడి వస్తుందండి, 15-20 బస్తాల కన్నా కాదండి. కాకపోతే ఏ తెగుని మందు ఏ ఫర్టిలైజర్ వేయకుండా పండుతుందండి.
3: ధాన్యం ఎలా ఉంటుంది సార్ చూడడానికి?
4: రెడ్గా ఉంటుందండి. ధాన్యం పై పొట్టు మాత్రం మౌన రంగులో ఉంటుంది, కానీ నాపన గింజనిస్తే రెడ్గా ఉంటుంది. దాని నూక కూడా మునుస్తుందండి, మనకు మనుస్తుంది. పొట్టు తీసేసిన తర్వాత బియ్యం గింజ కూడా మనుస్తుందండి. ప్రపంచం ఏ వెరైటీ
3: లేదండి. ఆశ్చర్యంగా ఉంది. ఇంకే రకాలు చేస్తున్నారు సార్?
4: అది మైసూరు మందికాని ఉంటుందండి, అది వైట్ అండి. అది మైసూరు ఏరియాలో మహారాజు తినేవాదండి ఇది వరకు. అది చిన్నపిల్లలకి పోషకాలు బాగా ఉంటాయండి దాంట్లో, మెదడు అభివృద్ధికి వాటికి. ఈ వెరైటీ కూడా పురాతనమైందండి. ఈ వెరైటీ ఏంటంటే బాగా బీపీటీ కన్నా ఇంకా సన్నగా ఉంటుందండి. మనం తింటుంటే గనక పొట్టు తగ్గుతూ ఉంటుందండి, నవ్వుతున్నప్పుడు పొట్టు తగ్గుతూ ఉంటుంది. ఏ ఫర్టిలైజర్ ఉంది, ఫెస్టిసైడ్ లేకుండా పంట పండుతుందండి. 120 రోజులు వచ్చేస్తాయండి ఈ రెండు వెరైటీస్ కూడా. ఇంకోటి సిద్ధ సంధానం ఉందండి, ఆ వెరైటీ వచ్చేసరికి అది కూడా మైసూరు వైపు నుంచే వచ్చింది. 130 రోజులు వచ్చేస్తాయండి పంటకి. కాకపోతే కొంచెం హైట్ ఎక్కువ పెరిగి పడిపోతుందండి, మనం ఏ వేరి వేయకుండానే పండుతుందండి అవి కూడా.
3: శ్రీధర్ గారు, మరి మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మొట్టమొదటిగా నా ప్రశ్న? ఎందుకంటే ఇవి అంతరించిపోతున్న దేశీ రకాలు. ఇప్పుడు రైతు సోదరులందరూ ట్రెడిషనల్ గా వస్తున్న కొత్త రకాలే సాగు చేసడానికి, ఎందుకంటే ఎక్కువ దిగుబడి వస్తుంది కాబట్టి. రెండు, మీరు ఎలా ఐడెంటిఫై చేశారు?
4: నాటు వెరైటీస్ వేసే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటున్నామండి. తెచ్చుకుని వాటిని డెవలప్ చేస్తాం. ఫిలిప్పైన్స్ రెడ్ అని, ఫిలిప్పైన్స్ బ్లాక్ అని. ఫిలిప్పైన్స్ బ్లాక్ అనేది ఏమో ఆరోమా వస్తుంది, అదే బాస్మతి స్మెల్ వస్తుంది ఉడుకుతున్నప్పుడు మనం తినేప్పుడు కూడా.

0: బ్లాక్ రైస్ అండి. ఫిలిప్పైన్స్ రెడ్ అనేదేమో రెడ్ రైస్ అండి, 125 డేస్ వచ్చేస్తండి. వీటేటికి కూడా చెడిపోయిన ఏమి రావండి. అసలు ఇంకోటి బర్మా బ్లాక్ అని ఉంటుందండి, మామూలుగా దిగుబడి 40 బ్యాగ్స్ దాకా వస్తాయండి. మనం ఏమి చేయకుండానే, ఏ ఫర్టిలైజర్ వేయకుండానే గింజ విపరీతం బరువుండి బ్లాక్ గా ఉంటది రైస్ కూడా. రెడ్ రైస్, బ్లాక్ రైస్ ఇవన్నీ కూడా యాంటీ క్యాన్సర్ నష్టాలు బాగా ఉంటాయండి. అది జిఐ కూడా చాలా తక్కువ ఉంటదండి. దానివల్ల షుగర్ పేషెంట్ కూడా తిన్నా కూడా షుగర్ ఒకసారి పెరగదండి.
1: ఎందుకని మీరు అంతరించిపోతున్న

0: యాంటీ క్యాన్సర్ నష్టాలు బాగా ఉంటాయండి. అది జిఐ కూడా చాలా తక్కువ ఉంటుందండి. దానివల్ల షుగర్ పేషెంట్ కూడా తిన్నా కూడా షుగర్ ఒకసారే పెరగదండి.
1: ఎందుకని మీరు అంతరించిపోతున్న దేశీయ రకాలను ఎంచుకొని సాగు చేస్తున్నారు?
0: ఇప్పుడు మనం ఈ హైబ్రిడ్ కనిపెట్టిన దగ్గర నుంచి అండి షుగర్ వ్యాధి కూడా పెరిగిందండి. ఇది జిఐ అంత ఎక్కువ ఉండి షుగర్ వ్యాధిని పెరిగిపోతుంది. ఇది ఫర్టిలైజర్స్ విపరీతంగా వాడితేనే దిగుబడి వస్తుందండి. మనం ఫర్టిలైజర్ వేసిన కుందికి కూడా భూమిని సూక్ష్మజీవులు మెయిన్ చేసే ఉంటాయండి, అవన్నీ చనిపోతున్నాయి, వానపాము చనిపోతున్నాయండి. మనం ఒక ఏడేసిన డోస్ మంది రెండో ఏడేస్తే ఆ పంట ఆ దిగుబడి రాదండి. మంది పెంచుకోవాలి ఫర్టిలైజర్.
1: వీటిలలో మీరు గమనించినటువంటి మంచి విషయాలు ఏంటి? ఇప్పుడు వస్తున్న అభివృద్ధి చేస్తున్నటువంటి రకాలతో పోలిస్తే దేశీయ రకాల్లో మీరు గుర్తించినటువంటి మంచి అంశాలు ఏమున్నాయి?
0: చీడపేడను తట్టుకోవటం అండి. అది ఇప్పుడు ఈ బ్లాక్ రెడ్ ఉన్నాయనుకోండి, దాంట్లో కొన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి, ఆంథోసియానిన్ అవన్నీ, వాటి వల్ల యాంటీ క్యాన్సర్ గాను వాటిగా కూడా పనిచేస్తాయండి అవి.
1: అయితే మీరు ఏ తరహా వ్యవసాయంలో వీటిని పండిస్తున్నారండి?
0: సేంద్రీయ వ్యవసాయం అండి.
1: సేంద్రీయ
0: ఫస్ట్ పిఎండిఎస్ అని వేస్తాం అండి. పచ్చి రొట్టె విత్తనాలు ఒక 30 రకాలు తీసుకుని దిమ్ముతామండి. అప్పుడు
1: ఉదాహరణలు చెప్పండి, ఏస్తారు పచ్చి రొట్టెకి?
0: జనుము, జీనగ, పిన్నిమెసర, పెసర, మినుము, ఉనవ, అనసంద, వీటితో పాటు గోంగూర, తోటకూర, నువ్వును, కంది, మొక్కజొన్న, జొన్న, సజ్జ, రాగును, అన్ని రకాలు వేస్తామండి.
1: ఇవి పంట తీసుకొని దున్నించేస్తారా
0: లేకపోతే? పంట తీయకుండా డైరెక్ట్ గా 45-50 డేస్ అవగానే నేను కనిపేస్తామండి. కనిపేసిన తర్వాత ఎదబెడతామండి వరి.
1: మొదటిగా పోషకాలు ఏమి ఇవ్వరా అండి?
0: ఘనజీవామృతం ఇస్తామండి, తయారు చేసుకుంటామండి మేము. ఆ తయారు చేసుకున్న ఘనజీవామృతాన్ని ఒక 400-500 కేజీలు ఒక్కొక్క ఎకరానికి చిమ్ముతామండి ఫైర్ ఏక్ ముందే. జిమ్మేసి తర్వాత జీవన ఎరువును కూడా మిక్స్ చేసి వాడుతున్నామండి. పిఎస్పి, కేఆర్పి, అజోస్ఫెరిన్ అని ఉన్నాయండి. పిఎస్పి అంటేనే ఫాస్ఫేట్ సాన్బిన్ బ్యాక్టీరియా అండి, కేఆర్పి అంటేనే పొటాష్ సాన్బిన్ బ్యాక్టీరియా, అజోస్ఫెరిన్ అంటేనే నత్రజని స్థిరీకరించేయండి. ఇవన్నీ నేలలో కరగన రూపంలో ఉన్న రసాయనిక ఎరువులన్నింటినీ కరిగించి మొక్కకు అందిస్తాయండి. దీనివల్ల మనకి సేంద్రీయ కార్బన్ ఇవన్నీ కూడా బాగా డెవలప్ అవుతున్నాయండి.
1: పోషకాలు కూడా బాగా ఉంటాయి,
0: బాగా అంతాయండి. నేల కూడా గుణపోతుంది ఇవన్నీ చేయటం వలన.
1: ఇవి ఎక్కడ అందుబాటులో ఉంటాయండి?
0: అమరావతి రీసెర్చ్ స్టేషన్ లో దొరుకుతున్నాయండి.
1: అక్కడ నుంచి తెచ్చుకుంటాం,
0: అక్కడి నుంచి తెస్తున్నామండి. మైక్రోరైజా వేస్తే ఏంటంటే మనకి ఆన్ చేసే శిలీంద్రాన్ని ఉన్న భూమిని ఉంటే వాటిని చంపేస్తాయండి. ఆ ఈ వేరుని పట్టుకుని నుంచి ప్రతి పోషకం మొక్క అందేటి చేస్తాను వ్యామ్ అనేది.
1: అయితే శ్రీధర్ గారు, మామూలుగానే మనకు ఈ కొత్త రకాలతో తలనొప్పి ఏంటంటే కలుపు ఒకటి బాగా వస్తుంది, వీటిల్లో కూడా కలుపు వచ్చే అవకాశం ఉందా? వచ్చినప్పుడు మీరు
0: పిఎండిఎస్ వేసినప్పుడు అండి, వేసకాలం మనం తడిచ్చినా లేకపోతే వర్షం పడినా పిఎండిఎస్ తో పాటు కలుపు కూడా మునుస్తుందండి. కాకపోతే ఒక 20 కేజీని చొప్పున వేస్తున్నాము, అవి ఒత్తుగా ఎయిట్ మోనాన్ అవుతుందంటే ఈ కలుపు మునిసింది పైకి పెరగనాక అక్కడే ఆగిపోయి విత్తనాలు రాకుండా మంది వెంటనే 45 రోజులు దున్నప్పుడు కనుపు తగ్గిపోతుందండి ఆటోమేటిక్ గా. అట్లా 2-3 ఏళ్ళు చేస్తే కనుపు లేకుండా పోతుంది,
1: ఎక్కువ రావట్లేదు. ఇంకా ఎటువంటి పోషకాలు అంటే ఘన జీవామృతం ఇస్తా అన్నారు, ద్రవ జీవామృతం అట్లా ఏమి?
0: ద్రవ జీవామృతం కూడా 2 సార్లు ఇస్తామండి. కొంచెం పైరు పసుపు రంగు వచ్చింది అనిపించినప్పుడు ఇస్తామండి, స్ప్రేయింగ్ ఇస్తాం ఒక 150 లీటర్ను ఎకరానికి వచ్చేసరికి. అట్లా 2 సార్లు చేస్తామండి. అది ఇప్పుడు పంట ఈనుక దశన వచ్చేసరికి అండి బిరు పొట్ట మీద రాగానే సప్తధాన్యాంకుర కషాయం అని ఉంటుందండి. వీటన్నిటినీ మొనకం తీసుకొచ్చి వాటిని రుబ్బి దాని నుంచి తీసిన దాన్ని వడకట్టి స్ప్రేయింగ్ ఇస్తామండి. ఫిష్ ఎమినో యాసిడ్ అని ఇంకోటి ఇస్తామండి. చేప వేస్ట్ ఉంటుందండి, అది ఫ్రీగానే ఇస్తారు వాళ్ళు చేపని చేసేవాళ్ళు. అది తీసుకొచ్చి బెల్లంలో ఓరేస్తామండి. దాన్ని ఫిష్ వేస్ట్ ఎంత ఉందో అంతే మొత్తం బెల్లం కూడా తీసుకుంటాము. ఆ 2 మిక్స్ చేసి కనుక ఒక 15 రోజులు కనుక తిప్పుతా ఉంటే సవ్య తీసినో ఫిష్ ఎమినో యాసిడ్ అని చెప్పి ఒక బంకరాంటి తయారవుద్దండి. దాన్ని తీసుకొచ్చి పైరుకి 300-350 కేజీ దాకా స్ప్రేయింగ్ ఇస్తామండి. ఇస్తే కూడా పైరు బాగా పెరుగుతుందండి.
1: అది దేనికండి? పోషకం లాగా ఉపయోగపడుతుంది. తర్వాత మనకు ఈ సస్యరక్షణ ఎలా చేసుకుంటారండి?
0: సస్యరక్షణ వచ్చేసరికి పున్నమజ్జిగేమో తెగుండు పనిచేస్తండి, సూడోమోనాస్ ఒకటి పనిచేస్తుంది, సొంటోటి పనిచేస్తండి. పున్నమజ్జిగను సొంటేసి కొడతామండి. ఇది కాకుండా పంచగవ్య అని ఉంటుందండి, అది కూడా పెరుగుదానికి ఉపయోగపడుతుందండి. ఆవు పాను, ఆవు మజ్జిగ అన్ని కలిపి చేస్తామండి. ఆవు పెరుగు

0: దిగుబడి ఏ విధంగా వస్తున్నాయండి ఈ రకాలు?
1: అంటే ఫస్ట్ 3 ఇయర్స్ మాత్రం తగ్గిద్దండి దిగుబడి, తర్వాత నుంచి మనం కంటిన్యూగా సేంద్రీయ వ్యవసాయం చేసేప్పుడు పెరుగుతుంది అండి, మామూలుగానే వస్తాయి. కానీ దేశవాణి వెరైటీస్ ఈ హైబ్రిడ్స్ అంత దిగుబడి అయితే రావండి. ఈ 40 అయితే 30 అవుతాయండి, ఈ 30 అయ్యేప్పుడు 20 అవుతాయండి.
0: అయితే సార్ ఇప్పుడు సమస్య ఏంటంటే, మీరు సేంద్రీయ వ్యవసాయం చేస్తారు, మన చుట్టుపక్కల ఉండే పొలం చేసే రైతు సోదరులు కొంతమంది రసాయనిక మందులు కొట్టి చేసే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఆ నీళ్లు కలిసినా లేదా ఆ స్ప్రే చేసినప్పుడు మందులు లేదంటే అక్కడ ఉన్నటువంటి పురుగులు మన పొలంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు ఎలా చేస్తే బాగుంటుంది అంటారు?
1: చుట్టూ బార్డర్ క్రాప్ లాగా ఏదన్నా అయ్యానండి, జీనకు కానీ ఏదన్నా పెంచితే అది నిన్న ఒకటి చనిపోకుండా ఉంటుందండి. అప్పుడైతే కన్నా పురుగు మందును దీని మీదకి వచ్చి పడవండి.
0: మరి ఈ దేశీ రకాలు సాగు చేస్తున్నారు కదా, ఏంటి మీరు మార్కెట్ చేసి మార్కెట్ లో అమ్మడానికని లేకుంటే రకాలు తయారు చేసే
1: ఓన్ మార్కెటింగ్ చేస్తున్నామండి, విత్తనాలు కూడా వేరే వాళ్ళకి కూడా ఇస్తున్నామండి.
0: ఓకే, ఎలా ఉందండి డిమాండ్, రేట్ ఎలా చేస్తున్నారు మార్కెట్ లో?
1: అంటే అది బాగా తెలిసినందే కొనుక్కుంటున్నారండి, మామూలుగా ఎక్కువ మంది బీపీటీ అయ్యి కొనుక్కుంటున్నారండి. వీటి వరకు అయితే మాత్రం దాని గురించి తెలిసినందే తీసుకుంటారు,
0: ప్రత్యేకంగా అవసరం ఉన్న వాళ్ళు వాటి గురించి తెలిసిన వాళ్ళు. ఇందులో ఈ దేశీ రకాలని సాగు చేసేటువంటి ఈ నేపథ్యంలో మీరు శాస్త్రవేత్తల సలహాలు కానీ ఎవరైనా సంప్రదించి తీసుకోవడం జరిగింది?
1: మామూలుగా సేంద్రీయ వ్యవసాయం డిపార్ట్మెంటే ఉందండి, ఏపీసీఎన్ఎఫ్ అని ఉండేదండి, ఇప్పుడు దాని ZBNF అంటున్నారండి, వాళ్ళని వచ్చి చూస్తానే ఉంటారండి.
0: మీకేమన్నా సలహాలు కావాలని అడుగుతుంటా. శ్రీధర్ గారు, ఈ వరి దేశీ రకాలు కాకుండా మీరు ఇంకా ఎటువంటి సాగు చేపడుతున్నారు?
1: ఇంకా దీంట్లోనే మినీ కిట్స్ ఇస్తా ఉంటారండి ఎన్జీ రంగా యూనివర్సిటీ వాళ్ళు, కొత్త కొత్త రకాలు ఏమి వచ్చినా కానీ మినుందో కానీ పెసందో కానీ వరినో కానీ మొక్కజొన్న జొన్న వీటిని వస్తే ఇస్తా ఉంటారండి, వాటి దిగుబడి ఎలా వస్తున్నాయి, అసలు మనకి ఏరియా పనికి వస్తానేదా, ఎన్ని ఇచ్చేస్తున్నాం,
0: ఎలా ఐడెంటిఫై చేస్తారు, ఎవరికి ఇవ్వాలని? పెద్ద మీలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న రైతులకి ఇలా ఇస్తుంటారా?
1: అవునండి, ఎవరైతే ఇంట్రెస్ట్ గా చేస్తున్నారో వాళ్ళకి ఇస్తున్నారు.
0: అయితే ఇవి FPOs అని వినే ఉంటారు, ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్, వీటిలో మీ భాగస్వామ్యం కానీ అవి మీకు చేస్తున్నటువంటి ఏదైనా సహాయం కానీ ఉంటుందా?
1: ముందుగానండి ఎక్కువ మంది FPOని పెట్టినంతా ఫర్టిలైజర్ షాపును పెట్టేసుకుంటున్నారండి, అంతేగాని అచ్చగా ఇదే
0: సాగులో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ కాకుండా ఎంటర్ప్రెన్యూర్షిప్ వ్యాపారం వైపు చేస్తున్నారంటారు. ఇంకా మీరు హార్టికల్చర్ క్రాప్స్ కూడా సాగు చేస్తున్నారన్నారు, వాటి గురించి చెప్పండి సార్.
1: అదే పసుపు కంద అరటి వేస్తున్నామండి, ఇప్పుడు మేము వరి గట్టు మీద కూడా పెద్ద గట్టు మీద కంద పసుపు అవి పండిస్తున్నామండి. పసుపు 4 రకాలు ఉందండి నా దగ్గర, శానా వెరైటీ ఉంది, నరేంద్ర హండి 98 అని చెప్పి, NDH 98 అని, ఈ 2 వెరైటీస్ శానం గానీ అది కానీ ఆకుమచ్చ తెగును బాగా తట్టుకుంటాయండి. ఇది NDH అనేది దుంపకుండు తెగును కూడా తట్టుకుంటుందండి. ఇది కాకుండా మైదుకూర్ ఉందండి, ఇంకోటి ఏమో నిజామాబాద్ ఎరుపు ఉందండి, 4 వెరైటీస్ పండిస్తున్నాను.
0: ఓకే, ఇంకా ఏం సాగు చేస్తున్నారు సార్?
1: కంద అండి,
0: కంద
1: కంద అరటి అంతర పంటగా వేస్తున్నామండి.
0: అరటి ఏమి ఏ రకం చేస్తున్నారు?
1: చక్కెరకండి కర్పూరండి.
0: ఎలా ఉంది సార్? అది కూడా సేంద్రీయ పద్ధతిలోనే చేస్తున్నారు?
1: అది ఆయన్స్ అవి కూడా వాడుతున్నామండి. ఒక 5 కొడుగుడిని తీసుకుందాం అనుకోండి, అదే రిఫైన్డ్ ఆయన అయితే కనుక 1 లీటరు దాంట్లో కరిగిపోద్దండి, కోడిగుడ్డును గెనకొట్టేసి పోసి తిప్పితే కనుక అది దాంట్లో కనిసిపోద్ది, అది కేక్ పిండినాగా అవుతుందండి. దాన్ని తీసుకొచ్చి వాటర్లో పోస్తే వైట్ గా వస్తుంది వాటర్ అంతా, అది తీసుకొని చెట్టుకు నీటర్ కాడి పోస్తే కనుక అరటికి చెట్టు బొత్త బాగా కట్టిద్దండి, ఒక 2 వస్తాను పిచ్చి వస్తాయండి. మామూలుగా చేసే వ్యవసాయానికన్నా కూడా
0: ఇలా
1: ఫర్టిలైజర్ లేకుండా చేయొచ్చండి.
0: ఎందులో కూడా ఏ పంటలో కూడా ఫర్టిలైజర్స్ వాడతారు?
1: ఫర్టిలైజర్స్ వాడతారు,
0: పూర్తిగా సేంద్రీయమే డిపెండ్ అవుతున్నారు. అయితే శ్రీధర్ గారు, మీరు సాంకేతికతని ఎలా వాడుకుంటున్నారు? అంటే ఇప్పుడు మనకు కొత్త టెక్నాలజీలు, డ్రోన్లు అని వస్తున్నాయి, కొత్త అప్లికేషన్లు వస్తున్నాయి, మీరు ఈ సేంద్రీయ వ్యవసాయంలో ఎటువంటి సాంకేతికతను వాడుతున్నారు? డ్రోన్ల గురించి వాడితే వాటి గురించి.
1: డ్రోన్స్ వాడుతున్నామండి మేము, ఇప్పుడు దశపర్ణి కషాయం కొట్టానన్నా అగ్నేయాస్త్రం కొట్టానన్నా ఇవన్నీ కూడా ఏంటంటే కొట్టే మనిషి మీద పడినప్పుడు ఈపు మీద పడినప్పుడు అదంతా మంట పడుతుందని గొడవ చేస్తున్నారండి, అందుకని డ్రోన్ తో స్ప్రేయింగ్ ఇస్తున్నాం మొక్కజొన్న జొన్న వీటినో అండి.
0: ఈ డ్రోన్స్ ఎలా ప్రొక్యూర్ చేసుకుంటున్నారండి?
1: అది అద్దెకిచ్చేవాళ్ళు ఉన్నారండి, వాళ్ళు వచ్చి కొట్టి పెడతారండి, 350 నుంచి 400 తీసుకుంటున్నారండి ఎకరానికి వచ్చి.
0: ఎకరానికి అంటే గంటకి అలా?
1: గంటకి కాదండి, ఒక 6 నిమిషానికి ఒక డ్రోన్ అయిపోతుందండి.
0: ఓకే, ఇంకా
1: ఈ పైకి కొట్టే వచ్చినాయి అండి, డ్రోన్ కిందకు కొట్టే వచ్చినాయి. కిందకు కొట్టేదే కొట్టించుకోవాలండి, పైకి కొట్టేది గాలిలో కొట్టేస్తే ఉపయోగం ఉండదండి.
0: గాలి

0: మందు ఇది
1: వేస్ట్ అయిపోతుంది.
0: వేస్ట్ అయిపోతుంది. ఇది ఏ పంటలకి పనికొస్తుందండి డ్రోన్ తో? అన్నిటికీ వాడేయచ్చా?
1: మామూలుగా చిన్న పైరుని కన్నా కూడా మొక్కజొన్న నాటి పైరునికి బాగా ఉపయోగంగా ఉందండి. కత్తిరిపురుగు వచ్చిన తర్వాత అది డ్రోన్ పైనుంచి ఎన్ని కొట్టేసరికి కత్తిరిపురుగు తొందరగా నివారణ అవుతుందండి.
0: మరి వరికి ఎలాగండి? వరికి
1: వరికి కూడా కొట్టచ్చండి, కాకపోతే ఈనిన తర్వాత కొట్టకూడదండి, పడిపోతుందండి, పైరు పడిపోతుంది.
0: సార్ అయితే మీకు ఈ ప్రయాణంలో శాస్త్రవేత్తలు కానీ ఉద్యాన అధికారులు కానీ వ్యవసాయ అధికారులు కానీ ఎటువంటి హెల్ప్ ఉండింది మీకు చెప్పండి?
1: ఇప్పుడు ఎన్జి రంగా యూనివర్సిటీ నుంచి వాళ్ళు వచ్చిన కొత్త వెరైటీస్ అన్ని ఇస్తున్నారండి.
0: కిట్స్ ఇస్తున్నారు. అలాగే మీరు అమరావతి పరిశోధనశాల నుంచి
1: ఈ జీవన ఎరువులు అవి తీసుకుంటున్నామండి. వ్యవసాయ శాఖ కూడా శాంపిల్స్ అయితే ఇచ్చిస్తున్నారండి. సేంద్రీయ వ్యవసాయం కిందే వాళ్ళు క్రాప్ బుకింగ్ కూడా చేస్తున్నారండి. నాది
0: సేంద్రీయ వ్యవసాయం.
1: ప్రతి సంవత్సరం సేంద్రీయ కార్బన్ ఎన్ని టెస్ట్ చేస్తున్నారండి, నీడి చేస్తే 1.81 ఉందండి. నాది మామూలుగా అయితే 0.2, 0.3 ఉంటుందండి సేంద్రీయ కార్బన్. అది కనుక 3 దాకా వచ్చింది అనుకోండి, అసలు మనం ఈ జీవామృతాన్ని ఏమి ఇవ్వక్కర్లేదండి. మామూలుగా చేను ఏ పంట వేసినా పండిద్దండి.
0: అది తీసుకురావాలంటే ఎలా చేయాలండి?
1: ఇప్పుడు ఇది పచ్చిరొట్ట వేయటం, ఘనజీవామృతం ఇవన్నీ వేస్తా ఉండాలండి. క్రాప్ రెసిడ్యూని కూడా నేలలో కనీసంతా ఉండాలండి, అంతేగాని తగనేయకూడదండి.
0: మరొకసారి చెప్పండి సార్, మీ దగ్గర నుంచి రైస్ సోదరులు చాలా మంది మనం రోడ్లో వెళ్తా ఉంటే ప్రీతంగా తగలబెట్టేస్తున్నారు వెంటనే వేరే పంట వేయడానికి. మీరు చెప్తే సార్ రైతులు తెలుసుకుంటారు కాబట్టి దానివల్ల వచ్చే నష్టం ఏంటి, ఎందుకు చేయకూడదు చెప్పండి.
1: ఇప్పుడు మామూలుగా ఎక్కడైతే మీరు తగనేసారు పైరుని, ఆ తగనేసిన పైరు దగ్గరే మైక్రోన్యూట్రియన్స్ నోపాన్ వస్తాయండి. జింక్ నోపం దగ్గర నుంచి, ఐరన్ నోపం దగ్గర నుంచి అన్ని వస్తాయి. అక్కడ నేల కానిపోయేసరికండి ఆ వేడి కూడా వెంటనే పోదండి. ఆ వేడి ఉంటాం వలన రేపు వచ్చే మొక్క కూడా ఒక్కసారేమో చనిపోద్దండి, ఒక్కసారేమో తెన్నాకునుగా వస్తాయి. అట్లా వచ్చి ఆ పోషక నోపానికి ఎమటే పడాల్సి వస్తుంది ఆ పైరుకి. అదిగాక అక్కడ బ్యాక్టీరియా చనిపోద్దండి, మనం మెయిన్ చేసే బ్యాక్టీరియా అంతా చచ్చిపోద్ది. దానివల్ల మనం విపరీతంగా దానికి ఎరువును వాడాల్సి ఉంటదండి.
0: సో రైతు సోదరులందరూ ఏం చేస్తే మంచిది అంటారు?
1: నేను కనీసం ఉంటాం బెటర్ అండి. దీనికి రోటా మంచర్స్ అని వచ్చినాయండి, రోటావేటర్స్ ఉన్నాయి, షెడ్డర్స్ అని ఉన్నాయండి. మేము రోటా మంచిరు వాటితో కూడా చేస్తున్నాం.
0: శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారండి ఇది మంచి పద్ధతి కాదు కాల్చడం, ఖలీదు నేసేయండి అని. మీలాంటి
1: మంది ఫార్మర్స్ అండి, 99% కౌన్ ఫార్మర్స్ ఉన్నారండి. వాడికి వచ్చేడు ఆ రైతు ఇస్తాడో లేదో అని డౌట్ అండి.
0: ఇది ఒక సమస్య.
1: అందుకని వాళ్ళు కౌన్ తేనేదాకా దుక్కుతుంటాం గానీ ఏమి చేయరండి. ఈనోపు ఇది మన తర్వాత వర్షం పడితే ఇబ్బంది అయింది అని చెప్పి నువ్వు పెట్టేస్తున్నా.
0: సో ఇటువంటి ఒక సమస్య ఉండడం వల్ల కూడా రైతు సోదరులు కాల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా
1: సేంద్రీయ వ్యవసాయానికి తక్కువ మంది వస్తుంది కూడా కారణం సొంత వ్యవసాయదారుని నేపోవటం అండి. ఆ భూమి మీద ఉన్న ప్రేమ లేదండి.
0: అది కూడా ఒక సమస్య, ఎందుకంటే సొంత భూమి అయినప్పుడు దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కానీ వారికి మక్కువ ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఈ సేంద్రీయ వ్యవసాయానికి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, మనకు లాభాలు ఏ విధంగా వస్తాయి, ఈ పెస్టిసైడ్స్ వాడి దాంతో పోలిస్తే చెప్పండి ఒకసారి.
1: ఫర్టిలైజర్ ఖర్చు, పెస్టిసైడ్ ఖర్చు మొత్తం తగ్గిపోద్దండి. దాదాపు ఒక్కో పంటకు వచ్చి 6 నుంచి 7 వేలు తగ్గిద్దండి.
0: సో ఫస్ట్ పెట్టుబడి ఖర్చే మనం తగ్గించుకోవచ్చు.
1: తగ్గిద్దండి.
0: అలాగే సార్ ఇప్పుడు ఇది సేంద్రీయ ప్రోడక్ట్ కాబట్టి, ఆర్గానిక్ కాబట్టి, మనకు పెస్టిసైడ్స్ తో వాడిన దానికంటే ఖచ్చితంగా ధర ఎక్కువ అనే ఉంటుంది మార్కెట్ లో. ఆ విధంగా కూడా రైతుకి లాభమే, పైగా వినియోగదారులకి పెస్టిసైడ్స్ రహిత ఆహారం తినే అవకాశం కూడా ఉంటుంది.
1: క్యాన్సర్స్ కూడా పెరిగిపోయింది, ఈ పెస్టిసైడ్స్ వీటన్నిటి పెరిగినాయండి.
0: మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం ఏదైనా ఒక పంటని ఎగుమతి చేయాలంటే మిర్చి కానీ మరొకటి కానీ మరొకటి కానీ విదేశాలకి, వాళ్ళు ఈ పంటలో అవశేషాలు చూస్తున్నారు. ఈ రసాయనక పురుగు మందుల అవశేషాలు ఏమి లేకుండా ఉంటేనే అవి ఎక్స్పోర్ట్ క్వాలిటీగా ఇచ్చేస్తున్నారు. అయితే శ్రీధర్ గారు, మీరు మార్కెటింగ్ ఎలా చేసుకుంటున్నారండి?
1: బంధువును విన్నే తీసుకుంటున్నారండి. మనం చేసే సేంద్రీయ వ్యవసాయం చూసి కూడా కొంతమంది తీసుకుంటున్నారు. మేము నిదానంగా మార్కెటింగ్ పెంచుకుంటున్నామండి.
0: ఇప్పటి వరకు మీకు తెలిసిన దగ్గర బంధువులకి వీళ్ళకి మార్కెట్ చేసుకుంటున్నారు. ఇక మీదట మీకు మార్కెటింగ్ అవకాశాలని అందిపుచ్చుకోవాలి. శ్రీధర్ గారు, చివరిగా సేంద్రీయ వ్యవసాయంలో దేశీ రకాలు సాగు చేసి మీరు దిగుబడులు తీసుకుంటున్నారు కదా, మీ కష్ట నష్టాలు చెప్పండి. ఇందులో ఎటువంటి కష్టాలు ఉంటాయి, ఎవరైనా రైతు సోదరులు ఇటువైపు రావాలంటే ఏ విషయాలు గుర్తించుకోవాలి?
1: మామూలుగా అయితే మీకు సేంద్రీయ వ్యవసాయం చేసేప్పుడండి ఎనుకను కూడా బాగా పెరుగుతాయండి. ఎందుకంటే మనం ఇప్పుడు గంజాయామృతం చిమ్మామనుకోండి, దాంట్లో బెన్నం ఉంటుంది. ఆ బెన్నం వాసనకి మొత్తం ఎనుకునేది మన మీదకి వచ్చేస్తాయండి. వాటిని బట్టి పాములు కూడా వస్తాయి. అందుకని గట్టు మీద నడిసేపు కొంచెం జాగ్రత్త నడవాలి.

0: మరి ఎలుకల నివారణకి ఎలా చేసుకోవాలండి?
1: మందు పెట్టామని ఉంటారండి, వాంచ మందును పెట్టించడం అయ్యి అనండి. నేత కనుక మీకు అసలు సేంద్రియ వ్యవసాయం మీద చుట్టుపక్కల ఎక్కడికనకుండా రిటైర్ చేస్తాయి
0: అంటే ఇది పెద్ద సమస్య గుర్తుంచుకోవాలి. ఇంకా ఏమైనా ఉన్నాయండి?
1: మనకు మెయిన్ చేసే కీటకాలన్నీ డెవలప్ అవుతాయండి సేంద్రియ వ్యవసాయం కంటిన్యూ చేసేప్పుడు.
0: మీరు తెలుసుకున్న ఆశ్చర్యకరమైన విషయాలు ఏమైనా ఉన్నాయండి? ఈ దేశీ వరి రకాలు అంటే పురాతనమైన 100 సంవత్సరాల నుంచి ఉన్నాయి కదండి.
1: మా దగ్గర ద్వారా బుట్ట మినుము అని ఉండేదండి, అది దేశవాణి మినుమే. అందరిది పోయినా గానీ పక్కన తెచ్చి కొత్త వెరైటీ చేసినా అది మాత్రం ఒక 5-6 బస్తాలు కాసేదండి. వాతావరణం ఒడిదుడుకు తట్టుకుని చివరి 1500 చనిపోయే ముందైనా కాసేసి చనిపోయేదండి. అది ఇప్పుడు లేటెస్ట్ వెరైటీస్కి ఆ గుణం లేదండి. అంటే వాతావరణం ఒడిదుడుకుంది తట్టుకునే శక్తి ఇప్పుడు హైబ్రిడ్స్కి లేదండి. దేశవాణి వెరైటీస్ అన్ని తట్టుకున్నాయే నిలబడినాయండి ఇప్పుడు.
0: ఎందుకని వాటిని రెండు కలిపి ఒక మంచి వెరైటీ తయారు చేయకూడదండి?
1: అదే సైంటిస్ట్ ఇంకా ఇదిలో నేరండి.
0: అలా చేస్తే ఇంకా మంచి వెరైటీస్ వచ్చే అవకాశం ఉంది, వాతావరణ పరిస్థితులు తట్టుకుని అలాగే దిగుబడి ఎక్కువ.
1: కొన్ని మినుములు వచ్చినాయండి, వాటిని తీసుకుని కూడా మిగతా పంటనో ఇంకా రాలేదండి.
0: శ్రీధర్ గారు ధన్యవాదాలు అండి, ఈరోజు మా స్టూడియోస్కి వచ్చి శ్రోతలకి అలాగే రైతు సోదరులకు కూడా ఒక ఆదర్శవంతంగా ఈ దేశీ వరి రకాలు సాగు చేస్తూ అందులో మీ అనుభవాలు షేర్ చేసుకున్నారు. రైతు సోదరులు కూడా మీలాగే ప్రోగ్రెసివ్గా అభ్యుదయంగా ఆలోచనలతో ఆలోచిస్తూ ఈ సేంద్రియ వ్యవసాయంలో సాగు చేసుకున్నట్లయితే పెస్టిసైడ్స్ ఇవన్నీ తగ్గించి వారికి పెట్టుబడి మిగలడమే కాకుండా వినియోగదారులైనటువంటి మనకు కూడా మంచి పురుగు మందుల అవశేషాలు లేనటువంటి ఆహారం దొరుకుతుంది. దానికి కూడా రైతు సోదరులు ఆలోచిస్తారని ఆశిద్దాం. మీకు మరొకసారి ధన్యవాదాలు సార్.
2: ధన్యవాదాలు.
3: సేంద్రియ పద్ధతిలో అంతరించిపోతున్న వరి రకాల సాగు, నా అనుభవాలు ఈ అంశం గురించి రైతు శ్రీ గొట్టిముక్కల శ్రీధర్ గారితో పరిచయ కార్యక్రమం మీరింత వరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఇప్పుడు జానపద గీతం వింటారు.

జానపద గీతం విన్నారు. కార్యక్రమంలో చివరిగా తీగజాతి కూరగాయల సస్యరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలు, విశేషాలు వింటారు. ఎండాకాలంలో లోతుగా దుక్కి దున్నుకోవాలి, అలాగే జొన్న మొక్కజొన్నతో పంట మార్పిడి చేసుకోవాలి. మిథైల్ యూజినాల్, దాంతోపాటు వెనిగర్, పంచదార ద్రావకం 10 మిల్లీలీటర్ చొప్పున కలిపి 10 ఎరలు ఎకరానికి పెట్టి పండు ఈగల ఉనికిని గమనించుకోవాలి. లేదా 100 మిల్లీలీటర్ల మలాథియాన్, దాంతోపాటుగా 100 గ్రాముల బెల్లం 10 లీటర్ల నీటిలో కలిపి మట్టి ప్రమిదల్లో అక్కడక్కడ పొలంలో ఉంచుకోవాలి. కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే 100 గ్రాముల విత్తనానికి ట్రైకోడర్మా విరిడి 2 గ్రాముల చొప్పున వాడి విత్తన శుద్ధి చేసుకోవాలి. అల్లిక రెక్కల పురుగులను మొక్కకు 2 చొప్పున విడుదల చేయాలి. పెరుగుదల దశ నుండి పూత వచ్చే వరకు 5% వేపగింజల కషాయాన్ని 15 రోజుల వ్యవధితో పిచికారీ చేసుకోవాలి. పెంకు పురుగుల నివారణకు డయోడికార్బ్ 1 గ్రాము లేదా క్లోరిఫైర్ఫాస్ లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా బూడిద తెగుల నివారణకు డైనోక్యాప్ 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి 10 రోజుల వ్యవధితో పిచికారీ చేయాలి. నులుపురుగుల బెడద ఉన్నచోట కార్బోసల్ఫాన్ 3 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి. పాదులలో వేపపిండిని వేసుకోవాలి. తీగజాతి పంటలపై గంధకం సంబంధిత పురుగు లేదా తెగులు మందులు వాడరాదు. దీనివలన ఆకులు మాడిపోతాయి. నులుపురుగులు ఆశించకుండా పర్పూరిసీలియం, దాంతోపాటు ట్రైకోడర్మా 1 కిలో చొప్పున, అలాగే పశువుల ఎరువు 90 కిలోలు, దాంతోపాటుగా వేపపిండి 10 కిలోల్లో అభివృద్ధి చేసుకుని మొక్కల పాదులలో వేసుకోవాలి. రసం పిలిచే పురుగులను సకాలంలో అరికట్టుకుని వైరస్ తెగుళ్లు వ్యాపించకుండా అరికట్టుకోవచ్చు. వైరస్ ఆశించిన మొక్కలను గమనించిన వెంటనే వాటిని పీకేసి తగలబెట్టాలి. వైరస్ తెగుళ్లను తట్టుకునే రకాలను మాత్రమే ఎంచుకుని సాగు చేసుకోవాలి. ఈ విధమైన సస్యరక్షణ చర్యలను పాటిస్తే తీగజాతి కూరగాయల్లో మంచి దిగుబడిని సాధించవచ్చు. తీగజాతి కూరగాయల సస్యరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలు, విశేషాలు విన్నారు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ಆಕಾಶವಾಣಿ
1: వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఉజ్వల్ భారత్ అంశం గురించి శ్రీ నెమ్మాని సీతారామమూర్తి గారి ప్రసంగం వినండి.
2: దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని మహాకవి గురజాడ అప్పారావు గారు పేర్కొన్నారు. దేశ అభివృద్ధి అంటే దేశంలోని

అన్ని రంగాలు సమానమైన ప్రగతి సాధించటం, దీన్ని అక్షరాల ఆచరించి చూపిస్తోంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం. గత 12 సంవత్సరాల నుంచి నిరంతరం దేశాభివృద్ధికి కృషి చేస్తోంది. విజ్ఞానం, సాంకేతికత, ఆర్థిక ప్రగతి, సామాజిక న్యాయం, పర్యావరణ పరిరక్షణ, దేశ భద్రత, పటిష్టమైన విదేశాంగ రాజనీతితో పాటు దేశంలోని ప్రతి కుటుంబం భద్రతపై దృష్టి పెట్టింది. మహిళలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తోంది. దేశంలోని ప్రతి గ్రామం నుంచి నగరం వరకు మౌలిక సదుపాయాలను కల్పిస్తూ రహదారులు, రైల్వేలు, విద్యుత్, త్రాగునీరు, డిజిటల్ సేవలు వంటి రంగాల్లో ప్రగతిని పరుగులు పెట్టిస్తోంది. దేశాన్ని ఆధునిక దృక్పథంతో నడిపిస్తూ ప్రాచీన సంస్కృతిని మేళవిస్తూ ఉజ్వల భారత్గా ప్రపంచ దేశాల మధ్య మనల్ని సగర్వంగా ప్రదర్శింపజేస్తోంది. భారతదేశం విజ్ఞాన శాస్త్ర రంగాలలో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ జూన్ 10-11 తేదీలలో 3 కీలక క్షిపణులను విజయవంతంగా పరీక్షించి మన సైనిక శక్తిని చాటి చెప్పింది. బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సామర్థ్యమున్న దేశంగా భారత్ ఆవిర్భవించింది. ప్రత్యర్థి నౌకలను పేల్చే సామర్థ్యమున్న నేషనల్ యాంటీ షిప్ మిసైల్ మీడియం రేంజ్ డిఆర్డిఓ తొలిసారిగా విజయవంతంగా పరీక్షించింది. రుద్రం 2, అగ్ని 1 సూర్యాస్త్ర ప్రయోగాలు విజయవంతమై శత్రుదేశాల వెన్నులో ఒడుకును పుట్టించాయి. ఇవన్నీ ఉజ్వల భారత్గా మన దేశం అభివృద్ధి చెందుతోందని చెప్పే అంశాలే. ఇక ఆర్థిక రంగం విషయానికి వస్తే 2026-2027 ఆర్థిక సంవత్సరంలో జీడిపి అంటే భారతదేశ స్థూల దేశీయోత్పత్తి 6.8% వృద్ధిని నమోదు చేయవచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ విడుదల చేసిన ఎకనమిక్ అవుట్లుక్ 2026-2027 ది అడాసిటీ ఆఫ్ ఫ్లీటింగ్ హోప్ నివేదిక పేర్కొంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రష్యా ఉక్రెయిన్ సంక్షోభ పరిస్థితులను తట్టుకొని 7.6% జీడిపి వృద్ధి నమోదు చేసిన భారతదేశం ఇప్పుడు కూడా అదే ఊపు కొనసాగించడం ఆశావహమైన విషయం. దీనికి అనుగుణంగానే 2026-27 కేంద్ర వార్షిక బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి. అన్ని రంగాలకి సమప్రాధాన్యం కల్పిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్ ప్రజలని ఉత్సాహపరిచింది. ఉజ్వల భారత్ దిశానిర్దేశానికి ఈ బడ్జెట్ మరింత దోహదపడింది. ఈ బడ్జెట్లో కేటాయింపులలో మనం కొన్నిటిని పరిశీలిస్తే ఇదే విషయం తేట తెల్లమవుతుంది. ప్రధానమంత్రి ఆవాస యోజన 2.0కు 73,543 కోట్లు కేటాయించారు. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లో వేలాది ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. అందరికీ ఇళ్ళు అనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం వల్ల పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు అంటే ఈడబ్ల్యూఎస్, తక్కువ ఆదాయ వర్గాలు ఎల్ఐజీ, మధ్య ఆదాయ వర్గాలు ఎంఐజీ లబ్ధి పొందుతున్నారు. ఎన్డీఏ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ పథకాన్ని దిగ్విజయంగా అమలు చేస్తున్నారు. దేశ పౌరులందరినీ సమగ్రమైన అభివృద్ధికి సంసిద్ధులను చేయడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం. 2026-27 6.5 లక్షల నిర్మాణాన్ని ప్రధానమంత్రి ఆవాస యోజన లక్ష్యంగా పెట్టుకున్నది. ఇదే విధంగా ప్రధానమంత్రి ఆవాస యోజన గ్రామీణ పథకానికి కేంద్ర ప్రభుత్వం 54,917 కోట్లు కేటాయించారు. 2029 మార్చి నాటికి 2 కోట్లు అదనపు నీళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2026-27 40 లక్షల ఇళ్ళు నిర్మించాలని బడ్జెట్ అంచనా. పట్టణాభివృద్ధికి 85,522 కోట్లు, ఐటీ టెలికాం రంగాలకి 74,560 కోట్లు కేటాయింపులతో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల పట్ల తన నిబద్ధతని ప్రకటిస్తోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖకు 1.6 లక్షల కోట్లు ప్రకటించడం ద్వారా ప్రజల ఆరోగ్యమే దేశ సౌభాగ్యమని ఎన్డీఏ స్పష్టంగా చాటి చెప్పింది. దీనిలో జాతీయ ఆరోగ్య మిషన్కి 39,390 కోట్లు,
ఆయుష్ శాఖకు 4,408 కోట్లు

ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్కి 350 కోట్లు కేటాయింపులు జరిగాయి. ఆరోగ్య రంగంలో పరిశోధనలను ప్రోత్సహిస్తూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్కి 4000 కోట్లు కేటాయించారు. ఇవన్నీ ప్రజల ఆరోగ్యం పట్ల ఎన్డీఏ ప్రభుత్వానికున్న మక్కువను తెలియజేస్తాయి. ఈ దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం అనే అంశం మీద కూడా కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే దృష్టి పెట్టింది. సెప్టెంబర్ 25, 2014 గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ పిలుపుని ఇచ్చారు. ప్రజలందరినీ దీనిలో మమేకం చేసి ఉజ్వల భారత్కి నాంది పలికారు. దానిని గత 12 సంవత్సరాల నుంచి నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. దీంట్లో భాగంగా 2026-27 కేంద్ర బడ్జెట్లో స్వచ్ఛ భారత్ 2వ దశకి 9692 కోట్లు కేటాయించారు. స్వచ్ఛ భారత్ మిషన్ ఫ్లాగ్ షిప్ పథకం కింద 49096 గ్రామాలని ఘన వ్యర్థాల నిర్వహణ పరిధిలోకి తీసుకువస్తున్నారు. 36119 గ్రామాలలో మురుగునీటి నిర్వహణ చేపట్టనున్నారు. వీటిలో 700,000 ఇప్పటికే చేరుకున్నారు. ఇంటింటికి తాగునీరు సౌకర్యం కింద జలజీవన్ మిషన్ ఫ్లాగ్ షిప్కి 670 కోట్లు కేటాయించారు. ఇవన్నీ భారతదేశాన్ని ఉజ్వలంగా ఉంచేందుకు తోడ్పడతాయి అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఎన్డీఏ ప్రభుత్వం దేశ ప్రయోజనాలని బహుళ వేదికలపై సందర్భం వచ్చినప్పుడల్లా చక్కగా ప్రజెంట్ చేస్తోంది. దీనివల్ల మన దేశ ఘనత, అభివృద్ధి, సామర్థ్యము అన్ని దేశాలకి చేరుతోంది. ఫ్రాన్స్లోని ఎవియాస్ లెస్ బైన్స్ పట్టణంలో జరిగిన గ్రూప్ 7 దేశాల 52వ శిఖరాగ్ర సదస్సే ఇందుకు ఉదాహరణ. ఇందులో పాల్గొన్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంతర్జాతీయ కనెక్టివిటీ వాణిజ్యానికి మరింత ప్రోత్సాహమిచ్చేలా అంతర్జాతీయ సమీకరణ భాగస్వామ్యం ఇంపాక్ట్ ఏర్పాటు చేద్దామని ప్రకటించారు. 2026 ఫిబ్రవరి 16 నుంచి 21వ తేదీ వరకు మన దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో 2026 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత్ని సారథ్య స్థానంలో నిలిపేందుకు తగిన భౌమికను ఏర్పరిచింది. దక్షిణార్ధగోళం గ్లోబల్ సౌత్ దేశాలలో నిర్వహించిన మొట్టమొదటి అంతర్జాతీయ కృత్రిమ మేధ సదస్సుకు ఇదే కావడం విశేషం. దేశం ఉజ్వలంగా మారుతున్న తరుణంలో ఖనిజాల ప్రాధాన్యతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం దూరదృష్టితో వివిధ దేశాలతో ఒప్పందాలను కుదుర్చుకుంటూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. మే 26న న్యూఢిల్లీలో జరిగిన భారత్ అమెరికా జపాన్ ఆస్ట్రేలియా చతుర్భుజ కూటమి విదేశాంగ మంత్రుల సదస్సే ఇందుకు ఉదాహరణ. ఈ సదస్సులో భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఖనిజ ఒప్పంద పత్రంపై సంతకం చేశారు. దీనివల్ల ఖనిజాల త్రవ్వకం, శుద్ధి, సరఫరా విషయంలో ఇరు దేశాలు లాభపడేలా కలిసికట్టుగా ముందుకెళ్లాలని నిర్ణయించాయి. దీనివల్ల భారత ఆర్థిక స్థితి మరింత మేలు జరిగే అవకాశం ఉందని నిపుణుల అంచనా. ఉజ్వల భారత్ను సాకారం చేసేందుకు యువతే ముఖ్యకర్తలని ఎన్డీఏ ప్రభుత్వం గుర్తిస్తూ అనేక విషయాలపై వారికి అవగాహన కల్పిస్తోంది. దీంట్లో భాగంగా వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ BVYLD 2.0 కార్యక్రమము 9 నుంచి 12వ తేదీ వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించారు. దేశ విదేశాలకు చెందిన భారత యువతీ యువకులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంభాషించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా వర్చువల్గా 50 లక్షల మంది యువత పాల్గొన్నారు. వీటన్నిటితో పాటు సామాన్య ప్రజల సాధక బాధకాలను కూడా ఎన్డీఏ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటోంది. ముఖ్యంగా న్యాయ వ్యవస్థలోని బ్యూరోక్రటిక్స్ ప్రాసెస్ సంక్లిష్టతను అధిగమించేందుకు ప్రజల కోసం వాట్సాప్ ద్వారా న్యాయ సేత సేవలు ప్రారంభించారు. ప్రజలు 721-771-18-14 నెంబర్కి మెసేజ్ చేసి పలు సేవలు పొందవచ్చు. ఇప్పుడు మనం మరో ముఖ్య విషయం గురించి మాట్లాడుకుందాం. అదే స్టార్టప్ ఇండియా. ఎన్డీఏ గవర్నమెంటు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి 2026 జనవరి 16కి 10 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. 2025 డిసెంబర్ నాటికి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ వద్ద గుర్తింపు పొందిన స్టార్టప్ల సంఖ్య 2 లక్షలు దాటింది. 2014లో కేవలం 4గా ఉన్న $1 బిలియన్లకి పైగా విలువైన కంపెనీలు అంటే యూనికార్న్లు నేడు
125

0: ఇక పైగా పెరిగాయి. వీటి మొత్తం విలువ 350 బిలియన్ డాలర్లు. ఉజ్వల్ భారత్కి ఇంతకంటే నిదర్శనం మరి ఇంకేం కావాలి? ఈ స్టార్టప్ల ద్వారా 21 లక్షల ఉద్యోగాలు ప్రత్యక్ష కల్పన జరిగింది. ఈ విజయాలు కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాలేదు. గుర్తింపు పొందిన స్టార్టప్ల్లో దాదాపు 50% టైర్ 2, టైర్ 3 నగరాల నుంచే రావడం మరింత ప్రత్యేకత. ఉపగ్రహాల నుంచి నేరుగా మొబైల్ ఫోన్లకి కనెక్టివిటీ లక్ష్యంగా భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో లాంచ్ వెహికల్ మార్క్ 3 M6 రాకెట్ ద్వారా చేపట్టిన బ్లూ బర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం విజయవంతం కావడం ఉజ్వల్ భారత్కి మరింత ఉత్ప్రేరకం. 2025 డిసెంబర్ 24 ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నందలి సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ఇందుకు వేదిక కావడం మనందరికీ ఆనందదాయకం. భారత్ ప్రయోగించిన బ్లూ బర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం బరువు 6100 కిలోలు. ఇక ప్రయాణ రంగంలో ముఖ్యంగా రైల్వే వ్యవస్థలో NDA ప్రభుత్వం సాధిస్తున్న ఘన విజయాలు అన్నీ ఇన్నీ కావు. ప్రయాణికుల సౌకర్యార్థం 15 ఫిబ్రవరి 2019 న్యూఢిల్లీ వారణాసి మార్గంలో తొలిసారిగా భారతదేశంలో లాంచ్ చేసిన వందే భారత్ రైలు ప్రజల నుంచి ఎంత విశేషమైన ఆదరణ చూరకుందో మనం మాటల్లో చెప్పుకోలేం. అత్యాధునికమైన సౌకర్యాలు, వేగవంతమైన ప్రయాణం ప్రజలని, వ్యాపార ఉద్యోగ వర్గాల వారిని ఎంతగానో ఆకట్టుకుంది. 2025 డిసెంబర్ నాటికి 164 వందే భారత్ రైళ్ల సేవలు, మార్చి 2026 నాటికి 162 చైర్ కార్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వీటికి లభించిన ఆదరణతో కేంద్ర ప్రభుత్వం వందే భారత్ స్లీపర్ రైళ్లు కూడా అందుబాటులోకి తెచ్చింది. 2026 జనవరి 22 హౌరా కామాఖ్య మార్గంలో తొలి స్లీపర్ రైలును ప్రవేశపెట్టింది. రైల్వే రైళ్ల విస్తరణ కూడా బాగా జరిగింది. NDA ప్రభుత్వం 2014-2026 మధ్య 36429 కిలోమీటర్లు కొత్త ట్రాక్లు కమిషన్ చేశారు. 2009-2014 మధ్య ఇది కేవలం 7599 కిలోమీటర్లు మాత్రమే. 2026 మార్చి 31 నాటికి 3361 కిలోమీటర్లు కొత్త లైన్లు పూర్తి అయినాయి. వీటి వల్ల సాధారణ ప్రయోగాలతో పాటు గూడ్స్ ట్రాన్స్పోర్ట్ కూడా విస్తృతంగా పెరిగింది, ఆదాయం పెరిగింది. 2014-15 1,57,72,72 కోట్లు ఉన్న రైల్వే ఆదాయం 2024-25 నాటికి 2,65,130,33 కోట్లకు చేరింది. అంటే సుమారు 69% పెరుగుదల నమోదైంది. ఇలా మనం ఏ రంగం చూసినా NDA ప్రభుత్వం సాధిస్తున్న ఘన విజయాలే కనిపిస్తాయి. ఇవన్నీ ఉజ్వల భారత్కి ప్రత్యక్ష ప్రమాణాలు, ఆధారాలు. అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధే NDA ప్రభుత్వ లక్ష్యం. పేదల కోసం, మహిళల కోసం, రైతుల కోసం, యువశక్తి కోసం, గిరిజనుల కోసం, మైనార్టీ వర్గాల కోసం, గ్రామాల పట్టణాల అభివృద్ధి కోసం, ఇతర రంగాలకి చెందిన అభివృద్ధి కోసం ఇప్పటి వరకు NDA ప్రభుత్వం 124 పథకాలు ప్రవేశపెట్టింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన, దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన, సంసద్ ఆదర్శ గ్రామ యోజన మొదలైన అనేక పథకాలు ఇందులో ఉన్నాయి. ఈ విధంగా NDA ప్రభుత్వం ఉజ్వల భారత్ కలని సాకారం చేస్తున్నది.
1: కార్యక్రమంలో మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఉజ్వల్ భారత్ అంశం గురించి శ్రీ నెమ్మాని సీతారామమూర్తి గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు.
2: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి దార్శనిక భారత్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఎస్ ప్రసాదరావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
1: శ్రోతల నమస్కారం. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచే వ్యవసాయ రంగానికి రైతే ప్రధాన ఆధారం. రైతులు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులను కొంతవరకు తగ్గించి వ్యవసాయ అవసరాలకు వారికి తోడ్పాటు అందించాలని

0: అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. అందులో రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందించే ప్రతిష్టాత్మక పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, అదే మన పిఎం కిసాన్. మరి ఈ పథకం గురించి అవగాహన కల్పించేందుకు తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ ప్రసాదరావు గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్.
1: నమస్కారం అండి.
0: సార్, ముందుగా ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అంటే ఏంటి, ఈ పథకం యొక్క నేపథ్యం గురించి మన శ్రోతలకు తెలియజేస్తారా?
1: నమస్కారం అండి. ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఒక గొప్ప రైతు సంక్షేమ పథకం అని అనుకోవచ్చు. ఎందుకంటే మన భారతదేశంలో ఎక్కువ మంది రైతాంగం ఉన్నారు, వాళ్ళని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఒక గొప్ప పథకం. దీని ద్వారా దేశంలో ఉండేటువంటి కొన్ని లక్షల రైతు కుటుంబాలకి ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వాళ్ళకి ఆర్థిక భరోసాని కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది.
0: సార్, అయితే ఈ పథకం యొక్క ప్రయోజనాలు కేవలం చిన్న ఇంకా సన్నకారు రైతుల కుటుంబాలకు మాత్రమే వర్తిస్తాయా?
1: లేదండి, ఇది ఈ పథకం కింద ప్రతి ఒక్క రైతు కూడా లబ్ధి పొందేదానికి అవకాశం ఉంది. సన్నకారు చిన్నకారు రైతులే కాకుండా పెద్ద రైతులు కూడా దీంట్లో లబ్ధి పొందేదానికి అవకాశం ఉంది. అయితే కొంతమంది కొన్ని వర్గాల వారు దీంట్లో అనర్హులుగా గుర్తించడం జరిగింది.
0: సరే, అయితే ఈ పథకం కింద ప్రయోజనాలు పొందడానికి ఎవరు అర్హులు, అలాగే ఎవరు అర్హులు కారు మన శ్రోతలకు తెలియజేస్తారా?
1: ఎవరు అర్హులు అనే దానికి వచ్చినట్టయితే, ఎవరి పేరు మీద అయితే వ్యవసాయ భూమి నమోదయ్యుండి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి అర్హత ప్రమాణాలు, అంటే వాళ్ళకి వాళ్ళ పొలం ఆధార్తో లింక్ అయి ఉండడం, అట్లాగే బ్యాంకు ఖాతాకి ఆధార్ లింక్ అయి ఉండడం, అలాగే మొబైల్ నంబర్ లింక్ అయి ఉండడం, ఈకేవైసీ పూర్తి చేసి ఉండడం, ఇలా అర్హత ప్రమాణాలు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అయితే ఈ ఫుల్ఫిల్ అయినటువంటి ప్రతి ఒక్క రైతు కుటుంబానికి ఈ ప్రయోజనం చేకూరుతుందన్నమాట. ఈ పథకం కింద ఎవరు అనర్హులు అనే పాయింట్కి వస్తే, సంస్థాగత భూస్వాములు అంటే కొన్ని దేవస్థాన భూములకు సంబంధించిన వాళ్ళు, మఠాలకు సంబంధించిన వాళ్ళు, అలాగే ఇన్స్టిట్యూషనల్గా ఉండేటువంటి భూములకు సంబంధించిన ఓనర్సు దీంట్లో అనర్హులు. అట్లాగే రాజ్యాంగబద్ధ పదవులు నిర్వహించేవాళ్ళు అంటే రాష్ట్రపతి, వైస్ ప్రెసిడెంటు, గవర్నరు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇలాంటి వాళ్ళు కూడా దీనికి అనర్హులు. అట్లాగే మాజీ మంత్రులు కానీ ప్రజెంటు ఉన్నటువంటి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు వీళ్ళు కూడా అనర్హుల జాబితాలో ఉన్నారు. ఇది కాకుండా ఇంకా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ వీళ్ళు కూడా అనర్హుల కింద జాబితాలో ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఆదాయ పన్ను చెల్లిస్తూ ఉన్నారో వాళ్ళను కూడా ఈ అనర్హుల జాబితాలో ఉంచారు. అట్లాగే వైద్యులు, డాక్టర్సు, ఇంజనీర్లు, న్యాయవాదులు వీళ్ళందరూ కూడా. అంతేకాకుండా ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే 10,000 రూపాయలకి మించి పెన్షన్ వస్తూ ఉంటుందో వాళ్ళు కూడా అనర్హుల కిందే చేయడం జరిగిందనమాట.
0: సరే, అయితే ఈ పథకం వల్ల ప్రప్రథమంగా ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి రైతులకు?
1: అంటే ఈ పథకం మెయిన్గా భారత ప్రభుత్వం ఏదైతే 6,000 రూపాయలు ప్రతి ఒక్క రైతు కుటుంబానికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ఇస్తూ ఉన్నారో, ఇది 3 విడతల్లో ఇవ్వడం జరుగుతుందనండి. అంటే ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు రైతు ఖాతాలో నేరుగా జమ చేయడం జరుగుతుంది. ఫస్ట్ విడత మనకి ఏప్రిల్ జులై నెలలో ఒకసారి వేస్తారు, అట్లాగే ఆగస్టు టు నవంబర్ మధ్య ఇంకో విడత వేస్తారు, అట్లాగే డిసెంబర్ మార్చి ఈ విధంగా 4 మంత్స్కి ఒకసారి ఈ యొక్క 2,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇచ్చిన దానివల్ల ఏంటంటే, ఫస్ట్ విడత వేసినప్పుడు విత్తనాలు కొనుక్కునేదానికి కానివ్వండి, అట్లాగే ఫర్టిలైజర్స్ కొనుక్కునేదానికి ఇవి ఉపయోగపడతా ఉంటాయి. అట్లాగే 2వ విడత ఇచ్చినప్పుడు మధ్యలో మన స్ప్రేయింగ్ ఆపరేషన్స్ కానీ ఇంకేదైనా కలుపు తీసేటువంటి ఆపరేషన్స్ వీటన్నిటిని మీట్ అయ్యేదానికి కూడా మనకు అది ఉపయోగపడుతుంది. అలాగే డిసెంబర్ మార్చిలో జనరల్గా పంట కోతలకు వస్తూ ఉంటాయి, వాటిల్లో పంటల కోతలకు కూడా ఖర్చులకి ఉపయోగపడేదానికి ఉంటుంది. ఇంతేకాకుండా మనం మామూలుగా చిన్న సన్నకారు రైతులు వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటూ ఉంటారు, క్రాప్ లోన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు ఈ సన్న చిన్నకారు రైతులకి. సో అలాంటి వడ్డీదారుల నుంచి వీళ్ళని రక్షించేదానికోసంగా ఇది కూడా చాలా ఉపయోగపడుతుంది.
0: సార్, మరి ఇప్పుడు 2 హెక్టార్ల కంటే ఎక్కువ సాగు భూమిని కలిగి ఉన్న వ్యక్తులు లేదంటే రైతు కుటుంబం వాళ్ళు ఈ పథకం కింద ఏదైనా ప్రయోజనం

0: పొందుతారా?
1: అవునండి, ఇది ఏమీ భూ పరిమితి అంటూ ఏమీ లేదు. ఈ అర్హత ప్రమాణాలు ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో, ల్యాండు ఆధార్తో లింక్ అయి ఉండడం, బ్యాంక్ లింకేజ్ అయి ఉండడం, ఈకేవైసీ అయి ఉండడం, ఈ ప్రమాణాలన్నీ కూడా ఫుల్ఫిల్ అయితే ప్రతి ఒక్క రైతుకి ఈ అర్హత పొందేదానికి అవకాశం ఉంది.
0: సార్, మరి ఇప్పుడు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకుంటారు కొంతమంది లబ్ధిదారులు, ఎవరైనా లబ్ధిదారులు తప్పుడు సమాచారాన్ని ఆ డిక్లరేషన్లో ఇస్తే ఏమవుతుంది?
1: అంటే ఇప్పుడు తప్పుడు సమాచారం అంటే వాళ్ళు అప్లై చేస్తారు, అందరూ కూడా ఏదో బెనిఫిట్ పొందాలని అప్లై చేస్తూ ఉంటారు. మీ సేవా సెంటర్స్ ద్వారా ఇది అప్లై చేసుకునే వెసులుబాటు ఉంది, అట్లాగే సెల్ఫ్ అప్లికేషన్ కూడా ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా కేంద్ర ప్రభుత్వం వచ్చేటువంటి పథకానికి తీసుకోవాలని చెప్పి అప్లై చేస్తుంటారు. బట్ అవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు స్క్రూటినీ చేసి ఎవరైతే ఇన్ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళంతా కూడా ఇన్ఎలిజిబుల్ చేస్తూ ఉన్నాం. అయితే ఈ వ్యాలిడేషన్లో కొంతమందికి అనర్హులకు కూడా బెనిఫిట్ రావడం జరిగింది. సో అది తర్వాత ఇన్స్టాల్మెంట్లు వేసేటప్పుడు వాటిని కూడా గుర్తించి అవన్నీ కూడా ఆపేయడం జరిగింది. అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే వెసులుబాటు కూడా ఉంది.
0: సార్, మరి ఇప్పుడు ఈ పథకం కింద ఈ లబ్ధిదారుల అర్హత నిర్ణయించడానికి ఏదైనా కట్ ఆఫ్ డేట్ అంటే నిర్దేశించిన గడువు ఏదైనా ఉందా?
1: దీనికి ఉందండి. అంటే కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ 2019లో దీన్ని కట్ ఆఫ్ డేట్గా నిర్ణయించింది. అంటే 2019 ఫిబ్రవరి 1వ తేదీ ఆ రోజు ఎవరి పేరు మీద అయితే ఈ వాళ్ళ భూమి రిజిస్టర్ అయి ఉంటుందో అలాంటి వారి అందరికీ కూడా ఈ పథకంలో బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. అంటే తర్వాత 2019 ఫిబ్రవరి 1 తర్వాత ఎవరైనా భూమి కొనుగోలు చేసి వాళ్ళ పేరు మీద మార్చుకున్నా వాళ్ళకి బెనిఫిట్ ఇవ్వలేదు. సో అది కట్ ఆఫ్ డేట్గా పెట్టుకొని ఆ రోజు నుంచి ఈ రోజుకి ఫస్ట్ మనకి 2019 ఫిబ్రవరిలో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేయడం జరిగింది. ఆ విధంగా ఇప్పటి వరకు 23 ఇన్స్టాల్మెంట్లు వేశారు. ఆ రోజుకి ఎవరి పేరు మీద అయితే రిజిస్టర్ అయి ఉంటుందో ఆ రైతులకు మాత్రమే వేయడం జరుగుతుంది. తర్వాత ఫర్దర్గా ఎవరైతే కొనుక్కొనున్నా వాళ్ళ పేరు మీద మార్చుకున్నా ఇవన్నీ కూడా ప్రస్తుతానికి దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకోలేదు.
0: సార్, అయితే ఒక అనుమానం సార్, ఇప్పుడు భూస్వామి మరణం కారణంగా వారసత్వంగా మీరు చెప్పిన ఈ కట్ ఆఫ్ తేదీ తర్వాత ఆ సాగు భూమి యాజమాన్యం బదిలీ అయిందనుకోండి, అలాంటి సందర్భాల్లో పథకం యొక్క ప్రయోజనాలు వారికి చేకూరుతాయా?
1: దీన్ని మాత్రం భారత ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 2019కి ముందు వాళ్ళ తండ్రి మీద పేరుందనుకోండి, అతను చనిపోయాడు తర్వాత, అది వీళ్ళ కొడుకుల పేరు మీద కానీ ఎవరైతే లీగల్ హెయిర్ వారసులు ఉంటారో వాళ్ళ పేరు మీదకి మార్చుకుంటే ఖచ్చితంగా ఆ యొక్క కొడుకుకి కానీ కూతురికి కానీ వచ్చే విధంగా దీన్ని మార్పులు చేయడం కూడా జరిగింది. సో వీళ్ళు బెనిఫిట్ పొందేదానికి అవకాశం ఉందన్నమాట.
0: ప్రసాదరావు గారు, మరి ఇప్పుడు ఈ ఆదాయ పన్ను చెల్లించే రైతు లేదా వారి జీవిత భాగస్వామి ఒకవేళ ఈ ఆదాయ పన్ను చెల్లిస్తుంటే వారు ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంటుందా?
1: సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ దీంట్లో అనర్హులు అన్నమాట. అంటే అతను ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా లేదా వాళ్ళ భాగస్వామి పే చేస్తున్నా లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉంటే దీని పథకానికి అనర్హులు. అయితే దీన్ని కొంత వెసులుబాటు ఇస్తూ లాస్ట్ 3 ఇయర్స్లో గత 3 సంవత్సరాల్లో వాళ్ళు కానీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకపోతే, అంటే గతంలో ఎప్పుడో ఒకసారి పే చేసి ఉంటారు కానీ తర్వాత పే చేయకుండా వాళ్ళ వ్యాపారాలు మానేసి అట్లా ఉండి ఉంటారు. సో అలాంటి వారికి మళ్ళీ వెసులుబాటు ఇచ్చి 3 ఇయర్స్ గత 3 సంవత్సరాల్లో ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయలేదో వాళ్ళందరికీ కూడా ఈ పథకం వర్తించే విధంగా సవరణలు చేయడం జరిగింది.
0: సార్, అయితే ఇందాక మీరు మాట్లాడుతూ కుటుంబం అన్నారు, అయితే ఈ కుటుంబం నిర్వచనం ఏంటి ఈ పథకం కింద?
1: కుటుంబం అంటే మామూలుగా గ్రామాల్లో ఒక ఇంట్లోనే ఒక 2-3 కుటుంబాలు కూడా ఉండి ఉంటాయి. అయితే మనం ఇంటి క్రైటీరియా కాకుండా కుటుంబం క్రైటీరియా, అంటే ఒక భర్త భార్య పిల్లలు, ఇది ఒక కుటుంబం. అట్లాగే ఆ ఇంట్లోనే ఇంకొక భర్త భార్య పిల్లలు ఉంటే అది వేరే కుటుంబం కింద ట్రీట్ చేసి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక్కరికే బెనిఫిట్ వచ్చే విధంగా దీంట్లో చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అంటే భర్త పేరు మీద కూడా పొలం ఉండి ఉంటుంది, భార్య పేరు మీద కూడా పొలం ఉండి ఉండొచ్చు, అయితే ఇద్దరికి కూడా బెనిఫిట్ రాదనమాట. ఒక కుటుంబానికి ఒకరికే బెనిఫిట్ ఇవ్వడం జరుగుతూ ఉంది.
0: సరే, ఇప్పుడు ఒక రైతు పేరు మీద ఆ భూమి లేదనుకోండి, వాళ్ళ తండ్రి లేదంటే పూర్వీకుల యాజమాన్యంలోని ఆ భూమిని వారు సాగు చేస్తుంటే అలాంటి రైతుకి ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంటుందా?
1: అదే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ తండ్రి పేరు మీద పొలం ఉండుంటే దాన్ని అతను చనిపోయి తర్వాత మ్యుటేషన్ జరిగితేనే కొడుకు పేరు మీద కానీ ఆ కూతురు పేరు మీద కానీ మనం మార్చుకొని ఈ బెనిఫిట్ పొందేదానికి అవకాశం ఉంది. కానీ మన వెబ్ల్యాండ్

0: రికార్డ్స్లో ఆ తండ్రి పేరే ఉన్నంత వరకు ఆ బెనిఫిట్ ఆ తండ్రికే వర్తిస్తుంది, తర్వాత వీళ్ళు కొడుకులకి రాదనమాట.
1: సరే, అయితే ఇప్పుడు ఈ పిఎం కిసాన్ కింద ఈ ప్రయోజనాల బదిలీ కోసం పిఎం కిసాన్ పోర్టల్లో తప్పనిసరిగా సమర్పించాల్సిన సమాచారం ఏంటి?
0: అంటే ఇది పథకం పొందాలంటే ఖచ్చితంగా ఈ పోర్టల్లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునే దానికి మ్యాండేటరీగా కొన్ని డాక్యుమెంట్స్ అనేది అవసరం. ఏంటంటే అతనికి పొలం ఉందా లేదా, అంటే పట్టాదారు పాస్ పుస్తకం అవసరం. అట్లాగే ఆధారు ఉండాలి, అంటే ఎందుకంటే ఈ పొలానికి ఆధార్ లింక్ అవ్వాలి. సో ఇది బెనిఫిట్ రావాలంటే ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయి ఉండాలి. అట్లాగే వాళ్ళకి మెసేజెస్ వచ్చేదానికి మొబైల్ లింక్ అయి ఉండాలి. ఖచ్చితంగా ఈ క్రైటీరియాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఖచ్చితంగా సమర్పిస్తేనే మనం ఆ పోర్టల్లో ఇది తీసుకుంటుంది. తర్వాత మన వెరిఫికేషన్లో కూడా ఇవన్నీ ఉన్నాయా లేదని చెక్ చేసుకుని వీళ్ళని అప్రూవ్ చేయడం జరుగుతుంది.
1: సార్, అయితే ఇప్పుడు మీరు దరఖాస్తు చేసుకోవాలన్నారు, దానికి సంబంధించిన వెబ్సైట్ కానీ పోర్టల్ వివరాలు కానీ పంచుకుంటారు?
0: దీనికి పిఎం కిసాన్ .gov.in అనేటువంటి ఒక పోర్టల్ ఉంది. దీంట్లోనే డైరెక్ట్గా సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేదా ఈవెన్ మనం మీ సేవా సెంటర్స్కి వెళ్ళినా కూడా ఈ పోర్టల్ నుంచే వాళ్ళు కూడా ఈ అప్లై చేసేటువంటి కార్యక్రమం చేస్తారు. లేదు ఎవరికైనా రైతులకి అవగాహన లేకపోతే సమీపంలో ఉన్నటువంటి మీ రైతు సేవా కేంద్ర సిబ్బందిని కానీ మండల వ్యవసాయ అధికారిని కానీ కలిస్తే ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది మీకు గైడ్ చేస్తారు.
1: సార్, దీనికి సంబంధించి ఏదైనా యాప్ కూడా ఉందా?
0: అంటే సెల్ఫ్ రిజిస్ట్రేషన్ పిఎం కిసాన్ యాప్ అనేది ఒకటి ఉంది, దాంట్లో అయినా అప్లై చేసుకో.
1: సార్, మరి ఇప్పుడు కొంతమంది వేరే వాళ్ళ భూమిని సాగు చేస్తుంటారు, అంటే కౌలుకు, ఈ కౌలు రైతులు ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి అర్హులా?
0: దీంట్లో కౌలు రైతులకి అవకాశం లేదండి. ఎవరైతే భూ యజమానులు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది వర్తింపు చేయడం జరిగింది. అయితే ROFR పట్టాలని, అంటే అటవీ భూములు సాగు చేస్తూ ఉంటారు కౌలు కిందే అది, బట్ గవర్నమెంట్ వాళ్ళకి పట్టాలు ఇచ్చి ఉంటారు. సో అలాంటి ROFR ఫ్యామిలీస్కి ఈ పథకంలో అవకాశం కల్పించడం జరిగింది.
1: సార్, చివరగా ఈ పథకానికి సంబంధించి మీరు శ్రోతలకు ఇచ్చే సందేశం ఏంటి?
0: సో ఇప్పటి వరకు మనకి పిఎం కిసాన్ ద్వారా దాదాపు 23 విడతలుగా ఈ కార్యక్రమాన్ని నిరాఘాటంగా కొనసాగిస్తున్నారు. మొన్న ఇటీవల జూన్ 20వ తేదీన గౌరవ ప్రధానమంత్రి గారు వెస్ట్ బెంగాల్ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఇక్కడ అందరికీ నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, చాలామంది ఇంకా కూడా వాళ్ళ పొలాలని ఆధార్తో లింక్ చేయించుకోకుండా ఉన్నారు. ఫస్ట్ అది చేయించుకోవాలి, అట్లాగే బ్యాంకుకి ఆధార్ లింక్ చేయించుకోవాలి, ఈకేవైసీ కూడా చేయించుకోవాలి. రెండోది, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి ఫార్మర్కి కూడా ఒక ఐడి అనేది, ఫార్మర్ ఐడి అని ఒకటి ప్రవేశపెట్టింది. అంటే ప్రతి సిటిజన్కి ఎలాగైతే ఆధార్ నంబర్ ఉంటుందో, అట్లాగే రైతు అనే వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఫార్మర్ ఐడి అనేది క్రియేట్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా మ్యాండేటరీగా ఈ ఫార్మర్ ఐడి అనేది పెట్టడం జరిగింది. కాబట్టి ఎవరైనా రైతులు ఇంకా ఫార్మర్ ఐడి చేయించుకోకపోతే దయచేసి మీ సమీప రైతు సేవా కేంద్రానికి వచ్చి చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
1: ధన్యవాదాలు సార్, మీ విలువైన సమయాన్ని వెచ్చించి మన శ్రోతలకు పిఎం కిసాన్ పథకం గురించి ఎంతో చక్కని అవగాహన కల్పించారు. నమస్కారం అండి.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు దార్శనిక భారత్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఎస్ ప్రసాదరావు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా వినండి పాండవ వనవాసం చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన పాట.

శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 25వ తేదీ అంటే రేపు ఉదయం 7:45 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమంలో మెడవాపు, భుజం నొప్పి, వెన్నునొప్పి, మోకాళ్ళ నొప్పులు, కీళ్లవాపులు, కీళ్ల అరుగుదల వల్ల వచ్చే సమస్యల గురించి శ్రోతల సందేహాలకు ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ జే భానుకిరణ్ గారు సమాధానాలిస్తారు. కావున శ్రోతలు, రేపు ఉదయం 7:45 2255333 లేదా 2968990 నంబర్లకు ఫోన్ చేసి తమ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. గమనిక విన్నారు. చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఓ ఇంటి కథ. చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట. రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

చక్రి గంగా పాడిన పాట విన్నారు. రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి. చిత్రం పల్లకిలో పెళ్లి కూతురు.

ఓ ఇంటి కథ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట విన్నారు. రచన వేటూరి, సంగీతం ఇళయరాజా. మీరింతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:30 కావస్తున్నది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ స్థాయిలో వార్తలు వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. సేవ అనేది అత్యంత శక్తివంతమైన చోదక శక్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. భారతదేశ నాగరిక వారసత్వాన్ని యువత అర్థం చేసుకోవాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టాలని G4 దేశాల విదేశాంగ మంత్రులు కోరారు. దిగుమతి చేసుకునే ముడిసరుకు వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. వార్తల వివరాలు. సేవ అనేది అత్యంత శక్తివంతమైన చోదక శక్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. వార్డ్నగర్ నుండి వారణాసికి ప్రయాణిస్తున్న సేవా యాత్రికులతో ప్రధానమంత్రి ఢిల్లీ నుండి దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు సంభాషించారు. సేవ అనేది జీవితానికి ప్రధాన ఉద్దేశం కావాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. సేవాభావం ప్రతి వ్యక్తిలోనూ అంతర్లీనంగా ఉండాలని కోరారు. అత్యున్నత పదవిని అధిరోహించినప్పుడు కూడా రాజకీయాల్లో సేవే మార్గదర్శక సూత్రంగా ఉండాలని పేర్కొన్నారు. పీఎం కిసాన్ లేదా పీఎం సూర్యగారి యోజన వంటి పథకాలు లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనాలను చేరవేయడంలో గుర్తింపు పొందాయన్నారు. సేవాభావం ఉన్నప్పుడే 4 కోట్ల

0: మంది పేదలకు శాశ్వత గృహాలు లభించాయని నరేంద్ర మోదీ వెల్లడిస్తూ,
1: సేవా యహీ ముఖ్య హమారా కామ్ హోనా చాహియే ఔర్ హమ్ సేవా కర్ కర్ కే హీ సేవా కా సందేశ్ దేంగే శబ్దో మే నహీ దేంగే హమారే అప్నే ఆచరణ సే లోగో కో పతా చలే కి రాజనీతి మే సత్తా కిత్ని హీ క్యో నా బడీ హో జాయే లేకిన్ హమారా మార్గ్ సేవా కా హీ రహేగా కిత్నే హీ ఉంచే శిఖర్ పర్ పహుంచేంగే లేకిన్ సేవా పరమో ధర్మ ఇస్ భావ్ కో లేకే ఆగే బడేంగే.
0: భారతదేశ నాగరిక వారసత్వాన్ని యువత అర్థం చేసుకోవాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో విశ్వసంచార్ హిందుత్వక అనే పుస్తకాన్ని ఆయన ఈరోజు విడుదల చేసిన అనంతరం మాట్లాడుతూ, హిందుత్వ ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు, అందరినీ కలుపుకుని వెళ్తుందని చెప్పారు. 1925లో నాగ్పూర్లో డాక్టర్ కేశవ్ బలిరామ్ హెగ్దేవర్ స్థాపించిన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ శతవార్షికోత్సవాన్ని పూర్తి చేసుకున్న తరుణంలో ఈ పుస్తక ప్రచురణ చాలా సముచితమైనదని ఉపరాష్ట్రపతి అన్నారు. ఆర్ఎస్ఎస్ ఒక చిన్న సంస్థ నుండి ప్రపంచవ్యాప్త సంస్థగా ఎదిగిందని ఉపరాష్ట్రపతి గుర్తు చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి యుఎన్ఎస్సీలో సంస్కరణలు చేపట్టాలని G4 దేశాల విదేశాంగ మంత్రులు కోరారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 81వ సదస్సు సందర్భంగా భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వీరా, జర్మనీ విదేశాంగ మంత్రి జోహాన్ డేవిడ్ వాడేఫుల్, జపాన్ విదేశాంగ మంత్రి మొటిగే తోషిమిత్సు ఈ మేరకు పిలుపునిచ్చారు. శాశ్వత తాత్కాలిక విభాగాలలో మండలిని విస్తరించడమే ఈ సంస్కరణలకు కీలకమని పేర్కొన్నారు. రోజురోజుకు సవాలుగా మారుతున్న భౌగోళిక రాజకీయ వాతావరణం దృష్ట్యా యుఎన్ఎస్సీ సంస్కరణలు గతంలో కంటే ఇప్పుడు మరింత అవసరమని G4 దేశాల విదేశాంగ మంత్రులు అన్నారు. ఆఫ్రికా, ఆసియా పసిఫిక్, లాటిన్ అమెరికా, కరేబియన్తో సహా తక్కువ ప్రాతినిధ్యం ఉన్న, ప్రాతినిధ్యం లేని ప్రాంతాలు, సమూహాలకు మరింత ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరాన్ని కూడా వారు గుర్తు చేశారు. దేశీయ వంట నూనెల ధరలను నియంత్రించే లక్ష్యంతో దిగుమతి చేసుకునే ముడి వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఈ నిర్ణయం వల్ల వినియోగదారులకు ఉపశమనం కలిగించడంతో పాటు అంతర్జాతీయ వంట నూనెల ధరల్లో వచ్చిన భారీ పెరుగుదల వల్ల తలెత్తే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను కూడా తగ్గిస్తుందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. దిగుమతి సుంకం తగ్గింపు వల్ల కలిగే పూర్తి ప్రయోజనం వినియోగదారులకు చేరేలా చూడాలని సంబంధిత పరిశ్రమల భాగస్వాములకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. దేశీయ మొబైల్ ఫోన్ల డిమాండ్లో 99.2% భారత్ తీరుస్తోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 13వ వార్షిక పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసంలో ఆయన మాట్లాడుతూ, భారత్ ఏటా సుమారు 32 నుండి 33 కోట్ల మొబైల్ ఫోన్లను తయారు చేస్తోందని చెప్పారు. 5 ప్రధాన అంతర్జాతీయ మొబైల్ ఫోన్ బ్రాండ్లు భారత్లోనే తమ పరికరాలను తయారు చేస్తున్నాయని గుర్తు చేశారు. ప్రపంచ స్థాయిలో పోటీతత్వాన్ని పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం మొబైల్ ఫోన్ తయారీ పథకాన్ని ప్రారంభించిందని కృష్ణన్ వెల్లడించారు. ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో బస్సులో సంభవించిన అగ్ని ప్రమాదం ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. గ్రేటర్ నోయిడాలోని యమునా ఎక్స్ప్రెస్ వేపై ప్రయాణిస్తున్న స్లీపర్ బస్సులో మంటలు చెలరేగడంతో కనీసం 9 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. పోలీసుల సమాచారం ప్రకారం ఈ ఘటన జేవార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దయానద్పూర్ గ్రామం సమీపంలో అర్ధరాత్రి సమయంలో జరిగింది. ఇదిలా ఉండగా ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున పరిహారాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 1700 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంత్రం వరకు పంపించవచ్చు. గణేష్ ఉత్సవాల ముగింపు సందర్భంగా రేపు జరగనున్న గణేష్ విగ్రహ నిమజ్జన ఊరేగింపు కోసం పూణే పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రధాన ఊరేగింపు మార్గాల ద్వారా మొత్తం 638 గణేష్ మండపాలు పాల్గొంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రతాపరమైన నిర్వహణ కోసం 10,000 మందికి పైగా పోలీసు సిబ్బంది, హోంగార్డులు, ఇతర భద్రతా సిబ్బందిని నియమించారు. దాదాపు 3,500 సీసీటీవీ కెమెరాలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వీడియోలు, డ్రోన్స్ ద్వారా నిమజ్జన కార్యక్రమాలను పర్యవేక్షిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం నిన్న అర్ధరాత్రి ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలో తీరాన్ని దాటింది. దీని ప్రభావంతో

0: ఒడిశాలోని పలు ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదిలా ఉండగా పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ విభాగం ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా బీహార్, జార్ఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఆ వివరాలను ఐఎండీ శాస్త్రవేత్త వెల్లడిస్తూ,
1: Under the influence of deep depression over north coastal Andhra Pradesh and adjoining south Odisha, heavy to very heavy rainfall at few places with extremely heavy rainfall at isolated places very likely to occur at south interior Odisha and south Chhattisgarh today.
0: ఏషియన్ గేమ్స్ 2026 అథ్లెటిక్స్ విభాగంలో భారత క్రీడాకారులు పతకాలు సాధిస్తూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. తాజాగా 400 రిలేలో భారత్కు రజిత పతకం దక్కింది. అలాగే 10,000 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం వరించింది. దీంతో భారత పతకాల సంఖ్య 17కు చేరుకుంది. ఇందులో ఒక స్వర్ణ పతకం, 7 రజితాలు, 9 కాంస్యాలు ఉన్నాయి. 400 మీటర్ల మిక్స్డ్ రిలే విభాగంలో భారత్కు ఈ రజిత పతకం దక్కింది. మను, పూవమ్మ, విశాల్, విద్యతో కూడిన భారత జట్టు 3.14 నిమిషాల్లో రేసును పూర్తి చేసింది. ఇదిలా ఉండగా 10,000 మీటర్ల పరుగు పందెంలో కాంస్యం సాధించిన సీమాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ వేదికగా అభినందించారు. ఆసియా క్రీడల్లో 10,000 మీటర్ల పరుగు పందెంలో కాంస్యం నెగ్గిన సీమాను చూసి భారత్ గర్విస్తోందని ఆయన అన్నారు. భారత నౌకాదళం, ఫ్రెంచ్ నౌకాదళం మధ్య జరుగుతున్న 24వ ద్వైపాక్షిక సముద్ర విన్యాసం వరుణలో పాల్గొనేందుకు ఐఎన్ఎస్ త్రిశూల్ ఫ్రాన్స్లోని టౌలాన్కు చేరుకుంది. ఈ విన్యాసంలో భాగంగా నౌకాశ్రయంలో సముద్రంలో క్రాస్డెక్ సందర్శనలు, కార్యాచరణ పరస్పర చర్యలు, క్రీడాపరమైన కార్యక్రమాలతో సహా వృత్తిపరమైన కార్యక్రమాలు జరుగుతాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమాలు ఇరు నౌకాదళాలకు అనుభవాలను, ఉత్తమ పద్ధతులను పంచుకోవడానికి, పరస్పర సహకారాన్ని మెరుగుపరుచుకోవడానికి, పరస్పర అవగాహనను పెంపొందించుకోవడానికి అవకాశాలు అందిస్తాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 74,828 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 1248 పాయింట్ల నష్టంతో 73,580 వద్ద ముగిసింది. నిఫ్టీ 383 పాయింట్లు కోల్పోయి 23,063 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.95 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 105.23 డాలర్ల వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ ధర 4,252 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సేవ అనేది అత్యంత శక్తివంతమైన చోదక శక్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. భారతదేశ నాగరిక వారసత్వాన్ని యువత అర్థం చేసుకోవాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టాలని G4 దేశాల విదేశాంగ మంత్రులు కోరారు. దిగుమతి చేసుకునే ముడిసరుకు వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక పాట.

వాసు చిత్రం నుండి దేవన్ పాడిన పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి శ్రీమతి ఎస్ ప్రమీలమ్మ బృందం వారిచే జానపద సంగీతం.

మీరింతవరకు శ్రీమతి ఎస్ ప్రమీలమ్మ బృందం వారిచే జానపద సంగీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 9 గంటలు కావస్తున్నది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ముందుగా ఊయల చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సునీత పాడిన పాట, రచన సీతారామ శాస్త్రి, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

ఓ పాపా లాలి చిత్రం నుండి సుశీల పాడిన పాట విన్నారు. సాహిత్యం రాజశ్రీ, సంగీతం ఇళయరాజా. ఇప్పుడు వినండి పాడుతా తీయగా చిత్రం నుండి పార్థసారథి చిత్ర పాడిన పాట. రచన భువనచంద్ర, సంగీతం మహేష్.

బాగుంది. ఆ తర్వాత తర్వాత ఒక్క నిమిషం ఒక్క నిమిషం, నీకు చెల్లేస్తుందా? ఆ చున్నీ ఇట్టిస్తావా? ఇవ్వు, నాకు చెల్లేస్తుంది. అవును, మాయ, నేను చేశాను.

చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్పై ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి.

0: just love me.
1: శ్రోతలు 101.7 మెగాహెడ్స్ పై ఇంద్రధనుస్సు కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. తర్వాతి పాట ఇల్లాలు ప్రియురాలు చిత్రం నుండి పి సుశీల పాడిన పాట. రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం చక్రవర్తి.

ఇట్లో శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రం నుండి సుధా పాడిన పాట విన్నారు. సాహిత్యం కందికొండ, సంగీతం చక్రి. ఇప్పుడు వినండి మిస్సమ్మ చిత్రం నుండి పీలీలా పాడిన పాట. సాహిత్యం పింగళి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

ప్రేమ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విన్నారు. సాహిత్యం ఆత్రేయ, సంగీతం ఇళయరాజా. ఇప్పుడు విందాం ఘంటసాల పేసశీల పాడిన పాట బందిపోటు చిత్రం నుండి.

శ్రోతలింతవరకు ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు: రేపటి ప్రభాత ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో సర్వదేవతా స్తుతి 2వ భాగం వింటారు. 6:30 వినదగుమాట వ్యాఖ్యాత శ్రీ బి శ్యామసుందరరావు. 6:35 సేద్దెపు శుద్ధులు కార్యక్రమంలో ఉల్లిలో అధికోత్పత్తి

అలాగే బత్తాయి తోటల్లో ఎరువుల యాజమాన్యం. ఈ అంశం గురించి శ్రీ ఏ హేమంతరాజు గారు అందించే వివరాలు వింటారు. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, నాట్య కలాం, అనంతరం హలో డాక్టర్ ఫోనిన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. ఇందులో మెడనొప్పి, భుజం నొప్పి, వెన్ను నొప్పి, మోకాళ్ల నొప్పులు, కీళ్లవాపులు తదితర సమస్యలకు సంబంధించి శ్రోతల సందేహాలకు ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ జె భానుకిరణ్ గారు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2255333, ఎస్టీడీ కోడ్ 08554. 8:35 చిత్రసీమ, 9:00 శభాష్ ఆంధ్ర శీర్షికన లేపాక్షి రూపకం వింటారు. రచన డాక్టర్ జగలపూడి శ్యామసుందర శాస్త్రి, నిర్వహణ శ్రీమతి యాగంటి అరుణకుమారి. 9:30 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 10:00 సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ఆర్టికల్ 370 రద్దు అంశంపై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 10:13 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 లేపాక్షి ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినీ గీతాలు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఏం జరిగినా అంతా మన మంచికే కథానిక, శ్రీ పద్మావతి గారి కథానిక. అనంతరం పెద్దల మాట సర్వదా శిరోధార్యం, బి మునీంద్ర గారి ప్రసంగం వింటారు. 7:15 పల్లె ప్రాంతాలు శీర్షికన శ్రీ కె నారాయణస్వామి బృందం వారిచే ఎరుకల సాని ఘట్టం చెంచు నాటకం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ. 8:15 అభిలాష ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినీ గీతాలు. 8:45 శ్రీమతి నీరుగంటి మారెక్క బృందం వారు పాడిన జానపద గీతాలు. 10:00 ఆసియా క్రీడలపై ప్రత్యేక కార్యక్రమం. 10:20 ఇంద్రధనస్సు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం 11:00. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. తిరిగి 101.7 మెగాహెడ్స్పై రేపటి ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు మీ నుండి సెలవు తీసుకుంటున్నది మీ పద్మలత. నమస్తే. జై హింద్.